శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్పై మరియు న్యూస్ ఆన్ ఏఏఆర్ మొబైల్ యాప్లో ఈనాటి ఎఫ్ఎం ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 23వ రోజు, అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 15వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:56 దాటి 5 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం, అలాగే దేవీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం భక్తిరంజని. కార్యక్రమంలో శ్రీకృష్ణ భక్తి గీతాలు.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40 దాటి 40 సెకండ్లు. సూక్తి సుధ, ఈనాటి సూక్తి సుధను మనకు వినిపిస్తారు డాక్టర్ ఏ హనుమంతప్ప గారు.
1: సజ్జనులు దుర్జనులు ఎలా ఉంటారో చెప్పుకుందాం. ముందుగా సజ్జనులు, పరమపావని అయిన గంగానదిలో స్నానం చేస్తే కల్మషంతో పాటు పాపము పోతుంది. అమృత కిరణుడు చంద్రుడు, అందువల్ల వెన్నెల తాపాన్ని హరిస్తుంది, కల్పవృక్షం దైన్యాన్ని హరిస్తుంది. కానీ ఉదార హృదయులైన సత్పురుషులు పాపాన్ని తాపాన్ని దైన్యాన్ని పరిహరింపగల సమర్థులు. గంగా, చంద్రుడు, కల్పవృక్షం ఈ మూడు ఒక్కొక్క కార్యాన్నే చేస్తే సత్పురుషుడొక్కడే ఈ మూడు కార్యాలను చేస్తాడన్నమాట. మేఘాలు సముద్రంలోని ఉప్పు నీటిని త్రాగి దాన్ని మధుర జలంగా మార్చి వర్షించి ఉపకరిస్తున్నాయి. అదేవిధంగా సత్పురుషులు నిందావాక్యాలను విని ఓర్చుకొని మధురంగానే మాట్లాడతారు. సజ్జన దుర్జన స్వభావాలలో గల తేడా ఇది. ఆహా, ముఖం చూస్తే కమలంలాగా బహుసుందరమైనది, పలుకులందామా కడుచల్లగా ఉంటాయి, కానీ హృదయమా గండ్రకత్తెరే, చేష్టలు చూస్తే అతి వినయంగా ఉంటాయి. ఇవన్నీ ధూర్త లక్షణాలు. లోకులు ఇలాంటి మోసగాళ్లను గమనించి జాగ్రత్తగా మెలగాలని పెద్దలు సలహా ఇస్తున్నారు. పాముకు పాలు పోసి పెంచినప్పటికీ విషం అభివృద్ధి అవుతుంది, అలాగే దుష్టులకు చేసే ఉపకారం అపకారంగా పరిణమిస్తుంది. ఏమి చేసినప్పటికీ నీచులకు వాళ్ల దుష్ట స్వభావంలో మార్పు రాదు, రాకపోగా దౌష్ట్యం మరింత పెరుగుతుంది. నేనేమీ తప్పు చేయలేదు కదా, నాకు ఇతడెందుకు అపకారం చేస్తాడు అని దుర్మార్గుని విషయంలో అనుకోకూడదు.

0: ఎంతటి మంచివాళ్లకైనా దుర్మార్గుల నుంచి అపకారం జరిగే భయం ఉంటుంది. తనను నరకడానికి వచ్చిన వానికి కూడా నీడనిచ్చి వృక్షం రక్షిస్తుంది. అలాగే అపకారం చేస్తున్న వాళ్ళకి కూడా సాధువులు ఉపకారం చేస్తారు. మనకు నిత్య జీవితంలో సూర్యుడు వేడిని, చంద్రుడు చల్లదనాన్ని, మేఘాలు వర్షాన్ని, వృక్షాలు ఫలాన్ని, నదులు మంచినీటిని, ఆవులు పాలను, సత్పురుషులు ధర్మ ప్రవృత్తిని స్వార్థరహిత బుద్ధితో అనుగ్రహిస్తారు. న్యాయం తప్పని వానికి జంతువులు సైతం సహాయపడతాయి. న్యాయం తప్పిన వానిని సోదరుడు కూడా వదిలిపెట్టి వెళతాడు. ధర్మాత్ముడైన శ్రీరామచంద్రునికి వానరులు సహాయం చేశారు. అవినీతిపరుడైన రావణుని అతని తమ్ముడు విభీషణుడే వదిలి వెళ్ళాడు. ఫలాలు దండిగా కాసినప్పుడు వృక్షాలు వంగి ఉంటాయి. కొత్త నీళ్లతో కూడిన మోడాలు బరువు చేత కిందికి వేలాడుతున్నట్లుగా ఉంటాయి. అలాగే సత్పురుషులు సంపదలు వచ్చినప్పుడు గర్వం లేకుండా వినమ్రంగా ఉంటారు. సజ్జనులతో కలవాలన్న ఆసక్తి, పరుల సుగుణాల పట్ల ప్రీతి, గురువుల పట్ల వినయం, విద్యలపై ఆసక్తి, లోకాపవాద భయం, తనకు పరాభవం లేదా కష్టం కలిగినప్పుడు ధైర్యంతో ఎదుర్కొని నిలవడం, దుర్జనుల సాంగత్యాన్ని విడనాడడం, ఇలాంటి నిర్మలమైన గుణాలు ఉన్నవారికి నమస్కారం చేయవచ్చునంటారు బుధులు.
1: మీరింతవరకు సూక్తి సుధ కార్యక్రమంలో డాక్టర్ ఏ హనుమంతప్ప గారు అందించిన హితోక్తులు విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపు నేఠా విడుదల చేశారు. ఎల్నిన్నో నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్ వరకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారతరత్న పూర్వ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈరోజు. ఇక వార్తల వివరాలు. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా విజయవాడలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, కమలేష్ పాస్వాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. దేశవ్యాప్తంగా 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి సుమారు 650కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మేళా ఏర్పాట్లను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్, రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి నిన్న పరిశీలించారు. అనంతరం పెంబసాని చంద్రశేఖర్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఈ మేళాని ఉపయోగించుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు మాక్సిమం మన ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా మహిళలకి కెపాసిటీ బిల్డింగ్ చేయాలనేది ముఖ్య సంకల్పం. డైలీ 1000 మందికి అంటే నెక్స్ట్ 15 రోజుల్లో 15,000 మంది డ్వాక్రా మహిళలకి కెపాసిటీ బిల్డింగ్, దీంతో గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి మహిళలు స్ఫూర్తి పొందటం, వాళ్లు కూడా ఈ విధంగా చేసుకోగలిగేటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం.
0: అలాగే సరస్ మేళాపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ,

0: ఉత్పత్తిని సరస్సులో గానీ సక్సెస్ఫుల్ గా చేయగలిగితే స్వస్థలో ఉన్నటువంటి గ్రామంలో కూడా 10 మంది ఇన్స్పైర్ చేయడానికి కూడా ఒక అవకాశం కింద ఇది ఉపయోగపడుతుందని సరస్సు మేళా ద్వారా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను.
1: ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ మహాచండీదేవి అలంకారంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్టపతికి రాష్ట హోంమంత్రి వి అనిత, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు రాష్టపతికి వేద ఆశీర్వచనం అందించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి సీనానాయక్ అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించగా హోంమంత్రి అనిత అమ్మవారి శేషవస్త్రాలను రాష్టపతికి అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునీట విడుదల చేశారు. దీంతో రాష్ట వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. ఈ మేరకు విజయవాడలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల వివరాలను వెల్లడించారు. 13 నగరపాలక సంస్థలు, 77 పురపాలక సంఘాలు, 10 నగర పంచాయతీలకు ఈ నెల 28న పోలింగ్ నిర్వహించనున్నామని చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 3 నవంబర్ నిర్వహించనుండగా గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషనర్ తెలియజేస్తూ,
2: ఎలక్షన్ ఆఫీసర్ 16/10 లాస్ట్ డేట్ నామినేషన్స్ రిసీవ్ చేయడానికి 18/10 నామినేషన్ ఇన్స్టిట్యూట్ ని 19/10 అర్బన్ లోకల్ బాడీస్ లో అపీల్స్ కి ప్రొవిజన్ లేదు. విత్డ్రాల్ ఆఫ్ క్యాండిడేట్స్ 21 నాడు. ఎలక్షన్ 28/10 రిపోల్ ఏమైనా రిపోల్ కి రికమెండేషన్ వస్తే 29/10 కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ 30/10 ఇండైరెక్ట్ ఎలక్షన్ అక్కడ ఇదే డిప్యూ మేయర్ తర్వాత డిప్యూ చైర్పర్సన్ జరగాలి.
1: ఎల్నినో నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్ వరకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం, విద్యుత్తు, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి హైదరాబాద్లో నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, పంటలు ఎండిపోకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని, కోతలు విధించరాదని అధికారులను ఆదేశించారు. వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని, తాగునీరు, పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామసభల ద్వారా నీరు, విద్యుత్తును పొదుపుగా వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును విదేశీ నిపుణుల బృందం నిన్న పరిశీలించింది. ఇప్పటికే 7 సార్లు ప్రాజెక్టును సందర్శించిన నిపుణులు ప్రస్తుతం 8వ సారి పర్యటిస్తున్నారు. 4 రోజుల పాటు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో జలశక్తి శాఖ, కేంద్ర జలవనరుల సంఘం అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ సంజీవ్ ఓహ్రా అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించగా, ప్రాజెక్టు పనుల పురోగతిని రాష్ట జలవనరుల శాఖ ఉన్నతాధికారులు విదేశీ నిపుణులకు వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు లలితా త్రిపురసుందరీ దేవి అలంకారంలో ఈరోజు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి వివరాలను అందిస్తారు.
3: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ పంచమిని పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మవారు ఈరోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సౌందర్యం, జ్ఞానం, కరుణ, శక్తికి ప్రతీకగా లలితా త్రిపుర సుందరీ దేవి పూజలు అందుకుంటారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. కాగా రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న సాయంత్రం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యనారాయణ, ఆకాశవాణి న్యూస్.
1: ఇదిలా ఉండగా శ్రీశైల క్షేత్రం దసరా మహోత్సవాల్లో భాగంగా గత రాత్రి శ్రీ భ్రమరాంబదేవి కూష్మాండదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో బతుకమ్మ సమరాల్లో భాగంగా ఈరోజు అలిగిన బతుకమ్మను పూజిస్తున్నారు. తెలంగాణలో చేనేత జౌలి రంగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించేందుకు యునైటెడ్ కింగ్డమ్కు చెందిన సంస్థలతో 2 కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు నిన్న హైదరాబాద్లో యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ హడర్స్ఫీల్డ్తో మంత్రి సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. అనంతరం ఆయన మాట్లాడుతూ

0: ఈ ఒప్పందాల ద్వారా టెక్నికల్ టెక్స్టైల్ రంగంలో పరిశోధన అభివృద్దికి ప్రోత్సాహం అందించడంతో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడం, పరిశ్రమలకు అవసరమైన శిక్షణ అందించడం, పెట్టుబడులను ఆకర్షించడం వంటి అంశాలపై దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. భారతరత్న, భారత మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈరోజు. 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో ఆయన జన్మించారు. భౌతిక శాస్త్రం, అంతరిక్ష సాంకేతిక రంగాల్లో విద్యను అభ్యసించిన కలాం దాదాపు 4 దశాబ్దాల పాటు భారత రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థల్లో సేవలందించారు. దేశ అంతరిక్ష కార్యక్రమం, సైనిక క్షిపణుల అభివృద్దిలో కీలక పాత్ర పోషించి భారత మిసైల్ మ్యాన్ గా గుర్తింపు పొందారు. 1998 నిర్వహించిన పోఖ్రాన్ 2 అణు పరీక్షల్లోనూ కీలక పాత్ర పోషించారు. 2002 నుంచి 2007 వరకు భారతదేశ 11వ రాష్టపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. శాస్త్రవేత్తగా, రాష్టపతిగా దేశానికి ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సత్కరించింది. వాతావరణం. తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగిన ద్రోణి బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఈరోజు, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. భారత్కు వెస్టిండీస్ జట్ల మధ్య హైదరాబాద్లో గత రాత్రి జరిగిన 4వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపునేఠా విడుదల చేశారు. ఎల్నినో నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్ వరకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారతరత్న, పూర్వ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचकः पुनीत त्रिपाठी. अथ वार्ताः. प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य దృశ్య శ్రవ్య పరాంతర్జాలీయ మాధ్యమేన లద్దాఖ్ రాజ్యే ప్రాయః 50-300 కోటి రూప్యకాణాం 5 ప్రముఖ వికాస పరియోజనానాం ఉద్ఘాటనం రాష్ట్రాయ సమర్పణం విధాస్యతి. ఏతాసాం పరియోజనానాం ఉద్దేశ్యం సంపర్క వ్యవస్థాయాః సుదృఢీకరణం, ఊర్జా సంబద్ధ ఆధారిత సంరచనాయాః పరిష్కరణం, సాంస్కృతిక వైభవస్య సంరక్షణం తథా క్షేత్రే జల సురక్షాయాః సంవర్ధనం చాస్తి. అస్మిన్ అవసరే ప్రధానమంత్రి ఏకాం జనసభాం అపి సంబోధయిష్యతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య నవదిల్ల్యాం అస్మిన్ వర్షే ఆయోజితాసు ఏషియా క్రీడాయాః భారతీయ క్రీడక దళస్య సదస్యైః సహ సంవాదం విధాస్యతి. అస్మిన్నవసరే ప్రధానమంత్రి ఉపస్థిత జనసమూహమపి సంబోధయిష్యతి. అవధేయం యత్ జపానదేశస్య ఐచీ నాగోయా నగరె ఆయోజితాసు ఏషియా క్రీడాసు భారతం పదకతాలికాయాం 4వ స్థానం ప్రాప్తవత్. భారతేన ఆహత్య 85 పదకాని ప్రాప్తాని. యేషు 21 స్వర్ణపదకాని, 27 రజతపదకాని తథా 37 కాంస్యపదకాని చ సమ్మిళితాని సంతి. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే.
2: యాత్రారతాః అపి జగద్వృత్తాంతేన సహ ఏకీభూతాః తిష్ఠంతు. ఎక్స్ పటలె @AIRNewsAlerts ఇత్యనుగచ్చంతు. పిబి శబ్ద మాధ్యమేన చ ఆకాశవాణీ వార్తాః శృణవంతు.

0: ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః అధ్యక్షతాయాం కేంద్రీయ మంత్రిమండలేన చత్వారింశత్ సహస్రాధిక ఏకాదశ లక్షాధికేభ్యః రేల కర్మచారిభ్యః అష్టసప్తతి దివసానాం వేతన సమతుల్యం PLB ఇతి ఉత్పాదకతా సంబద్ధ ప్రోత్సాహన ధనం అనుమోదితం. మంత్రిమండలస్య ఉపవేశనానంతరం సూచనా ప్రసారణ మంత్రి అశ్వినీ వైష్ణవః వార్తాహరాన్ సంసూచితవాన్ యత్ అస్య ధనస్య వితరణాయ ప్రశాసనేన 90,000 కోటి రూప్యతోప్యధికా రాశి ఆవంటితాస్తి. కేంద్రీయ మంత్రిమండలేన అస్మాద్ వర్షాదారభ్య 5 వర్షపర్యంతం రాష్ట్రీయ సామాజిక సహాయతా కార్యక్రమస్య నిరంతరతాయై అనుమోదనం ప్రదత్తం. అస్య కార్యక్రమస్య కృతే 28,400,000 కోటి రూప్యకాణాం వ్యయః నిర్ధారితః అస్తి. అస్య రాష్ట్రీయ సామాజిక సహాయతా కార్యక్రమస్య నామ పరివర్త్య ప్రధానమంత్రి సామాజిక సహాయతా యోజనా ఇతి కృతమస్తి. శ్రీ వైష్ణవః దివ్యాంగ పెన్షన్ యోజనా ఇత్యేతాం ఆలక్ష్య అవదత్ యత్
1: दिव्यांगजनों के लिए जो पहले 80% थ्रेशोल्ड था डिसेबिलिटी पेंशन में एलिजिबिलिटी के लिए उसको आधा करके 40% पर भी अब दिव्यांग पेंशन दिया जाएगा. पहले दिव्यांग पेंशन 18 साल से ऊपर के व्यक्ति को ही दिया जाता था. अब जन्म से ही दिव्यांग जन को पेंशन में कवर किया जाएगा. 27 लाख दिव्यांगजन लाभार्थी होंगे. टोटल लाभार्थियों की संख्या बढ़ के करीब 3,20,00,000 हो जाएगी.
0: కృషి కృషక కళ్యాణ విభాగ అద్య నవదిల్ల్యాం అస్య వర్షస్య మహిళా కృషక దివసస్య రాష్ట్రీయ స్తరీయం కార్యక్రమస్యాయోజనం కరిష్యతి. అస్య ఆయోజనస్యోద్దేశ్యం భారతీయ కృషిక్షేత్రే మహిళానాం యోగదానస్య సమ్మానః అస్తి. భారత ఋతు విజ్ఞాన విభాగేన అద్య హర్యాణా, చండీగఢ్, పంజాబ్, దిల్లీ, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి చేత్యేతేషు స్థలేషు అతివృష్టేః సంభావనాం దృష్ట్వా నారంగవర్ణపర సంచేతనా ప్రకాశితా. పురుష క్రికెట్ క్రీడాయాం గతరాత్రౌ హైదరాబాదే ఆయోజితాయాం చతుర్థాయాం 20-20 అంతారాష్ట్రీయ స్పర్ధాయాం వెస్టిండీజ్ దళేన భారతం 24 ధావనాంకైః పరాజితం. ఇతి వార్తాః.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:00.

103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ ఉదయం 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 ప్రభాతలహరి కార్యక్రమంలో దేవీ నవరాత్రి వైభవం సందర్భంగా 5వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి ప్రాశస్తం గురించి జె చంద్రశేఖర్ శర్మ గారి ప్రసంగం, అనంతరం 7:30 డాక్టర్ విశాల్ ఇందోర్ న్యూరో సైక్యాట్రిక్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ విశాల్ గారు అందించే వివరాలు, 8:00 వేదాంశ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్య తేజ గారు అందించే వివరాలు, ఇంకా కొన్ని సినీ గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 సినీ భక్తి గీతం వింటారు. 8:35 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్ష వాహనం ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 9:05 పూల సింగిడి బతుకమ్మ సందడి ప్రత్యేక కార్యక్రమం వింటారు. కార్యక్రమ రచన వ్యాఖ్యానం శ్రీమతి ఎస్ మాధురి గారు, పర్యవేక్షణ శ్రీమతి టి శాంతిశ్రీ గారు. 9:15

సినీ గీతాలు వింటారు. 9:30 పండుగలు పరమార్థం అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమ రచన వ్యాఖ్యానం శ్రీ ఎర్రంరాజు గారు, పర్యవేక్షణ శ్రీ ఎస్ కృష్ణ శరద్బాబు గారు. 10:12 హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 11:00 వివిధ భారతి

0: ఇక సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 5:30 లలిత సంగీత కార్యక్రమం, 5:45 సినీ రంజని, 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:30 సమాచార దర్శిని, 6:35 సినీ రంజని కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 7:00 ప్రసార వివరాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్, 8:00 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహనం ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:30 జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు వింటారు. ఇక 10:00 నుండి రాత్రి 11:00 వరకు అలనాటి మేటి గీతాలు మధురై.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. విజయవాడలో జరిగే జాతీయ సరస్ మేళా 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. భారత్, కెనడా దేశాల ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందించేలా ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 11,40,000 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సరిపడా బోనస్ ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన 4వ T20 మ్యాచ్ లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు విజయవాడలో జరిగే జాతీయ సరస్ మేళా 2026ను ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో తన 2 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి నిన్న విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో కనకదుర్గా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. రాష్ట హోంమంత్రి వంగాలపూడి అనిత, ఎంపీ కేశినేని చిన్ని, ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి షీనా నాయక్ ఆలయంలో రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అంతకుముందు రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో నిన్న ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు కమలేష్ పాస్వాన్, పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు రాష్ట మంత్రులు రాష్టపతికి స్వాగతం పలికారు. భారత్, కెనడా దేశాల ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందించేలా ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి న్యూఢిల్లీలో కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సమావేశంలో వాణిజ్యం, సాంకేతికత, భద్రత, ఇంధనం, విద్య తదితర రంగాలలో సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన 5 అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లేహ్లోని కుషోక్ బకులా రింపోచి విమానాశ్రయంలో 640 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. 23,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆధునిక టెర్మినల్ ఏటా 35 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేలా రూపొందించారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము పుదుమ్ దర్చా రహదారిని కూడా ప్రధానమంత్రి దేశానికి అంకితం చేస్తారు. దేశ వ్యవసాయ రంగంలో మహిళల కృషిని గుర్తిస్తూ కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా కిసాన్ దివస్ 2026 వేడుకలను నిర్వహించనుంది. వ్యవసాయ రంగంలో మహిళలు అంతర్భాగమని విత్తనాలు నాటడం, నాట్లు వేయడం, పంట కోయడం నుంచి పశువుల నిర్వహణ, విత్తన సంరక్షణ

0: సహజ వనరుల నిర్వహణ వరకు మహిళలు అనేక కీలక పాత్రలు పోషిస్తారని మంత్రిత్వశాఖ తెలిపింది. మహిళలు గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేస్తూ వ్యవసాయ స్థితిస్థాపకతను పెంచుతున్నారని పేర్కొంది. ఈ కార్యక్రమం అభివృద్ది చెందిన వ్యవసాయం, అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణంలో మహిళా రైతుల పాత్ర అనే ఇతివృత్తంతో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవంతో కలిసి ఏకకాలంలో జరుగుతుందని మంత్రిత్వశాఖ తెలిపింది. రైతుల జీవనోపాధిని మెరుగుపరుస్తూనే భారత్ ప్రపంచ ఆహార భాండాగారంగా మారేందుకు సిద్దంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఢిల్లీలో జరిగిన అగ్రివిజన్ 10వ జాతీయ సదస్సులో మంత్రి ప్రసంగిస్తూ 2014 నుంచి 2024 మధ్య ఆహార ఉత్పత్తి 49% పెరగడంతో ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా భారత్ అవతరించిందని అన్నారు. రైతుల ఆదాయాలను, ఆర్థిక భద్రతను పెంపొందించేందుకు వ్యవసాయంలో వైవిధ్యం తీసుకురావాలని అన్నారు. కేవలం ధాన్యం సాగుపైనే ఆధారపడకుండా బహుళ వ్యవసాయ కార్యకలాపాలను సమగ్రపరచాలని రైతులను ప్రోత్సహించారు. వ్యవసాయాన్ని ఆధునీకరించేందుకు ఏఐ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ వంటి వాటిని వినియోగించాలని మంత్రి పేర్కొన్నారు.
1: हमारे जो लक्ष्य है उत्पादन बढ़ाना, उत्पादन की लागत घटाना, उत्पादन के ठीक दाम देना, नुकसान हो जाए तो भरपाई करना, कृषि का विविधीकरण, वैल्यू एडिशन और प्राकृतिक खेती, इस धरती को, इस माटी को आने वाली पीढ़ियों के लिए भी सुरक्षित रखना है. हम इतने स्वार्थी नहीं हो सकते कि अनियंत्रित केमिकल, फर्टिलाइजर, कीटनाशकों का उपयोग करके माटी के स्वास्थ्य खराब कर.
0: వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 11,40,000 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సరిపడా బోనస్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. మంత్రివర్గ సమావేశానంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ చెల్లింపు కోసం ప్రభుత్వం 2,009 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేటాయించిందని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఉద్యోగికి 78 రోజులకు గాను మొత్తం 17,951 రూపాయలు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ట్రాక్ మెయింటెనర్లు, లోకో పైలట్లు, ట్రైన్ మేనేజర్లు, స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, పాయింట్స్మెన్లు, మంత్రిత్వ శాఖ సిబ్బందితో సహా గ్రూప్ సి రైల్వే సిబ్బంది దీని పరిధిలోకి వస్తారని మంత్రి తెలిపారు. 2026-27 నుంచి 2030-31 వరకు 5 ఏళ్ల పాటు జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు మొత్తం 53,428 కోట్ల రూపాయల బడ్జెట్తో మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
2: रेलवे के करीब 11,40,770 कर्मचारियों के लिए परफॉर्मेंस लिंक्ड बोनस 78 दिनों का बोनस आज कैबिनेट ने अप्रूव किया. ये दीपावली का उपहार है रेलवे के सभी कर्मठ कर्मचारियों के लिए जो दिन रात मेहनत करते हैं. करीब 2,009 करोड़ रुपए का टोटल बोनस है.
0: వేగంగా మారుతున్న యుద్ధ స్వభావం నేపథ్యంలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ది, ఉన్నతీకరణను వేగవంతం చేసేందుకు రక్షణ రంగానికి చెందిన అన్ని విభాగాలు కలిసి పనిచేయాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన ఐఐటి కాన్పూర్ నిర్వహించిన నిధుల సేకరణ ప్రచార ప్రారంభోత్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏఐ, అటానమస్ సిస్టమ్స్ తదితర సాంకేతికతలు సైనిక గతిని పునర్నిర్మిస్తున్నందున స్వదేశీ సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేయడం కీలకమని అన్నారు. విద్యా పరిశోధనను రక్షణ పరిశ్రమల అవసరాలతో అనుసంధానించడం ద్వారా ఐఐటీలు గణనీయమైన సహకారం అందించగలవని మంత్రి అన్నారు. వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో ఉన్నత విద్య, పరిశోధన సంస్థలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని మంత్రి పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ 3 రోజుల పాటు యుఏఈలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్ యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిని సమీక్షించేందుకు జయశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. అబుదాబిలో జరిగే రైజినా మిడిల్ ఈస్ట్ కార్యక్రమం 2వ ఎడిషన్లో జరిగే చర్చల్లో జయశంకర్ పాల్గొంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 19.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది.

ంది సంజు శాంసన్ 56 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా తిలక్ వర్మ 43 పరుగులు చేశారు. వెస్టిండీస్ తరపున కీమోపాల్ 5 వికెట్లు తీశారు. అంతకుముందు ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ 50 బంతుల్లో 102 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. 5 మ్యాచ్ల సిరీస్ ఇప్పుడు 2-2తో సమమైంది. కాగా సిరీస్లోని చివరి మ్యాచ్ ఈ నెల 17వ తేదీన బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో 2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత బృందంతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జపాన్లోని ఐచి నగోయాలో జరిగిన ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజితాలు, 37 కాంస్యాలతో సహా మొత్తం 85 పతకాలు గెలుచుకుని భారత్ పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విజయవాడలో జరిగే జాతీయ సరస్ మేళా 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. భారత్, కెనడా దేశాల ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందించేలా ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 11,40,000 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సరిపడా బోనస్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 వింటారు.

0: ప్రభాత లహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. మరి ఈనాటి ఈ కార్యక్రమంలో దేవీ నవరాత్రి వైభవం సందర్భంగా 5వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి ప్రాశస్తం గురించి జె చంద్రశేఖర్ శర్మ గారి ప్రసంగం, అనంతరం 7:30 డాక్టర్ విశాల్ ఇండో న్యూరోసైక్యాట్రిక్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ విశాల్ గారు అందించే వివరాలు, 8 వేదాంశ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు అందించే వివరాలు, ఇంకా కొన్ని సినీ గీతాలు వింటారు. మరి కార్యక్రమంలో ముందుగా విందాం దేవీ నవరాత్రి వైభవం సందర్భంగా 5వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి ప్రాశస్త్యం గురించి జె చంద్రశేఖర్ శర్మ గారి ప్రసంగం.
1: శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్య త్ర్యంబకే గౌరి నారాయణ నమోస్తుతే. 5వ రోజు శ్రీ లలితా త్రిపురాసుందరి దేవిగా అలంకరించటం ఆనవాయితీ. శ్రీ దేవి నవరాత్రుల్లో 5వ రోజు అనగా కనకదుర్గాదేవి దివ్య అలంకారంలో జగన్మాతను శ్రీ లలిత త్రిపురాసుందరి దేవిగా అలంకరిస్తారు. త్రిపురాతులలో ఈమె 2వ దేవత. శ్రీ విద్య స్వరూపిగా ఉపాసకుల ఆరాధ్య దేవత. చైతన్యం అనే అగ్ని కుండలము ధరించి అమ్మ ఆవిర్భవించింది. ఈ లలితా త్రిపురాసుందరి దేవి అవతారంలో దుర్గమ్మ కోటి సూర్యుల ప్రకాశ కాంతులతో వెలిగిపోతుంది.

0: చేతిలో పాశం, అంకుశము, చెరుకుగడ, పూల బాణాలు ధరించి ఉంటుంది. ఈ లలితా త్రిపురసుందరిదేవికి లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా వింజామరలతో వీస్తూ సేవలు చేస్తారు. ఈమెను ఉపాసించడం ద్వారా సకల ఐశ్వర్యము ప్రాప్తి కలిగి దరిద్రము దుఃఖము తొలుగుతాయి. దీక్షాభక్తులకు భక్తి చైతన్యం కలుగుతుంది. భవాని దీక్ష దారులు నవరాత్రుల్లో అత్యంత పవిత్రంగా ఉంటూ అమ్మ సేవలో సేవ చేస్తూ తోటిమానులకి సేవ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. అనగా వీరు సేవాగుణాన్ని అలవర్చుకోవాలి. కానీ కొందరు దీక్షాదారులు కేవలం వస్త్రాధారణ తప్ప ఏ పని చేయరు. భవాని దీక్షాదారులు నిత్య పూజలు, అనుక్షణ భవాని మాత స్మరణతో పాటుగా సహాయము సేవ అలవర్చుకోవాలి. శ్రీశైలంలో 5వ రోజు జగన్మాతను స్కందమాతగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. స్కందుడిగా పేరు పొందిన కుమారస్వామి తల్లి కాబట్టి పార్వతీదేవి స్కందమాత అయింది. సింహవాహనం ఎక్కి స్కందమాత తన ఒడిలో షణ్ముఖ స్వామిని కూర్చోబెట్టుకుని భక్తులకి దర్శనమిస్తుంది. సువాసినీయులు అఖండ సౌభాగ్యం కోసం కుంకుమ పూజలు ఆచరించి తోటి మహిళలకు పసుపు కుంకుమలు అందజేసి ఆశీర్వాదం పొందాలి. అవకాశం లేని సువాసినీయులు ఎర్రని వస్త్రాలు ధరించి 501 సార్లు ఓం నమో లలితా సుందరీదేవి అయి నమః అనే మంత్రాన్ని శ్రద్ధాభక్తులతో స్మరించాలి. వీలును బట్టి నల్లని గోమాతకు దానం తినిపించాలి. పచ్చగడ్డిని కాని పాలకూరను గాని తినిపించడం వల్ల పిల్లలకు గోమాత అనుగ్రహంతో చక్కని విద్యాబుద్ధులు కలుగుతాయి. అవాహితులకు వివాహం అవుతుంది. రోగులకి దీర్ఘకాలిక రోగాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. కోన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతారు. దేవీ నవరాత్రుల్లో జగన్మాతను వివిధ రూపాలు అలంకరించి పూజించడంతో పాటుగా తులసి మొక్కను పూజించాలి. తులసి సాక్షాత్ లక్ష్మీదేవి యొక్క స్వరూపం కావడం చేత ప్రతిరోజు తులసి ఆరాధన దసరా మహోత్సవాల్లో ప్రత్యేకమైంది, విశేషమైంది కూడా. తులసి పచ్చకర్పూరం మంత్రం చేసిన యొక్క తీర్థాన్ని సేవించాలి. తీర్థ సేవనంతో గంగాస్నాన ఫలం దక్కుతుంది. ఈ 5వ రోజు శ్రీ లలిత త్రిపురసుందరి దేవికి పెరిగండం నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి. 5వ రోజు దుర్గామాతను స్కందమాతగా సరస్వతీదేవి రూపంలో అలంకరిస్తారు. ఈ రోజు అన్నంలో పెరుగు కలిపి అమ్మవారికి నివేదన చేయాలి. దీన్నే చద్ది నివేదన అని కూడా అంటారు. చద్దన్నం అంటే చల్ల లేదా పెరుగు కలిపిన అన్నము. ప్రొద్దున్నే పెరిగిన పిల్లల్లో శారీరక నిర్మాణాన్ని, మేధా సంపత్తిని పెంచుతుంది. జీర్ణకోశ బల సంపన్నం అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో అరటిపండ్లు, పాలు కలిపిన పాయసాన్ని నివేదిస్తారు. ఇది కూడా బలాన్ని చేకూరుస్తుంది. జగన్మాత రూపంలో ఉన్నటువంటి అమ్మను భజన రూపంలో అష్టోత్తర శతనామాలు, సహస్రనామాలతో స్మరించడం వల్ల స్వరపేటిక దోషాలు తొలగిపోతాయి. చప్పట్లు కొట్టడంతో ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. దేవీమాతను ఆరాధిస్తూ ముక్తి పొందడానికి ప్రజలందరూ, భక్తులు ముఖ్యంగా దేవీమాత ఆరాధన భక్తులందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓం శ్రీ మాత్రే నమః.
1: మీరింతవరకు దేవీ నవరాత్రి వైభవం సందర్భంగా 5వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి ప్రాశస్తం గురించి జె చంద్రశేఖర్ శర్మ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా సైబాల్ నడుగులో తామరా సైబాల్ బురద పుల్లా సైబాల్
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
5: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
4: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
4: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
5: 9848118027.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు విందాం ఓ సినీ భక్తి గీతం.

0: నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
0: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
0: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
0: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
2: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
3: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
2: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
3: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
2: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258.
4: మాతృత్వం ఒక మధురమైన వరం.
5: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
4: సంప్రదించండి
5: డాక్టర్ బండారి సుజాత,
4: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
5: ఖలీల్ వాడి, నిజామాబాద్.
6: ఫోన్ 0846225334.
7: ద రేమండ్ షాప్
2: దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు
7: రెడీమేడ్ షూటింగ్స్, షర్టింగ్స్, ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టైలరింగ్ సర్వీసెస్
2: ఏకైక కంపెనీ షోరూమ్
7: ద రేమండ్ షాప్,
2: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
8: అబ్బా, పంటి నొప్పి.
2: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
7: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
2: కలిలవాడి, నిజామాబాద్.
7: సెల్ 9912317190.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
7: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
7: 24 గంటలు అత్యవసర సేవలు.
2: NABH గుర్తింపు.
7: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
7: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
2: సెల్ 9440004837.
9: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
2: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, MBBS, MS, ఆప్తాల్, టాపికల్, ఫాకో సర్జన్,
9: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 8639345694.
9: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
2: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, EHS, క్యాష్ లెస్ సౌకర్యం కలదు. డాక్టర్ సీను నాయక్,
7: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
7: సెల్ 7799090505.
10: పండుగలు అనేటటువంటివి మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేవే పండుగలండి. ఏ యుగంలోనైనా చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా నిర్వహించేవే అనేక పండుగలు. పండుగలు ఆయా కాలాలకు అనుగుణంగా శాస్త్రపరంగా ఆరోగ్యాన్ని కాపాడే విధంగా నిర్వహించుకుంటాం. ప్రతి మనిషిలోని చెడును త్యజించి మంచిని పెంచుకొని మానవతా దృక్పథాన్ని అలవర్చేవే పండుగలు. అందుకోసమే వీటికి సంబంధించి ఆ పండుగలకు ముందు నిర్వహించేటటువంటి కొన్ని దీక్షలు, మాలాధారణ, అవన్నీ కూడా వీటికి ప్రతీకలు. అహంకారాన్ని నిర్జించి సర్వమానవ సౌభ్రాతృత్వానికి ఉపకరించి సర్వేజనా సుఖినోభవంతు అనే నానుడిని నిజం చేసేవే పండుగలు.

0: మీరు విన్న ఈ అంశం పండగలు పరమార్థం అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమంలోనిది.
1: ఈ కార్యక్రమం ఈ నెల 15వ తేదీ గురువారం ఉదయం 9:30 ప్రసారమవుతుంది.
0: తప్పక వినండి. పండగలు పరమార్థం అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం.
2: ప్రకటనలు విన్నారు శ్రోతలు. మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం ప్రభాత లహరి. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:32. ఇప్పుడు విందాం డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
3: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ ఏ విశాల్, మానసిక ఆల్కహాల్ నరాల వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ డి అడిక్షన్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్.
4: సోది చెప్తానమ్మ సోది, జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను, సోది చెప్తానమ్మ సోది.
5: ఓ సోదమ్మా, ఇట్రా ఇట్రా.
4: ఏందే తల్లి ఇట్లా విలిస్తేవి, ఏం జరిగినాదే తల్లి? ఓసారి నీ చెయ్యిట్లియ్యి. ఇదేందే తల్లి, నీ అదృష్టరేఖ ఇన్నంకర్లు తిరిగింది. నీ బెంగంతా మీ ఆయన గురించి గదే తల్లి.
5: అవును సోదమ్మా.
4: అంత దిగులు పడిపోకే తల్లి, మీ ఆయన తాగుడికి బానిసైనాడనే కదా నీ బెంగ. మద్యపానమే కాదు, గుట్కా గంజాయి గుల్ఫారం కల్లు లాంటి దేనికి బానిసై

0: ఇదా డాక్టర్ విశాల్ సార్కి చూపిస్తే చాలు, అన్ని వ్యసనాలు తగ్గిపోతాయే తల్లి.
1: అవునంటవా సోదేమ్మా, మా ఆయన నిజంగా మామూలు మనిషి అవుతాడంటవా?
0: అవునే తల్లి, విశాల్ డాక్టర్ డిఎడిక్షన్ సెంటర్లా చాలా మందికి నయమైంది.
1: అట్లనా? ఇప్పుడే మా ఆయనను తీసుకుని విశాల్ డాక్టర్ దగ్గర పోతా, నా బతుకును బాగు చేసుకుంటా.
2: సంప్రదించండి డాక్టర్ ఏ విశాల్, మానసిక ఆల్కహాల్ నరాల వ్యాధుల వైద్య నిపుణులు, డాక్టర్ విశాల్ డిఎడిక్షన్ సెంటర్, ఇందూ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురు రోడ్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: మనిషికి సహజమైన అవసరాల్లో నిద్ర కూడా ఒకటి. గాలి, నీరు, ఆహారం మనిషి సుఖ జీవితానికి ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. ఈ సందర్భంగా అతి నిద్ర, నిద్రలేమికి గల కారణాలు, తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వృకుల పరుగుల జీవితంలో చాలా మంది మానసిక ఒత్తిడి గురవుతున్నారు. ఈ మానసిక ఒత్తిడి గురవడానికి ముఖ్యమైన ఒక కారణం నిద్రలేమి. ఈ నిద్రలేమి వలన చాలా మంది మానసిక ప్రశాంతత లేకపోవడం ద్వారా ఏదో ఒక రకమైన భయాందోళన గురి కావడం గాని, ఏదో ఒక ఒత్తిడి గురి కావడం గాని జరుగుతుంది. 10 మందిలో 35 మంది ఏదో విధమైన నిద్ర సమస్యతో బాధపడుతున్నారు. ఈ నిద్ర సమస్యని ఇన్సామ్నియా అంటారు. నిద్రకు సంబంధించిన వ్యాధులలో 2 రకాలు ఉంటాయి. ఒకటి డిసామ్నియాస్ అంటారు, రెండవది పారాసామ్నియా అంటారు. ఈ మొదటిది డిసామ్నియా. ఈ డిసామ్నియా అంటే దీనిలో 2 రకాలు జబ్బులు ఉంటాయి. ఒకటి ఇన్సామ్నియా, లేకపోతే హైపర్సామ్నియా అంటారు. ఇన్సామ్నియా అంటే నిద్రలేమి, రాత్రి పడుకున్న తర్వాత కలత నిద్ర అంటారు. రెండోది హైపర్సామ్నియా, చాలా ఎక్కువగా నిద్రపోవడం అంటారు. మామూలుగా ముఖ్యంగా మనం చూస్తుంది చాలా మందిలో నిద్రలేమి. రెండవది పారాసామ్నియాస్. ఈ పారాసామ్నియాస్ అంటే నిద్రకు సంబంధించిన కొన్ని వ్యాధులు, ముఖ్యంగా నిద్రలో నడవడం గాని. కొందరు ఏం చేస్తుంటారంటే నిద్రలో పళ్ళు కొరుకుతుంటారు, దీన్ని బ్రక్సిజం అంటారు. తర్వాత కొందరు నిద్రలో మూత్రం పోస్తుంటారు చిన్నపిల్లలు, సో దీన్ని బెడ్ వెట్టింగ్ అంటారు. ఇలాంటి నిద్రకు సంబంధించిన చాలా రకాలున్నాయి, వీటిని మనము పారాసామ్నియాస్ గా పరిగణిస్తాము. అయితే మనకు ముఖ్యంగా ఈ నిద్రలేమికి గల కారణాలు ఏంటి అని చూస్తే మానసిక కారణాలు ముఖ్యంగా మనకు కనిపిస్తున్నాయి. మానసిక కారణాల్లో ముఖ్యంగా డిప్రెషన్. చాలా మంది మానసిక వేదన గురవుతుంటారు. ఈ మానసిక వేదన గురవడానికి జీవితంలో అకస్మాత్తుగా ఏదైనా సంఘటన సంభవించినప్పుడు గాని, మానసిక ఒత్తిడి ద్వారా గాని నిద్ర రాకపోవడానికి మానసిక కారణాలు కారణమవుతున్నాయి. ఈ మానసిక కారణాల్లో ముఖ్యంగా డిప్రెషన్ గాని, యాంగ్జైటీ గాని, తర్వాత కొన్నిసార్లు స్కిజోఫ్రీనియా అనే జబ్బుల ద్వారా గాని, తర్వాత అనేక మానసిక వ్యాధులు ఈ నిద్రలేమికి కారణమవుతున్నాయి. ఈ డిప్రెషన్ వ్యాధి ఉన్న వాళ్ళలో ముఖ్యంగా నిద్రలేమి అనేది ఒక లక్షణంగా పరిగణిస్తున్నాము. ఈ నిద్రలేమి రావడానికి కారణం ఏంటంటే రసాయనాల అసమతుల్యత. ఈ రసాయనాలు ఇంబ్యాలెన్స్ జరిగినప్పుడు ఏమవుతుందంటే మనిషి ప్రశాంతంగా నిద్రపోకపోవడం జరుగుతుంది. రెండవది శారీరక కారణాలు. శారీరక కారణాలు అనగా కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు, అనగా శరీరంలో కొన్ని హార్మోనల్స్ ఇంబ్యాలెన్స్ జరిగినప్పుడు కూడా ఈ నిద్రలేమికి ఒక కారణం కావచ్చు. ఆహారపు అలవాట్లు, ముఖ్యంగా ఆహారపు అలవాట్లు. కొందరిలో ఈ రాత్రి పడుకున్న తర్వాత హెవీ డైట్ తీసుకోవడం ద్వారా, ముఖ్యంగా ఫ్యాటీ డైట్ గానీ, తర్వాత మసాలా వస్తువులు తీసుకోవడం ద్వారా కూడా ఈ నిద్రలేమి కూడా ఒక కారణం కావచ్చు. పర్యావరణ కారణాలు, అనగా మన పరిసరాలు కూడా ముఖ్యంగా ఈ నిద్రపైన ప్రభావం చూపిస్తాయి. టైం జోన్లో మార్పులు జరిగినప్పుడు, ముఖ్యంగా టైం జోన్లో మార్పులు అనగా కొందరు ఏం చేస్తుంటారంటే ఒకరోజు నైట్ పడుకోవాల్సి వస్తుంది, రెండవ రోజు డే టైంలో పడుకోవాల్సి వస్తుంది. అనగా ఈ నైట్ షిఫ్ట్, షిఫ్ట్ డ్యూటీస్ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే స్లీప్ సైకిల్ అనేది ఒక రెగ్యులర్ గా ఉండకపోవడం ద్వారా నిద్రలేమి అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇంకొకటి భిన్నమైన స్వభావం. కొన్నిసార్లు భిన్నమైన స్వభావం కూడా ఈ నిద్రలేమికి కూడా కారణం కావచ్చు. కొన్నిసార్లు జీవన శైలిలో మార్పులు జరగడం ద్వారా కూడా మానసిక ఒత్తిడి గురవడం ద్వారా నిద్రలేమి అనేది రావచ్చు. కొన్ని రకాల వ్యాధులు, ముఖ్యంగా కొన్ని రకాల వ్యాధులు అనగా ఇప్పుడు ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో, తర్వాత హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో, కొన్నిసార్లు ఈ ఆస్టియోఆర్థరైటిస్, తీవ్రమైన నరాల నొప్పులు ఉన్న వాళ్ళలో కూడా రాత్రి పడుకున్నప్పుడు ఈ నిద్రలేమి అనేది మనము చూస్తుంటాము. ఈ నిద్రలేమికి చికిత్స చేయకపోతే రోగి ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నిద్ర జరగలేకపోయినట్లయితే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత వాళ్ళ మానసికంగా వాళ్ళు ఒత్తిడి గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ నిద్ర లేకపోవడం ద్వారా మానసిక సమస్యలు ఏంటంటే డిప్రెషన్ రావడం గాని, తొందరగా అలసిపోవడం గాని జరుగుతుంది. ఈ నిద్ర సమస్య ఉందని మనం ఎలా తెలుసుకోవాలి అనే చాలా మందికి అవగాహన లేకపోవడం ద్వారా కూడా ఈ నిద్ర సమస్య ఉందని ట్రీట్మెంట్ తీసుకోకపోవడం కూడా జరుగుతుంది. చాలా మందిలో ఈ నిద్ర సమస్య ఉందని అవగాహన లేకపోవడం, తర్వాత ఈ నిద్రకు సంబంధించి వైద్యుని సంప్రదించాలి అని తెలియకపోవడం ద్వారా చాలా మంది ఈ నిద్ర సమస్య బాధపడుతుంటారు. ఈ నిద్ర సమస్య ఉందని ఎలా తెలుసుకోవాలి? నిద్ర సమస్య ఉందని తెలుసుకోవడానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. కొన్ని లక్షణాలు అనగా ముఖ్యంగా నిద్రపోవడంలో ఇబ్బంది కలిగినా, లేకపోతే నిద్ర అవడానికి 1 గంట సమయం కంటే ఎక్కువగా తీసుకున్నట్లయితే, లేకపోతే రాత్రి

ఒకవేళ 3 సార్లు కన్నా ఎక్కువగా నిద్రలోంచి లేచినట్లయినా మనం నిద్ర సమస్యగా పరిగణిస్తాము. కొన్నిసార్లు నిద్రలో మెలకువ వచ్చినప్పుడు మళ్లీ నిద్రపోవడానికి కొందరికి చాలా సేపు పడుతుంది. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు కూడా మనం దీన్ని నిద్ర సమస్యగానే పరిగణిస్తాము. కొందరు చెప్తుంటారు, నేను మరీ పొద్దున్నే నిద్ర లేచిపోయాను, లేచిన తర్వాత మళ్లీ నిద్ర రావట్లేదు అని చెప్తుంటారు. ఇది కూడా మనం దాన్ని నిద్ర సమస్యగానే పరిగణిస్తాము. కొందరిలో నిద్రపోయేందుకు ఆల్కహాల్ గాని ఏది మత్తు పదార్థాలు గాని వాటిని సేవిస్తుంటారు. ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళలో కూడా దీన్ని మనం నిద్ర సమస్యనే పరిగణిస్తాము. కొందరు ఈ ఆల్కహాల్ లేకపోయినట్లయితే నిద్ర అనేది రాదు అనే ఒక అపోహ ఉంటుంది. అలా ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే నిద్ర అనేది ఫ్రాగ్మెంటెడ్ స్లీప్ అంటే ముక్కలు ముక్కలుగా నిద్ర అనేది వస్తుంది. దానివల్ల వాళ్ళకు ప్రశాంతమైన నిద్ర అనేది రాకపోవడం జరుగుతుంది. కాబట్టి ఆల్కహాల్ ని చాలా మంది నిద్ర రావడానికి తాగుతుంటారు, కానీ ఇది ఒక అపోహ మాత్రమే. ఇలాంటి వాళ్ళు దీన్ని మానేసి ప్రశాంతమైన జీవితం గడపడానికి ప్రయత్నించండి. కొందరిలో ఉదయం లేవడంలో ఇబ్బంది అవుతుంది, రాత్రి లేట్గా నిద్ర వస్తుంది, తర్వాత ఉదయం లేవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇది కూడా మనము నిద్ర సమస్యగానే పరిగణిస్తాము. కొందరిలో రాత్రంతా నిద్రపోయినప్పటికీ కూడా ఉదయం అలసటగా ఉన్నట్లు అనిపిస్తుంటుంది. ఇది కూడా మనకేమవుతుందంటే దీన్ని నిద్ర సమస్యగానే పరిగణిస్తాము. కొందరు పక్క మీద తగినంత సమయం పడుకున్నప్పటికీ నేను అవసరమైనంతసేపు నిద్రపోలేదు అనే ఒక భావన ఉంటుంది, అంటే వాళ్ళు ప్రశాంతమైన నిద్రపోలేదు అని సమస్య. దాన్ని కూడా మనం నిద్ర సమస్యగానే పరిగణిస్తాము. మనం ప్రశాంతమైన నిద్ర రావడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు: రెగ్యులర్ బెడ్ టైమ్స్ మెయింటైన్ చేయడం, అనగా పడుకోవడానికి మరియు లేవడానికి నిర్ణీతమైన సమయం కేటాయించుకోవాలి. చాలా మంది నిద్ర రాకపోయినా బెడ్ పైన పడుకుంటుంటారు. అలా కాకుండా నిద్ర వచ్చినప్పుడు మాత్రమే బెడ్ పైకి వెళ్ళండి, దాని ద్వారా ప్రశాంతమైన నిద్ర వస్తుంది. ఇంకోటి మధ్యాహ్నం నిద్ర, చాలా మంది 2-3 అవర్స్ నిద్రపోతుంటారు. ఈ మధ్యాహ్నం నిద్రను 30 నిమిషాల కంటే ఎక్కువగా పోకుండా మీరు పాటించండి. అట్లా చేసినట్లయితే నైట్ మీకు నిద్ర అనేది ప్రశాంతంగా ఉంటుంది. నిద్ర సమయాన్ని కనీసం 4 నుంచి 6 గంటల ముందు టీ గాని కాఫీ గాని ఈ కోలా డ్రింక్స్ గాని చాక్లెట్స్ గాని ఈ కఫినేటెడ్ డ్రింక్స్ గాని తీసుకోకండి. ఎందుకంటే ఇవి స్టిమ్యులెంట్స్, మన మెదడును యాక్టివ్ గా ఉంచడానికి ప్రయత్నం చేస్తాయి. దానివలన ప్రశాంతమైన నిద్ర రాకుండా మనకు ఆటంకం కలుగజేస్తాయి. నిద్రపోయే ముందు తేలికపాటి అల్పాహారాన్ని తినండి, అంటే రాత్రి పడుకునే ముందు మసాలా పదార్థాలకి కానీ లేకపోతే హెవీ డైట్ గాని ఫ్యాట్ డైట్ గాని దానికి దూరంగా ఉన్నట్లయితే మనకు డైజెషన్ కి ఏం ప్రాబ్లం కాకుండా ప్రశాంతమైన నిద్ర వస్తుంది. నిద్ర సమయానికి కనీసం 4 నుంచి 6 గంటల ముందు మసాలా గాని పంచదార ఎక్కువగా ఉన్న పదార్థాలను తినకండి. ముఖ్యంగా మనము నిద్రించే బెడ్స్ ని సౌకర్యంగా ఉంచుకోండి. గదిలో గాలి బాగా వీచేలా చూసుకోండి. నిద్రకు భంగం కలిగించే శబ్దాలు లేకుండా చూసుకోండి. నిద్రపోయే ముందు ప్రశాంతంగా ఉండండి. మంచం మీదకి మీ చింతల్ని తీసుకెళ్లకండి. నిద్రకు ముందు వెచ్చని నీటితో స్నానం చేయండి. పడుకునే ముందు వెచ్చని పాలు తీసుకోవడం, దాంతోపాటు ఒక అరటిపండును తీసుకోవడం ద్వారా మీకు ప్రశాంతమైన నిద్ర పొందే అవకాశం ఉంటుంది. 15 నుంచి 30 నిమిషాల్లో మీకు నిద్ర పట్టకపోతే నిద్ర వస్తుందని పించేంత వరకు ఏదైనా మంచి పుస్తకం గాని చదవండి, లేకపోతే మంచి లైట్ మ్యూజిక్ వినండి. నిద్రకు సంబంధించిన వ్యాధుల్లో ఉన్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: కొన్నిసార్లు నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంటుంది. ఈ నిద్రలో లేచి నడిచే అలవాటు ఉన్న వాళ్ళు కొన్ని పేరెంట్స్ కానీ వాళ్ళ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది. ఈ నిద్రలో నడిచే సమస్య ఉన్న వాళ్ళు కుటుంబ సభ్యులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే స్లీప్ వాకింగ్ తో బాధపడుతున్న వాళ్ళకు దగ్గరగా షార్ప్ ఆబ్జెక్ట్స్ అంటే మొనదేలిన ఆబ్జెక్ట్స్ కానీ నైఫ్స్ కానీ తర్వాత పిన్నులు కానీ ఇలాంటివి దూరంగా ఉంచడం మంచిది. తర్వాత రాత్రి పడుకునే ముందు ఇంటికి సంబంధించిన మెయిన్ డోర్స్ కానీ వాళ్ళు పడుకునే డోర్స్ ను లాక్ చేయడం ద్వారా వాళ్ళు పొరపాటున బయటకు వెళ్లే అవకాశం లేకుండా ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే నిద్రలో నడిచే వాళ్ళు సడన్ గా డోర్స్ తీసుకుని బయటకు వెళ్లడం ద్వారా యాక్సిడెంట్స్ గురయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రలో నడిచే ఈ జబ్బు ఉన్న వాళ్ళని, ముఖ్యంగా ప్రమాదకరమైన వస్తువులు గాని తర్వాత ఇంటికి డోర్స్ వేయడం మాత్రం మర్చిపోకండి. బెడ్ వెట్టింగ్ అలవాటు ఉంటుందో వాళ్ళని మధ్య మధ్యలో లేపి మూత్రం పోయించినట్లయితే ఈ సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. నిద్రలేమికి చికిత్స: చాలా మందికి నిద్రలేమి చికిత్స ఎలా తీసుకోవాలో కూడా ఎందుకు వెళ్లాలనే ఒక అపోహ ఉంటుంది. నిద్రలేమి సమస్యలున్న వాళ్ళు నిర్భయంగా మానసిక వైద్యుని సంప్రదించి సరైన చికిత్స తీసుకున్నట్లయితే ఫ్యూచర్ లో ఎలాంటి శారీరక ఇబ్బందులు రాకుండా మనము ముందు జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. దీనికి మానసిక వైద్యులు స్లీప్ థెరపీ అంటే నిద్రకు సంబంధించిన వైద్యం ఇవ్వడం ద్వారా వాళ్లకు మంచి ప్రశాంతమైన నిద్ర లభిస్తుంది. మరీ ఎక్కువగా నిద్రలేమి ఉన్న వాళ్ళు కొన్ని మందులు వాడడం ద్వారా ప్రశాంతమైన నిద్రను పొందుతారు. ఇది కూడా మానసిక వైద్యుని పర్యవేక్షణలో మందులు వాడినట్లయితే వాళ్లకు ఈ నిద్ర మందులు అలవాటు కాకుండా కొన్నిసార్లు వీటికి బానిస అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి డాక్టర్ చెప్పిన సూచనలు సలహాలు పాటించినట్లయితే ప్రశాంతమైన నిద్రతో పాటు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆరోగ్యం పొందవచ్చు. ప్రశాంతమైన నిద్ర రావడానికి మత్తు పదార్థాలకు దూరంగా ఉండడం,
మరియు స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు

0: దీన్ని మానుకోవడం, ఈ గుట్కా గాని జర్దా తినే అలవాటు ఉన్న వాళ్ళు కూడా దీనికి దూరంగా ఉన్నట్లయితే నిద్రలేమి సమస్యల్ని మనం అధిగమించగలుగుతాము. మరి ఇప్పుడు తెలియజేసిన జాగ్రత్తలన్నీ పాటించి హాయిగా నిద్రపోగలిగితేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం, సమాజానికి సేవ చేయగలుగుతాం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ ఏ విశాల్, మానసిక ఆల్కహాల్ నరాల వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ డి అడిక్షన్ సెంటర్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: మీరింతవరకు డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.

శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతిబిందు, క్యాటరాక్ట్, రెటీనా సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నుకల గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
0: ప్రకటనలు విన్నారు శ్రోతలు. మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం ప్రభాత లహరి. ఈరోజు 15 అక్టోబర్. మరి ఈనాటి ప్రత్యేకతలు: ప్రపంచ విద్యార్థుల దినోత్సవం, వరల్డ్ స్టూడెంట్స్ డే, భారత మాజీ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త, మిసైల్ మ్యాన్ అయిన ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి ఈరోజు. అబ్దుల్ కలాం గారు ప్రపంచ శాంతి కోసం పరితపించిన వ్యక్తి, అలాగే విద్యార్థుల్లో విజ్ఞానాన్ని నింపడానికి ఎంతో కృషి చేశారని ఐక్యరాజ్య సమితి ఈయన జయంతిని పురస్కరించుకొని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా ప్రకటించింది. ఇప్పుడు విందాం మహర్షి సినిమా కోసం శంకర్ మహాదేవన్ ఆలపించిన ఈ పాట.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: తొమ్మిది రోజుల బతుకమ్మ సంబరాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం 9:05 పూలసింగిడి బతుకమ్మ సందడి శ్రోతల అభిప్రాయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. వినండి మీ ఆకాశవాణి 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో పూలసింగిడి బతుకమ్మ సందడి ప్రత్యేక కార్యక్రమం.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

ప్రకటనలు విన్నారు. ఈరోజు అక్టోబర్ 15 ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి, అలాగే ప్రపంచ చేతుల పరిశుభ్రతా దినోత్సవం కూడా. ఆరోగ్య రక్షణలో చేతులు ముఖ్య పాత్ర పోషిస్తాయి, కావున చేతుల పరిశుభ్రత ప్రాముఖ్యతను, పరిశుభ్రతను పాటించకపోతే కలిగే అనారోగ్య సమస్యలను గురించి అవగాహన కల్పించడం ఈనాటి ప్రపంచ చేతుల పరిశుభ్రతా దినోత్సవ ముఖ్య ఉద్దేశం. మరియు అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం కూడా నేడు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధిలో మరియు వ్యవసాయంలో మహిళలు పోషిస్తున్న పాత్రను గుర్తించే రోజుగా ఈరోజు జాతీయ మహిళా దినోత్సవంగా కూడా జరుపుకుంటాము. ఇప్పుడు విందాం వకీల్ సాబ్ చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట.

శ్రోతలకు ఒక గమనిక. మరి కాసేపట్లో ఈ ఉదయం 8 గంటలకు వేదాంష్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం ప్రభాతలహరి.

0: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 17వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:00. ఇప్పుడు విందాం వేదాంశ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంశ్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన సరస్వతీనగర్, నిజామాబాద్. వేదాంశ్ హాస్పిటల్.
2: పెళ్లై చాలా ఏళ్లైనా సంతానం లేదని చింతిస్తున్నారా? మాతృత్వానికి నోచుకోక దిగులు చెందుతున్నారా?
1: ఇప్పుడు ఆ అవసరమే లేదిక. సంతాన సాఫల్యతకు విశ్వసనీయమైన చిరునామా వేదాంశ్ హాస్పిటల్.
2: సంతాన సాఫల్యతలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ ఎం వర్షా దివ్యతేజ గారు ఇప్పుడు మన నిజామాబాద్ లో పూర్తికాలం సేవలందిస్తున్నారు.
1: మీరు సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఎం వర్షా దివ్యతేజ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వేదాంశ్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన సరస్వతీనగర్, నిజామాబాద్.
3: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీ, అనీమియా ఇన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అంటే ప్రెగ్నెన్సీలో కామన్ గా వచ్చే ప్రాబ్లం రక్తహీనత అంటాం. ఏంటంటే బ్లడ్ తక్కువగా ఉంది అనేది కామన్ గా వింటూ ఉంటాం అందరిలో. సో దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం క్లియర్ గా. నార్మల్ గా బ్లడ్ లెవెల్స్ ఎంత ఉంటే నార్మల్, అంటే మోర్ దెన్ 11 grams అనేది లేడీస్ లో ఉంటే అది నార్మల్ అనమాట. అంటే కరెక్ట్ వాల్యూస్ ఆఫ్ హెచ్బి మెయింటైన్ అవుతున్నట్టు మనకి. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 11 కన్నా తక్కువగా ఉంది మనకి, అంటే అప్పుడు మనకి బ్లడ్ తక్కువ, అనీమియా అంటాం దాన్ని, రక్తహీనత అంటాం అనమాట. ప్రెగ్నెన్సీలో నార్మల్ గా రక్తహీనత, అనీమియా అనేది కామన్. ఎందుకు అంటే మన బాడీలో సెల్స్ ప్రొడక్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి, సప్లై డిమాండ్ అనమాట, సప్లై పెరుగుతూ ఉంటుంది ప్రెగ్నెన్సీలో కాబట్టి లిటిల్ అనీమియా, అంటే కొంచెం మేరకు అనీమియా అనేది కామన్. నార్మల్ గా ప్రెగ్నెన్సీ పెరుగుతూ ఉంటే నార్మల్ గానే మన బాడీలో హెచ్బి లెవెల్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. కానీ అంతకన్నా ఎక్కువగా ఉంది అండి ఎప్పుడైతే పేషెంట్ ఎప్పుడు ఫ్యాటిగ్, అంటే తొందరగా అలసిపోవడం గాని, వీక్నెస్ గాని అలాంటి ఏమైనా ఉన్నాయి అంటే అప్పుడు మనం భయపడాల్సి ఉంటుంది అనమాట. మామూలుగా ఇండియాలో అయితే అనీమియా అనేది చాలా కామన్. ప్రతి 3 టెస్ట్ చేస్తే అందులో ఒకరికి అనీమియా, బ్లడ్ తక్కువ ఉండడం అనేది కామన్ ఈసారి ఈ టైంలో. ఎందుకంటే మనం ఫుడ్, ప్రాపర్ ఫుడ్ గాని ప్రాపర్ ఐరన్ గాని తీసుకోవడం అనేది తక్కువగా ఉంటుంది మనలో. మామూలుగా బ్లడ్ ఫస్ట్ 3 నెలల్లో మోర్ దాన్ 11 grams అనేది ఉండాలి మనకి. అదే సెకండ్ ట్రైమిస్టర్, అంటే సెకండ్ 3 నెలలు, 4వ నెల, 5వ నెల, 6వ నెల వచ్చేసరికి అది కనీసం 10 నుంచి 10.5 వరకు ఉండాలి. అంతకన్నా తక్కువగా ఉంటే మనం అనీమియా కింది కన్సిడర్ చేసుకుంటూ ఉంటాం. అది మళ్ళీ థర్డ్ ట్రైమిస్టర్ లో వచ్చేసి ఇట్ ఈస్ షుడ్ బి మోర్ దాన్ 10, అంతకన్నా తక్కువ అయితే ఎప్పుడు ఉండదు. మామూలుగా ప్రెగ్నెన్సీలో అనీమియా ఎందుకు వస్తుంది? అసలు ఒకటి, ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల. బాడీలో ఐరన్ అనేది మెయిన్ అనమాట మన హెచ్పి హిమోగ్లోబిన్ ఫార్మ్.

అవడానికి, బ్లడ్ ఫామ్ అవడానికి ఐరన్ అనేది మెయిన్. అది తక్కువగా ఉందా, దాని రిజర్వ్స్ తక్కువగా ఉండడం వల్ల. ఇంకొకటి ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ తక్కువగా ఉండడం వల్ల వస్తూ ఉంటుంది. సో ప్రాపర్ గా ఈ రెండింటిని బ్యాలెన్స్ మనకు ఫుడ్ ద్వారా తీసుకోవాలి, లేదు అనుకుంటే టాబ్లెట్స్. అనీమియా వల్ల మనకు మామూలుగా వచ్చే సింప్టమ్స్ ఏంటి?

7 ఏ ఉందనుకోండి, వాళ్ళు దమ్ము రావడము, కొంచెం దూరం నడవలేకపోవడం, గుండె ఎక్కువగా కొట్టుకోవడం, ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇవి ఓన్లీ జనరల్ సింప్టమ్స్. కానీ ప్రెగ్నెన్సీ వైజ్ గా ఏంటంటే, అనీమియా ఉండడం వల్ల ఎర్లీ డెలివరీస్ ఛాన్సెస్ ఉంటాయి, బేబీ గ్రోత్ సరిగ్గా ఉండదు, IUGR అంటాం అన్నమాట, బేబీ గ్రోత్ రెస్ట్రిక్షన్ ఉంటుంది. లేదు కంప్లీట్ గా డెవలప్ అయినా అంత వెయిట్ రాకపోవచ్చు బేబీ, ప్రాపర్ 3 kg బేబీ రాకపోవచ్చు, 2 to 2.5 వరకు అట్లా. లేదు అనుకుంటే ఇంకా డెలివరీ తర్వాత పోస్ట్ పార్టమ్ మెటర్నల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, అంటే ఏంటంటే డెలివరీ తర్వాత మదర్ కు వచ్చే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి అనేది మెయిన్ రీజన్స్ అన్నమాట. సో ప్రాపర్ గా కరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. డయాగ్నోస్ ఎలా డయాగ్నోస్ చేస్తాం మనము అనేది చూడాలి ఫస్ట్. ఎలా అంటే, ఫస్ట్ పేషెంట్ మన దగ్గరకి, ఎవ్రీ ప్రెగ్నెంట్ పేషెంట్ మన దగ్గరకు ఫస్ట్ రాగానే మనం చూడాల్సింది కంప్లీట్ బ్లడ్ పిక్చర్, ఎంత HB ఉంది, ఎంత బ్లడ్ ఉంది, ఎంత ప్లేట్లెట్ కౌంట్స్ ఉన్నాయి, ప్లేట్లెట్స్ అంటే తెల్ల రక్త కణాలు ఎంతగా ఉన్నాయి, అవన్నీ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే, అంతేకాకుండా మనం ఇంకా చూడాల్సింది, ఇంకా బ్లడ్ నార్మల్ గా లెస్ దాన్ 10 or above ఉంది అనుకోండి, ఇట్ ఈస్ ఓకే నార్మల్, బట్ బ్లడ్ లెస్ దాన్ 10 ఉంది అనుకుంటే దెన్ వీ షుడ్ గో ఫర్ MCV అంటాం అన్నమాట. బాడీలో అసలు మొత్తం హిమోగ్లోబిన్ ఎంత పర్సెంట్ ఉంది ఏంటి అనేది చూసుకోవాల్సి ఉంటుంది మనం. మోస్ట్ కామన్ గా మనకు ఐరన్ ఏదేంటి, బ్లడ్ ఎందుకు తక్కువగా ఉంటుంది అంటే ఐరన్ డెఫిషియన్సీ. మన ఇండియన్ కమ్యూనిటీలో మోస్ట్ కామన్ గా ఉండేది ఏంటి అంటే ఐరన్ లెవెల్స్ తక్కువగా ఉండడం, మన ఫుడ్ లో ఐరన్ డెఫిషియన్సీస్ ఎక్కువగా ఉండడం వల్ల అనమాట. అది ఎలా డయాగ్నోస్ చేస్తాం మనం, అది ఐరన్ డెఫిషియన్సీ అనీమియానా అని. బాడీలో ఐరన్ కంటెంట్ ఎంత ఉంది, ఐరన్ ట్రాన్స్ఫర్ చేసే ట్రాన్స్ఫరిన్ కంటెంట్ ఎంత ఉంది, అవి చూసుకుంటూ చేస్తాం మనం. ఎలా ట్రీట్ చేస్తాం మనం, నార్మల్ గా ప్రెగ్నెన్సీ అంటేనే అనీమియా కాజింగ్ కాబట్టి మనం ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో రెగ్యులర్ గా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది ఐరన్ టాబ్లెట్స్ అనేవి. ఫస్ట్ 3 months మనం నార్మల్ గా యూజ్ చేయము, ఎందుకు అంటే వామిటింగ్స్ అండ్ నాసియా ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది, ఐరన్ టాబ్లెట్స్ తో ఇంకెక్కువగా ఉంటుంది అది. ఐరన్ టాబ్లెట్స్ తో ఏంటంటే మోస్ట్ కామన్ గా మనకు మెటాలిక్ టేస్ట్ అంటాం, నోట్లో ఏదో డ్రైనెస్ ఉండడము, మోషన్ బ్లాక్ గా రావడం, ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్సే. ఈ ప్రెగ్నెన్సీలో ఇంకా ఫస్ట్ 3 months లో నాసియా వామిటింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఫస్ట్ 3 months మనం అవాయిడ్ చేస్తాం. 4th month స్టార్టింగ్ నుంచి ఐరన్ టాబ్లెట్స్ రెగ్యులర్లీ డైలీ 1 tablet టిల్ డెలివరీ చెప్తాం. ఇంకా టిల్ డెలివరీ కన్నా పోస్ట్ డెలివరీ 3 months వరకు, అంటే డెలివరీ అయిన తర్వాత కూడా 3 months వరకు మనం యూజ్ చేస్తాం అనమాట. ఇది నార్మల్ గా తో వాళ్ళకి అనీమియా ఏం లేకపోయినా మనం కంటిన్యూ చేస్తాం. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీలో నార్మల్ గానే 4th month, 5th month, 6th month వచ్చేసరికి మన ఒంట్లో బాడీలో బ్లడ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు అంటే బాడీలో మనతో పాటు బేబీకి కూడా సప్లై చేయాలి కాబట్టి, సో బ్లడ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల HB అన్నది తగ్గుతూ ఉంటుంది అనమాట. సో తగ్గకూడదు, HB మెయింటైన్ అవ్వాలి కాబట్టి డైలీ 1 iron tablet అనేది మస్ట్. తో వాళ్ళకి HB ఎంత నార్మల్ గా ఉన్నా కూడా, అదే ఇంకా అనీమియా ఉంది, HB తక్కువగా ఉంది, బ్లడ్ లెస్ దాన్ 10 ఉందనుకోండి, వాళ్ళలో ఫస్ట్ వచ్చేసి ఓరల్ ట్రీట్మెంట్, అంటే ఏంటంటే ఓన్లీ నోటి ద్వారా ఓరల్ ట్రీట్మెంట్, టాబ్లెట్స్ ద్వారా ట్రీట్మెంట్, ఐరన్ టాబ్లెట్స్ వన్స్ కాకుండా 2 times ఇవ్వడం, అది లేదు 3 times వరకు కూడా వాడొచ్చు అనమాట. ఐరన్ టాబ్లెట్స్ లో వెరైటీస్ ఉంటాయి, ఐరన్ సుక్రోజ్ గానీ, ఐరన్ కార్బాక్సీ మాల్టోస్ గానీ, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఐరన్ టాబ్లెట్స్ ఇవ్వడం, ఇఫ్ టాబ్లెట్స్ ద్వారా కూడా మనకు సెటిల్ అవ్వట్లేదు 4th month, 5th month లో టాబ్లెట్స్ తర్వాత చూస్తాం మనము, టాబ్లెట్స్ ద్వారా కూడా తగ్గలేదు అనుకోండి, దెన్ మనం అప్పుడు వెళ్లాల్సింది ఏంటి అంటే పేరెంట్రల్ ఐరన్ అంటాం. అంటే ఏంటంటే నోటి ద్వారా ఇచ్చే ఐరన్ కాకుండా, నోటి ద్వారా మనం ఐరన్ మామూలు టాబ్లెట్స్ ద్వారా ఇస్తే ఏమైతుందంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ కొంచెం వేస్ట్ గా, అంటే అంత అబ్జార్ప్షన్ ఉండదు బాడీలో, సో డైరెక్ట్ గా బ్లడ్ లో ఐరన్ పెరిగే ఇంజెక్షన్స్ పెడతాం అనమాట. వాటి డోసేజెస్ వాటిని బట్టి మనం నెక్స్ట్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తాం. ఇది ఓన్లీ టాబ్లెట్స్ ద్వారా పెరగకపోవడం వల్లనే కాదు, టాబ్లెట్స్ పడని వాళ్ళకు కూడా, కొంతమందికి ఐరన్ టాబ్లెట్స్ పడవు, రికరెంట్ గా ఏంటంటే గ్యాస్ట్రైటిస్ వస్తుంటుంది, గ్యాస్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది, కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీగా ఉండదు, ఎక్కువగా ఐరన్ టాబ్లెట్స్ వాడడం వల్ల వామిటింగ్స్ అనేవి స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటాయి 5th month, 6th month వరకు కూడా. సో అలాంటి వాళ్ళల్లో ఓరల్ థెరపీ ఇవ్వకపోతే బ్లడ్ పడిపోతున్నప్పుడు కూడా మనం ఐరన్ ఇంజెక్షన్స్ పెడుతూ ఉంటాం అనమాట. అది కూడా ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 8, HB మోర్ దాన్ 8 ఉన్నప్పుడు మాత్రమే మనం ఇలా వెళ్తాం. ఇఫ్ HB 8 కన్నా తక్కువగా ఉంది మనకు, లేదు పేరెంట్రల్ గా ఐరన్ ఇంజెక్షన్స్ ఇచ్చినా మనకు పెరగట్లేదు బ్లడ్ అనుకుంటే డైరెక్ట్ గా అప్పుడు బ్లడ్ మాత్రం పెడుతూ ఉంటాం. మోస్ట్ కామన్ గా బ్లడ్ పెట్టడం అనేది 3rd trimester, అంటే ఏంటి లాస్ట్ 3 months లో, 8th month, 9th month టైంలోనే ఎక్కువ బేబీ గ్రోత్ ఉంటుంది మనకి. సో అలాంటి టైంలోనే మనము బ్లడ్ పెట్టేసి ఏంటంటే బ్లడ్ వల్ల వచ్చే లో బర్త్ వెయిట్,
బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల వచ్చే లో బర్త్ వెయిట్ బేబీ వెయిట్ అన్నది మనకు మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి టైంలో ఐరన్ ఎక్కువగా మనం యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే,

0: అసలు రాకుండా ఎలా చూడాలి మనం ఫస్ట్? మీకు మామూలుగా ఫస్ట్ 3 మంత్స్ లో మనం ఐరన్ టాబ్లెట్స్ ఇవ్వము, ఎందుకు అంటే నాసియా ఫీలింగ్ ఉంటుంది. సో అలాంటి టైంలో ఏంటంటే ఫోలిక్ యాసిడ్ అనేది ఒక విటమిన్ ఇస్తాం, అది కూడా మెయిన్ విటమిన్ విచ్ హెల్ప్స్ ఇన్ హిమోగ్లోబిన్ సింథసిస్ అనమాట. ఎప్పుడైతే హెచ్బి సింథసిస్ కి హెల్ప్ చేస్తుందో అది మనం ఫస్ట్ 3 మంత్స్ లో ఇస్తాం. అదే ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉందనుకోండి, వాళ్ళల్లో ఎక్కువగా నరాలకు సంబంధించిన, బేబీస్ కి నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళకు కూడా ఆ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ రాకుండా ఉండడానికి కూడా ఫోలిక్ యాసిడ్ అనేది హెల్ప్ చేస్తుంది. అంతోపాటు హెచ్బి సింథసిస్ కి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. డైలీ 1 mg ఆఫ్ ఫోలిక్ యాసిడ్ మనం ప్రాపర్ గా ఇస్తూ ఉంటే అది ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది. అంతేకాకుండా అనీమియా ఇంకా దేని వల్ల వస్తుంది, ఇవన్నీ కామన్. ఓన్లీ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ అనేది, ఐరన్ డెఫిషియన్సీ అనేది ఇవి కామన్ ట్రీట్మెంట్స్, కామన్ గా వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. వీటి వల్ల కామన్ గా వస్తుంది. అంతేకాకుండా ఇంకా చాలా ఉంటాయి మనకి. ఏంటి అంటే హిమోగ్లోబినోపతిస్ అంటే బ్లడ్ ప్రాబ్లమ్స్, బ్లడ్ లో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల. ఇది ప్రెగ్నెన్సీకి రిలేటెడ్ కాదు, ప్రెగ్నెన్సీ కన్నా ముందు నుంచి కూడా వాళ్ళలో ఆ ప్రాబ్లమ్స్ ఉంటే అప్పటి నుంచి కూడా అనీమియా అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది వాళ్ళలో. సో ఇలాంటి వాళ్ళలో కంప్లీట్ గా నార్మల్ గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజనే మనకు కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే ఐరన్ టాబ్లెట్స్, ఐరన్ డెఫిషియన్సీ లేదు, మనం ఎంత ఐరన్ ఇచ్చినా అది ఎక్సెసే ఉంటుంది బాడీలో, కానీ ప్రాపర్ గా మనకి యూటిలైజ్ అవ్వదన్నమాట. సో ఉన్న ఐరన్ ని యూటిలైజ్ చేసుకోలేదు బాడీ. సో అలాంటప్పుడు ఓన్లీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది మెయిన్ గా ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో ఎక్కువగా ఏంటంటే మనం ఎలా డయాగ్నోస్ చేస్తామంటే హార్ట్ ఫెయిల్, ఎక్కువగా మనం ఎంత ఐరన్ ట్రీట్మెంట్ ఇచ్చినా, ఐరన్ ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా వాళ్ళలో ఇంకా హెచ్బి పెరగకపోవడము, కంటిన్యూస్ గా ఫెటిగ్ ఉండడం, టేకికార్డియా, టేకికార్డియా అంటే గుండె ఎక్కువగా కొట్టుకోవడం కంటిన్యూస్ గా లేదు, ఇంకా బీపీస్ రావడము, హార్ట్ ఫెయిల్యూర్ కండిషన్స్ అంటే ఏంటంటే కొంచెం దూరం నడవగానే ఎక్కువగా దమ్ము రావడం, వాళ్ళు కూర్చున్నా దమ్ము రావడం, ఇలాంటి కండిషన్స్ లో హార్ట్ ఫెయిల్యూర్ ఉంటుంది అనమాట. అలాంటివి ఇంకా వస్తున్నాయి. మనం ఐరన్ టాబ్లెట్స్ ఇచ్చినా కూడా బేబీ ప్రాపర్ గ్రోత్ ఉండట్లేదు, ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ ఉంది, ప్రీటర్మ్ నెలలు నిండకుండానే డెలివరీ అవుతుంది, ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. ఇలాంటి ఫస్ట్ ప్రాపర్ గా ముందే డయాగ్నోస్ చేసుకుని మనం ట్రీట్మెంట్ తీసుకుంటే దెన్ బెటర్ గా ఉంటుంది మనకి ప్రాపర్ గా. ఇవన్నీ రాకుండా ఫస్ట్ ఏంటంటే ప్రివెన్షన్. మనకి ప్రివెన్షన్ ఎలా ఉంటుంది ఫస్ట్ ఏంటంటే ప్రాపర్ ఫుడ్, ఐరన్ రిచ్ ఫుడ్స్ ఉంటాయి. ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏంటంటే మామూలుగా బెల్లం గానీ, నువ్వులు, పల్లీలు, ఆకుకూరలు ఇలాంటివన్నీ, ఇవి ప్రాపర్ గా మీరు రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే అక్కడ దాకా ఐరన్ డెఫిషియన్సీ దాకా వెళ్లరు. ప్రాపర్ ట్రీట్మెంట్ తో నార్మల్ డైలీ 1 tablet ఆఫ్ ఐరన్ తో కంటిన్యూ చేస్తూ మీరు ప్రాపర్ హెల్త్ కేర్ మెయింటైన్ చేయొచ్చు. హిమోగ్లోబినోపతిస్ అంటే ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ అనీమియా కాకుండా ముందు నుంచే బ్లడ్ లో ఉండే ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి నార్మల్ గా. థాలసీమియాస్ ఒకటి, లేదు అంటే సికిల్ సెల్ డిసీజ్ అంటాం. ఇవన్నీ ఏంటంటే బ్లడ్ లో మనకు మామూలుగా హిమోగ్లోబిన్ సింథసిస్ లో మనకు ప్రాబ్లమ్ ని కలిగించే ప్రాబ్లమ్స్ అన్నమాట. ఎంత ఐరన్ ఉన్నా ఐరన్ మన బాడీకి యూటిలైజ్ అవ్వదు. సో దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఒక్కొక్క దానికి స్టీరాయిడ్స్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది, లేదు అనుకుంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్, ప్రాపర్ రెగ్యులర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇవి తీసుకుంటూ ఉండాలన్నమాట. ఎక్కువగా వీళ్ళలో ఏంటంటే అనీమియా ట్రీట్మెంట్ అయిపోయింది, మనం ఇప్పుడు ఎలా అసలు మన తీసుకున్నాము ట్రీట్మెంట్ కరెక్ట్ అయింది, కానీ ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీకి వచ్చేసరికి, మోడ్ ఆఫ్ డెలివరీ ఎలా డెలివరీ చేస్తాం ప్రెగ్నెన్సీలో, అనీమియా ఉన్న వాళ్ళలో ఎలా డెలివరీ చేస్తాం. నార్మల్ గా ఎక్కువగా ఏంటంటే అనీమియా ఉన్నప్పుడు ఇంకా బ్లీడింగ్ ఎక్కువ అయ్యే టెండెన్సీస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. సో నార్మల్ డెలివరీ చేస్తున్నప్పుడు డెలివరీ మనం ట్రై చేయొచ్చు నార్మల్ డెలివరీ, కానీ ఎవరైనా లేబర్ పెయిన్స్ లో వచ్చారనుకోండి మనం నార్మల్ డెలివరీ ట్రై చేస్తాం, బట్ దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏముంటాయంటే బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల ఇంకా ఎక్కువగా బ్లీడ్ అవుతూ ఉంటుంది. యూట్రస్ మామూలుగా గర్భసంచి అనేది బేబీ డెలివరీ అయ్యి మాయ డెలివరీ కాగానే కాంట్రాక్ట్ అయిపోవాలి, సఫిషియంట్ కాంట్రాక్షన్ కి రావాలి, సైజ్ చిన్నబడాలి, కానీ అలా అవ్వకుండా ఉండడం వల్ల ఎక్కువగా రక్తస్రావం అవుతుంటుంది. ఆ రక్తస్రావాన్ని మనం తగ్గించాలి అంటే ఆ రక్తస్రావం అనేది చూసుకుంటూ ఉండాలి మనము. అది అదొక్కటే మెయిన్ కాంప్లికేషన్ అనీమియా వల్ల ప్రెగ్నెన్సీ టైంలో. అంతేగాని బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల సిజేరియన్ అనేది మాత్రం ఆప్షన్ కాదు, మనం నార్మల్ డెలివరీ కూడా ట్రై చేసుకోవచ్చు, దాన్ని బట్టి ట్రీట్మెంట్ యాప్ట్ గా చేసుకుంటే సరిపో.
1: వేదాంశు హాస్పిటల్ కేవలం స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సేవలే కాకుండా జనరల్ సర్జరీ వైద్య సేవలు, ల్యాబ్ సౌకర్యాలను కూడా అందిస్తోంది వేదాంశ్ హాస్పిటల్. యుక్త వయసులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు, ఋతుక్రమ సమస్యలకు, తరచుగా కడుపు నొప్పితో బాధపడే వారికి అధునాతన వైద్య విధానాలతో విశాలమైన నూతన భవనంలో వైద్య సేవలు అందిస్తోంది వేదాంశ్ హాస్పిటల్.
2: మీరు సంప్రదించాల్సిన చిరునామా
1: డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వేదాంశ్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీ నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంశ్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీ నగర్, నిజామాబాద్.

మీరింతవరకు వేదాంశ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.

ఇంతటితో ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

హలో, తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్ష వాహనం ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. మరి అందాక విందాం ఇదే పాట.

0: వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కెఎస్ఆర్ చక్రవర్తి, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. వినండి కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్య. ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కెఎస్ఆర్ చక్రవర్తి, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. వినండి కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. నాలుగు వేదాలకు ప్రతీకగా ఋగ్యజస్సామ అథర్వవేదములనేటువంటి నాలుగు మాడ వీధులలో విహరించడానికై ధర్మార్థ కామ మోక్షములనేటువంటి చతుర్విధ పురుషార్థములను మానవాళికి అందించడానికై నాలుగవ రోజు బ్రహ్మోత్సవాలలో స్వామి వాహన మండపం నుంచి కల్పవృక్ష దివ్య ఛాయలో విహరించడానికి ముందుకు విచ్చేసి ఇప్పుడిప్పుడే స్వామి దక్షిణ మాడవీధిలో తిరుమల నంబి సన్నిధిలో దివ్య ప్రబంధ పాసురాలను చక్కగా శ్రవణం చేసి శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అని నవవిధ భక్తులలో మొట్టమొదటిది శ్రవణం. పుట్టినటువంటి శిశువు కూడా జ్ఞానాన్ని పొందేది శ్రవణం ద్వారానే. ఏడు రోజుల్లో పరీక్షిణ్ మహారాజు ముక్తిని పొందింది కూడా భాగవత శ్రవణం ద్వారానే. అలాగే శ్రీనివాసుని యొక్క దివ్య గుణామృతాన్ని ఈ వాహన సేవలలో ఆలకించేటువంటి ఆకాశవాణి శ్రోతలు కూడా శ్రవణమనేటువంటి మాధ్యమం ద్వారే విని తరిస్తూ ఉన్నారు. ఇలా మనల్ని అందరినీ కూడా తరింపచేయడం కోసం స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై కల్పవృక్ష వాహనంపై విహరిస్తూ ఉన్నాడు. ఆ స్వామి ఆ వృక్షవాహనంపై విహరిస్తూ ఉంటే దేవతారూపంలో ఉండేటువంటి వివిధ పక్షి జాతులన్నీ కూడా ఆ వాహనం చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నాయి. సామాన్యంగా పక్షులు సేద తీరేది వృక్షముల మీదే కదా, కాబట్టి దివ్య దేవతావృక్షం ఇక్కడ ఉంది అనే ఉద్దేశంతో కాబోలు పక్షులన్నీ ఆ వాహనం చుట్టూ విహరిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఎల్ల ఋతువులందు నెలరారి పరమమై కోరువచ్చి వారి కోర్కెలు నీనేడి వేల్పుమాను పాల వెళ్లి బుట్టే అని దేవతలు రాక్షసులు కూడా పాల సముద్రమును అమృతం కోసం చిలుకుతున్నప్పుడు అన్ని ఋతువులలో కూడా పచ్చగా ఉండి కోరిన వారి యొక్క కోరికలు తీర్చినట్టు కల్పవృక్షము పాల సముద్రము నుండే ఆవిర్భవించింది. కల్పవృక్షం ఐహిక సుఖాలను మాత్రమే ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహనుడైనటువంటి తిరువెంకటనాథుడు వెంకటేశ్వరుడు మన గోవిందుడు ఐహిక

0: ఆముష్మిక సుఖములు కూడా ప్రసాదించేటువంటి వాడు. అందుకనే ఆశ్రిత కల్పతరువుగా స్వామివారిని చక్కగా అభివర్ణిస్తూ ఉంటారు. అంతేకాదు, కృష్ణావతారంలో సత్యభామ కోరికను తీర్చడం కోసం పారిజాత కల్పవృక్షాన్ని దివి నుండి భూమికి తెచ్చి ప్రతిష్ఠించినటువంటి వాడు మన స్వామి. ఇప్పుడు కలియుగంలో కూడా ఆశ్రిత భక్తజనుల యొక్క కోరికలను తీర్చడం కోసం కల్పవృక్ష ఛాయలో స్వామి మనందరికీ కూడా ఆ చల్లదనాన్ని అందివ్వడానికి విహరిస్తూ ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి కల్పవృక్ష వాహనంలో ఏ అవతారంలో మనకి దర్శనమిస్తున్నాడు అంటే బకాసురవధ ఘట్టాన్ని గుర్తు చేస్తూ స్వామి విహరిస్తూ ఉన్నాడు. ఈ బకాసుర వధ వృత్తాంతం కూడా మనకి ఏ తత్వాన్ని తెలియజేస్తోంది అంటే, అలనాడు గోకులంలో బాలకృష్ణుడు తన సఖులతో కలిసి యమునా తీరంలో ఆవులు మేపుతూ ఆడుకుంటున్నటువంటి సమయం అది. కంసుడు పంపినటువంటి ఎందరో మంది రాక్షసుల్ని తుదముట్టించి స్వామి ఆ గోపబాలులను గోవులను కాపాడుతూ ఉన్నాడు. అందులో ఒక అసురుడే బకాసురుడు కొంగ రూపంలో వచ్చాడు. రాక్షసుడు కూడా ఎంత భీకరంగా ఉన్నాడు అంటే ఆకాశాన్ని తాకేంత ఎత్తుతో ఉన్నాడు. పర్వత శిఖరంలా ఉన్నాడు. వాడి అయినటువంటి ముక్కు విస్తారమైనటువంటి రెక్కలతో ఒక భయంకరమైనటువంటి కొంగ రూపంలో అసురుడు గోపబాలుని ముందుకు దూసుకువచ్చాడు. గోపాలురందరూ కూడా ఆ భీకర స్వరూపాన్ని చూసి భయపడి కేకలు వేశారు. వెంటనే ఆ బకాసురుడు బాలుడుగా ఉన్నటువంటి వాణ్ణి కృష్ణుని చూసి తన పొడవైనటువంటి ముక్కుతో జగద్రక్షకుడి యొక్క తత్వం తెలియక శ్రీకృష్ణుణ్ణి ఒక్కసారిగా అమాంతం నోటిలోకి లాగి మింగేశాడు. ఆహా, నా పని అయిపోయింది, కంసరాజు ముందు కీర్తిని గడించానేనని ఆనందపడుతూ ఉండే సమయంలోనే ఒక పక్క గోపాలురందరూ కూడా నిశ్చేష్టులవుతూ ఉన్నారు. అదిగో ఆ దివ్యమైనటువంటి తత్వాన్ని తెలియజేయడం కోసం అలనాడు బకాసుడు నోట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఆ గోపబాలురందరూ కూడా ఆనంద పరవశంతో ఏ విధంగా కేకలు పెట్టారో అదే విధంగా నైరుతి మూల మీదకు కల్పవృక్ష ఛాయలో స్వామివారు ఆ బకాసుర వధ వృత్తాంతాన్ని తెలియజేస్తూ ఆ వేషంలో స్వామి ముందుకు వస్తూ ఉంటే భక్తజనులందరూ కూడా ఆనంద పారవశ్యంతో గోవింద గోవింద అనేటువంటి నామ సంకీర్తనాన్ని చేస్తూ ఉన్నారు. ఇలా మింగానని తాను భావించాడో లేదో బకాసురుడు, అంటే ఒక బడభాగ్నిలాగా స్వామిలో ఒక దివ్యమైనటువంటి తేజస్సుని ఆ అగ్నిని జ్ఞానాగ్నిని సర్వ విధములైనటువంటి ఆ శక్తిని భరించలేక ఒక్కసారి మింగినవాడు మింగినట్టుగానే స్వామివారిని బయటికి వదిలివేశాడు. ఆ వదిలివేసిన సమయంలో రాక్షసుణ్ణి ఆ బకాసుడు యొక్క పదునైనటువంటి ముక్కు పైభాగాన్ని కింద భాగాన్ని రెండు చేతులతో పట్టుకుని లీలగా చీల్చివేసి సంహరించాడు. ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు గోపబాలురందరూ కూడా. ఇక్కడ బకాసురుడంటే మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే అజ్ఞానం అనేటువంటిది. అజ్ఞానాన్ని స్వామి ఏ రకంగా తొలగిస్తాడు అన్న తత్వాన్ని తెలియజేయడం కోసం సామాన్యంగా మనం కూడా లోకంలో లౌకిక పరిభాషలో కొంగ జపం అంటూ ఉంటాం. చూడడానికి తెల్లగా హంస రూపంలో ఉన్నప్పటికీ ఎంతో ధ్యానం చేస్తున్నప్పటికీ దాని ధ్యానంలో ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే అక్కడ నిశ్చలంగా ఉన్నట్టుండి అక్కడికి వచ్చేటువంటి మత్స్యాల్ని చేపల్ని ఆహారంగా తీసుకోవడం కోసం చేసేటువంటి ఒక మాయ. అలాంటి మాయని స్వామి తుదముట్టించగలడు. మనలో కూడా అటువంటి అజ్ఞానం అనే మాయ ఉంటే ఆ మాయను తొలగించేటువంటి వాడిని నేనేనయ్యా అని మాయలో ఉంటూ మాయకు అందనటువంటి మాయావి కాబట్టి స్వామి ఆ తత్వాన్ని మనకి తెలియజేస్తూ ఇక్కడ ఈ బకాసుర వధ ఘట్టాన్ని గుర్తు చేస్తూ ఆ కల్పవృక్ష ఛాయలో స్వామివారు విహరిస్తూ ఉన్నారు. కల్పవృక్షం అంటే భక్తుల కోరికలను కష్టాలను తీర్చి సర్వ శుభాలను ప్రసాదించేటువంటి దివ్య వృక్షం. ఇది ఇంద్రుడి యొక్క స్వర్గంలో ఉండేటువంటి వృక్షం. మరి అటువంటి వృక్షం ఎటువంటి ఫలాన్ని ఇస్తుందో అంతగమించినటువంటి ఫలాన్ని అందించడం కోసమే స్వామి స్వయంగా ఇక్కడ తిరువీధులలో తిరుమలలో అదిగో నైరుతి మూలలో ఆనంద కర్పూర నీరాజనాల్ని అలవోకగా అందుకోవడం కోసం శ్రీభూ సమేతుడై సంపదలను సస్యాలను అందించేటువంటి అమ్మవార్లు ఇద్దరిని కూడా తన కుడి ఎడమన పెట్టుకుని దివ్యమైనటువంటి సుగంధ పరిమళమైనటువంటి అద్భుతమైనటువంటి మనోహరమైనటువంటి ఆభరణాలతో అంతకు మించి సుగంధాలు వెదజల్లేటువంటి కుసుమ మాలలతో మిశ్రితమైనటువంటి అలంకారంతో స్వామి ఎంతో చక్కగా ప్రకాశిస్తూ ఉన్నాడు. భక్తులందరూ కూడా కష్టాలను మరచి ఒక్కసారి ఆ స్వామి నామ సంకీర్తన చేస్తూ ఉన్నారు. చెరగని ముద్రగా ఆ స్వామి యొక్క మనోజ్ఞమైనటువంటి మన్మథ మన్మథ సుందరాకార స్వరూపమైనటువంటి అచింత్యాద్భుత నిత్య యవన స్వభావ లావణ్య రత్నాకరమైనటువంటి ఆ మంగళ స్వరూపమైన స్వామిని వీక్షిస్తూ భగవంతుడు నేత్రములు అందించినందుకు ఇదిగరా భాగ్యమని తెలుస్తూ ఉన్నారు. మరి ఆకాశవాణి శ్రోతలు ఆ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని తమ మా ఫలకంపై ముద్రించుకుని స్వామి గుణ వైభవాన్ని చక్కగా ఆలకిస్తూ ఉన్నారు. మరి అలా ఆలకించిన వారికి, అదేవిధంగా తిలకించిన వారికి ఒకే సమయంలో అందరికీ కూడా ఆనంద పరవశాన్ని అందించేటువంటి ఆ కల్పవృక్ష వాహనారూఢుడైనటువంటి స్వామి వైభవాన్ని, ఆ కల్పవృక్ష వాహన వైభవాన్ని మనం బ్రహ్మశ్రీ చక్రవర్తి గారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి కూడా అటువంటి చల్లని నీడని అందివ్వమని స్వామివారిని వేడుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకటేశాయ. మూకం కరోతి వాచాలం బంగుం లంఘయితే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. అతి దివ్యమైనటువంటి సుసందర్భంలో ఉన్నాం మనము. శ్రీ వెంకటేశ్వరుడు శ్రీ మలయప్ప స్వామి తిరుమాడవీధుల్లో దివ్యమైనటువంటి కల్పవృక్ష సేవలో స్వామి ఆ వాహనాన్ని అధిరోహించి దివ్య మాడవీధులలో విహరిస్తూ భక్తుల యొక్క కల్పతరువుగా మనయందు సమావేశమై ఉన్నారు. ఆ దివ్యమంగళమూర్తి ఆ కల్పతరువు యందు ఉండడంలో అనేక అంతరార్థాలు. సాధారణంగా గరుడ వాహనం గాని హనుమంత వాహనం గాని శేషవాహనం గాని ఇవన్నీ వాహన యోగ్యమైనటువంటిగా, అంటే చూడటానికి మనకు వాహనానికి యోగ్యంగా కనబడేటువంటి వాహనములుగా కనబడుతూ ఉంటాయి. శేషుడి మీద ఎక్కాడు స్వామి, గరుడుని మీద అధిరోహించాడు స్వామి, హనుమంతుడి మీద విహరించాడు స్వామి, కానీ కల్పతరువు ఏంటి? తరువనగా వృక్షము, ఎటువంటి కదలిక లేనటువంటి స్థిరమైనటువంటి స్థితి, అంటే స్థావరము అని వృక్షము మనకు ప్రసిద్ధమైనటువంటి విషయం. మరి అది కదలదు కదా, మరి అటువంటి కదలైనటువంటి స్థిరమైనటువంటి వృక్షం మీద స్వామి అధిరోహించి విహరించడం ఏంటి, ఆ వాహనాన్ని ధరించడం ఏంటంటే సమస్త స్థావర జంగమైనటువంటి ఈ సమస్త ప్రాణికోటి ప్రపంచం ఏదైతే ఉందో దాని యొక్క కదలిక కానీ దాని యొక్క స్థిరత్వానికి కానీ స్వామే మూల కారణము, సకల ప్రపంచము స్వామిమయమే అనేటువంటి గొప్ప అంతరార్థాన్ని స్వామి ఇందులో మనకు తెలియజేస్తున్నారు. అట్టి ఆ కల్పవృక్షము దివ్యంగా ఉంటుందట. అసలు ఆ కల్పవృక్షం యొక్క రూపుని వర్ణిస్తారు పురాణములలో, హేమమూలం రజతస్కంధం వైడూర్యమయ శాఖకం ప్రవాళపత్రం రత్నపుష్పం వజ్రఫలంచ కల్పకం. ఆ కల్పవృక్షమట చాలా దివ్యంగా ఉంటుందట. ఎలా ఉంటుందంటే హేమమూలం దాని యొక్క వేళ్ళు బంగారుమయంగా ఉంటాయట, రజతస్కంధం ఆ యొక్క కాండము వెండితో నిర్మించబడి ఉంటుందట, వైడూర్యమయ శాఖకం వైడూర్య మణులతో ఉండేటువంటి ఆ మణి విశేషంతో ఏర్పడేటువంటి శాఖములతో ఉంటుందట, కొమ్మలతో ఉంటుందట. ప్రవాళపత్రం, ప్రవాళము అంటే ఆ ప్రవాళ ఏదైతే ఉందో, పగడం ఏదైతే ఉందో ఆ పగడములతో చేర్పడినటువంటి ఆకులట. రత్నపుష్పం, దివ్యమైనటువంటి రత్నములే ఆ వృక్షమునకు పుష్పములుగా ఉంటాయట. వజ్రఫలం, దివ్యమైనటువంటి వజ్రం ఏదైతే మణులలో అత్యంత శ్రేష్టమై ఉంటుందో ఆ వజ్రములు దానికి ఫలములుగా ఉంటాయట. అటువంటిది ఆ కల్పతరువు. అట్టి కల్పతరువు మీద స్వామి నేడు సాక్షాత్ స్వర్గసీమలో స్థిరంగా ఉండేటువంటి ఆ కల్పవృక్షాన్ని మనకు మన కోరినటువంటి కోరికలు తీర్చడానికి స్వామియే కల్పతరువు. అసలు మనం చూసినట్టయితే ఒక కల్పతరువు మీద ఆ ఒక కల్పతరువుని అధిరోహించి సమస్త ప్రాణికోటికి వాళ్ళకి వాళ్ళకి యోగ్యమైనటువంటి సంకల్పాలు నెరవేర్చేటువంటి దివ్యమైనటువంటి కల్పతరువు, అంటే రెండు కల్పతరువులను చూస్తున్నాం మనము. అట్టి రెండు కల్పతరువులు మన యందు ప్రకాశమానంగా ఉన్నాయి. ఆ దివ్యమైనటువంటి కల్పతరువు ఏ విధంగా ఉంటుంది అంటే మనసు దాని యొక్క ఛాయలోకి ఎవరెవరైతే వచ్చారో వారి యొక్క సంకల్పాలని తీర్చి వాళ్ళ యొక్క శ్రాంతని వాళ్ళ యొక్క అలసిపోయినటువంటి స్థితిని తొలగించి సంపూర్ణ ఆరోగ్యములను ఇచ్చి వాళ్ళని సుఖముగా చూసుకుంటుందట. అట్టి స్వభావం స్వామిది కదా. యద్యత్ విభూతి మత్సత్వం మయి తేజోంస సంభవం అన్నారు స్వామి. దేని దేనికైతే లోకములో ఏ వస్తువైనా సరే, లోకమైనా అలౌకికమైనా ఏ వస్తువైనా సరే దానిలో ఉండేటువంటి విభూతి స్వామి స్వరూపమే. కల్పవృక్షము ఎందు స్వామి అధిరోహించారంటే స్వామి నిత్య కల్పతరువు, ఆయన నిత్యకల్పతరమైనటువంటి దివ్యమైనటువంటి స్వరూపం. మనం ప్రార్థిస్తాం కదా, నిత్యం మనం పారాయణ చేసుకునేటువంటి

0: అష్ట సహస్రనామంలో ఛాయాయాంపారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుధశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్స అంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే ఛాయాయాం పారిజాతస్య ఆ దివ్య పారిజాత కల్పతరువయందు రుక్మిణీ సత్యభామల చేత స్వామి చేరి హేమ సింహాసనము పైన శ్రీవత్సాంక శ్రీవత్సమనేటువంటి దివ్యమైనటువంటి చిహ్నాన్ని స్వామి ప్రకాశింపజేస్తూ నీలమేఘము, అసలు వృష్టి, నేడు వృష్టి లేక ప్రపంచమంతా చాలా కష్టపడుతూ ఉన్నది. ఆ కష్టాన్ని తీర్చడానికి, ఇష్టములను ఈటేర్చడానికి స్వామి దివ్య కాలమేఘంలాగా వచ్చి మన యందు కృపావృష్టిని కురిపించడానికి ఈ కల్పతరువులో మనకి ఇక్కడ సమావేశమై ఉన్నారు. అట్టి భాగ్యాన్ని మనం ఆనందిస్తూ చూస్తున్నాం. భక్త ప్రపన్న కులనాయక దివ్య రూప సంకల్ప కల్పతరు దివ్య ఫలామలాత్మన్ శ్రీశేషశైల కటకాశ్రిత శేషసాయిన్ గోవిందరాజ విజయీ భవ విశ్వమూర్తే. సంకల్ప కల్పతరు, ఎవరెవరైతే ఉత్తమమైనటువంటి కోరికలతో సంకల్పంతో స్వామిని మొక్కుకుంటారో, స్వామిని ప్రార్థిస్తారో, వారి వారికి ఆ కోరికలను తీర్చి వారి వారి కోరికల్లో ఉండేటువంటి యోగ్యత అయోగ్యతలను కూడా సంస్కరించి ఏ కోరికని వీరికి ప్రసాదిస్తే వీళ్ళు పరమ ముక్తులవుతారో అటువంటి భావనాన్ని, అటువంటి అనుగ్రహాన్ని స్వామి మనకు అనుగ్రహింపజేస్తున్నాడు. ఇట్టి కల్పతరువులు ఎన్నున్నాయని విశేషంగా ఒక విచారణ కూడా ఉన్నది. సాధారణంగా ఈ కల్పవృక్షములట ఐదు రకములు. మందార పారిజాతశ్చ సంతాన కల్పవృక్షక హరిచందనమిత్యేవ పంచవృక్షాసురద్రుమాః. మందార పారిజాత సంతాన కల్పవృక్ష హరిచందనం. ఈ ఒక్కొక్క కల్పవృక్షము, ఈ అన్ని ఐదు కల్పవృక్షాలని కలుపుకుని ఒక కల్పవృక్షంగా దివ్యమైనటువంటి కల్పతరువు, భక్తుల పాటి కల్పతరువు అయినటువంటి స్వామి వచ్చినట్టుగా ఉంది. ఒక్కొక్క కల్పతరువుకు ఉండే విశేషమును మనం ఇప్పుడు తెలుసుకుందాము. మందార, ఈ మందారం అనేటువంటి కల్పవృక్షం ఏదైతే ఉందో ఇది మనఃప్రశాంతతని ఇస్తుందట. ఎవరెవరు ఎట్టి ఉపాసన చేస్తారో, ఇప్పుడు దివ్యమైనటువంటి దక్షిణాయనం జరుగుతోంది, ఉపాసనకు విశేషమైనటువంటి కాలము, అందులోనూ శరత్కాలము, నవరాత్రి దివ్య సందర్భము. ఇప్పుడు ఎవరెవరైతే ఏ ఉపాసనలు చేస్తారో ఆ ఉపాసనల యొక్క ఫలాన్ని ఇచ్చేట్టుగా ఉంటుందట. పారిజాత, పారిజాతమనేటువంటి కల్పవృక్షం విశేషం ఏదైతే ఉందో అది కేవలం ఆ వృక్షములను స్పర్శ చేత కానీ, దాని యొక్క నీడ చేత కానీ దివ్యమైనటువంటి సువాసనలు, అంటే మన దేహానికి కానీ ఆ పరిశ్రమలలో ఉన్న వాళ్ళకి కానీ దివ్య సువాసనలు కలిగించి మానసిక ఆనందాన్ని కలిగించి దివ్యానుగ్రహాన్ని ఇస్తుందట. అదేగా మనం ఇప్పుడు ఆనందిస్తున్నాం. సంతాన, అందరూ లోకులు కోరుకునేది సత్సంతానాన్ని ఇచ్చి వంశాభివృద్ధి కావాలని. ఓ సంతాన కల్పవృక్షంగా, సంతాన గోపాలుడుగా కూడా ఉన్నాడు స్వామి అని మనం భావించాలి. వంశాభివృద్ధికి, సంతాన ప్రాప్తికి స్వామి మనకు అనుగ్రహిస్తున్నారు. కల్పవృక్ష అంటే లౌకిక అలౌకికమైనటువంటి ఆధ్యాత్మిక కోరికలను కేవలం ఏకమాత్రంగా సంకల్పించినంత మాత్రానే మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. హరిచందనం, శరీర తాపాన్ని తగ్గించేటువంటి స్వామిని మనం ఇప్పుడు చూస్తున్నాము. దివ్య గంధములతో మన యొక్క శరీర యొక్క శ్రాంతని ఆయన పక్కకు తప్పిస్తూ ఉన్నారు. నమస్తే కల్పవృక్షాయ చింతితార్థప్రదాయ చ విశ్వంభరాయ దేవాయ నమస్తే విశ్వమూర్తయే. అట్టి దివ్యమైనటువంటి విశ్వంభర రూపమైనటువంటి చింతితములను ఇచ్చేటువంటి స్వామిని మనం దర్శించాము. ఇప్పుడు ఆ విషయాన్ని బ్రహ్మశ్రీ మారుతి గారు, గురువు గారు మనకి దివ్యంగా అనుగ్రహిస్తారు.
1: ధన్యవాదాలు చక్రవర్తి గారు. స్మరణాత్ సర్వదోషఘ్నం శ్రవణాదిష్టవర్షిణం దర్శనాన్ముక్తిదం వీరం శ్రీనివాసం భజే నిశం. ఎవరి నామస్మరణ చేయడం ద్వారా సమస్త దోషములు కూడా పటాపంచలైకిపోతాయో, ఎవరి యొక్క దివ్య గుణారవిందాన్ని ఆలకించడం ద్వారా మనకు కోరినటువంటి, కోరనటువంటి, మనకి హితమైనటువంటివన్నీ కూడా ఇందాక మేఘం చెప్పినట్టుగా వర్షిస్తూ ఉంటాయో, ఎవరి దివ్య దర్శనం మనకి లభిస్తుందో, మంగళ మనోజ్ఞమైనటువంటి అద్భుతమైనటువంటి దర్శనాన్ని పొందగానే మనకి ముక్తి కరతలామలకమవుతుందో, అటువంటి భగవానుడు శ్రీనివాస పరబ్రహ్మ మాడ వీధులలో విహరిస్తూ దివ్యమైనటువంటి అనేకమైనటువంటి ఆనందాలనే కాదు సందేహ నివృత్తుల్ని అందిస్తూ ఉన్నాడు, సందేశాల్ని కూడా ఇస్తూ ఉన్నాడు. అశేషయనం శేషయనం శేషసాయినం శేషాద్రి సమశేషం చ శ్రీనివాసం భజే నిశం అని దేవశర్మాదులు అనేక మంది భక్తులు ఆ స్వామిని నిజంగా అనేక విధాలుగా కీర్తించి తరించారు కూడా. అంతేకాదు తిరుమల పుష్పమండపంగా ప్రసిద్ధి పొందినటువంటి క్షేత్రం, భోగమండపం యోగమండపం పుష్పమండపం అని ప్రసిద్ధమైనటువంటి క్షేత్రాలు శ్రీరంగం కంచి యోగ భోగ మండపాలుగా ప్రసిద్ధి పొందితే తిరుమల క్షేత్రానికి పుష్పమండపంగా ప్రసిద్ధి. అందుకనే తిరుమల క్షేత్రంలో వినియోగించేటువంటి పుష్ప సంపద బహుశా మరి ఇతర ఏ క్షేత్రంలో కూడా వినియోగించడంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే నిరంతరము స్వామివారికి పూల మాలలతో అలంకరణ, ప్రత్యేకంగా గురువారం నాడు తోమాల సేవ అనేటువంటి అద్భుతమైనటువంటి వైనం, ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. అందుకనే తిరుమల క్షేత్రంలో ఇక్కడికి చేరినటువంటి ఇక్కడ వికసించినటువంటి ప్రతి పుష్ప రాజం కూడా స్వామివారి యొక్క దివ్య కైంకర్యానికే వినియోగించాలి అనేటువంటి కట్టుబడి కూడా ఉంది. అలా ఆ పుష్పరాజాలంటే స్వామివారికి చాలా ప్రీతి. అసలు అన్నిటికన్నా కూడా ప్రధానమైనటువంటి మనమే ఒక తరువుగా మనం భావించినట్లయితే మనం కూడా అందించవలసినటువంటి పుష్పాలు, మనం కూడా తెలుసుకోవలసినటువంటి పుష్పాలు కూడా ఉన్నాయయ్యా. మనమేమిటి పుష్పంగా స్వామివారికి సమర్పించవలసింది అంటే గుణపుష్పాలు చెప్పారు. అందున 8 రకాలైనటువంటి పుష్పాలు చెప్పారు. ఏమిటి అంటే అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, శాంతి పుష్పం, దయా పుష్పం, జ్ఞాన పుష్పమతఃపరం, సత్యం పుష్పం, తపఃపుష్పం, భావ పుష్పమతాష్టమం, ఏవమష్టవిధం పుష్పం, విష్ణో ప్రీతికరం పరం. మన ఈ శరీర ద్రువం నుంచి కూడా, పాంచభౌతిక శరీరం నుంచి కూడా అద్భుతమైనటువంటి అష్టవిధమైనటువంటి గుణపుష్పాలు గనక స్వామివారి యొక్క చరణారవిందముల యందు ఉంచినట్లయితే స్వామి ప్రీతుడై మనల్ని అనుగ్రహిస్తాడు అని. అంతేకాదు స్వామివారికి వృక్షానికి కూడా అవినాభావ సంబంధం. ఎన్నో గాథల్లో భారతంలో సాక్షాత్తు సంజయ రాయభార సమయంలో చెబుతాడు, వృక్షాలు రెండు, ధర్మవృక్షము అధర్మ వృక్షము, ఆ ధర్మవృక్షానికి మూలాన్ని నేనే ఉన్నాను అని చెప్పి సంజయుడికి తెలియజేశాడు. అలా వృక్షం అంటే స్వామి స్వయంగా ప్రకటించుకున్నాడు. అంతేకాదు తిరుమలలో కూడా సంపంగి ప్రాకారం అని, ఆ సంపంగి వృక్షం కూడా ఒకనాటి స్వామివారి యొక్క ప్రాకార నిర్మాణ సమయంలో కించిత్ అవరోధంగా కనబడితే అర్చకులు ప్రార్థిస్తే అది కొంచెం పక్కకి తొలగి స్వామివారి ప్రాకార నిర్మాణానికి సహకరించిందనే భావంతో ఆ ప్రాకారం ఉన్న చోట, ఆ వృక్షం ఉన్న చోట దానికి సంపంగి ప్రాకారం అని. అంతేకాదు స్వామివారి కళ్యాణ మహోత్సవ సమయంలో కుబేరుడి దగ్గర రుణం తీర్చుకున్నప్పుడు అక్కడ సాక్షీభూతంగా ఉన్నటువంటి వృక్షం కూడా తింత్రిణి వృక్షముని, అది కూడా ఇప్పటికీ కూడా వరాహస్వామి వారి దగ్గర స్వామివారు రాసినటువంటి ఆ పత్రంలో ఉంది అని బుధజనులు తెలియజేస్తూ ఉంటారు. ఇలా మనల్ని మన కోరికల్ని తీర్చడం కోసం స్వామివారు ఆశ్రిత కల్పతరువుగా ఉంటే మనందరం కూడా సుఖంగా ఆనందంగా జీవించాలి అంటే వృక్ష సంపద ఉండాలి. దాని నుంచే మనకు కావలసినటువంటి ప్రాణవాయువు సమృద్ధిగా అందుతుంది. కాబట్టి వృక్షో రక్షతి రక్షిత అనేటువంటి దాన్ని కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే కలియుగ వాసులు ఎటువంటి వారయ్యా అంటే చెబుతారు భాగవతంలో, అలసులు మందబుద్ధులు అల్పధరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములయ్య విజయజాలరు ఈ కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమై అలవడునేమిటంబడమునాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. మానవులమైన మనందరం కూడా దేవరుణం ఋషి రుణం పితృరుణం అని రుణత్రయాన్ని తీర్చుకోవాలని చెబుతారు. మరి ఎందుకండి అంటే ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది మహర్షులందరూ కూడా మరి సూత మహర్షిని గాని వీళ్ళందరినీ ఎందుకయ్యా ప్రార్థించారు, ఎవరి కోసం ప్రార్థించారంటే వాళ్ళు మహర్షులు, దివ్య ద్రష్టలు, వాళ్ళకి తెలియవా, వాళ్ళు తెలుసుకోలేరా? వాళ్ళకి తెలుసు, వాళ్ళు తెలుసుకోగలరు, మనకి తెలియదుగా, మనకి తెలియాలిగా. అందుకోసం మన కోసం మానవుల్ని ఉద్ధరించడం కోసం దివ్యమైనటువంటి తత్వాన్ని లోకానికి పురాణాల రూపంలో అంతకు మించి వేదాల రూపంలో అందించినటువంటి వాళ్ళు. అందుచేత స్వామి మానవులు ఉద్ధరించడం కోసం దివ్యమైనటువంటి తత్వాన్ని తెలియజేయండి అయ్యా అని చెప్పారు. ఎందుకని మానవ యొక్క లక్షణం ఎలా ఉంటుంది, పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవ.

ఫలం పాపస్య నేచ్చంతి పాపం కుర్వంతి యత్నతః. పుణ్యఫలాలు మనకి కావాలి, పుణ్యక్రియందు మన యొక్క మనసు నిలబడదు. పాప ఫలం మనకొద్దు, పాపక్రియందు మనసు పరుగులు పెడుతూనే ఉంటుంది. కాబట్టి ఇటువంటి దుర్భాగ్యమైనటువంటి స్థితి కాలవశాత్తు కలుగుతుందయ్యా కలియుగంలో, మరి దాన్ని తరించడానికి స్వామి నీవే దిక్కయ్యా అని చెప్పి ప్రార్థిస్తే అప్పుడు చెప్పాడు, ఎప్పుడైతే రాక్షసులు రాక్షస భావాలు అధికంగా ఉంటాయో అప్పుడు ఆయన లీలా విభూతుడై అవతరిస్తా. మనకి ఈ కల్పవృక్ష వాహనంలో ఒక్కొక్క వాహన సేవలో ఒక్కొక్క ఘట్టంలో ఒక్కొక్క తత్వాన్ని మనకి బోధిస్తూ ఉన్నాడు. భగవంతుండగు విష్ణుడు జగములకి వేళ రాక్షస వ్యధగలుగున్ తగన వేళల దయతో యుగ యుగమున బుట్టిగాచునుద్యుల్లీలన్. ఎప్పుడైతే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం అని చెప్పాడో మనందరినీ కూడా రక్షించడానికి అవతరిస్తాన్ని స్వామి స్వయంగా ప్రకటించినటువంటి వాడు. కాబట్టి అటువంటి స్వామి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం మనకి కలగాలంటే మనం చేయవలసిందల్లా ఏమిటండి అన్నారు. ఏమీ లేదు, ప్రహ్లాదుడు కూడా చెప్పాడు దంతుయూథపు చందమ్మలు. ఏ రకంగా అయితే అలనాడు గజేంద్రుడు స్వామివారిని అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని శరణాగతి చెప్పాడో అలాగే మనస వాచ కర్మణ మనం త్రికరణ శుద్ధిగా స్వామి నీ దివ్య చరణములే మాకు శరణములు అని శరణాగతి చేసినట్లయితే స్వామి తప్పకుండా మనల్ని ఉద్ధరిస్తాను అని చెబుతూ ఉన్నాడు. ఆ తత్వాన్నే మనకి భవిష్యోత్తర పురాణం కూడా తెలియజేస్తోంది. కఠిన్యస్తకరేణాపి నిజ పాదాబ్జగామినా నృణాం భవపయోరాశిం కటిదగ్నం ప్రదర్శయన్ కటిదగ్నం ప్రదర్శయన్ విరాజే వెంకటేశ సంప్రత్య విరమాపతి. ఓ భక్తజనులారా, మీరందరూ నన్ను ఆశ్రయించండి అయ్యా. మీరు కనుక నన్ను ఆశ్రయించినట్టయితే, నా పాదములు అనేటువంటి కమలములు మీరు చేరుకున్నట్టయితే, మీ భవ పయోరాశి ఏదైతే ఉందో, సంసారం అనేటువంటి ఈ భవసాగరం ఏదైతే ఉందో, అది కటిదగ్నం కటిమాత్ర పర్యంతమే అవుతుందయ్యా అనే తత్వాన్ని తెలియజేస్తూ వెంకటేశ్వరుడు ఇక్కడ ధ్రువమూర్తిగా వెలుగొందుతూ ఉన్నాడు. అంతేకాదు, బహు జన్మార్జితై పుణ్యైర్లభ్యతే క్షేత్ర దర్శనం తత్రాపి వెంకటగిరేర్ దర్శనం ముక్తిదం పరం. ఎన్నో జన్మల పుణ్య ఫలం చేత ఒక క్షేత్ర దర్శనం అనేది లభిస్తుంది. కానీ ఈ వెంకటాచల క్షేత్ర దర్శనం అనేటువంటిది ముక్తి సాధకులకు మాత్రమే లభిస్తుందయ్యా అని. అందుకే వెంకటేశ సమోదేవో నాస్తి నాస్తి మహీతలే స్వామి పుష్కరణీ తీర్థ సమం నాస్తి చ నాస్తి వై అని వరాహ పురాణం తెలియజేస్తోంది. మరి అటువంటి పుష్కరణి సమీపంగానే స్వామివారు ఇప్పుడు కల్పవృక్ష వాహనంపై ముందు తూర్పు వీధిలో వేద వీధిలో విహరించారు, తరువాత దక్షిణ వీధిలో విహరించారు, ఇప్పుడు పడమట వీధిలో విహరిస్తూ ఉత్తర వీధిలోకి పయనమవడానికి సన్నద్ధమవుతూ ఉన్నారు. అందుకే చెప్తారు, ఇదం తు దివ్యం పరమాద్భుతం శుభం విమానమింద్రాది నిషేవ్యమానం విభాతి విష్ణోరివ మందిరం పరం పశ్యామ సర్వే వయం అద్భుతం గృహం. అదిగో దివ్యమైనటువంటి బంగారు ఛాయలో మైమరుపుతో మేలుగు బంగారంలా మెరుసుపోతున్నటువంటి దివ్య ఆనంద నిలయ విమానం. దేవతలందరూ కూడా ఆ విమాన వెంకటేశ్వర స్వామిని చూస్తూ తరిస్తూ ఉంటారు. మనము ఇక్కడ విచ్చేసినటువంటి వారు ఇక్కడికి విచ్చేయకపోయినా వింటున్నటువంటి ఆకాశవాణి శ్రోతలందరూ కూడా మనస్సనే చక్షువుతో భావన చేస్తే అద్భుతమైనటువంటి తిరుమాడ వీధులు మధ్యలో కమలంలా వికసించేటువంటి ఆనంద నిలయ దివ్య విమాన గోపురం, అటుపక్క పుష్కరిణి, ఇటుపక్క స్వామివారు వాహనంపై విహరించేటువంటి అద్భుత కల్పవృక్ష వాహన సేవ, మైమరిపిజి స్వామివారి సేవలో పాలు పంచుకున్నటువంటి గజరాజా వెనక అశ్వరాజాలు, ఆ వెనక వృషభరాజాలు, ఆ పైన దివ్య ప్రబంధ పారాయణ చేసేటువంటి గోష్ఠి స్వాములు, వెనక స్వామివారి యొక్క అద్భుత వైనాన్ని కీర్తించేటువంటి వేద పారాయణ చేసేటువంటి వేద పారాయణదారులు, మధ్యలో స్వామి ముందు సేవ చేసుకునే భాగ్యం కలిగిందని అనేక రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి కళా బృందాలందరూ కూడా, ఆబాల గోపాలం అందరూ కూడా మైమరిచిపోయి లోపల అలనాడు బృందావనంలో గోపికలు గాని, అలాగే స్వామి యొక్క బాల్యకాలంలో ఉన్నటువంటి గోపబాలురు గాని, ఆ మన్మథ మన్నంధుడైనటువంటి సుందరాకారుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధిలో ఉండగా ఏ రకంగా ఆనంద పారవశ్యానికి లోనయ్యారో అదే విధంగా ఇక్కడ కూడా అందరూ లోనవుతూ తమను తాము మైమరిచిపోయి అద్భుతమైనటువంటి వాతావరణంలో సూర్యుడు కూడా తన యొక్క ప్రతాపాన్ని చూపించకుండా అందరికీ కూడా ఆహ్లాదాన్ని కలిగించే విధంగా శోభాయమానంగా ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటే స్వామి సేవలో తరించామనేటువంటి ఆనందం అనేటువంటి అద్భుత భావనలు మూటలను తమతో తీసుకువెళుతూ ఉన్నారు భక్తుల దర్శనమైనటువంటి వాళ్ళ

0: ఆనంద కర్పూర నిరాంతో మంగళాన్ని పలుకుదాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కేఎస్ఆర్ చక్రవర్తి, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీ ఎస్ బాలసుబ్రహ్మణ్యం, పి శైలజ గారు, శ్రీ కె వాసుదేవ కుమార్. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు రాత్రి 8 గంటలకు సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 9:05. ఇప్పుడు విందాం పూల సింగిడి బతుకమ్మ సందడి ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమ రచనా వ్యాఖ్యానం శ్రీమతి ఎస్ మాధురి గారు, పర్యవేక్షణ శ్రీమతి టి శాంతిశ్రీ గారు.
3: నమస్కారం శ్రోతలారా. ఆకాశంలోని రంగుల హరివిల్లు నేలకొచ్చిందా అన్నట్లు తీరొక్క పూలతో ఊరు వాడ మురిసిపోయే వేళ ఇది. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా, ఆడపడుచుల ఆత్మీయతకు నిలువెత్తు రూపంగా ప్రకృతిని ఆరాధిస్తూ ఆటపాటలతో ఆనందాన్ని పంచుకునే మన తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ పండగ. ఆటపాటల కోలాహలాల నడుమ పూల జాతరగా సాగుతున్న మన తెలంగాణ బతుకమ్మ ఉత్సవాల్లో ఈరోజు అత్యంత ప్రత్యేకమైన, నిశ్శబ్దపూరితమైన 6వ ఘట్టంలోకి చేరుకున్నాం. మన బతుకమ్మ పండుగలో ఈరోజు ఎంతో విచిత్రమైన రోజు. అలిగిన బతుకమ్మ, దీనినే మన పల్లెల్లో అర్రెం బతుకమ్మ అంటాం. ఈ రోజున ఇతర రోజుల వలె పూలను తెంపరు, బతుకమ్మను పేర్చరు, అమ్మవారికి ఎలాంటి నైవేద్యం నివేదించరు. అర్రెమ్మంటే జానపద పరిభాషలో ఆటంకం లేదా విరామం. అవును శ్రోతలారా, అలిగిన బతుకమ్మ పేరులోనే ఎంత అనుబంధం, ఎంత ముద్దుమూర్పం ఉందో కదా. దీని వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు మన శ్రోత ద్వారా తెలుసుకుందాం.
4: నా పేరు జాగృతి. బతుకమ్మ అంటేనే ఆట పాట. రకరకాల పూలతో ఎంతో అందంగా బతుకమ్మను పేర్చి పాటలు పాడుతూ ఎంతో ఆనందంగా ప్రతిరోజు ఆడవాళ్ళందరూ బతుకమ్మను ఆడుతారు. మిగతా రోజులు అన్ని రోజులలో ఇలాగే బతుకమ్మను ఆడుతారు. 6వ రోజు మాత్రం బతుకమ్మ ఆడకుండా, బతుకమ్మను పేర్వకుండా, ఎలాంటి సందడి లేకుండా బతుకమ్మ అలిగింది అని ఆ రోజు బతుకమ్మను పేర్వడం కానీ ఆడడం కానీ జరగదు. దీనికి గల అసలు కారణం, పూర్వం బతుకమ్మను పేర్చి రకరకాల నైవేద్యాలు బతుకమ్మకు సమర్పించి ఎంతో ఆనందంగా ఆడుతూ పాడుతూ ఉండేవాళ్ళు. అప్పుడు ఒకరోజు ఇలా ముద్దపప్పు, నెయ్యి, రకరకాల తీయని పదార్థాలతో బతుకమ్మకు నైవేద్యం పెడుతున్నప్పుడు అందులో ఒక చీమ చనిపోయిందని పురాణ ప్రసిద్ధి. అప్పుడు అమ్మవారు అలిగిందని ఆ కారణం చేత 6వ రోజు బతుకమ్మను ఆడకుండా పాడకుండా అలిగిన బతుకమ్మ అని ప్రసిద్ధి. అందుకని 6వ రోజు బతుకమ్మ ఆడడం కానీ బతుకమ్మ పేర్వడం కానీ జరగదు.
3: ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు. ప్రకృతిని దైవంగా భావించే మన సాంప్రదాయంలో ఎంత చిన్న పొరపాటుకైనా క్షమాపణ కోరుకునే గొప్ప మనసుకు, ప్రకృతి పట్ల మనకున్న భక్తి ప్రపత్తులకు ఇది నిదర్శనం. బతుకమ్మ సంబరాల మధ్యలో వచ్చే ఈ విరామం కూడా మన పండుగ సంప్రదాయంలోని ఒక ప్రత్యేకమైన అంశం. బతుకమ్మ సంబరాల మధ్యలో వచ్చే ఈ విరామం కూడా మన పండుగ సంప్రదాయంలోని ఒక ప్రత్యేకమైన అంశం. బతుకమ్మను ఒక ఆడబిడ్డగా, ఇంటి ఆడపడుచుగా భావించి ఆమె అలిగిందనే ఆప్యాయమైన భావనతో ఈ పేరును అన్వయిస్తారు. ఈ అలిగిన బతుకమ్మ వెనుక గంభీరమైన జీవిత సత్యం, తాత్వికత దాగి ఉన్నాయి. నిరంతరం పరుగులు తీసే మానవ జీవితంలో ప్రకృతికి సైతం ఒకరోజు విశ్రాంతి అవసరమని చాటి చెప్పే ఆధ్యాత్మిక సందేశమిది. అంతేకాదు, నిత్య జీవితంలో, కుటుంబ అనుబంధాల్లో ఉత్పన్నమయ్యే చిన్న చిన్న అలకలు, ఘర్షణలు, కోపతాపాలు తాత్కాలికమే అని, ఈ అలుకల వెనుక దాగి ఉండే ఆత్మీయ అనురాగమే శాశ్వతమైనదని ఈరోజు మనకు స్పష్టం చేస్తుంది.

జగజ్జనని అయిన గౌరమ్మ అలకలు తీర్చడానికి ఆడపడుచులు భక్తి శ్రద్ధలతో మనసులోని వేడుకుంటూ రాబోయే బతుకమ్మలకు సిద్ధమయ్యే పవిత్రమైన సుదినం ఈరోజు. విన్నారుగా శ్రోతలారా, ఇది ఈ ఆరవ రోజు మౌన విశిష్టత, అర్రెం వెనుక ఉన్న నిశ్శబ్ద శోభ. ఈ సందర్భంగా ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ జగదీశ్వరిని స్మరిద్దాం.

0: మళ్ళీ రేపటి 7వ రోజు వేపకాయల బతుకమ్మ విశేషాలతో మళ్ళీ కలుద్దాం.
1: మీరింతవరకు పూల సింగిడి బతుకమ్మ సందడి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ రచన వ్యాఖ్యానం శ్రీమతి ఎస్ మాధురి గారు, కార్యక్రమ పర్యవేక్షణ

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9:15. ఇప్పుడు విందాం సినీ గీతాలు. వినే ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
2: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
3: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
2: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
2: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
3: 9848118027.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం జానకిరాముడు సినిమా నుండి ఈ పాట.

0: 10 లక్షల లాటరీ నాకా?
1: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: పిత్తాశయంలో రాళ్ళు, అపెండిక్స్ ఫైల్స్, ఫిస్టులా, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి.
4: డాక్టర్ రమేష్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బైన్సా. సెల్ 7036706785.
5: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 17వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పచ్చకామర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.
2: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
3: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
2: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
3: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
2: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
3: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
2: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
3: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
4: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
5: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
4: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
5: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
4: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
5: ద్వారకా నగర్, నిజామాబాద్.
4: సెల్ 9032323258.
6: మాతృత్వం ఒక మధురమైన వరం.
7: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
6: సంప్రదించండి
7: డాక్టర్ బండారి సుజాత,
6: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
7: ఖలీల్ వాడి, నిజామాబాద్.
6: ఫోన్ 0846225334.
7: ద రెమోండ్ షాప్,
4: దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు
7: రెడీమేడ్ షూటింగ్స్, షర్టింగ్స్, ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టైలరింగ్ సర్వీసెస్,
4: ఏకైక కంపెనీ షోరూమ్
7: ద రెమోండ్ షాప్,
4: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
8: అబ్బా, పంటి నొప్పి.
4: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
7: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
4: కలిలవాడి, నిజామాబాద్.
7: సెల్ 9912317190.
4: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
7: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
4: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
7: 24 గంటలు అత్యవసర సేవలు.
4: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
7: సన్ రైజ్.

0: సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
0: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: సెల్ 9440004837.
2: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
1: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్, ఎంఎస్, ఆప్తాల్, టాపికల్, ఫాకో సర్జన్.
2: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 8639345694.
0: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
1: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈఎస్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు. డాక్టర్ సీను నాయక్,
0: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
0: సెల్ 7799090505.
3: ప్రకటనలు విన్నారు శ్రోతలు. మీరు వింటున్నారు 103.2 మెగాహెచ్పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్నారు సినీ గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు విందాం దృశ్యం చిత్రం కోసం కార్తీక్ ఆలపించిన ఈ పాట.

మీరింతవరకు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9:30. ఇప్పుడు విందాం పండుగలు పరమార్థం, అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం. ఈ కార్యక్రమ రచన వ్యాఖ్యానం శ్రీ ఎర్రంరాజు గారు, పర్యవేక్షణ శ్రీ ఎస్ కృష్ణ శరద్బాబు గారు.

ఇలాంటి పాటలు అందరి హృదయాలను హత్తుకుంటాయి. ఈ పాటలే కాదు, పండగ గురించి ఏ పాట వచ్చినా ఏ సినిమా వచ్చినా హిట్ కావాల్సిందే. ఎందుకంటే పండుగ మనకు ఒకరోజు కాదు, ఓ ఎమోషన్. పండుగ అంటే కేవలం 10 మంది కలవడం, కబుర్లు చెప్పుకోవడం, కొత్త దుస్తులు వేసుకోవడం, పిండి వంటలతో భోజనం చేయడం మాత్రమే కాదు. పండుగతో ఎన్నో ప్రయోజనాలున్నాయి, మరెన్నో విశేషాలు ఉన్నాయి. ఈ క్రమంలో భాగంగా పండుగల వెనుక దాగి ఉన్న పరమార్థం ఏమిటి, పండుగలు మానవాళికి అందిస్తున్న సందేశమేమిటి తదితర వివరాల్ని తెలియజేసే ఉద్దేశంతో కొంతమంది విద్వత్ పండితుల, విషయ నిపుణుల అభిప్రాయాలను సేకరించి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తోన్న పండుగలు పరమార్థం అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం. మరి విందాం రండి.

నమస్కారం అండి. నేను తల్లావజ్జల మహేష్ బాబు. ఇక్కడ నిజామాబాద్లో జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్ కళాశాలలో తెలుగు లెక్చరర్గా పనిచేసి పదవీ విరమణ పొందినాను. లలితానగర్ దగ్గర నా నివాసం. నమోస్తూ. పండుగలు పరమార్థం. పండుగలు మానవాళికి, పండుగలు మానవాళికి దండిగా సంస్కృతియు సంప్రదాయములతో మెండగునారోగ్యామృత భాండమ్ములనందజేయు భరతావనిపై. చిన్న పద్యం. పండుగల పరమార్థాన్ని మూడు ముక్కల్లో మన ముందు ఉంచింది. సామాజిక సంస్కృతి సంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు పండుగ కేంద్ర బిందువు. సమాజంలోని ప్రతి కుటుంబంలోనూ తరతమ భేదాలు మరచి కష్ట నష్టాలను మరిపించి ఆబాల గోపాలానికి నూతనోత్సాహాన్ని కలిగిస్తాయి ఈ పండుగలు. శుభ సూచకాలుగా పరిగణించే పండుగలు బంధుమిత్రులతో పరస్పరం ఒక చోట చేరి ఆనందోత్సాహాలను కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన, సౌహార్దత, స్నేహ మాధుర్యాన్ని కూడా పంచిపెడతాయి. అనాదిగా ఈ పండుగలు పెక్కు విధాలుగా ఉన్నాయి. పురాణాతిహాసాలకు సంబంధించినవి కొన్ని కాగా మత ప్రమేయంతో కూడుకున్నవి మరికొన్ని. సామాజిక కట్టుబాట్లు ఆచార వ్యవహారములతో

0: మరికొన్ని ఉంటాయి. ప్రతి పండుగలో కూడా ఏదో ఒక పరమార్థం కనిపిస్తుంది. సంప్రదాయాలుగా పైకి కనిపించిన పండుగలలో భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, కళాపోషణ, సోదరభావం, జాతీయ సమైక్యతతో పాటు ప్రత్యేకమైన పండుగలలో ప్రత్యేకమైనటువంటి ఆహార నియమాలు పాటించడంతో అనారోగ్యము నివారింపబడి ఆరోగ్యవంతులుగా మనకు తెలియకుండానే నిలబెడతాయి. ఏ ఏ ఋతువుల్లో ఏ ఏ కాలాల్లో ఎటువంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుందో వాటికి విరుగుడుగా ఔషధీ గుణాలు కలిగిన దినుసులతో ప్రత్యేకంగా చేసి ఆ వంటకాలను భగవంతునికి నివేదన సమర్పించి పిమ్మట భక్తితో తీర్థ ప్రసాదాలుగా పుచ్చుకునే అలవాటు కూడా మనకు అవి అందిస్తాయి. తద్వారా ఆరోగ్యాన్ని ఈ పండుగలు పంచిపెడతాయి. హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం అని కదా పెద్దలంటారు. అట్టి ఆరోగ్య భాగ్యాన్ని కూడా ఈ పండుగలు అందిస్తాయి. అందరూ ఊరి బయట వనాలలో చేరి తాము తెచ్చిన ఆహార పదార్థాలను పరస్పరం పంచుకొని విందులను ఆరగించడంలో కుల మత భేదములు తొలగిపోయి సర్వమానవ సమానతను చాటి చెప్తాయి. కొన్ని పండుగలు చేసుకుంటూ ఉండడం వల్ల కుటుంబ వ్యవస్థల్లో ధర్మాల్ని గుర్తు చేసే విధంగా ఉంటాయి. మరికొన్ని ఆచారాలు సంప్రదాయాన్ని, సత్సంప్రదాయాన్ని కొనసాగిస్తాయి. తరతరాలుగా పెద్దల నుండి పిల్లలకు, వారి నుండి వారి ముందు తరాలకు వారసత్వ సంపదగా కూడా ఈ పండుగలు కలుస్తాయి. అన్ని మతాలలోనూ, అన్ని ప్రాంతాలలోనూ కూడా పండుగలు ఉంటాయి. మన దేశంలో దాదాపు పండుగలన్నీ పంచాంగ దినమాన ప్రకారం జరుపుకుంటాము. లోక సంక్షేమం కొరకు మన పూర్వ ఋషులు నక్షత్ర గమనాన్ని, ఋతుధర్మాన్ని అనుసరించి శీతోష్ణ స్థితులకు అనుగుణంగా వీటిని ఏర్పరిచినారు. మానవుడు ఆరోగ్యంగాను, ఆహ్లాదంగాను జీవించడానికి ఏ ఏ ఋతువులలో ఏ ఏ రకాల కార్యకలాపాలు, క్రియలు ఆచరించాలి, ఏ ఏ పదార్థాలు సేవించాలి, వేటిని నిషేధించాలి అనే మౌలిక సూత్రం ఆధారంగా పండుగలలో ఆచార వ్యవహారాల రూపంలో సంసిద్ధపరచి మనకు అందించారు. వ్రతాలు, నియమాలు మానవులకు సంస్కారాన్ని అలవరుస్తాయి. సంస్కారమే ఆరోగ్యప్రదంగా పరిణమించి మనిషిని సంపూర్ణ మానవునిగా నిలబెడతాయి. ఉగాది మొదలుకొని హోళీ వరకు జరుపుకునే ఎన్నెన్నో పండుగల పరమార్థం ఒక్కటే, అది మానవీయత, మంగళ ప్రదాయిత.
1: భారతదేశం పండుగలకు పుట్టినిల్లు. మన సంస్కృతులు ప్రతి సందర్భాన్ని ఓ పండగలా చేసుకోవడం ఆనవాయితీ. భారతీయ పండుగలకు మానసిక ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంది. మతాలతో సంబంధం లేకుండా సంక్రాంతి, దసరా, దీపావళి, రంజాన్, క్రిస్మస్ లాంటి పండుగలు కుటుంబాల మధ్య, మనుషుల మధ్య బంధాలను బలోపేతం చేస్తాయి. పండుగలు అంటే కేవలం ఆచార వ్యవహారాలు మాత్రమే కాదు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కలిసే సందర్భం, సరదాగా సంతోషంగా గడిపే సమయం. భారతీయ సంస్కృతికి దర్పణం పండుగలు. భారతీయ జీవన గమనం నుండి ఈ పండుగలు విడదీయలేనివి. ఆరోగ్యవంతమైన ఆచారాలతో, ఆధ్యాత్మిక సందేశాలతో ఓ చక్కటి ఉన్నత జీవనశైలిని అలవడేలా చేస్తాయి మన ఈ పండుగలు. మానవాళికి ప్రాపంచిక విజ్ఞానాన్ని, పారమార్థిక జ్ఞానాన్ని అందించి శారీరక, మానసిక శక్తులను ఇనుమడింపజేస్తూ మనలో చైతన్యంను సంఘటితం చేసి విశ్వశాంతి కోసం, మానవ జన్మ సార్థకత కోసం, ఇహపర శ్రేయస్సుల కోసం ఎన్నెన్నో అత్యంత ఉన్నత ఆచారముల పేరిట ఆచరణకు శ్రీకారం చుట్టేవే మన పండుగలు. ఈ పండుగలు ఆహ్లాదభరితంగా ఉంటూ ఇటు యాంత్రిక ప్రాపంచిక జీవనం నుండి సేద తీర్చే విధంగా శారీరక ఆరోగ్యంను ప్రసాదించే ఆచారాలతో, అదే సమయంలో అటు అంతర్గత జీవిత సత్యాలను ప్రబోధిస్తూ ఆధ్యాత్మిక తత్వాన్ని తెలుపుతూ మనస్సును పారమార్థికం వైపు మళ్లిస్తాయి. ముఖ్యంగా ఈ పండుగలన్నీ మానవ జన్మ పరమార్థాన్ని చాటి చెప్పేవే.

తమ గ్రామానికొచ్చిన సాధువును స్వామి మనకి ఇన్ని పండుగలు ఎందుకు అడిగాడో వ్యక్తి. దాంతో ఆ సాధువు చిన్నగా నవ్వి, మంచి అంశాలను నేర్చుకునేందుకు పండుగలను ఏర్పాటు చేశారు ఋషులు. కష్టం, సుఖం, ఆనందం, బాధ ఇలా అన్నింటినీ సమంగా స్వీకరించాలన్నది ఉగాది పండుగ సందేశం. సీతారాముల అనుబంధాన్ని స్మరించుకుంటూ వారిలా మనం కూడా ఆదర్శ జంటలుగా ఉండాలన్న హితవు శ్రీరామ నవమిలో ఉంది. మనస్సులోని అహంకారం, కపటం అనే కామక్రోధాలను దహనం చేసి జీవితాన్ని ప్రేమానురాగాలు, ఆనందం అనే రంగులతో నింపుకోవడమే హోలీ పండుగ యొక్క అసలైన పరమార్థం. విలువైన అంశాలను నిరంతరం కూడబెట్టుకోమని సూచిస్తుంది అక్షయ తృతీయ. జ్ఞానాన్ని అందించిన గురువును ఎన్నటికీ మరువకూడదని వ్యాస పౌర్ణమి, ప్రాణాల్ని హరించే జీవుల్ని సైతం ప్రేమగా ఆదరించమని నాగుల చెవితి తెలియజేస్తాయి. ఉన్న ఐశ్వర్యాన్ని తోటివారికి పంచుతూ అందరితో కలిసి సంతోషంగా ఉండేందుకు లక్ష్మిని పూజించాలని వరలక్ష్మీ వ్రతం. తోడబుట్టిన బంధం అమూల్యమైంది, ఎన్నటికీ విడివరాదని శ్రావణ పౌర్ణమి. ఊరంతా ఐక్యంగా ఉండాలని వినాయక చవితి చాటుతాయి. కాలం చేసిన వారిని మరవరాదని పితృ అమావాస్య గుర్తు చేస్తుంది. ప్రకృతిని, పర్యావరణాన్ని ప్రేమించాలనే సందేశాన్నిస్తుంది బతుకమ్మ. పనిలో తోడ్పడే సాధనాలను గౌరవించమని దసరా చెబితే, 10 మందికి వెలుగునింపే జీవితం గడపాలని దీపావళి తెలియజేస్తుంది. చలికాలం చన్నీటి స్నానంతో ఇంద్రియాలను జయించాలని కార్తీక పౌర్ణమి చాటుతుంది. వ్యవసాయంలో తోడ్పాటును అందించే పశువులను గౌరవించమని సంక్రాంతి, పొలాల అమావాస్య పండుగల పరమార్థం. అయితే కాలం మారుతున్నప్పుడు తక్కువ ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మహాశివరాత్రి ప్రబోధిస్తాయి అంటూ ఆ సాధువు సంక్షిప్తంగా వివరించారు.

శ్రీ గురుభ్యో నమః. నా పేరు జనగామ చంద్రశేఖర శర్మ. పండుగలన్నీ కూడా మన భారతీయ సంస్కృతికి ప్రతిబింబాలు. తరతరాల నుండి ఆనవాయితీగా ప్రతి సంవత్సరంలో వస్తున్న ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత, పరమార్థం ఉంది. వ్రతాలు, పూజలు, పండుగలు, ఉపవాసాలు, నోములు అనేవి మానవుడికి సంస్కారాన్ని కలిగించి ఆరోగ్యవంతమైన జీవన విధానానికి తోడ్పడతాయి. ప్రస్తుతం శరత్ ఋతువులో వచ్చే ఈ యొక్క బతుకమ్మ పండుగ, దసరా, దేవీ నవరాత్రులు ఇవన్నీ కూడా ప్రకృతి పరంగా జరిగించే పండుగలు. ఈ శరత్కాలం అంతా కూడా వాతావరణంలో సమూల మార్పులు జరుగుతూ ఉంటాయి. అనగా వర్షాకాలం నుంచి చలికాలం వచ్చే సందీకాలమే శరత్కాలము. అందుకే శరత్కాలంలో మనం మన జీవన విధానాన్ని, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ యొక్క బతుకమ్మ పూలతో మనం బతుకమ్మను పేర్చి చక్కగా ఆటపాటలతో ఆడి సాయంత్రం వేళ అందరూ ఐక్యంగా ఉన్న మనకు భావనతో పాటుగా ఈ యొక్క

తీసుకొచ్చి తీరొక్క పూలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నీళ్ళ నిమజ్జనం చేస్తూ ఉంటాము బతుకమ్మని. అనగా నీరు శుద్ధి అవుతుంది. ఇక్కడ రెండవది శరన్నవరాత్రులు. ఈ దేవి శరన్నవరాత్రుల్లో జగన్మాతను 9 రూపాల్లో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా త్రికాలాలు మనం ఆరాధిస్తాం, సేవిస్తాం, ధూపదీప నైవేద్యం అనిపిస్తాం. అంటే అమ్మవారికి అనుగ్రహం మనకు రావాలంటే, అమ్మను కొలవాలంటే మనలో ఆత్మవిశ్వాసం రావాలి. ముఖ్యంగా మన ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం ఉన్నారు కనుక ప్రతి పండుగ కూడా మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు, ఋషులు కూడా ఈ యొక్క కాలానికి అనుగుణంగా పనులు ఏర్పాటు చేశారు. ఈ నవరాత్రులలో, ఈ దేవీశ్వర నవరాత్రుల్లో దీక్ష తీసుకోవడము లేదా అమ్మవారిని పూజించడం వలన అమ్మకు వినియోగించే పదార్థాలు కానివ్వండి, చేసే నైవేద్యాలు కానివ్వండి, చూసే అమ్మవారి యొక్క చూపులు కానివ్వండి కూడా మనలోని ఆత్మవిశ్వాసాన్ని, ఆలోచనను ప్రధానంగా మనకి ధైర్యం ప్రసాదిస్తాయి. అంటే ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాయి. ఆత్మవిశ్వాసం ఉంటే మనకి ఏ పని సాధిస్తూ ఉంటాం. అందుకే ప్రతి పండుగ కూడా గొప్ప పరమార్థాన్ని కలిగి ఉంటుంది. ఇక మనకి ఈరోజు మనకు దసరా పండుగ సహజం మనం ఏం చేస్తాం, జంబి చెట్టు పూజ చేస్తాం. మరి జంబియ కంటే ఏంటిది? అది కూడా ప్రకృతి పరంగా వచ్చే గొప్ప అనేటువంటి వృక్షం. ఈ జంబి వృక్షానికి గొప్పతనం ఏంటంటే చర్మయోగ తొలగించే గుణం ఇట్లా బాగా ఉంటుంది. అందుకే దసరా పండుగ రోజు నాడు జంబి ఆకును బంగారంగా కులుస్తాం. ఆ రోజు ఆ సాయంత్రి వేళ అనగా తిథి వారం నక్షత్రం సడతిని ముహూర్తం అంటారు ఈ యొక్క దసరా ముహూర్తాన్ని. ఈ సమయంలో ఏ ఆకృతి మనం చేతులు పట్టుకుంటున్నామో అది వరిగడ్డ అయినా సరే, వరిగడ్డి మొదలు ఈ యొక్క జంబి వృక్షం వరకు అన్ని కూడా ఆ సమయానికి బంగారంతో సమానము. అంటే ఎంత గొప్ప విలువ ఇచ్చారు ఆలోచించే ప్రయత్నం చేద్దాం. దసరా నవరాత్రుల్లో ప్రధానంగా మనకి మనం నూతన వస్త్రం ధరిస్తూ ఉంటాం, పెద్దలకి నమస్కారం చేసుకుంటుంటాం, సహజంగా కూడా పాలపిట దర్శనం చేసుకుంటాం. ఈ అంటే సంధ్యవేళ ఎందుకు దర్శనం చేసుకోవాలంటే పాలపిట విధంగా ఎంత ఉంటుందో అదేవిధంగా ఆకాశంలో మనకి మేఘాలు కనబడుతూ ఉంటాయి. మన కంటి చూపు మెరుగు కావటానికి ఇది ఎంతో దోహదపడుతుందని మనకు ఆధునిక వైద్యులు చెబుతూ ఉన్నారు. అంటే మన పెద్దవాళ్ళు ప్రతి విషయాన్ని కూలంకషంగా ఆలోచన చేసి భవిష్యత్ తరాలకి కంటి జబ్బులు రాకుండా, పంటి సమస్యలు రాకుండా, ఒంటి సమస్యలు రాకుండా కూడా ఇలా ప్రతి పండుగకి ఒక పరమార్థం ఇచ్చారు. వాటిని మనము చక్కగా ఏర్పాటు చేసుకుని నిర్వహించుకొని మన జీవన యాత్రను కొనసాగిస్తే ఆనందం, బ్రహ్మానందం, ఆరోగ్యం, ఆయుష్, తేయస్సు పెరుగుతాయని చెప్పి పెద్దలు చెబుతున్నారు. మనందరికీ కూడా అమ్మదై ఉంటే అన్ని ఉన్నట్టే అన్నట్టుగా అందరం కూడా మన యొక్క ప్రాచీన విధి విధానాలు ఆచరిస్తూ మన సాంప్రదాయం కొనసాగిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అందరికీ కూడా శుభం, శుభాకాంక్షలు.

0: పండుగ సమయంలో ఇంటిని మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన సంస్కృతిలో భాగం మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా చాలా ముఖ్యం. పండుగలకు ముందు ఇల్లు మరియు పూజా మందిరాన్ని శుభ్రం చేయడం వల్ల సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు శ్రీ సాయి ప్రసాద్. వృత్తిపరంగా ఆడిటర్ను, ప్రవృత్తి రీత్యా సామాజికంగా ఆధ్యాత్మికత కార్యక్రమాలు పాల్పంచుకుంటున్నాను. ఆధ్యాత్మికత అనగానే భక్తితో పాటు బాధ్యతాయుతమైన పౌరునిగా ఎదగడం. అయితే ఈరోజు విషయానికి వస్తే, మన పండుగలు ప్రాముఖ్యత ఉత్సాహంతో మనం ఆచరిస్తే ఉత్సవం

0: ప్రారంభమవుతుంది. పండుగలన్నీ కూడా ఉత్సాహంతో ఆనందభరితంగా అందరితో మనం పండుగ చేసుకుంటాం. ముఖ్యంగా వసంత నవరాత్రులు చైత్రమాసంలో ఉగాది నుండి శ్రీరామనవమి వరకు 9 రోజులు వసంత నవరాత్రులు మనం జరుపుకుంటాం. అలాగే భాద్రపద మాసంలో వినాయక నవరాత్రులు, గణనాయకుడు మనందరి ప్రజలందరికీ నాయకుడు, సమూహానికి నాయకుడు వినాయకుడు. అందులోకే సామూహికంగా స్వామివారిని సేవించుకుంటాం. వాడవాడల గణేష్ మండపాలు, అపార్ట్మెంట్స్లలో ఇప్పుడు ప్రస్తుత ప్రతి చోట వాణిజ్యపరంగా కూడా సంస్థలలో వినాయకుడిని ఆరాధిస్తారు. సామూహికంగా ఆరాధించే వినాయకుడు, అలా ఆ పండుగ యొక్క ప్రాముఖ్యత భారతదేశం అంతటా జరుపుకుంటారు. మరలా ఆదివారం నుంచి ఆరంభమయ్యే శరన్నవరాత్రులు అమ్మవారిని ఆరాధిస్తాం. మాతృశక్తి, మాతృశక్తిని గౌరవించాలి అందరం. అందుకే మహిళల పట్ల భావనతో మహిళలందరూ శక్తి రూపాలి. ఆ శరన్నవరాత్రుల్లో, వచ్చే శరన్నవరాత్రుల్లో ప్రకృతితో మమేకమై జరుపుకునే బతుకమ్మ పండుగ, అమ్మవారిని మరి దసరా వరకు పూజించి దసరా తర్వాత వారిని కూడా నిమజ్జనం చేస్తాం అమ్మవారి విగ్రహాన్ని. మాతృశక్తి, మాతృశక్తికి వందనం సమర్పిస్తూ ఉంటాం. యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత, నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః అని అపరాజిత స్థితిలో మనం 19 సుగుణాలు కూడా ఆ అమ్మవారి శక్తి వల్లనే మనకు ఆ సుగుణాలన్నీ కలుగుతూ ఉంటాయి. ఆద్యాశక్తి, ప్రతి అందరిలో కూడా మన క్రియాశక్తి ఏదైతే ఉందో అది కూడా ఆద్యాశక్తితోనే అని భావిస్తాం మనం. ఈ ఉత్సవాలన్నీ కూడా మన మనస్సును, ఇంద్రియాలను నిగ్రహించేట్టుగా, ఎప్పటికీ ఓ మంచి వ్యక్తిగా మనం మార్పు చెందేట్టుగా ఉండేట్టుగా ప్రతిరోజు మనం ఇంట్లో పూజ చేస్తుంటాం, వారిని కూడా పవిత్రంగా ఆచరిస్తూ ఉంటాం. మహాత్ములు చెప్తుంటారు షట్పదీ పూజ అని. మన పంచేంద్రియాలు, మనస్సు, వాటిని మనం స్వామివారికి అర్పించితే అదే సరి అయిన పూజ. షట్పదీ పూజ మన మనస్సును, ఇంద్రియాలన్నింటినీ కూడా ఎప్పుడూ నిగ్రహించే విధంగా, నిగ్రహించి మన నిగ్రహంలో ఉండేట్టుగా ఆచరించే విధానమే షట్పది పూజ. అప్పుడే మనం చేసే పూజకు సార్థకత. ఇలా మన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా సాగాలని, ప్రతివారి జీవితంలో ఆనంద సద్భావనలు సదా వెళ్ళి విరగాలని వారి అమ్మవారిని మనం ప్రార్థిస్తూ నేను ముగిస్తాను. నమస్తే.
1: పండుగల వల్ల ఎన్నో మానసిక ప్రయోజనాలు ఉన్నాయి. మనిషి సంతోషంగా ఉండడానికి, బంధాలను బలోపేతం చేసుకోవడానికి ఇవి దోహదం చేస్తాయి. పండుగలు 10 మంది కలిసే అవకాశం కల్పిస్తాయి. తద్వారా సామాజిక బంధాలు బలపడతాయి. వ్యక్తుల్లో సామాజిక భద్రత భావన కలిగిస్తాయి. పండుగలప్పుడు కలిసి మాట్లాడుకుంటే మనుషుల మధ్య ఉండే పొరపొచ్చాలు సమసిపోతాయి. బతుకుదెరువు కోసం దూర ప్రాంతాలకు వెళ్లిన వాళ్ళు పండుగల వేళకు సొంతూళ్లకు ఉత్సాహంగా చేరుకుంటారు. అక్కడ తమ బంధువులు, స్నేహితులతో గడపడం ద్వారా వారిలో సానుకూల ఉద్వేగాలు పెంపొందుతాయి. ఇవి వ్యక్తి మూడును మారుస్తాయి, మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి.
2: నమస్తే. డాక్టర్ వారే దస్తగిరి, నిజామాబాద్. పండగలంటే పిండి వంటలు, కొత్త బట్టలు, హోరెత్తిచ్చే పాటలు, ఉర్రు తొలగించే ఆటలు మాత్రమే కాదు, వాటి వెనుక సామాజిక, శాస్త్రీయ, ఆధ్యాత్మిక అంశాలతో నిండిన విషయాలున్నాయి. భావి పౌరులకు తెలపాల్సిన బాధ్యత నేటి తరానికి ఉంది. కొన్ని పండగల్లోని శాస్త్రీయతలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంక్రాంతి పండగ రోజున నువ్వులు, బెల్లం కలిపి తినడం ఆనవాయితీగా ఉంది. ఇలా తినడం వల్ల చలికాలంలో శరీరం పొడిబారకుండా ఉంటుంది. నువ్వులలో ఉండే నూనె గుణాలు చర్మానికి తేమనిస్తాయి. బెల్లం శరీరానికి తక్షణ శక్తిని, ఐరన్ను అందించి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సంక్రాంతి పండుగ రోజున పేడతో కల్లాపి చల్లడం వల్ల అది సహజ సిద్ధమైన యాంటీసెప్టిక్గా పనిచేసి రోగకారకమైన సూక్ష్మక్రిములను చంపుతుంది. ముగ్గులను బియ్యపు పిండితో వేయడం వల్ల చీమలు, పక్షులు, ఇతర కీటకాలకు ఆహారం దొరుకుతుంది. తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులు, ఎద్దులు మొదలైన పశువులను కనుమరోజు పూజించడం ద్వారా ప్రకృతికి, జీవజాలానికి మానవుడు కృతజ్ఞత చెప్పుకునే గొప్ప మానవత్వం దాగి ఉంది. కనుమరోజు సహపంక్తి భోజనాలు నిర్వహిస్తారు. సూర్యుడు ఏ విధంగానైతే అన్ని ప్రాంతాల మీద, అందరి మీద సమానంగా తమ వెలుతురును ప్రసరింపచేస్తాడో, అలాగే

మానవులందరూ సమాజంలోని అందరినీ సమానంగా చూడాలనే భావన పెంచుకోవడం ఈ పండగ ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తుంది. ఉగాది పచ్చడి, తీపి, వగరు, చేదు, ఉప్పు, పులుపు, కారం అనే 6 రుచుల సమ్మేళనం ఈ మానవ జీవితానికి దిక్సూచి. ఇందులో ఉండే 6 రుచులు జీవితంలోని 6 భావోద్వేగాలకు ప్రతీకలు. బెల్లం ఆనందం, సుఖ సంతోషాలకు, వేప పువ్వు బాధలు, కష్టాలు, నిరాశలకు, కొత్త చింతపండు మానవులకు ఎదురయ్యే సవాళ్లకు, తెలివిగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు, ఉప్పు జీవితానికి అవసరమైన ఉత్సాహానికి, ఓర్పుకు, మిరియాలు కోపం, ఆవేశం మొదలైన గుణాలకు, పచ్చి మామిడికాయ కొత్త అనుభవాలకు, ఆశ్చర్యాలకు ప్రతీకలుగా నిలుస్తాయి. మన జీవితంలో కేవలం సుఖాలే కాదు, కష్టాలు కూడా ఉంటాయి. వాటన్నిటిని సమానంగా స్వీకరించినప్పుడే జీవితం సంపూర్ణమవుతుందనే స్థిత ప్రజ్ఞతను ఈ ఉగాది పచ్చడి మనకు నేర్పుతుంది. ఉగాదితో వసంత ఋతువు ప్రారంభమవుతుంది. శీతాకాలంలో ఆకులు రాల్చిన చెట్లు వసంతంలో కొత్త చిగుళ్ళు పూలతో కలకల్లాడుతుంటాయి. కోయిలల కూతలు మొదలవుతాయి. గతంలో జరిగిన తప్పులను విస్మరించి రాబోయే కాలాన్ని ధైర్యంగా, ఆనందంగా, కష్ట సుఖాలను తట్టుకునే మానసిక స్థైర్యంతో ఆహ్వానించడమే ఉగాది వెనుక ఉన్న అసలైన పరమార్థం. శ్రీరామనవమి అనగానే మనకు గుర్తొచ్చేది పానకం, వడపప్పు. ఇది కేవలం దేవుడి నైవేద్యాలు మాత్రమే కావు, వేసవి తాపాన్ని తట్టుకునే అద్భుతమైన ఔషధాలు. వినాయక చవితి పండుగలో 21 రకాల ఔషధ మొక్కల ఆకులను ఉపయోగిస్తారు. వర్షాకాలంలో వచ్చే క్రిమి కీటకాలను నివారించడానికి, నదులలో మట్టి గణపతులను నిమజ్జనం చేయడం ద్వారా నీటిని శుద్ధి చేయడానికి ఈ పత్రి ఎంతో దోహదపడుతుంది. దానితో పాటు అన్ని రకాల చెట్లను పెంచాలనే భౌతిక ప్రకృతి రక్షణ మనకు ఈ పండగ ద్వారా కనిపిస్తుంది. వినాయకుని విలక్షణమైన రూపం మనిషి జీవితానికి ఎన్నో విషయాలను బోధిస్తుంది. వినాయకుని పెద్ద ఏనుగు తల ఉన్నతమైన ఆలోచన విధానాన్ని అలవరుచుకోవాలని సూచిస్తే, చిన్న కళ్ళు ఏకాగ్రత, సూక్ష్మదృష్టి, అంతర్ముఖులై లోపలి విషయాలను గమనించాలని చెప్తుంది. పెద్దగా ఉండే వినాయకుని చెవులు ఇతరులు చెప్పే విషయాలను ఓపికగా వినాలని సూచిస్తుంది. ఎక్కువగా విను, తక్కువగా మాట్లాడు అనే సందేశాన్ని ఇస్తుంది. వినాయకుడి పెద్ద పొట్ట జీవితంలో ఎదురయ్యే మంచి చెడులను, సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించాలని, అన్నింటినీ జీర్ణించుకుని రహస్యాలను కాపాడాలని మనకు నేర్పిస్తుంది. మనస్సు అనే ఎలుక ఎప్పుడూ చంచలంగా కోరికల వైపు పరిగెడుతుంటుంది. దానిని బుద్ధితో అదుపు చేయాలని వినాయకుడి మూషిక వాహనం మనకు నేర్పిస్తుంది. కుల మతాలు, పేద ధనిక భేదాలు లేకుండా ప్రతి వీధిలో ఒకే మండపంలో అందరూ కలిసి పూజ చేయడం వల్ల సమాజంలో ఐక్యత, సోదరభావం, సామాజిక చైతన్యం పెరుగుతాయి. దసరా చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు మనిషిలో ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు అనే 6 చెడ్డ గుణాలను జయించి సద్గుణాలను పెంపొందించడమే ఇందులోని అసలైన పరమార్థం. దశహర అంటే 10 పాపాలను సంహరించేది అని, విజయదశమి అంటే అన్ని రంగాలలో విజయాన్ని చేకూర్చేది అని. విజయదశమి నాడు వాహనాలకు, వృత్తి పనిముట్లకు మొదలైన పరికరాలకు పూజ చేయడం, ఆయుధ పూజ చేయడం ద్వారా మానవ జీవితానికి శ్రేయస్సును అందించే ప్రతి వస్తువులోనూ దైవత్వాన్ని చూడటం, మనం చేసే ప్రతి పనిని దైవకార్యంగా భావించడం అనే గొప్ప సందేశం ఉంటుంది. దీపావళి అజ్ఞానాంధకారం నుంచి విజ్ఞాన జ్యోతుల వైపు మనల్ని నడిపించే పండగ. దీపాల వరుసను వెలిగించడమే దీపావళి. భౌతిక శరీరం అనే మట్టి ప్రమిదలో భక్తి అనే నూనెను పోసి అహంకారం అనే ఒత్తిని కాల్చినప్పుడే జ్ఞానమనే ఆత్మ వెలుగుతుంది అని దీపం మనకు సూచిస్తుంది. ఒక దీపం నుండి 100 దీపాలను వెలిగించవచ్చు. అలా వెలిగించిన మొదటి దీపం యొక్క కాంతి ఏమాత్రం తగ్గదు. అదేవిధంగా మనలో ఉన్న జ్ఞానాన్ని, ప్రేమను 10 మందికి పంచడం వల్ల సమాజమంతా ఆనందమయంగా మారుతుందే తప్ప మనకేమీ తరిగిపోదు అనే ఐక్యతా సందేశాన్ని ఈ దీపావళి మనకు అందిస్తుంది. ఇలా ప్రతి పండగలో మనకి ఎన్నో సామాజిక, ఆధ్యాత్మిక, భౌతిక, శాస్త్రీయ కోణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కావున మనం పండగలు కేవలం ఆనందాలకు, పూజలకు మాత్రమే పరిమితం కాదు. మన కుటుంబాలను, బంధుమిత్రులను ఒక దగ్గరికి చేసి సామాజిక ఐక్యతను, ప్రేమానురాగాలను పెంపొందిస్తాయి. కాబట్టి పండగలోని పరమార్థాన్ని మనం తెలుసుకొని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది. జై హింద్.

0: పండుగ సందర్భాల్లో ఇంట్లోనూ గుడిలోనూ ప్రార్థనా మందిరాల్లో మసీదుల్లో చేసే అలంకరణ జ్ఞానేంద్రియాలకు చక్కటి అనుభూతిని కలిగిస్తుంది. రంగురంగుల విద్యుత్ కాంతులు, పువ్వుల అలంకారాలు కంటికి ఆనందం కలిగిస్తాయి. లయబద్ధంగా సాగే భజనలు, ప్రార్థనలు వీణులకు విందుగా ఉంటాయి. బంధువులు, కుటుంబ సభ్యులతో ఆలింగనాలు సానుకూల స్పర్శ అనుభూతిని కలిగిస్తాయి. ఇవన్నీ కలిసి వ్యక్తులలో పాజిటివ్ మైండ్ సెట్ అభివృద్ధికి దోహదపడతాయి. పండుగల సందర్భంగా చేసే బృంద నృత్యాల్లో లయబద్ధమైన కదలిక, సంగీత వాద్యాల ఘోష తదాత్మ్యతను కలిగిస్తాయి. ఆ క్షణాన్ని ఆస్వాదించే లక్షణాన్ని పెంపొందిస్తాయి. ఇవి వ్యక్తుల్లో సానుకూల ఉద్వేగాలను ఉత్తేజపరచడంతో పాటు ఒత్తిడిని దూరం చేస్తాయి.
1: నిజామాబాద్ ఎఫ్ఎం రేడియో శ్రోతలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు బి కళాగోపాల్. నేను అభంగపట్నం ఉన్నత పాఠశాలలో ఆంగ్ల సహ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. పండుగలు భారతీయ సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన సాంప్రదాయాలుగా నిలిచాయి. పండుగ అంటేనే కుటుంబ సభ్యులందరూ కలిపి జరుపుకునే ఒక ఆధ్యాత్మిక విశేషం. మన దేశంలో దసరా, దీపావళి, రామనవమి, హోలీ, జన్మాష్టమి, ఉగాది, శివరాత్రి లాంటి పండుగలను తిథుల ప్రకారంగా దేశమంతా ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగలకు మూలం పురాణాలు, వేదాలు మరియు హర్ష సాంప్రదాయాలలో ఉంది. పండుగలు మన సంస్కృతి ఆచారాలను, భక్తి మరియు సామాజిక ఐక్యతను ప్రతిబింబిస్తాయి. పండుగలు జరుపుకోవడం ద్వారా కుటుంబ సభ్యుల నడుమ అన్యోన్యత ఆప్యాయతలు పరిడవిల్లుతాయి. పండుగ సమయంలో పూజలు, వ్రతాలు, సాంప్రదాయ వంటలు, దాన ధర్మాలు చేయడం ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం ఉంది. అలాగే పండుగలు కేవలం ఆనందానికి మాత్రమే కాదు, సంస్కృతి పరిరక్షణకు మరియు సామాజిక బంధాలను బలపరచడానికి కూడా ఎంతో ముఖ్యమైనవి. పండుగలు జరుపుకొనడంలో గొప్ప ప్రకృతి ఆరాధన, ఎంతో పురాతన శాస్త్రీయ విజ్ఞాన దృక్పథం ఇమిడి ఉంది. ఉగాది, సంక్రాంతి, హోలీ, కార్తీక పౌర్ణిమ, వినాయక చవితి లాంటి పండుగలు ప్రకృతితో మమేకమై పర్యావరణ సహితమై సామాజిక బాధ్యతను గుర్తు చేస్తాయి. సింధు నాగరికత కాలం నుండి చెట్లను, అడవులను, గిరులను, నదులను పూజించే సంస్కృతి సాంప్రదాయాలు మనకు గలవు. సింధు నాగరికతలో బయల్పడ్డ ధోలవీర, హరప్ప, మెహెంజదారో ప్రాంతాల్లో దొరికిన పశుపతినాథ్ విగ్రహాల ఆనవాళ్లు, అమ్మతల్లి అంటూ చెట్లను పూజించి కాలువలు నిర్మించిన స్నానఘట్టాలు పండుగల చరిత్రకు సాక్ష్యాలు. 5000 ఏళ్ల క్రితమే ధోలవీర మెట్లబావిపై దీపాలు వెలిగించేవారని, ఆ దీపాలను ఇటీవలే వెలిగించిన మన దక్కన్ ప్రాంతానికి చెందిన ప్రముఖ చరిత్రకారిణి, వారసత్వ సంరక్షకురాలు పింగళి అనురాధరెడ్డి గారు మనకు చెప్పిన విశేషాలను బట్టి మన పండుగల చరిత్రకు అవి గట్టి సాక్ష్యాలుగా నిలిచాయని మనం అభివర్ణించుకోవచ్చు. మన పండుగలు అన్ని తిథుల ప్రకారం జరగడంలోనూ ఒక విజ్ఞానవంతమైన ఔచిత్యం ఉంది. సూర్యుడికి, చంద్రుడికి మధ్య ఉన్న కోణం 12 డిగ్రీలు మారడానికి పట్టే సమయాన్ని తిథి అంటారు. ప్రతి పండుగ వెనుక ఒక ఖగోళ సంబంధమైన ప్రాముఖ్యత ఉంది. గనుకే ఆయా పండుగలు చాంద్రమా

తిథుల ప్రకారం జరుగుతాయి. ఏ రోజు సూర్యోదయ సమయంలో ఏ తిథి ఉంటుందో ఆ రోజే ఆ తిథికి సంబంధించిన పండుగను లేదా ఉపవాసాన్ని ఉంటారు. వినాయక చవితి రోజు మధ్యాహ్నం చవితి

చంద్రుని కళలు మనిషి మనస్సుపై, శరీరంపై, వాతావరణంపై ప్రభావం చూపుతాయని జ్యోతిష్క పండితుల మరియు పూర్వీకుల నమ్మకం. మరియు శాస్త్రం కూడా అదే చెబుతుంది. ఆయా తిథుల్లో వాతావరణంలో ఉండే పౌన పుణ్యాలు మనిషి ఆధ్యాత్మిక సాధనకు సోపానాలుగా ఉపయోగపడతాయి. అక్కాతమ్ముడి అనుబంధానికి గుర్తుగా జరుపుకునే రాఖీ పౌర్ణమి పరకాంతలో తన తోబుట్టువును చూడమనే సంస్కారాన్ని ప్రోది చేస్తుంది. రాణి కర్ణావతి రోక్సానాలు హుమాయున్కి మరియు పురుషోత్తముడికి కట్టిన రాఖీలు తమ భర్త ప్రాణాలు కాపాడంలో ఆ రాఖీలే ఉపయోగపడ్డాయన్నది చరిత్ర. కాబట్టి పండుగ వేళల్లో ఆహార నియమాలను పాటిస్తూ మనసులను భక్తిభావంతో సమ్మిళితం చేసి దైవం పట్ల కృతజ్ఞతతో ఉండటం, తద్వారా పుణ్యకర్మల పట్ల క్రమంగా ఆసక్తి పెంచుకొని ఆ పర్వదినాలలో శుచి శుభ్రత పాటిస్తూ ఒక కొత్త ధనాన్ని కుటుంబ సభ్యులు సంతరించుకోవడం పండుగల పరమార్థం. మనిషికి కర్తవ్యం హెచ్చరిస్తూ మంచి వైపు నడిపించడమే పండుగల అసలైన ఆంతర్యం. అందుకే పండుగల వెనుక ఉన్న సామాజిక ప్రయోజనాన్ని అర్థం చేసుకున్నప్పుడే ఆ పండుగకు మరింత అర్థం వస్తుంది. మన పెద్దలు పండుగను సృష్టించలేదు, ఒక నీతివంతమైన జీవన విధానాన్ని పండుగ రూపంలో మనకు అందించారు. అదే మన పండుగల అసలైన ప్రత్యేకత. ధన్యవాదాలు.

0: పండుగ అంటేనే మానసిక ఉద్వేగాల సమాహారం. అయిన వారితో కబుర్ల వేళ తుల్లిపడే ఉత్సాహం, పండుగ తర్వాత వీరందరినీ విడిచి వెళుతున్నప్పుడు కలిగే వేదన, ఇలా అన్ని ఉద్వేగాలను పరిచయం చేస్తుంది, భావోద్వేగాలను పరిపుష్టం చేస్తుంది. పండుగ సమయాల్లో ఆధ్యాత్మిక వాతావరణం కారణంగా మనిషిలో చైతన్యం పురివిప్పుతుంది. సృష్టిలో తను ఏంటి, తన కర్తవ్యం ఏంటి అని ప్రశ్నించుకునేలా చేస్తుంది. ఈ ఆలోచనలు భౌతిక అంశాలపై దృష్టి సారించేలా చేస్తుంది. నేను అనే భావన కంటే మనం అంటూ ముందుకు సాగడం మంచిది అని నేర్పుతుంది.
1: అందరికీ నమస్కారం. నా పేరు బి మధుసూదన్ రావు. నేను తపాలా శాఖలో పనిచేసి రిటైర్ అయినటువంటి విశ్రాంత ఉద్యోగిని అండి. వినాయక నగర్ లో ఉంటాను. పండుగలు అనేటటువంటివి మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేవే పండుగలండి. ఏ యుగంలోనైనా చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా నిర్వహించేవే అనేక పండుగలు. పండుగలు ఆయా కాలాలకు అనుగుణంగా శాస్త్రపరంగా ఆరోగ్యాన్ని కాపాడే విధంగా నిర్వహించుకుంటాం. ప్రతి మనిషిలోని చెడును త్యజించి మంచిని పెంచుకొని మానవతా దృక్పథాన్ని అలవర్చేవే పండుగలు. అందుకోసమే వీటికి సంబంధించి ఆ పండుగలకు ముందు నిర్వహించేటటువంటి కొన్ని దీక్షలు, మాలాధారణ, అవన్నీ కూడా వీటికి ప్రతీకలు. అహంకారాన్ని నిర్జించి సర్వమానవ సౌభ్రాతృత్వానికి ఉపకరించి సర్వేజనా సుఖినోభవంతు అనే నానుడిని నిజం చేసేవే పండుగలు. ధన్యవాదాలు.
0: ఇవేండి పండుగలతో మనకు కలిగే ప్రయోజనాలు. పండుగ అంటే ఏదో పూజ చేశామా, ప్రసాదాలు తిన్నామా అని కాకుండా వాటి వల్ల మనకు మానసిక, సామాజిక, భావోద్వేగ ప్రయోజనాలు ఉన్నాయని తెలుసుకుని మరింత ఉత్సాహంగా జరుపుకుందాం. మన జీవితం

0: రమణ గోవిందో హరి.
1: మీరింతవరకు పండుగలు పరమార్థం అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ రచన వ్యాఖ్యానం శ్రీ ఎరం రాజుగారు, కార్యక్రమ పర్యవేక్షణ శ్రీ ఎస్ కృష్ణ శరద్బాబు గారు.

హృదయ రాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. మరి ఈనాటి హృదయ రాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే మీరు వాట్సప్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 8462224506.

0: ఈనాటి హృదయరాగాలు కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట స్వర్ణకమలం చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి నుండి పద్మశాలి బాలయ్యబాబు, వేణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వీరి కోసం స్వర్ణకమలం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఈ పాట విందాం.
1: ఖల్లు ఖల్లు ఖల్లు మంటు మెరు పల్లె తుళ్ళు ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగుని.

0: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుగులో కామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: ఏందక్కో మొబైల్లో గంతగనం ఎదుగుతున్నావు?
6: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎదుగుతున్నా.
5: గట్లనా, ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగిస్తారంట.
6: గట్లనా?
5: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నెంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
7: ఇన్నారు కదా, ఇక పండగ చేసుకోండి.
8: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజ్ అయింది కదా?
9: విరామానంతరం తిరిగి వాట్సాప్ సినీ గీతాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. హృదయరాగాలు కార్యక్రమంలో వినబోయే తర్వాతి పాట గ్యాంగ్ లీడర్ చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోరికపై గ్యాంగ్ లీడర్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ పాట విందాం.

0: మహిళావాణి కార్యక్రమంలో మీ అభిప్రాయాలను ఆలోచనలను కవితా రూపంలోనో ప్రసంగ రూపంలోనో కథానిక రూపంలోనో తెలియజేయాలనుకుంటున్నారా? ఈ అవకాశం మీకు కల్పిస్తోంది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. వెంటనే మీ పేరు ఊరు తెలియజేస్తూ 9490407880 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. వింటూ ఉండండి ప్రతి శుక్రవారం ఉదయం 8:30 మహిళావాణి కార్యక్రమం.
1: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 18వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
2: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
3: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
2: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఉదయం 10 నుండి రాత్రి 8 వరకు.
2: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి 9848111.

0: 8027.
1: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
0: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
1: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
2: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
3: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెచ్ పై మరియు న్యూస్ ఆన్ ఏఏఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం హృదయ రాగాలు. కార్యక్రమంలో తర్వాతి పాట భైరవ ద్వీపం చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు సిరిసిల్ల జిల్లా రాజన్నపేట నుండి పోలేపల్లి శ్రీనివాస్, సంతోషి, రిషిత మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోరికపై ఈ పాట విందాం.

0: మాతృత్వం ఒక మధురమైన వరం.
1: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
0: సంప్రదించండి
1: డాక్టర్ బండారి సుజాత,
0: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344.
3: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-450-66. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.

0: మీరు విన్న ఆ పాట లేత మనసులు చిత్రంలోనిది. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు వనపర్తి నుండి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రిక. శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు. మరి మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే మీరు వాట్సాప్ చేయవలసిన మా ఫోన్ నంబర్ మరొకసారి 8462245066. హృదయరాగాలు కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 18వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి కేటరాక్ట్ మరియు రిఫ్రాక్టో సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
1: ఏందక్కో మొబైల్లో గంతగనం ఎదుగుతున్నావు?
2: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎదుగుతున్నా.
1: గట్లనా, ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగా ఇస్తారంట.
2: గట్లనా?
1: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నెంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
2: ఇన్నారు కదా, ఇక పండగ చేసుకోండి.
3: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజ్ అయింది కదా?
0: కార్యక్రమంలో తర్వాతి పాట జానీ చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిర్మల్ జిల్లా నర్సాపూర్ నుండి ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ మరియు వారి కుటుంబ సభ్యులు.

0: బాలభారతి బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 8:30 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగా హెచ్ పై తప్పక ట్యూన్ చేసుకోండి.
1: హృదయ రాగాలు కార్యక్రమంలో తర్వాతి పాట ఇంటెలిజెంట్ చిత్రం నుండి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం కోనాపూర్ నుండి గణేష్, రాజు, శ్రీవాస, గణిత, మహేష్, రంజిత్ కుమార్, సత్య మరి వీరందరి కోరికపై ఈ పాట విందాం.

0: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
1: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు, మై హూనా. నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
0: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
2: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
3: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం హృదయ రాగాలు. కార్యక్రమంలో తర్వాతి పాట అల్లరి ప్రియుడు చిత్రం నుండి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు నుండి సుధాకర్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వీరి కోరికపై ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన అల్లరి ప్రియుడు సినిమా నుండి ఈ పాట.

శ్రోతలు మీరు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు. మరి ఈనాటి కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట రెడీ చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా

నందిపేట్ మండలం వనెల్కే గ్రామం నుండి నందిని నరేష్ స్నేహిత స్నేహాంష్, అలాగే నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు ఉమా. మరి వీరి కోరికపై రెడీ సినిమా నుండి ఈ పాట విందాం.

మీరు ఇంతవరకు హృదయరాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి హృదయరాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. మరి అందాక విందాం ఇదే పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. విజయవాడలోని పున్నమి ఘాట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు జాతీయ సరస్ మేళా 2026ను ప్రారంభిస్తారు. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం వెలుపల ఈ జాతీయ స్థాయి ప్రదర్శనను నిర్వహించడం ఇదే తొలిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన 5 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో ఈ నెల 23న జూబ్లీహిల్స్లోని ఎంసీహెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక సమావేశం జరుగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కుంగిన మేడిగడ్డ 7వ బ్లాక్ పూర్తిగా కూల్చి మళ్లీ కొత్తది నిర్మించడమే మేలని బ్యారేజీ సాంకేతిక పర్యవేక్షణ కమిటీ నిర్ధారణకు వచ్చింది. నిన్న ఢిల్లీలో ఎన్డీఎస్ఏ చైర్మన్ సమీర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాష్ట్రం తరపున నీటి పారుదల శాఖ అధికారులు హాజరయ్యారు. తీవ్రమైన పగుళ్ల వల్ల రాఫ్ట్ భాగం నదీ గర్భంలోకి కుంగిపోయినట్లు తేల్చారు. పిల్లలను తొలగించి పునర్నిర్మించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఫల్యమే కారణమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కనీసం బొగ్గు నిల్వలు లేకుండా, ఎల్నినో హెచ్చరికలను పట్టించుకోకుండా విద్యుత్ రంగాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. తప్పు చేసి అధికారులపై నెపం నెట్టడం తగదని, ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని హెచ్చరించారు. దేశాన్ని అస్థిరపరచడానికి కాక్రోచ్ జనతా పార్టీకి విదేశాల నుంచి భారీగా నిధులు అందుతున్నాయని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. గాయని మేరీ మిల్బెన్ ట్వీట్ ఆధారంగా ఆయన మాట్లాడుతూ, సీజేపీకి అమెరికా నుంచి నిధులు వస్తున్నాయని, మతపరమైన అల్లర్లను సృష్టించేందుకు జార్జ్ సొరోస్ వంటి ఏజెన్సీలు వాడుకుంటున్నాయని అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈ నెల 22న అలైబలై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. నిన్న నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఏర్పాట్లపై సమీక్షించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితరులు హాజరు కానున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11:04.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. అమ్మ ఒడిలోని లాలిపాటల మనల్ని నిద్రపుచ్చి ఉండవచ్చు ఆమె పాట. అది విరహమైన, వైరాగ్యమైన, మోహమైన, భక్తి పారవశ్యమైన ఎలాంటి పాట పాడాలన్నా ఆమెకు ఆమె సాటి. ఎవరు ఆ గాయనీమని తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రతిరోజు అరౌండ్ 6 to 7 crore వెహికల్స్ పెట్రోల్ పంప్స్ దగ్గర ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటాయి. ఇండియాలో అరౌండ్ 20 crore టూ వీలర్స్, 3 crore కార్స్ లాస్ట్ 2.5 years నుంచి E20 తో రన్ అవుతున్నాయి.
1: అండ్ అవి అన్ని బాగానే రన్ అవుతున్నాయి కదా.
0: ఎగ్జాక్ట్లీ, E20 వల్ల వైడ్ స్ప్రెడ్ ప్రాబ్లమ్స్ నిజంగానే ఉంటే ఇప్పటికే మనం చూసుండే వాళ్ళం, కానీ అలా జరగలేదు. కబుర్లని నమ్మకండి, ఫ్యాక్ట్స్ ని నమ్మండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 11:10. ఎక్కడి విజయనగరం, ఎక్కడి చెన్నై మహానగరం. తెలుగు ఒక్కటే కాదు, తమిళం, కన్నడ, మలయాళ

హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడగ, సింహళ, ఇలా దాదాపు 12 భాషల్లో పాటలు పాడిన ప్రస్థానం పి సుశీల గారిది. మరి ఆవిడ గురించే ఈ గుర్తుకొస్తున్నాయిలో మాట్లాడుకుందాం. సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు 1952లో తన కొత్త సినిమా కన్నతల్లి కోసం కొత్త గాయకులను వెతికే పనిలో ఉన్నారు. ఆ సమయంలో సుశీల రేడియోలో పాడిన పాట విని సుశీలను పిలిచి అవకాశం ఇచ్చారు. తన తొలి పాటను ఏఎం రాజాతో కలిసి పాడి నేపథ్య గాయనిగా తెరంగేటం చేశారు సుశీల. ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
4: ఆకాశవాణి వివిధ భారతి నుంచి మీరు వింటున్నారో గుర్తుకొస్తున్నాయి. మధుర గాయని సుశీల గారి పాటలు, ఆవిడ సినీ ప్రస్థానం గురించి తెలుసుకుంటున్నాం కదా. 1956 ముందు సుశీలకు చిన్న చిన్న పాత్రలకే పాడే అవకాశం ఉండేది. తోటికోడళ్ళ సినిమాతో ఆమెకు ఆ లోటు తీరిపోయింది. ఆ సినిమాని తెలుగు తమిళ భాషల్లో నిర్మించారు. రెండు భాషల్లోనూ కథానాయక సావిత్రి. ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలిపేమున్నది అనే కొసరాజు గీతానికి సుశీల స్వరం, సావిత్రి నటన తోడవడంతో ఆ పాట పెద్ద హిట్ అయింది.

0: చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎస్సీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎస్సీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎస్సీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
1: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: మధుర గాయని పి సుశీల గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇక బెంగాలీ నవల రచయిత శరత్ రాసిన నిష్కృతి నవల ఆధారంగా తెరకెక్కింది ఈ తోటకూడలి చిత్రం. ఇది సాధించిన ఘన విజయం సుశీల జీవితాన్ని మార్చేసింది. ఈ చిత్రానికి నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావు. అంతకుముందు దొంగరాముడు సినిమా కోసం సుశీలతో పాడించాలని దుక్కిపాటి అనుకున్నారు. సుశీల గొంతు పేలగా ఉంటుందని, నూతిలోంచి వచ్చినట్లుంటుందని కొంతమంది ఆయన్ని నిరుత్సాహపరిచారు. అయినా సరే ఆమెతోనే పాడించారు దుక్కిపాటి.

0: పూల సౌందర్యంతో, ఆడపడుచుల ఆనందంతో, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పరిమళంతో మీ ఇంట నిండాలి సంతోషం. విజయ తెలంగాణ డైరీ తరపున మీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.
1: ఇక దొంగరాముడు సినిమాలోనే అనురాగం విరిసేన ఓ రే రాజా పాటను మొదటగా పాడించారు. ఆ పాట విన్న తర్వాత కూడా కొందరు తనను నిరుత్సాహపరిచారని దొక్కిపాటి మధుసూదనరావు గారు ఓ సందర్భంలో చెప్పారు. ఆ సినిమాలోనే మరో పాట భలే తాత మన బాపూజీ, బాలల తాత బాపూజీ కూడా సుశీల గారి చేతే పాడించారు. పేలగొంతు అన్నవారే ఆ తర్వాత నోరెళ్లబెట్టారు. ఇక సుశీల పాటల ప్రత్యేకత చెప్పాలంటే గొంతులో మాధుర్యం, పదాల ఉచ్చారణలో స్పష్టత ఆమె ప్రత్యేకత. ఏ కథానాయకుకు పాడినా ఆమె గొంతులాగే అనిపించడం, మనసి అందాల బృందావనం అంటూ సాగే ఆ గానమాధుర్యాన్ని వర్ణించడానికి మాటలు ఎన్ని చాలవు.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. స్టూడియో క్లాక్లో సమయం 11:32. సావిత్రి, జమున, షావుకార్, జానకి, వాణిశ్రీ మొదలుకొని జయప్రద, జయసుధల వరకు ఎంతోమంది అగ్రతారలకు సుశీల పాటలు పాడారు. సుశీలను సినీ గాయనిగా పెండ్యాల పరిచయం చేశారు. పాటను భావగర్భితంగా ఎలా పాడాలో ఘంటసాల నేర్పారు. సాలూరి, కేవి మహాదేవన్ లాంటి సంగీత దర్శకులు మధురమైన పాటలు పాడే అవకాశం ఇచ్చారు ఆవిడికి.

0: నా బైక్ లో ఇప్పుడు టాకింగ్ తక్కువగా ఉంది.
1: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
2: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
0: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
2: గుర్తుకొస్తున్నాయి
3: సినీ స్వర్ణయుగంలో మహానుభావుల దగ్గర పాడడం తన అదృష్టం అంటారు సుశీలమ్మ. అదే యుగళగీతం కావచ్చు, భావగీతిక కావచ్చు, అమ్మఒడిలో పలికించే లాలిపాట కావచ్చు, వానతడిలో మెరిపించే శృంగార గీతం కావచ్చు. ఆ పాట ఆమె నోట పలికితేనే వీణలొక విందు. అలాంటి పాటలు ఎన్నో ఎన్నెన్నో

0: ఫెడరస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: గుర్తుకొస్తున్నాయిలో మనం గుర్తు చేసుకుంటున్నాం మధుర గాయని పి సుశీల గారు పాడిన పాటల్ని. తెలుగు సినిమాల్లో వీణ పాటలతో ఎంతో గుర్తింపు పొందారు సుశీల. ఇక 1961లో భార్యాభర్తల చిత్రం కోసం లలిత సంగీతానికి ఆర్జుడైన సాలూరి వారు స్వరాలు సమకూర్చిన ఏమని పాడేదనో ఈ వేళ పాటను సుశీలతో పాడించి వీణ పాటకు నాంది పలికారు. ఈ వీణకు శృతి లేదు, మదిలో వీణలు మోగే, ఆశలెన్నో చెలరేగే, మ్రోగిండి వీణ పదే పదే హృదయాలలో నా లాంటి పాటలు సుశీలను చిరకాలం గుర్తుంచుకునేలా చేశాయి.

0: PCPNDT कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वालों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी।
1: गुर्तुकुस्तुनाई గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: ఇక ఆత్రేయ గారు వీణపాటలు ఎక్కువగానే రాసిన వీణపాట అంటే గుర్తుకొచ్చేది మాత్రం దాశరథి వారే. ఒక సందర్భాన్ని గుర్తు చేసుకుంటే, ఆత్మీయుల చిత్రం కోసం మదిలో వీణలు మ్రోగే పాటను రికార్డు చేసే సమయం అది. 11 సార్లు రీటేక్ చేశారు. 12వ సారి టేక్ విని పాట అద్భుతంగా వచ్చిందని ఓకే చేశారు సాలూరి. కానీ సుశీల ఒప్పుకోలేదు, మరొకసారి పాడతానని పట్టుబట్టారు. అంతకన్నా బాగా రావడం అసాధ్యమని సాలూరి అన్నా వినలేదు. అది ఆమె నిబద్ధత. ఇక సుశీల పాట గురించి దాశరథి మాటల్లో చెప్పాల్సి వస్తే, నా పాటల్లో అత్యధికం సుశీల పాడినవే. ఆమె పాడుతుంటే ఆకాశంలో నక్షత్రాలన్నీ ఏకమై బృందగానం చేసినట్టుంటుంది, చందమామ వీణ తీగలు పలికిస్తున్నట్టు ఉంటుందని అన్నారంటే ఆ కవి హృదయంలో ఆమె స్థానం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

0: హే, ఒకసారి ఆలోచించు. ఒక ఫ్యూయల్ ని 15 to 20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశమంతటా ఇంప్లిమెంట్ చేశారంటే,
1: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
0: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్డ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే AAC, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, AAC తో అనుబంధాన్ని పెంచుదాం. AAC అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347776126.
4: ఆకాశవాణి సమయం 11:54. నేను ఆరాధించే గాయని ఎవరైనా ఉన్నారంటే వారు సుశీల మాత్రమే అని సంగీత దర్శకులు AR రెహమాన్ ఒక సమయంలో అన్నారు. మోగ మనసులు చిత్రం కోసం ఆత్రేయ మాను మాకును కాదు అనే పాటను రాశారు. అందులో మాను మాకు రాయి రప్ప అనే పదప్రయోగం చేశారు ఆయన. ఆ పదాలు కవితా వస్తువులు కాదని కొందరు వాదించారు. అయినా సుశీల గాత్రంలో ఆ పాట విన్నాక విమర్శలు ఆగిపోయాయి. వేల పాటలు అమృతం లాంటి స్వరంతో పాడి మనకు వీణులు విందు చేశారు సుశీల. ఆమె స్వరం సుమధురం. ఆమె పాడిన పాట వింటుంటే పదాలు మాత్రమే వినిపించవు. ఆ పాటలోని మాధుర్యం, ఆ పాటలోని భావం మన హృదయాన్ని తాకుతాయి.

0: ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
1: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
0: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి అమృత గీతం వింటున్నారు. సమయం 12:11. ఇక 1982లో వచ్చిన త్రిశూలం సినిమాలోని ఈ పాట పెళ్లి అర్థాన్ని వివరిస్తూ ఆత్రేయ గారు రాసిన పెళ్ళంటే పందిళ్ళు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, మూడు ముళ్ళు, ఏడడుగులు అన్నీ కలిపి నూరేళ్లు అంటూ వివరిస్తుంది. కేవీ మహాదేవ సంగీతం అందించిన ఈ పాట బాలుగారు సుశీలమ్మల గానమాధుర్యంతో ఒక అమృత గీతమైంది. శివరంజని రాగంలో స్వరపరిచిన ఈ పాట జనరంజకమైంది.

0: సెబీ సారథి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలు గని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
2: శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష లైవ్ ఫోన్ కార్యక్రమంలో 16వ తేదీ వరల్డ్ స్పైన్ డే పురస్కరించుకుని వెన్నెముక సమస్యలు, పరిష్కార మార్గాలు, నివారణ చర్యలు ఈ అంశం గురించి శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు ప్రముఖ స్పైన్ అండ్ న్యూరోసర్జన్ డాక్టర్ శ్రీనివాస్ పొట్ల. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324 0852, 0402324 0853, 0402955093. ఈరోజు 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz నుంచి. అమృత గీతం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. నిస్వార్థమైన ప్రేమకు, త్యాగానికి అమ్మ ప్రతిరూపమైతే తన మనసులోని భావోద్వేగాలు పైకి కనపడనీయకుండా పిల్లల కోసం, కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడే శ్రామికుడు నాన్న. కుటుంబం అనే అందమైన పొదరిలలో అమ్మ నాన్న పిల్లల మధ్య అనుబంధాల్ని వివరిస్తూ సాగే బంగారు కుటుంబ చిత్రంలోని ఈ పాట. సతి అంటే సహకారమని, మగడంటే మమకారమని, ఈ రెండు ఉంటే ఇల్లు స్వర్గసీమ అని వేటూరు వర్ణించిన తీరు అద్భుతం.

0: 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: అమృత గీతం ఏంటన్నారు, నిజంగా ఒక మనసుకు రెక్కలొస్తే ఎక్కడికి వెళ్తుంది తెలుసా? తన మనిషిని వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ వాళ్తుందట. ఇది నేను చెప్పిన మాట కాదు, ఆచార్య ఆత్రేయ గారు రాసిన పాట. నింగి వొంగి నేలతోటి నేస్తం కోరితే నేల పొంగి నింగి కోసం పూలదోసలు పడుతుంది. నిజంగా ఇంత అద్భుతమైన సాహిత్యం ఆత్రేయ గారి కళానికే సాధ్యం. ఆరాధన సినిమా నుంచి ఈ పాట మీకోసం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. విజయవాడలోని పున్నమిఘాట్లో జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళం, తమిళనాడు కరైకాలలో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్టపతి ద్రౌపది ముర్ము విజయవాడలోని పున్నమిఘాట్లో జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను ఘనంగా ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీ వెలుపల సరస్ మేళా నిర్వహించడం ఇదే తొలిసారి. కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖకు చెందిన దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సంయుక్తంగా ఈ వేడుకను నిర్వహిస్తున్నాయి. దేశంలోని 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1500 మంది మహిళా పారిశ్రామికవేత్తలు, చేతివృత్తుల కళాకారులు ఇందులో పాల్గొంటున్నారు. గ్రామీణ మహిళల ఉత్పత్తుల ప్రదర్శన కోసం 650కి పైగా స్టాళ్లను సిద్దం చేశారు. ఈ వేదికపై లఖపతి దీది సంచికతో పాటు సరస్ శక్తి అప్లికేషన్ను రాష్ట్రపతి ఆవిష్కరించారు. సంప్రదాయ చేనేతలు, హస్తకళలు, సేంద్రియ ఉత్పత్తులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల రుచికరమైన సాంప్రదాయ వంటకాలతో ప్రత్యేక ఫుడ్ కోర్టును కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గ్రామీణ మహిళా సాధికారతను, వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ప్రోత్సహించడంలో ఈ మేళా ఎంతగానో తోడ్పడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. లేహ్లోని కుషోక్ బకుల్లా రింపోచీ విమానాశ్రయంలో 640 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. 23,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆధునిక టెర్మినల్ ఏటా 35 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేలా రూపొందించారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము పదుం దర్జా రహదారిని కూడా ప్రధానమంత్రి దేశానికి అంకితం చేస్తారు. మారుతున్న ప్రపంచ క్రమానికి అనుగుణంగా దేశాలు సరికొత్త వ్యూహాలను, భాగస్వామ్యాలను అన్వేషిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. అబుదాబిలో జరిగిన రైజీనా డైలాగ్ మధ్య ప్రాచ్య సమావేశంలో జయశంకర్ మాట్లాడుతూ, ప్రపంచ వాతావరణంలో వస్తున్న మార్పులకు రెండు దేశాలు ఎలా స్పందించవచ్చనే దానికి గత దశాబ్ద కాలంలో భారత్ యుఏఈ బంధమే ఒక నిదర్శనమని పేర్కొన్నారు. అంతర్జాతీయ బహుళపక్ష సంస్థలలో తక్షణ సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ ప్రక్రియలో చిన్న దేశాల సమూహాల మధ్య బలమైన సహకారం సమర్థవంతంగా తోడ్పడగలదని

అన్నారు. యుఏఈలోని 3 రోజుల పర్యటన సందర్భంగా జయశంకర్ ఆ దేశ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. దేశ వ్యవసాయ రంగంలో మహిళల కృషిని గుర్తిస్తూ కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా కిసాన్ దివస్ 2026 వేడుకలను నిర్వహించనుంది. వ్యవసాయ రంగంలో మహిళలు అంతర్భాగమని, విత్తనాలు నాటడం, నాట్లు వేయడం, పంట కోయడం నుంచి పశువుల నిర్వహణ, విత్తన సంరక్షణ, సహజ వనరుల నిర్వహణ వరకు మహిళలు అనేక కీలక పాత్రలు పోషిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. మహిళలు గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేస్తూ వ్యవసాయ స్థితిస్థాపకతను పెంచుతున్నారని పేర్కొంది. ఈ కార్యక్రమం అభివృద్ది చెందిన వ్యవసాయం, అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణంలో మహిళా రైతుల పాత్ర అనే ఇతివృత్తంతో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవంతో కలిసి ఏకకాలంలో జరుగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన టైమ్స్ నౌ డిఫెన్స్ కాన్క్లేవ్ 2026లో మంత్రి ప్రసంగిస్తూ దేశ రక్షణ ఎగుమతులు 2013-14లో కేవలం 686 కోట్ల రూపాయలు ఉండగా నేడు 38,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని చెప్పారు. మందుగుండు సామాగ్రి రకాలలో భారత్ 90% పైగా స్వయం సమృద్ది సాధించిందని అన్నారు. ప్రస్తుతం భారత సైన్యం వద్ద ఉన్న 175 మందుగుండు సామాగ్రి రకాల్లో 159 స్వదేశీ సామాగ్రి ఉన్నాయని చెప్పారు. గత 12.5 సంవత్సరాలలో రక్షణ రంగం తన సామర్థ్యాలను విస్తరించుకోవడమే కాకుండా జాతీయ భద్రతను బలోపేతం చేసే విధానంలోనూ ఒక వ్యూహాత్మక మార్పును సాధించిందని మంత్రి అన్నారు. మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. శాస్త్రీయ మేధస్సుతో మన దేశాన్ని వ్యూహాత్మక శక్తిగా తీర్చిదిద్దడంలో అబ్దుల్ కలాం తన జీవితాన్ని అంకితం చేశారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. భారత రాష్టపతిగా ఆయన అత్యున్నత ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టారని ప్రశంసించారు. దేశసేవలో తమ హృదయాన్ని, ఆత్మను నిమగ్నం చేసేలా యువతరాన్ని ప్రేరేపించడంలో అబ్దుల్ కలాం ఒక గొప్ప ఆదర్శంగా నిలిచిపోతారని అమిత్ షా కొనియాడారు. బ్యాంకాక్లో జరిగిన అంతర్జాతీయ వార్షిక సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూకే ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్చెకర్ జాన్ హిలీతో సమావేశమయ్యారు. గతంలో ఇరు దేశాల మధ్య జరిగిన ఆర్థిక, ద్రవ్య చర్చల ఫలితాలను ఇరువురు నేతలు సమీక్షించారు. 4వ భారత్ యూకే ఆర్థిక మార్కెట్ల చర్చలు, ఫిన్టెక్ సదస్సులు, అనుబంధ ఐయుకేఎఫ్పి సమావేశాలను విజయవంతంగా ముగించడంపై వారు చర్చించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ఉమ్మడి ప్రాధాన్యతలు, నిర్మాణాత్మక సమ్మిళిత G20 ప్రక్రియ కోసం యూకేతో కలిసి పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉందని సీతారామన్ అన్నారు. క్రిటికల్ మినరల్స్, గ్రీన్ టెక్, నగర ప్రాంత భాగస్వామ్యాలలో ప్రతిపాదిత సహకారంతో 14వ ఆర్థిక, ద్రవ్య చర్చల కోసం భారత్ ఎదురుచూస్తోందని సీతారామన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో 2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత బృందంతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. జపాన్లోని ఐచి నగోయాలో జరిగిన ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలు గెలుచుకుని భారత్ పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 19.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. 5 మ్యాచ్ల సిరీస్ ఇప్పుడు 2-2తో సమమైంది. కాగా సిరీస్లోని చివరి మ్యాచ్ ఈ నెల 17వ తేదీన బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లలో ఈరోజు
ఉరుములతో కూడిన వడగళ్ల వాన కురుస్తుందని తెలిపింది. రాబోయే 2 రోజుల పాటు తెలంగాణ

ఛత్తీస్గఢ్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఒడిశా, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట, కొంకన్, గోవా, కర్ణాటక, లక్షద్వీప్లలో ఎల్లుండి వరకు ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ రోజు నుంచి ఈ నెల 18 వరకు మధ్యప్రదేశ్లోని అశోక్ నగర్ జిల్లాలో 4 రోజుల పాటు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ప్రజలతో సమావేశమై పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. భారత్, కెనడా దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు ఈ ఏడాది ముగిసే అవకాశం ఉందని కెనడా వాణిజ్య శాఖ మంత్రి మణిందర్ సిద్దు అన్నారు. నిన్న ముంబైకి చేరుకున్న ఆయన ఈ ఒప్పందాన్ని ముగించే దిశగా సాధిస్తున్న పురోగతి ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని, ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందని అన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విజయవాడలోని పున్నమిఘాట్లో జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళం, తమిళనాడులో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త,
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఒక దేశాన్ని నిర్మించేది కలలు గని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
4: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:47, సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం కదా. ఇప్పుడు విందాం స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎస్సీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎస్సీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎస్సీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.

శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో 16వ తేదీ వరల్డ్ స్పైన్ డేని పురస్కరించుకుని వెన్నెముక సమస్యలు, పరిష్కార మార్గాలు, నివారణ చర్యలు ఈ అంశం గురించి శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు ప్రముఖ స్పైన్ అండ్ న్యూరోసర్జన్ డాక్టర్ శ్రీనివాస్ బొట్ల గారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు

0: 0402324082 0402324083 0402955023 0402955023 ఈ నెంబర్లకు ఫోన్ చేసి ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈ మధ్యాహ్నం 2:15.
1: Meet the star.
2: స్వార్థం అనేది ఒక రోగం లాంటిది. పక్కన ఏమైపోయినా నాకు ఎందుకు, నేను బాగుంటే సరిపోతుంది. కానీ మా అమ్మ చెప్పేది ఏంటంటే, అరే నువ్వు నీకోసం కాదురా, నువ్వు అందరి గురించి ఆలోచించాలి. ఐ హ్యాడ్ ఎ ఫీలింగ్ దాట్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ మీ, అంటే నా ఆరోగ్యం బాగాలేదు అని నాకు ఎవరో వచ్చి నా చెవిలో చెప్పినట్టు. ఒక 2-3 రోజులు దాన్ని పట్టించుకోలేదు, కానీ ఎందుకో లేని టెస్ట్ చేయడం జరిగింది. నాకు అయోటిక్ ఎనూరిజం ఉంది. 50-60 సంవత్సరాల క్రితం మనం మన పెద్దలు ఏం తినలేదో అవి తినకండి, ఏం తిన్నారో అది తినండి. నేను ఇంతవరకు ఎన్నో పాడ్కాస్ట్ చేశాను సార్, కానీ ఇంత మంచి స్టూడియో నేను చూడలేదు సార్. రియల్లీ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ గవర్నమెంట్ ఆల్సో అండ్ ది కైండ్ ఆఫ్ స్టాఫ్ యూ హ్యావ్ హియర్, అమేజింగ్ యాక్చువల్లీ.
1: ప్రజారోగ్యం కోసం విశేషంగా కృషి చేస్తున్న డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారితో పరిచయం. పరిచయకర్త కె సందీప్. శుక్రవారం రాత్రి 8 గంటలకు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై
0: ఆకాశవాణి సమయం 12:59. ఇక ఈరోజు సాయంకాలం 7:15 ఆరోగ్య జీవనం శీర్షికన ఆరోగ్యకరమైన జీవన విధానం డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాగూర్ గారితో పరిచయం రెండవ భాగం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz.

సమయం 1:10 ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పంటలు ఎండిపోకుండా రైతులకు నిరంతరం విద్యుత్తు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగించడానికి విదేశాల నుంచి భారీగా నిధులు అందుతున్నాయని బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు ఆరోపించారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే కుట్రలను బీఆర్ఎస్ పార్టీ బలంగా తిప్పికొడుతుందని వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు హెచ్చరించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు రాష్ట వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణలో ప్రభుత్వ విధానాలు స్థిరంగా ఉంటాయని, పెట్టుబడులకు పూర్తి భద్రత ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రిటన్ ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందానికి భరోసా ఇచ్చారు. తయారీ రంగ విస్తరణతో పాటు యువతకు నైపుణ్యాభివృద్ది కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు బ్రిటన్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. రాష్ట్రంతో వాణిజ్యం, విద్య, పరిశోధన, సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యానికి బ్రిటన్ ప్రతినిధులు ఆసక్తిని వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోకుండా రైతులకు రేయింబవళ్లు విద్యుత్తు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం, విద్యుత్తు, తాగునీటి సరఫరాలపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా ప్రస్తుత పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వచ్చే 20 రోజులు అత్యంత కీలకమని, విద్యుత్

సరఫరాలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. ఎల్నినో ప్రభావాన్ని కోవిడ్ వంటి విపత్తుగా భావించి జూన్ వరకు పగడ్బందీ యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలన్నారు. ఫ్రాన్స్లో జరిగిన మిప్కామ్ కాన్స్ 2026 వేదికగా తెలంగాణ బృందం గ్లోబల్ మీడియా ఎంటర్టైన్మెంట్ దిగ్గజాలతో చర్చలు జరిపింది. సీఈఓ అజిత్ రెడ్డి నేతృత్వంలోని బృందం రాష్ట ఏవీజీసీ విధానం, ఇమేజ్ టవర్స్ ప్రాజెక్టులను ప్రదర్శించింది. అలాగే డిసెంబర్ 7 నుంచి 13 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో ఇండియా జాయ్ 9వ ఎడిషన్ను నిర్వహిస్తున్నట్టు ప్రకటించి పెట్టుబడిదారులను ఆహ్వానించింది. ప్రధాని మోదీని వ్యతిరేకించడానికి విదేశాల నుంచి భారీగా నిధులు అందుతున్నాయని బీజేపీ తెలంగాణ చీఫ్ రామచందర్రావు ఆరోపించారు. ప్రముఖ గాయని మేరీ మిల్బెన్ ట్వీట్ ఆధారంగా దేశంలో అల్లర్లు సృష్టించేందుకు యాప్ అనుబంధ సంస్థలకు అమెరికా నుంచి నిధులు వస్తున్నాయని మండిపడ్డారు. జార్జ్ సోరోస్ లాంటి విదేశీ ఏజెన్సీలు దీని వెనుక ఉన్నాయని రామచందర్రావు ధ్వజమెత్తారు. కరీంనగర్ శ్రీ మహాశక్తి ఆలయంలో దసరా నవరాత్రుల సందర్భంగా నిన్న అమ్మవారు మహాచండీదేవి రూపంలో దర్శనమిచ్చారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. రేపు ఆలయంలో సరస్వతి పూజ, పల్లకీ సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. హైదరాబాద్లో అక్టోబర్ 17 జరగనున్న 78వ బ్యాచ్ ఐపీఎస్ ప్రొబేషనర్ల దీక్షాంత్ పరేడ్ వివరాలను అకాడమీ డైరెక్టర్ సుజిత్ పాండే వెల్లడించారు. మొత్తం 151 మందిలో 135 మంది ఐపీఎస్లు, 16 మంది విదేశీ అధికారులు శిక్షణ పూర్తి చేసుకోగా అందులో 37 మంది మహిళలున్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ పెరేడ్ ద్వారా ఆధునిక సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేలా అధికారులను తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. విద్యుత్ సంక్షోభానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వ అసమర్థతే కారణమని, అధికారులపై నెపం నెట్టడం సరికాదని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. బొగ్గు నిల్వలు, సమీక్షలు లేక కరెంటు కోతలు విధించి అధికారులను సస్పెండ్ చేస్తామని బెదిరించడం దారుణమన్నారు. అధికారుల ఉద్యోగాలపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ప్రజలు, ఉద్యోగులే ఇంటికి సాగనంపుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు మాజీ రాష్టపతి అబ్దుల్ కలాం జన్మదినం సందర్భంగా ఆయన సేవలను బీజేపీ తెలంగాణ అధ్యకులు రామచందర్రావు గుర్తు చేసుకున్నారు. దేశ రక్షణ వ్యవస్థ అభివృద్దిలో ఆయన కీలక పాత్ర దేశం ఎప్పటికీ గుర్తు చేసుకుంటుందని పేర్కొన్నారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే కుట్రలను తిప్పికొడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు హెచ్చరించారు. గోదావరి ఖనిలో నిర్వహించిన సింగరేణి కార్మిక గర్జన సభలో కేటీఆర్ మాట్లాడుతూ సింగరేణిలో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కార్మికులకు లాభాల వాటా ఇవ్వకుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని స్పష్టం చేశారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని రాష్ట మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఈరోజు సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు గుండెకాయ వంటి సింగరేణిని అన్ని విధాలా అభివృద్ది చేయడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. బొగ్గు ఉత్పత్తి పెంచడానికి ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తున్నట్టు పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో సింగరేణి అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు. పలువురు శాసనసభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. క్రీడలు, వ్యాయామంతోనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ విసిరిన ఖేలో తెలంగాణ బంధన్ ఫిట్నెస్ ఛాలెంజ్ను స్వీకరించి రోజుకు 30 నిమిషాలు వ్యాయామం చేయాలని సూచించారు. ప్రజల్లో అవగాహన కోసం మరో 9 మంది ఉన్నతాధికారులకు ఆయన ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ విసిరారు. బీసీ విద్యా సంస్థల్లో కూడా క్రీడా సంస్కృతిని పెంపొందిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలు రాష్ట వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. హనుమకొండ కలెక్టరేట్ ప్రాంగణంలో మహిళా ఉద్యోగులు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ
భీమేశ్వర స్వామి ఆలయం

0: ప్రాంగణంలో మానేరు తీరంలో నిన్న రాత్రి 5వ రోజు అట్ల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి కలెక్టరేట్ లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొని అక్టోబర్ 17 వరకు ప్రతిరోజు బతుకమ్మ సంబురాలు ఉంటాయని తెలియజేశారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్ లో కలెక్టర్ హరిత సిబ్బందితో కలిసి పూల జాతరలో పాల్గొన్నారు. అలాగే హైదరాబాద్ లోని బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మహిళా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ విశిష్ట సంస్కృతిని కొనియాడారు. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు రిజర్వాయర్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సందర్శించారు. సింగూరు ప్రాజెక్టును ప్రాజెక్టు నీటి నిల్వలు పరిశీలించి తాగునీటి సరఫరా ప్రణాళికలపై అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చర్చించారు. సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల నేపథ్యంలో కనీస నీటి నిల్వలు చేరడంతో రానున్న రోజుల్లో నీటి ఎద్దడి వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే విధంగా నీటి ప్రణాళికలపై చర్చించారు. ఈ సందర్భంగా సంజయ్ జాజు మాట్లాడుతూ,
1: రాబోయే సమయంలో యాసంగిలో ఇప్పుడు గ్రౌండ్ వాటర్ సిచ్యువేషన్ చూస్తే అక్కడ కూడా క్రాప్స్ హాలిడే చేసుకోవాలి. ఎందుకంటే పవర్ ఇచ్చినా కూడా గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయ్యేటప్పుడు వాటర్ ఉండదు. డ్రింకింగ్ వాటర్ నీడ్స్ ని మనం ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోవాలని ఆ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి జిల్లాలకి నోడల్ ఆఫీసర్స్ ని కూడా పంపిస్తున్నాము. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తర్వాత అగ్రికల్చర్ వాళ్ళందరూ కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలో తిరిగి నెక్స్ట్ 15-20 డేస్ ఫార్మర్స్ తోనే అందుబాటులో ఉంది. వాళ్ళ సహకారం తీసుకుంటూ ఇప్పుడు ఉన్న క్రాప్స్ ని మనం ప్రొటెక్ట్ చేస్తూ రాబోయే సమయం
0: హైదరాబాద్ లోక్ భవన్ లో ఈరోజు బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా అధికారుల ఏర్పాట్లతో లోక్ భవన్ పండుగ శోభను సంతరించుకుంది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు ఈ సంబురాల్లో పాల్గొంటారు. నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు ఆరోపణల నేపథ్యంలో చీఫ్ ఇంజనీర్ సురేష్ నాయక్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అలాగే ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి బొగ్గు సరఫరాను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ఐఏఎస్ అధికారులను ఇన్ఛార్జీలుగా ప్రభుత్వం నియమించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పంటలు ఎండిపోకుండా రైతులకు నిరంతరం విద్యుత్తు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగించడానికి విదేశాల నుంచి భారీగా నిధులు అందుతున్నాయని బీజేపీ రాష్ట అధ్యకులు రామ్ చంద్రరావు ఆరోపించారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే కుట్రలను బీఆర్ఎస్ పార్టీ బలంగా తిప్పికొడుతుందని వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు హెచ్చరించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:20 చైతన్య స్ఫూర్తికి స్వాగతం. ముక్కు పచ్చలారని పిల్లల్ని పనిలో పెట్టుకోకూడదని అది తప్పని అందరికీ తెలుసు. ఇక 18 ఏళ్ళలోపు అమ్మాయిలకి పెళ్లి చేయకూడదనే విషయం కూడా తెలుసు. కానీ ఈ రెండు మన దేశంలో నిన్న మొన్నటి దాకా శిక్షార్హమైన నేరాలు కాదు. భువన్ రిభు అనే న్యాయవాది చేపట్టిన ఆందోళనలు, వేసిన ప్రజాహిత వ్యాజ్యాలు, చేసిన న్యాయ ప్రతిపాదనల వల్లే వాటిని ఇవాళ మన దేశంలో శిక్షార్హమైన నేరాలుగా పరిగణిస్తున్నారు. ఎంతకీ భువన్ రిభు ఎవరు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: శ్రోతలకు ఒక గమనిక.
1: మీట్ ది స్టార్.
2: స్వార్థం అనేది ఒక రోగం లాంటిది. పక్కనోడు ఏమైపోయినా నాకు ఎందుకు, నేను బాగుంటే సరిపోతుంది అని మా అమ్మ చెప్పేది ఏంటంటే, అరే నువ్వు నీకోసం కాదురా, నువ్వు అందరి గురించి ఆలోచించాలి. ఐ హ్యాడ్ ఎ ఫీలింగ్ దాట్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ మీ, అంటే నా ఆరోగ్యం బాగాలేదు అని నాకు ఎవరో వచ్చి నా చెవిలో చెప్పినట్టు. ఒక రెండు మూడు రోజులు దాన్ని పట్టించుకోలేదు, కానీ ఎందుకో లేని టెస్ట్ చేయడం జరిగింది. నాకు అయోటిక్ ఎన్యూరిజం ఉంది. 50-60 సంవత్సరాల క్రితం మనం మన పెద్దలు ఏం తినలేదో అవి తినకండి, ఏం తిన్నారో అది తినండి. నేను ఇంతవరకు ఎన్నో పాడ్కాస్ట్ చేశాను సార్, ఇంత మంచి స్టూడియో నేను చూడలేదు సార్. రియల్లీ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ గవర్నమెంట్ ఆల్సో అండ్ ది కైండ్ ఆఫ్ స్టాఫ్ యూ హ్యావ్ హియర్, అమేజింగ్ యాక్చువల్లీ.
1: ప్రజారోగ్యం కోసం విశేషంగా కృషి చేస్తున్న డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారితో పరిచయం. పరిచయకర్త కె సందీప్. శుక్రవారం రాత్రి 8 గంటలకు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
0: ఆకాశవాణి సమయం 1:26. శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష.

0: లైవ్ ఫోనిన్ కార్యక్రమంలో అక్టోబర్ 16వ తేదీ వరల్డ్ స్పైన్ డేని పురస్కరించుకుని వెన్నెముక సమస్యలు, పరిష్కార మార్గాలు, నివారణ చర్యలు ఈ అంశం గురించి శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు ప్రముఖ స్పైన్ అండ్ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ పొట్ల. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్లు 0402324085 2, 0402324085 3, 0402955093. రేపు మధ్యాహ్నం 2 గంటల ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలు గని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. న్యాయవాది భువన్ రిపు చేసిన పోరాటం వల్లే భారతదేశం బాల్య వివాహాలపైన, చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకోవడం పైన న్యాయస్థానాలు చారిత్రాత్మకమైన తీర్పులిచ్చాయి. భారతదేశం చేసిన ఈ చట్టాల వల్లే ప్రపంచంలో పలు దేశాలకి మార్గదర్శకమైంది మన భారత్. అందుకే భువన్కి వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్ మెడల్ ఆఫ్ ఆనర్ పురస్కారాన్ని అందించింది. దాన్ని అందుకున్న ఏకైక భారతీయ న్యాయ నిపుణుడు భువన్ రిపునే. సామాన్యుల హక్కుల కోసం పోరాడే న్యాయ నిపుణులకు ఇచ్చే అవార్డు ఇది. దీన్ని అందుకున్న వారిలో నెల్సన్ మండేలా లాంటి వాళ్ళు కూడా ఉన్నారంటే ఈ అవార్డు గొప్పదనం ఏంటో తెలుసుకోవచ్చు. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో 16వ తేదీ వరల్డ్ స్పైన్ డేని పురస్కరించుకుని వెన్నెముక సమస్యలు, పరిష్కార మార్గాలు, నివారణ చర్యలు ఈ అంశం గురించి శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు ప్రముఖ స్పైన్ అండ్ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ పొట్ల. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324 0852, 0402324 0853, 0402955 0923. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై.
1: స్వార్థం అనేది ఒక రోగం లాంటిది. పక్కనోడు ఏమైపోయినా నాకెందుకు, నేను బాగుంటే సరిపోతుంది. కానీ మా అమ్మ చెప్పేది ఏంటంటే, అరే నువ్వు నీకోసం కాదురా, నువ్వు అందరి గురించి ఆలోచించాలి. ఐ హ్యాడ్ ఎ ఫీలింగ్ దాట్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ మీ, అంటే నా ఆరోగ్యం బాగాలేదు అని. నాకు ఎవరో వచ్చి నా చెవిలో చెప్పినట్టు ఒక 2-3 రోజులు దాన్ని పట్టించుకోలేదు. కానీ ఎందుకో లేని టెస్ట్ చేయడం జరిగింది. నాకు అయోటిక్ ఎన్యూరిజం ఉంది. 50-60 సంవత్సరాల క్రితం మనం మన పెద్దలు ఏం తినలేదో అవి తినకండి, ఏం తిన్నారో అది తినండి. నేను ఇంతవరకు ఎన్నో పాడ్కాస్ట్ చేశాను సార్.

0: ఎంత మంచి స్టూడియో నేను చూడలేదు సార్. రియల్లీ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ గవర్నమెంట్ ఆల్సో అండ్ ది కైండ్ ఆఫ్ స్టాఫ్ యూ హ్యావ్ హియర్. అమేజింగ్ యాక్చువల్లీ.
1: ప్రజారోగ్యం కోసం విశేషంగా కృషి చేస్తున్న డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారితో పరిచయం. పరిచయకర్త కె సందీప్. శుక్రవారం రాత్రి 8 గంటలకు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
2: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. నిలయంలో సమయం 1:37. ఇక భువన్ రిపు అనే వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. 2004 ఢిల్లీలోని కోండా చౌక్ ప్రాంతాల నుంచి ఆయనకు ఒక కాల్ వచ్చింది. తాళం వేసి ఉన్న ఒక ఇంటి నుంచి పాప ఏడుపు వినిపిస్తోందని ఆయనకు సమాచారం వచ్చింది. దాంతో వెంటనే అక్కడికి వెళ్లారు భువన్. అది ఒక ప్రభుత్వ ఇంజనీర్ ఇల్లు. మూసి ఉంది కాబట్టి పక్కింటి డాబా పైనుంచి ఎక్కి లోపలికి దూకారు. ఇంటి వెనక గదిలో ఒక 12 పాపని కట్టేసి ఉంచారు. నడుము కింద పెట్టికోడు తప్ప ఇంకేం లేదు. ఒళ్లంతా గాయాలతో పుండ్లు తేలి రసి కారుతున్నాయి. అప్పటికీ పాప స్పృహలో లేదు. వెంటనే తనని హాస్పిటల్లో చేర్చారు. 2 రోజుకి స్పృహ వచ్చింది. తన పేరు అంజలి అని చెప్పింది. మరి అసలు ఏంటిదంతా తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. ఇక భువన్ కాపాడిన అమ్మాయి వాళ్ళ నాన్న ఉత్తరప్రదేశ్లోని ఒక మారుమూల పల్లెలో పోలీస్ కానిస్టేబుల్. పాప ఢిల్లీలో ఉండి చదువుకుంటే ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటుందనే ఆశతో వాళ్ళ నాన్న దూరపు బంధువైన ఆ ఇంజనీర్ వద్దకు పంపాడు. కానీ అతను అంజలిని పని మనిషిగా చూశాడు. పని చేయలేకపోతే స్తంభానికి కట్టేసి బెల్ట్తో కొట్టేవాడు. ఆ రోజు అతని పైశాచికత్వం మరీ ఎక్కువై పాప స్పృహ తెప్పి పడిపోయింది. అప్పుడే భువన్కి కాల్ వచ్చింది. వెంటనే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు భువన్. కానీ వాళ్ళ నాన్న పంపించాడు కాబట్టి ఆ ఇంజనీర్ మీద కేసు పెట్టలేం అన్నారు పోలీసులు. నిజమే, అప్పటి చట్టాలు అంత బలహీనంగానే ఉన్నాయి కాబట్టి అప్పట్లో అది శిక్షార్హమైన నేరం కూడా కాదు. తల్లిదండ్రులు తెలియకుండా పిల్లల్ని ఎవరైనా అపహరించి తెచ్చి పనిలో పెడితే కూడా వాళ్ళని శిక్షించే అవకాశమే లేదు. అయినా సరే భువన్ ఆ ఇంజనీర్ని వదలదలుచుకోలేదు. జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2020 ఆధారంగా తీసుకుని అతన్ని అరెస్ట్ చేయించారు భువన్. మన దేశంలో జువెనైల్ జస్టిస్ చట్టం కింద జరిగిన తొలి అరెస్టుల్లో ఇది ఒకటి అని చెప్తారు భువన్. ఇంకా తెలుసుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి స్టూడియోస్లో 1:50 చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ఇక ఇంజనీర్ని అరెస్ట్ చేయించాక భువన్ అక్కడితో ఆగలేదు. అటువంటి ఘోరాలకి మరింత సమగ్రమైన చట్టం కావాలంటూ ఢిల్లీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం వేశారు. దానిపైన కోర్టు 2006 ఇచ్చిన తీర్పుతోనే మన దేశంలో బాలకార్మికుల వ్యవస్థ తొలిసారిగా శిక్షార్హమైన నేరమైంది. ఇలాంటి 60కి పైగా ప్రజాహిత వ్యాజ్యాలతో మన చట్టాలు పిల్లలకి అండగా ఉండేలా చూశారు భువన్. సుప్రీంకోర్టు లాయర్గా కోర్టులకు ఎక్కడమే కాదు, జస్ట్ ఫర్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అనే సంస్థ ద్వారా దేశమంతా తిరిగి పోరాడుతూ ఉంటారు. తన న్యాయ పోరాటం ద్వారా ఎంతోమంది అమాయకపు పసిపిల్లల జీవితాల్లో వెలుగులు నింపారు భువన్.

ఈ రోజు రాత్రి 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ఆరోగ్యవంతమైన జీవన విధానం గురించి డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాగూర్ గారితో పరిచయం 2వ భాగం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాలని

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 2:15. యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు.
1: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
3: శ్రీనివాస భట్ల గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ శ్రీనివాస భట్ల గారు నమస్కారం అండి.
4: నమస్తే అండి.
3: డాక్టర్ శ్రీనివాస భట్ల గారు, ప్రతి సంవత్సరం 16 అక్టోబర్ అంటే ఈ సంవత్సరం 16వ తారీఖున అంటే రేపు ప్రపంచ వెన్నుముక దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. వెన్నుముక ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, వెన్నునొప్పి సమస్యల నివారణ, సరైన శరీర భంగిమలు మరియు క్రమబద్ధమైన వ్యాయామం చేయటం కూడా అత్యంత ముఖ్యం వెన్నుపూస ఆరోగ్యంగా ఉండటం కొరకు. డాక్టర్ గారు, వెన్నునొప్పి రావడానికి ప్రధాన కారణాలు ఏంటి?
4: యా, ముందుగా మన లిజనర్స్ అందరికీ వరల్డ్ స్పైన్ డే, ప్రపంచ వెన్నుముక దినోత్సవం 16 అక్టోబర్ జరుపుకునే వెన్నుముక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్టార్ట్ చేస్తానండి. ఈ ప్రపంచ వెన్నుముక దినోత్సవం, వరల్డ్ స్పైన్ డే అనేవి ఎందుకు చేస్తారంటే, స్పైన్ హెల్త్ అనేది ఇప్పుడు ఈ రోజుల్లో మోడర్న్ లైఫ్ స్టైల్ కానివ్వండి, వర్క్ ప్రెషర్ కానివ్వండి, వీటన్నిటి వల్ల ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ అనేది వెరీ కామన్గా వస్తున్నాయండి. ఇదివరకటిలాగా కాకుండా ఇప్పుడు చాలా కామన్గా వింటున్నాము. సో ఇట్లాంటి వాటి గురించి మనకు అవేర్నెస్కు కానీ అండ్ ప్రివెంటివ్ మెజర్స్ గురించి కానీ, ట్రీట్మెంట్ మెజర్స్ గురించి కానీ తెలుసుకోవడానికి, ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం ఇట్లాంటి వరల్డ్ హెల్త్, వరల్డ్ స్పైన్ డే ఇట్లాంటివి అబ్జర్వ్ చేస్తుంటాము. సో దీంట్లో ఈసారి 2026 వరల్డ్ స్పైన్ డే థీమ్ వచ్చేసి స్పైన్ హెల్త్ ఫర్ లైఫ్ అని పెట్టారండి.

0: ఎస్ జీవితాంతం వెన్నుముక ఆరోగ్యం,
1: జీవితాంతం వెన్నుముక ఆరోగ్యం అండి దాని తెలుగులో. సో దీంట్లో మనం ఒక ఇవి చాలా 3 వర్డ్స్ లాగానే ఉంటాయి కానీ చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో జీవితాంతం అనే ఒక పదాన్ని మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి, ఎందుకంటే మనందరిలో ఒక మిస్కాన్సెప్షన్, ఒక అపోహ ఒకటి ఉంటుందండి. స్పైన్ ప్రాబ్లం అనగానే పెద్ద వయసులో వస్తుంది, ఓల్డ్ ఏజ్ ప్రాబ్లం ఇట్లా అంటుంటారు. సో కాకపోతే ఆ విషయాన్ని మనం క్లారిటీ చేయడాని కోసం జీవితాంతం అని ఇచ్చారు. అంటే ఏంటంటే స్పైన్ ప్రాబ్లమ్స్ ఓన్లీ ఓల్డ్ ఏజ్లో వచ్చేవే కాదు, రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అండ్ చైల్డ్హుడ్ నుంచి మనం కనుక ప్రివెంటివ్ మెజర్స్ ప్రాపర్గా జాగ్రత్తలు కానీ ఫాలో అవుతూ సిస్టమేటిక్గా మెయింటైన్ చేస్తే మనకు పెద్ద ఏజ్ వచ్చినప్పుడు కూడా స్పైన్ హెల్దీగా ఉండి మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుందని, ఆ దిశగా మనం అడుగులేయడానికి అవేర్నెస్ కల్పించడం కోసం స్పైన్ హెల్త్ ఫర్ లైఫ్ అని ఈసారి థీమ్ పెట్టారండి. సో
0: డాక్టర్ గారు, చిన్నతనం నుండి వృద్ధాప్యం వరకు వెన్నుముక ఆరోగ్యాన్ని కాపాడుకోవటం మనకు ఎంతో అవసరం. అసలు ఈ వెన్ను నొప్పి రావడానికి కారణాలేంటి? వెన్నుముక ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోగలుగుతాం?
1: యా, వెన్ను నొప్పి రావడానికి గల కారణాలు మనం తెలుసుకునే ముందు అసలు వెన్ను పూస యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం తెలుసుకుందామండి.
0: డాక్టర్ గారు, ఈలోపు ఒక మనకు శ్రోత కాల్ చేశారు, ఆయన కాల్
2: చేశారు. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్తే అండి.
2: సార్, నేను రామంచ నుంచి, సిద్దిపేట డిస్ట్రిక్ట్ రామంచ గ్రామం నుంచి మాట్లాడుతున్నాను సార్. నా వయసు 69 సంవత్సరాలు సార్. నేను కంప్లీట్ గా బ్లైండ్ ని.
0: సార్, డాక్టర్ గారు మీ క్వశ్చన్ అడగండి.
2: సార్,
0: మీ ప్రశ్న ఏమిటో అడగండి డాక్టర్ గారిని.
2: అడుగుతానండి డాక్టర్ గారికి. ఇవ్వండి.
0: ఇచ్చాం చెప్పండి సార. అడగండి.
1: వింటున్నా, చెప్పండి. వింటున్నా అండి, చెప్పండి.
2: నమస్కారం సార్.
1: నమస్తే అండి. నమస్తే, చెప్పండి
2: సార్. మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు. అయితే నాకు ఏమంటే, నేను బ్లైండ్ సార్. అయితే నేను న్యూరో సర్జన్ దగ్గర పోయి నవీన్ రెడ్డి అని సిద్దిపేట లో ఆదిత్య న్యూరోలో పోయి చూపించుకున్నా సార్. అయితే కిడ్నీల కింద ఎప్పుడు వస్తుంటారు సార్? ఆయన మొన్న కిడ్నీ కూడా టెస్ట్ చేసిండు. ఈ నరాలు ఆగుతుంటాయి సార్. ఎప్పుడు దీనికి పరిష్కారం దొరకలేదు సార్. నేను కంప్లీట్ బ్లైండ్ ని సార్. మీ ఆలోచన పరంగా ఏమైనా చెప్తారేమని కాల్ చేసిన సార్ ప్లీజ్.
1: మీ ఏజ్ ఎంత అన్నారండి? వయసు ఎంత? వయసు ఎంత అన్నారు?
0: 69.
2: నాకు 69 ఏళ్ళు ఉంటారు సార్.
1: 69 ఏళ్ళు. ఇప్పుడు మీరేమన్నా వర్క్ చేస్తున్నారా అండి? రెస్ట్ గానే ఉంటారా?
2: ఏం వర్క్ లేదు సార్, కంప్లీట్ గా బ్లైండ్ ని.
1: బ్లైండ్. ఓకే ఓకే. సో మీకు అంటే కిడ్నీల వెనుక అంటే నడుం భాగంలో నొప్పి వస్తుందా?
2: నడుం భాగంలో నొప్పి ఉంటుంది సార్ ఎప్పుడు. అయితే ఏ డాక్టర్ దగ్గరికి పోయినా దీని పరిష్కారం మొన్న సార్ ఒక 4 రోజుల కింద కిడ్నీ టెస్ట్ కూడా చేసిండు. కరీంనగర్ లోటాస్ హాస్పిటల్ లో కూడా టెస్ట్ చేయించుకున్నా సార్. ఇది ఎలాంటి అవకాశం దొరకలేదు సార్. మీ నుంచి ఏదన్నా విలువైన అభిప్రాయం దొరకదని కాల్ చేసిన సార్.
1: చెప్తానండి. అంటే మీరు 69 సంవత్సరాలు అని అన్నారు. సో అండ్ ఓన్లీ బ్యాక్ పెయిన్ ఉంది. మీకు కాల్ నొప్పి ఏం లేదా అండి? నడుం నుంచి తుంటి నుంచి కాల్ అంతా లాగినట్టు అలా ఉందా? ఓన్లీ బ్యాక్ పెయిన్
2: ఉంది సార్. నరాలు లాగుతుంటాయి, నొప్పి మొత్తం పెయ్యంతా నరాల చుట్టూ తిరుగుతుంటారు సార్. ఇది తుమ్మినా కొద్ది కదులుతుంటది.
1: తుమ్మినప్పుడు గానీ దగ్గినప్పుడు గానీ ఎక్కువడం అనేది ఈ నడుం నొప్పిలో ఒక సాధారణ లక్షణం అండి. కామన్
2: నొప్పి కదులుతుంటది. మెదట్లో కూడా ఒక్కొక్క రోజు వస్తుంటది. కళ్ళు గుడ్డు కూడా ఒక్కొక్క రోజు వస్తాయి. అది ఎక్కడ ఉంటా నొప్పి అని తెలియదు సార్.
1: షుగర్ బీపీ గానీ అలాంటివి ఉన్నాయండి? చెకప్ చేయండి.
2: షుగర్ వచ్చింది, కంట్రోల్ నే ఉంది. థైరాయిడ్ వచ్చింది, కంట్రోల్ నే ఉంది. 50 నంబర్ వాడతారు సార్ థైరాయిడ్ గోళీ.
1: అన్నిటికీ మందులు వాడుతూ ప్రాపర్ గా రెగ్యులర్ చెకప్ చేసుకుంటూ ఉంటారు అంతే కదా? ఉందండి, ఉంది. సో సాధారణంగా ఏంటంటే మనకు వయస్సు పైబడుతుంటే ఏంటంటే ఎముకల్లో మీరు శరీరం అంతా కూడా నొప్పి ఉంది అని అంటున్నారు. ఒకటి ఎముకలు అనేవి ఏమవుతాయంటే వీక్ అవుతా ఉంటాయండి. దాంట్లో అంటే దాంట్లో శక్తి అనేది తగ్గిపోతుంటుంది. దీన్నే మనం ఏమంటామంటే ఆస్టియోపోరోసిస్ కానీ ఆస్టియోపీనియా అని అంటాం. సో ఇలాంటి దాని గురించి ఒకసారి మీరు ప్రయత్నించాలి. ఎందుకంటే ఓన్లీ నడుం నొప్పి నుంచి కాలు లాగినట్లయితే డిస్క్ ప్రాబ్లం అలాంటి వాటి గురించి చెక్ చేయొచ్చు. మీరు శరీరం అంతా కూడా నొప్పిగా ఉంది అని అంటున్నారు కాబట్టి మీది ఏజ్ రిలేటెడ్ ఈ ఆస్టియోపోరోసిస్ ఇలాంటి ప్రాబ్లం గురించి ఒక్కసారి చెకప్ చేయించుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్టయితే మీకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉందండి.
0: డాక్టర్ గారు, ఇంకో శ్రోత అందుబాటులో ఉన్నారు. మాట్లాడు. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? హలో,

0: హలో,
1: ఎక్కడి నుంచి మాట్లాడేది మీరు?
0: నమస్కారం సార్, నా పేరు శ్యామ్ సుందర్.
1: సార్,
0: నేను రంగారెడ్డి జిల్లా నుంచి మాట్లాడుతున్నా.
1: ఓకే, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు అందుబాటులో ఉన్నారు, మాట్లాడండి సార్.
0: నమస్కారం సార్, డాక్టర్ గారికి.
2: నమస్తే అండి. నమస్తే, చెప్పండి
0: సార్. మా రిలేషన్ల ఉమెను
2: ఓకే
0: బండలు తుడుస్తుంటే బ్యాక్ సైడ్ కింద పడిపోయింది సార్.
2: ఓకే,
0: కింద పడి వెన్నెముక దెబ్బ తింది అన్నారు.
2: ఎన్ని రోజులైందండి?
0: అది 2 మంత్స్ అయింది సార్ ఆపరేషన్ అయ్యి.
2: ఆపరేషన్ కూడా చేశారా దానికి?
0: లేవడానికి రాలేదు, పడిపోవడం వల్ల. కింద పడిన తర్వాత లేవడమే లేదు అసలు.
2: పడిపోయిన తర్వాత నుంచి కాళ్ళు రెండు కదలట్లేదు అనా మీ ఉద్దేశం?
0: కాళ్ళు కదలట్లేదు, వెన్నెముక దెబ్బ తిన్నది. ఆపరేషన్ చేశారు,
2: ఫ్రాక్చర్ అయ్యి నరం ప్రెస్ అయి ఉంటుంది అండి, అందువల్లనే ఆపరేషన్ చేసి ఉంటారు. ఆపరేషన్ లో
0: ఈ ఆపరేషన్ కి కుట్లు అవి ఏదో క్లిప్పుల్లాగా వేసిరా అని అన్నారు వాళ్ళు. ముందు భవిష్యత్తు నడిచే అవకాశం ఉంటుందా, లేకపోతే బోన్స్ అని చెప్పారు.
2: ఎంతండి తన ఏజ్?
0: 50 ఉంటాయి దాదాపు, 55 ఉంటాయి దాదాపు.
2: ఓకే, 55 ఇయర్స్ ఏజ్. 2 మంత్స్ అయిందా అండి ఇది జరిగి?
0: ఆపరేషన్ అయ్యి 2 మంత్స్ అవుతుంది. వాళ్ళకి ఎంత టైం పడుతుంది, వాళ్ళు కోలుకునే అవకాశం ఉంటుందా, నడిచే మళ్ళీ లేచి నడిచే అవకాశం ఉంటుందా? అలాంటి పరిస్థితులు లేదా?
2: అయితే దీని గురించి మనం చెప్పే ముందు మీకు ఇప్పుడు ఏంటంటే బండలు తుడుస్తుంటే పడిపోయారు, అప్పటి నుంచి కాళ్ళు పనిచేయట్లేదు నడుముకు దెబ్బ తగ్గడం వల్ల అని మీరు చెప్పారు. సో దీన్ని మనం ఏంటంటే MRI మీరు చేసి ఉంటారు, సర్జరీ కూడా అయింది కాబట్టి దాంట్లో మనకు కొంచెం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఏంటంటే స్పైన్లో ఎముకతో పాటు మనకు స్పైనల్ కార్డ్ అని నరం ఉంటుంది మెయిన్గా. ఈ నరం వల్లనే మనం కాళ్ళు చేతులు ఆడడం కానీ పనిచేయడం కానీ తిరగడం కానీ వంగడం లేవడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో ప్రొబబ్లీ మీకు తనకు ఏంటంటే స్పైన్ అనేది ఫ్రాక్చర్ అవడం వల్ల నరం ప్రెస్ అయ్యి కాళ్ళు పడిపోయినట్టుగా మీరు చెప్పిన దాని ద్వారా నాకు అర్థమవుతుంది. సో ఇట్లాంటప్పుడు జనరల్గా చేసే సర్జరీ ఏముంటుంది అంటే ఈ విరిగిపోయిన ఎముకకు స్టెబిలైజేషన్ అని అంటారు. స్టెబిలైజ్ చేయడానికి స్క్రూస్ అవి పెట్టి రాడ్స్తో సపోర్ట్ ఇస్తారండి ఆర్టిఫిషియల్గా. సో దాంతోపాటుగా డ్యామేజ్ అయిన నరం కనుక ఏమైనా ప్రెస్ అయినట్టు కనుక ఉంటే దాన్ని ఒత్తిడి తగ్గిస్తారు, దాన్ని డీకంప్రెషన్ అని అంటారు. మొత్తం దీన్ని ఫిక్సేషన్ అండ్ డీకంప్రెషన్ అనే సర్జరీ ఇది చేసింది. సో దీంట్లో రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే మీకు స్పైనల్ కార్డ్ ఇంజురీ జరిగిందా జరగలేదా, జరిగితే ఏ మేరకు జరిగింది అనే దాన్ని బట్టి ఎంత టైం పడుతుంది అవి తెలుస్తాయండి. సో దాంతోపాటు ఫిజియోథెరపీ ఒకటి మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఫిజియోథెరపీ ఖచ్చితంగా రెగ్యులర్గా చేస్తూ ఉండండి. రికవరీకి ఇంకా ఛాన్సెస్ ఉన్నాయండి, 2 మంత్సే కదా అయింది, రికవరీకి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఫిజియోథెరపీ అండ్ మందులు కంటిన్యూ చేస్తుండండి, ఖచ్చితంగా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. థ్యాంక్ యూ.
1: సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
3: హలో
1: హలో అమ్మ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: ఇక్కడ సెకండ్ నుంచి మాట్లాడుతున్నా సార్.
1: డాక్టర్ గారు అందుబాటులో ఉన్నారు, డాక్టర్ గారిని మీ ప్రశ్న ఏమిటో అడగండి.
3: ఓకే
1: అడగండి అమ్మా.
3: సార్ ట్రైనింగ్ సార్.
2: నమస్తే అండి, చెప్పండి.
3: వెహికల్ మీద నుండి పోతుంటే ఇట్లా రైట్ అంటే ముందు నుండి నాకు బ్యాక్ పెయిన్ ఉందండి కొంచెము.
2: వెహికల్ మీద నుంచి వెళ్తుంటే ఏమైందండి ఒకసారి మళ్ళీ చెప్పండి కొంచెం.
3: వెహికల్ మీద పోతున్నా సార్, రైట్ టర్న్ అవుతున్నా, అవుతుంటే లెఫ్ట్ కి ఏదో కార్ వస్తుంది కదా అని వచ్చి పక్కకు తీసుకుంటుంటే ఇట్లా పడిపోయాను అనమాట.
2: అంటే
3: ఏం దెబ్బలు ఏం లేవు,
2: స్లోగానే ఉన్నారు, ఎక్కువ స్పీడ్ ఏం లేరు అప్పుడు.
3: లిమిట్ అయితే ఏం దెబ్బలు లేవు, కానీ బ్యాక్ పెయిన్ దమ్మని పడంగానే బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఆల్రెడీ ముందు నుండి నాకు బ్యాక్ పెయిన్ ఉందండి, కొంచెం కూర్చొని పని చేస్తే నొప్పి వస్తుంటే అది ఓలిని అది ఏదో అది వేసుకుంటా నడిపిస్తున్నా, కానీ నేను పడి నవ్వడంగానే ఇంకా చాలా నొప్పి అయిపోయింది. పడుకొని ఇట్లా పక్కకు తిరగడానికి వస్తలేదు. చేతి కొంచెం లోపల రైట్ చేతికి దెబ్బ తగిలినట్టు ఉంది లోపల, దాన్ని కొంచెం దుక్కుంటూ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అయితే చాలా పెయిన్ ఎక్కువ ఉంది, మళ్ళీ డాక్టర్ పోవాలనా ఎక్కడ అనేసి.
2: ఇది ఎప్పుడు జరిగిందండి, నిన్ననా? మీరు
3: జరిగింది.
2: ఓకే, మీరు మంచం పైన పడుకున్నప్పుడు మీ కాళ్ళు పైకి మలుచుకోవడం, కాళ్ళు చాపడం, వేళ్ళు కదిలించడం ఇవన్నీ జరుగుతున్నాయండి?
3: అవన్నీ జరుగుతుందండి.
2: కాళ్ళలో ముద్దు బారడం గానీ స్పర్శ అట్లాంటివి
3: అదేం లేదు,
2: ఓన్లీ నడుములో మాత్రమే.
3: పక్కకి జరగడానికి లేకుంటే ఇప్పుడు బయట కిందకి దిగి పోవాలంటే కాళ్ళు కింద పెట్టాలి కదా.
2: అవునండి,
3: అప్పుడు అమ్మా అనుకుంటే దిగుతుందండి.
2: మీరు
3: నొప్పి
2: ఎంతండి, మీ ఏజ్? 69 సంవత్సరాలు. సో ఇలాంటప్పుడు మీరు మంచం నుంచి కిందికి దిగడం అనేది అంత మంచిది కాదండి. మీరు పడుకొని ఉండడం అనేది బెడ్ రెస్ట్, అది మంచి విషయము.

0: చేస్తున్నది.
1: ఆ
0: సో మీరు పెయిన్ ఎక్కువ ఉంది అంటున్నారు కాబట్టి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకోవడం ఎంతైనా మంచిది. ఎందుకంటే మీ ఏజ్ కూడా 60+ అని అన్నారు కాబట్టి ఎముకలు పల్చగా ఉండి చిన్న ఇంజురీ కూడా మనకు బయటకి ఏం కనిపించకపోయినా లోపల ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు ఒకసారి డాక్టర్ గారిని కలిసి మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిసి చెకప్ చేయించుకొని లోపల ఇంటర్నల్ ఇంజురీ ఏమైనా జరిగిందా లేదా అనేది తెలుసుకోవడం మంచిదండి. ఎప్పుడైనా దాన్ని అశ్రద్ధ చేయడం కంటే కూడా. థ్యాంక్ యూ.
1: రేపు ప్రపంచవ్యాప్తంగా వెన్నెముక దినోత్సవం జరుపుకుంటున్నాము. అందువలన ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాస భట్ల గారు అందుబాటులో ఉండి శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తున్నారు. శ్రోతలు కాల్ చేయవలసిన నెంబర్లు 0402324-0852, 2324-0853, మరొక నెంబరు 2355-0923. ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. సార్ నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్?
2: సార్ నమస్కారం సార్.
1: చెప్పండి సార్, మీరు
2: సార్
1: మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మా దేవంపేట సార్, ఇక్కడ యాదాద్రి డిస్టిక్.
1: డాక్టర్ గారితో మాట్లాడండి.
0: హలో నమస్తే అండి, చెప్పండి.
2: నమస్కారం సార్.
0: నమస్తే అండి, చెప్పండి.
2: నేను టైలరింగ్ చేశాను సార్, వెన్నెముక సర్జరీ వల్ల ఇట్లా బ్యాక్ పెయిన్ వస్తుందా సార్? టైలర్ వల్ల ఈ వర్క్ చేస్తుంటే ఇట్లా కంటిన్యూ అవుతుందా సార్? అట్లా
0: మీరు టైలరింగ్ చేస్తారు, సో మీకు సర్జరీ జరిగిందా? మీరు ఏమంటున్నారు? మీకు సర్జరీ జరిగిందా అని అంటున్నాను.
2: అయింది సార్.
0: అంటే మెడ భాగంలో అయిందా, నడుం భాగంలో అయిందా?
2: అదే యూరిన్ ప్రాబ్లం ఉంది సార్, యూరిన్ ప్రాబ్లం ఉంటే దాని వల్ల సర్జరీ అయ్యండి.
0: ఆహా,
1: మీరు మీకు అడిగేది డాక్టర్ గారు స్పైన్ కు సంబంధించిన సర్జరీ మీకు ఏమైనా అయిందా?
0: ఓకే, వేరే సర్జరీకి స్పైన్ కు ఇంజెక్షన్ ఇచ్చారా మీకు, మత్తు ఇంజెక్షన్? ఓకే ఓకే, దాని వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అడుగుతున్నారా? దాని వల్ల ఏం ప్రాబ్లం కాదండి. స్పైన్ కి ఇచ్చే మత్తు ఇంజెక్షన్ ఆ నీడిల్ అనేది చాలా సన్నగా ఉంటుంది, దాని వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. కాకపోతే మీరు చేసే టైలరింగ్ వల్ల మీకు మెడ నొప్పి కానీ ఇవి వచ్చే అవకాశాలు, అండ్ ఎక్కువసేపు కూర్చొని ఉంటారు కాబట్టి నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో మీరు దాని గురించి శ్రద్ధ తీసుకొని మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ ఎక్సర్సైజెస్ అవి పాటిస్తూ చూసుకోవాలండి.
1: డాక్టర్ గారు, మనకి ఇంతకుముందు మన జనరేషన్లో అంత వ్యవసాయ పనులు కానీ పొలం పనులు ఇవన్నీ చేసుకుంటూ ప్రతిరోజు నిత్యం ఎక్సర్సైజ్ ఉండేది, ఏదో ఒక పని ఉండేది. ఇప్పుడు ఆ పని లేకుండా ఈ ఆఫీసులకు అతుక్కుపోయి సీట్లలో కూర్చొని, వీటి మూలంగా వెన్నుపాముకి ఎటువంటి ఇబ్బంది వస్తుందా, వెన్నుముక సమస్యలు ఏర్పడుతున్నాయా?
0: డెఫినెట్గా వస్తుందండి. సో ఇప్పుడు మోడ్రన్ లైఫ్ స్టైల్ తీసుకొచ్చిన చేంజెస్ వల్ల ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ కూడా మేము ఎక్కువగా చూస్తున్నామండి. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఉండే జాబ్స్, మెజారిటీ ఆఫ్ ద జాబ్స్ ఐటీ జాబ్స్ కానివ్వండి లేదా డెస్క్ జాబ్స్ కానివ్వండి, దీంట్లో చాలాసేపు కుర్చీలో కూర్చోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల స్పైన్ పైన విపరీతమైన ఒత్తిడి పెరిగి బ్యాక్ పెయిన్, ఇవన్నీ చాలా ఎర్లీ ఏజెస్, అంటే ఒకప్పుడు 60+లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు 30-35లోనే వస్తున్నాయండి. ఈవెన్ బిఫోర్ 30 కూడా చూస్తున్నాము. సో దీన్ని మనము, అండ్ మీరు చెప్పినట్టుగా ఇదివరకు మనం పొలాల్లో పనిచేసినప్పుడు మజిల్స్ ఇవన్నీ యాక్టివ్ ఉండడమే కాకుండా సన్లైట్కి కూడా ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళం. సో ఇప్పుడు సన్లైట్ ఇండోర్స్లో వర్క్ చేయడం వల్ల సన్లైట్ ఎక్స్పోజర్ తగ్గిపోతుంది, ప్లస్ అట్ ద సేమ్ టైం స్పైన్ పైన కూడా ఒత్తిడి ఎక్కువ పెరుగుతుందండి. సో దీనివల్ల మనం దీన్ని ప్రివెంట్ చేసుకోవడం గురించి ఖచ్చితంగా ఆలోచించాలి, అండ్ దానికి సంబంధించిన ప్రివెంటివ్ మెజర్స్ చర్యలు అనేవి తీసుకోవాలండి.
1: ఒక శ్రోత లైన్లో ఉన్నారు. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
3: నమస్కారం.
1: నమస్కారం అమ్మ. అమ్మ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను ఇక్కడ అంబర్పేట నుంచి సార్.
1: మీ సమస్య ఏంటి చెప్పండి అమ్మ, డాక్టర్ గారు వింటున్నారు.
3: పనిచేసేసేపు ఏం లేదు సార్, కొంచెంసేపు కూర్చోగానే కొంచెం పడుకోగానే కాళ్ళు మొత్తం తిమ్మిరిలో వచ్చేస్తుంది సార్, అసలు నడవడానికి రావట్లేదు.
0: ఓకే, మీ ఏజ్ ఎంత అండి?
3: 40 ఇయర్స్ అండి.
0: 40 ఇయర్స్. పని చేస్తున్నప్పుడు యాక్టివ్గా ఉన్నప్పుడు బాగానే ఉంటున్నాను, కానీ రెస్ట్ తీసుకోగానే కాళ్ళు లాగుతున్నాయి, చేతులు లాగుతున్నాయి, అండ్ తిమ్మిర్లు కూడా వస్తున్నాయి అనేది మీ సమస్య. అడుగు కూడా వేయడానికి రావట్లేదు. ఓకే, వాపులు ఏమైనా వస్తున్నాయండి కాళ్ళల్లో చేతుల్లో?
3: ఏం లేదు సార్, వాపు ఏం లేదు సార్.
0: జాయింట్స్ లో ఏమైనా పెయిన్ ఉందా అండి, అంటే మోకాలు కానీ? జాయింట్స్ పెయిన్ కూడా లేదు. అండ్ మీరు ఇంకేమైనా డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్? ఓకే, మీరు ఏమైనా వర్క్ చేస్తారా? మీరు అనేది ఇంట్లో పని లాగా? హౌస్ వైఫ్. మీరు నార్మల్గా వర్క్ చేసేటప్పుడు ఇది కామన్ మన ఇదండి, మన అబ్జర్వేషను. జనరల్గా వర్క్ చేసేటప్పుడు మనము వర్క్ పైన ఎక్కువ దృష్టి ఉంటుంది కాబట్టి

0: సాధారణంగా చాలాసార్లు నొప్పి గురించి మన ధ్యాస ఉండదు. చాలామంది ఏమంటారంటే పనిచేస్తున్నప్పుడు ఏముండదు, పడుకోగానే నాకు నొప్పి వస్తుంది అని అంటారు. కానీ యాక్చువల్గా ఏంటంటే పడుకున్నప్పుడు మనము మన బాడీకి రెస్ట్ ఇస్తున్నాము, నిజానికి ఏదైనా నొప్పి తగ్గాలి. బట్ ఇది ఒక పారాడాక్స్, ఇదేంటంటే మన ఫీలింగ్ అలా ఉంటుంది. పనిచేస్తున్నప్పుడు మనం పనిలో నిమగ్నం అయి ఉండడం వల్ల నొప్పి అనేది తెలియదు. ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటండి, మీ ఉన్న వర్క్స్ను మీరు డివైడ్ చేసుకొని పార్ట్స్ పార్ట్స్ లాగా చేయాలండి. అన్ని పనులు ఒకేసారి మార్నింగ్ చేసేయడము అలా చేయకుండా కొద్దిపాటి పని చేసుకోవడం, మధ్యలో గ్యాప్ తీసుకోవడం, మళ్ళీ పని చేయడం, ఇలాంటివి చేయడం వల్ల మీకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా తగ్గిపోతుంది. దాంతోపాటుగా ఇంట్లో చాలామంది ఇంకొకటి ఏంటంటే అపోహ, నేను ఇంట్లో ఫుల్ పొద్దున్నుంచి పనిచేస్తూనే ఉంటానండి, నాకు ఎక్సర్సైజ్ అవసరం లేదు అని అంటుంటారు. ఈ పని ఎక్సర్సైజ్తో సమానం కాదండి. ఎక్సర్సైజ్ కానీ రోజు మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేయడం కానీ దానికి మనం ఇంట్లో చేసే పనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు ఇలాంటి మీ దినచర్యలో ఈ మార్నింగ్ వాక్ కానీ అండ్ పనులన్నీ డివైడ్ చేసుకుంటూ చేయడం కానీ ఇట్లాంటివి చేసుకోవడం వల్ల, అండ్ అట్ ది సేమ్ టైం మీ డైట్ కూడా కాన్సన్ట్రేట్ చేయాలండి. డైట్ పరంగా కూడా మీకు తెలిసే ఉంటుంది, పోషకాహారం అనేవి విటమిన్ డి, కాల్షియం ఉండే అటువంటి ఆహారాలు, పాలు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా మీ నరాలు కానీ ఇవన్నీ బలంగా తయారయ్యి మీకు ఈ ప్రాబ్లమ్స్ తగ్గిపోయే అవకాశం ఉందండి.
1: హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
2: హలో అండి.
1: అమ్మా నమస్తే, ఎక్కడి నుంచి అమ్మా మీరు?
2: నేను డిడి కాలనీ నుంచి మాట్లాడుతున్నా అండి. నా ఏజ్ 60 ఇయర్స్.
1: మీ ప్రధాన సమస్య ఏంటో చెప్పండి అమ్మా.
2: అదే, నాకు L4-L5 డిస్క్ బల్జ్ అయిందండి. 1 ఇయర్ అయింది ప్రాబ్లం వచ్చి. కొంచెం అన్నాడు నొప్పి, అది లాగుతుంది నైట్, బాగా పని ఎక్కువ చేసినా నిల్చున్నా.
1: అంటే మీరు ఇప్పుడు ఈ సమస్యకి ట్రీట్మెంట్ తీసుకున్నారా, ఏం అడుగుతున్నారు డాక్టర్ గారిని?
2: ఇప్పుడు నొప్పి అలాగే ఉంటుందండి. ఇది కంటిన్యూగా ఇలాగే ఉంటుందా, ఎలా చేయాలి దీన్ని, పెయిన్ మేనేజ్మెంట్ ఏం చేయమంటారు నన్ను?
1: సరే, వినండి డాక్టర్ గారు సమాధానం.
0: ఓకే అండి, మీ ఏజ్ ఎంత అండి?
2: 60 ఇయర్స్ అండి. నాకు బీపీ ఉంది, షుగర్ లేదండి.
0: ఓకే, 60 ఇయర్స్.
2: అవునండి.
0: రోజువారీ ఇంట్లో పనులన్నీ మీరే చేసుకుంటుంటారా?
2: చేసుకుంటాను, నాకు హెల్ప్ కూడా ఉంది.
0: హెల్ప్ కూడా, హౌస్ హెల్ప్ కూడా ఉన్నారు, మీరు కూడా కొన్ని పనులు చేసుకుంటుంటారు.
2: నేను మొన్నటి వరకు పని చేశాను, రిటైర్ అయిపోయాను.
0: రిటైర్ కూడా అయిపోయారు. ఓకే, సో మీకు L4-L5 బల్జ్ ఉంది అని చెప్పారు, ఇది ఎప్పుడండి, 1 ఇయర్ అయిపోయిందా లేకపోతే ఈ మధ్య?
2: 1 ఇయర్ అయిందండి. కొంచెము ఏమంటారు, పెయిన్ కిల్లర్స్ అవి వేసుకున్నాను, అది అయిపోయింది.
0: అవి వాడినప్పుడు మీకు కొంత రిలీఫ్ ఉండి ఉంటుందేమో, అప్పటి వరకు రిలీఫ్ ఉంటుంది, మానేయగానే మళ్ళీ వస్తుంది పెయిన్.
2: ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ఇప్పుడు యోగా చేస్తున్నాను, ఆక్యుపెంచర్ చేయించుకున్నాను, కొంచెం రిలీఫ్ అనిపించింది, కానీ పెయిన్ మాత్రం తగ్గట్లేదు. ఇంక ఇది ఇలాగే ఉంటుందా ఎప్పటికీ అన్నదే నా ప్రశ్న.
0: అదే అండి చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే, మీరు ఓన్లీ పెయిన్ బ్యాక్ పెయిన్ ఉంటుందా అండి, కాలు కూడా లాగుతుందా, లెగ్ పెయిన్?
2: బ్యాక్ పెయిన్ అండి, సియాటికా పెయిన్ లాగా ఉంది, మెడ నుంచి నొప్పి.
0: మెడ నుంచి నడుం వరకు లాగుతుంటుంది. కాలు లాగట్లేదు?
2: కాలు లాగవు.
0: కాలు లాగవు? ఓకే, కాలు లాగకపోవడం అనేది ఒక మంచి విషయం.
2: కాలు అంటే కాలు నుంచి ఈ తొడ ఉంటుంది కదండి, అది స్టిఫ్ గా అనిపిస్తుంది.
0: స్టిఫ్ గా అనిపిస్తుంది అంతే. ఓకే, సో ఈవెన్ దెన్ మీది ఇంకా బెటర్ స్టేజ్ అండి. L4-L5 డిస్క్ కాలు లాగట్లేదు, ఓన్లీ బ్యాక్ పెయిన్ ఆర్ తొడ దగ్గర కొంచెం స్టిఫ్నెస్ అనేది కూడా కొంచెం బెటర్ స్టేజ్. మీరంతా నిరాశపడాల్సిన అవసరం లేదు. సో మీరు ఏం చేయాలంటండి, సో మీరు ఈ మీకు ఇప్పుడు 60+ అన్నారు కదా ఏజ్, సో మీరు ఒకసారి బోన్ డెన్సిటీ గురించి కూడా ఒకసారి టెస్ట్ చేయించుకోండి. మీరు అవునండి, ఆస్టియోపోరోసిస్ ఉన్నప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే, మనము మన బాడీని మొత్తాన్ని మోసేది మన నడుమే అండి, వెన్నుపూస. సో ఎప్పుడైతే దాని డెన్సిటీ తక్కువ ఉంటుందన్నారో, సో అది ఈ బరువును మోయలేకపోవడం వల్ల కూడా నొప్పి వస్తుంటుందండి. దాని మెడికేషన్ అది తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ మీకు ఇంకా కూడా దీని నుంచి మంచి రిలీఫ్ కావాలి, మిగతావన్నీ నేను ఫాలో అవుతున్నాను అన్నట్టయితే, ఇంజెక్షన్ టెక్నిక్స్ ఉన్నాయండి కొన్ని. మీకు సర్జరీ దాకా అవసరం ఉండదు, ఇంజెక్షన్ టెక్నిక్స్ ద్వారా మీకు మంచి రిలీఫ్ వచ్చే అవకాశం ఉందండి. పిఆర్పి కాదండి, స్పైన్కి నర్వ్ బ్లాక్స్ అని ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి, వాటి ద్వారా చిన్న నో రిస్క్ అండి, దాంట్లో రిస్క్ ఏమి ఉండదు, సిమ్టమేటిక్గా మీకు మంచి రిలీఫ్ ఉంటుంది. అండ్ మీరు వెయిట్ మేనేజ్మెంట్ కూడా, వెయిట్ ఏమైనా ఎక్కువ ఉంటారా, నార్మల్గానే ఉంటారా?

0: కొంచెము
1: ఓవర్ వెయిట్
0: కొంచెం
1: ఉన్నారా?
0: హయ్యర్ సైడే అనుకోండి,
1: అదే అండి, కొంచెం
0: కొంచెం
1: వెయిట్
0: హయ్యర్ సైడ్
1: మేనేజ్మెంట్ కూడా మీరు చేసుకొని ఎక్సర్సైజెస్ అండ్ ఇంజెక్షన్ ద్వారా మీరు మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అయితే మెయింటైన్ చేసే అవకాశం ఉందండి. ఓకే, మీరు డాక్టర్ గారిని సంప్రదించగలిగితే మీరు వాటి గురించి ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవచ్చు. ఓకే
2: డాక్టర్ గారు, మామూలుగా సాధారణ వెన్నునొప్పికి ఏదో క్రీములు అప్లై చేయటం నాకు నొప్పి వస్తుంది అనుకుంటుంటారు. ఇది వాళ్ళకి అత్యంత తీవ్రంగా రాబోయే రోజుల్లో సమస్యలుగా పరిగణిస్తుంది అని తెలుసుకోవటానికి ఎటువంటి సింటమ్స్ ఉంటాయి, వాళ్ళు ఎలా జాగ్రత్త పడాలి, ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి?
1: ఈ నడుము నొప్పి అనేది చాలా కామన్ ప్రాబ్లం వల్ల అందరూ ఏమనుకుంటారంటే, ఓకే ఇది చిన్న నొప్పే కదా, తగ్గిపోతుంటుంది, లేదా మొన్న కొంచెం పని ఎక్కువ అయింది దానివల్ల నొప్పి వస్తుంది అని, అంటే మనకు మనమే దాన్ని జస్టిఫై చేసుకుంటూ అలా కొంత టైం స్పెండ్ చేసే అవకాశం చాలా కామన్గా అందరిలో చూస్తుంటామండి. సో అది సహజంగా అది అలా చేస్తుండడం కూడా ఒక రకం కరెక్టే, బట్ అట్ ది సేమ్ టైం మీరు అడిగినట్టుగా రెడ్ ఫ్లాగ్స్ అని అంటారు, అంటే ప్రమాద హెచ్చరికల గురించి మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలిస్తూ ఉండాలండి. సో నార్మల్ పెయిన్ ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు వస్తుంది, రెస్ట్ తీసుకోగానే తగ్గిపోతుంది అన్నప్పుడు మనం వర్క్ మోడిఫికేషన్, యాక్టివిటీ మోడిఫికేషన్ అండ్ పోస్చర్ మోడిఫికేషన్ వీటిని చేసుకోవడం వల్ల దాన్ని తగ్గించుకోవచ్చు. అయితే ఎప్పుడైతే ఈ పెయిన్ పడుకున్నప్పుడు, రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా మనకు పెయిన్ ఎక్కువగా ఉంటుంది అండ్ నడుము నొప్పి నుంచి కాల్లోకి లాగడం కానీ అండ్ కాలు మొద్దుబారిపోవడం కానీ అండ్ కాలు వీక్నెస్ రావడం, అంటే పాదం అనేది మనకు చెప్పు జారిపోవడం, ఇలాంటి సిగ్నల్స్ కనుక వచ్చినప్పుడు మాత్రం అవి తీవ్రంగా అంటే వాటిని సీరియస్గా తీసుకొని మనం వెంటనే డాక్టర్ని సంప్రదించి సరైన ఇన్వెస్టిగేషన్స్ పరీక్షలు చేయించుకొని దానికి సరిపోయే ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల నెక్స్ట్ ఫ్యూచర్లో రాబోయే సివియర్ కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేసుకోవచ్చు అండి.
2: డాక్టర్ గారు, ఈ నడుము నొప్పి ఆ తర్వాత స్టేజ్లో చేతులకు కాళ్ళకు వ్యాపిస్తుందంటే అది ఏమంటున్నారు?
1: అంటే దాన్ని డిజీజ్ ప్రోగ్రెషన్ అని అంటారండి. ఇనీషియల్ స్టేజెస్లో ఓన్లీ నడుము కానీ మెడ భాగంలో అయితే ఓన్లీ మెడ భాగంలో మాత్రమే నొప్పి వస్తుంటుంది, అదే వచ్చి కొంతకాలం తర్వాత తగ్గిపోయి మళ్ళీ నెక్స్ట్ సెకండ్ టైం వచ్చినప్పటికీ మెడతో పాటు చేతికి కానీ లేదా నడుముతో పాటు కాల్లో కానీ వస్తుంటుంది. దీన్నే మనము కాల్లో అయితే సయాటికా అని అంటుంటాము, అంటే కాలు నడుము నుంచి తుంటి నుంచి కాలంతా లాగడాన్ని సయాటికా అని అంటుంటాము, అండ్ అదే మెడ నుంచి షోల్డర్ అండ్ చేతికి లాగడాన్ని దాన్ని సర్వైకల్ రాడికులోపతి అని అంటుంటాం. ఇది మనకు ప్రాబ్లం అనేది పెరుగుతుంది అని చెప్పడానికి సంకేతం అండి.
2: డాక్టర్ గారు, మనకు శ్రోత అందుబాటులో ఉన్నారు. హలో, నమస్కారం సార్, ఎక్కడి నుంచి అండి?
3: హలో, నమస్కారం సార్.
2: ఎక్కడి నుంచి సార్?
3: నేను నిజామాబాద్ జిల్లా.
2: డాక్టర్ గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి సార్.
1: చెప్పండి, వింటున్నాం, చెప్పండి. హలో చెప్పండి.
3: భార్యకు సార్ మా భార్యకు నడుము నొప్పి బాగున్నా సార్, అది జర క్రాక్ అయిందా?
1: క్రాస్ అయింది అని అన్నారా అండి?
3: జర క్రాక్ అయింది, బొక్క ఎముక అన్నది క్రాక్ అయింది అని అన్నారు.
1: ఏమన్నా పడిందా అండి, ఏమన్నా దెబ్బ తగిలిందా?
3: పడలేదు సార్,
1: పడలేదు.
3: అట్లా అట్లా బొక్క అన్నది ప్రాబ్లం అయింది అన్నట్టు. దానికి ఇంజక్షన్ ఇవ్వాలంటే ఇంజక్షన్ ఇప్పించిన తక్కువలేదు. దానికి పరిష్కారం చెప్పండి సార్, ఆపరేషన్ లేకుంటే మన పరిష్కారం
1: చేయాలి. తన ఏజ్ ఎంత అండి?
3: ఏజ్ 40 ఏజ్ అండి.
1: 40. బరువు ఎంత ఉంటారు, ఏమైనా ఐడియా ఉందా మీకు? తక్కువనే, సన్నగానే ఉంటారు. క్రాక్ అవడం వల్ల ఎముక ఏమైనా జరిగింది అని చెప్పారా అండి?
3: బొక్క కొంచెం అయితే ఆపరేషన్ అయితే మళ్ళా ఫ్యూచర్ మళ్ళా కూర్చుండే ఉండబడుతున్నా సార్?
1: అలా ఏముండదండి, అంటే ఒకవేళ ఆపరేషన్ అనేది చేయవలసిన పరిస్థితి కనుక వచ్చినట్టయితే ఆపరేషన్ చేయించుకోవడమే మంచిదండి. ఆపరేషన్ వల్ల నష్టం ఏమి ఉండదు, ఇంకా యాక్చువల్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాం, అంటే ఇప్పుడున్న పరిస్థితి, నొప్పి, బాధ ఇవన్నిటి నుంచి రిలీఫ్ వచ్చి హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే అందరు ఇంజక్షన్ ఇచ్చారా?
3: ఏదైతే ఇంజక్షన్ ఇచ్చారు,
1: దాంతో తగ్గింది.
3: ప్రాబ్లం తగ్గడం లేదు.
1: తగ్గి మళ్ళీ వచ్చిందా? అసలు తగ్గలేదా?
3: అసలు తగ్గలేదు.
1: అసలే తగ్గలేదు. ఓకే,
3: తగ్గలేదు. అదే అంటున్నా, దానికి చెప్పాలని కోరుతున్నా సార్.
1: అదే.

0: అంటే మీరు ఎముక క్రాక్ అయ్యి నొప్పి వస్తుంది, ఆపరేషన్ కూడా చెప్పారు అని అన్నప్పుడు, సో ఈ ఆపరేషన్ అనేది చేయించుకోవడమే మంచిది. అంటే తప్పనిసరి అయినప్పుడే ఆపరేషన్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ వెన్నుపూస ప్రాబ్లమ్స్లో 80 నుంచి 90% వరకు మనం మందులు, రెస్ట్, ఎక్సర్సైజెస్ ద్వారానే తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంటామండి. ఒక 10% మాత్రమే, దాంట్లో కూడా కొంతవరకు ఇంజెక్షన్స్ వీటి ద్వారా తగ్గించుకోవడం, మిగిలిన 5 నుంచి 4%, 3% వరకే ఆపరేషన్లు అనేవి సజెస్ట్ చేస్తుంటాం. సో మీకు ఖచ్చితంగా ఆపరేషన్ గురించి ఎవరైనా చెప్పుంటే, లేదంటే ఒక సెకండ్ ఒపీనియన్కి ఇంకొకరి దగ్గరికి కూడా వెళ్ళి తెలుసుకోవచ్చు మీరు ఇంకేమైనా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయా దీని గురించి అని. అండ్ ఫైనల్గా ఒకవేళ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఈ బాధ భరిస్తూ ఉండడం కన్నా చేసుకోవడం వల్ల మంచి రిలీఫ్ ఉండి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే అందరూ ఎక్కువ ఆలోచించేది ఏంటంటే చేసిన తర్వాత కొన్ని జాగ్రత్తల గురించి, అంటే కింద కూర్చోవడం కానీ వంగడం కానీ ఇవి చేయకూడదు అని అంటారు కదా, అవి కుదరదు అని అంటారు. బట్ అవి చెప్పినప్పుడు మనం వాటిని మనం జాగ్రత్తలు పాటించడమే మంచిదండి. ఎందుకంటే ప్రాబ్లం ఉన్నప్పుడు జాగ్రత్తలు పాటించకపోకపోవడం వల్ల మరి ప్రాబ్లం ఇంకా పెరిగే అవకాశమే ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఈ వెన్నునొప్పి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు స్లిప్ డిస్క్, డిస్క్ బల్జింగ్, ఇవి ప్రధానమైన సమస్యలు.
0: అవునండి,
1: అవి ఎందుకు వస్తాయంటారు?
0: మన మన బాడీలో మొత్తం 23 డిస్క్స్ ఉంటాయండి యాక్చువల్గా. కాకపోతే మన స్పైన్ అనేది మెడ నుంచి వీపు, నడుం వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది. అయితే మొత్తం బరువు అంతా కూడా నడుంలో ఉన్న L4, L5, L5S1 అనే 2 డిస్క్ల పైన ఎక్కువ పడుతుందండి. సో మనం ఏదైనా వంగి పనిచేసినప్పుడు, సరైన పోస్చర్ పాటించకుండా ఏదైనా బరువైన వస్తువు లేపినప్పుడు ఆ డిస్క్ పైన తీవ్రమైన ప్రెజర్ పడడం వల్ల అది ఆల్రెడీ డీజనరేటెడ్ అయి ఉన్న డిస్క్ అయితే అది చిన్నగా రప్చర్ అయ్యి దాంట్లో నుంచి డిస్క్ బయటకు వస్తుందండి.
1: డాక్టర్ గారు, మీరు సమాధానం చెప్పే లోపు ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
2: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
1: డాక్టర్ గారు, స్లిప్ డిస్క్, డిస్క్ బల్జీ ఎలా వస్తాయి, వాటి నివారణ చర్యలు ఏంటి, వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాము, వాటి వివరాలు చెప్పండి సార్.
0: అదే అండి, ఈ ఇదివరకు చెప్తున్నట్టుగా ఈ నడుం భాగంలో మనకు 5 బోన్స్ ఉంటాయండి, L1, L2, L3, L4, L5 అని. వాటి కింద 5 డిస్క్స్ కూడా ఉంటాయి. అయితే మేజర్ పార్ట్ ఆఫ్ ద టైం మనము ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, నించున్నప్పుడు కానీ, ఏదైనా వంగి బరువు లిఫ్ట్ చేసినప్పుడు కానీ ఈ ప్రెషర్ అంతా ఆటోమేటిక్గా ఈ లాస్ట్లో ఉన్న 2 డిస్క్ల పైన ఎక్కువగా పడుతుంది. సో అట్లా పడ్డప్పుడు ఆ డిస్క్ అనేది చిన్నగా రప్చర్ అవ్వడం ఫస్ట్ టైం. అదే పని మనం రిపీటెడ్గా చేస్తున్నప్పుడు మళ్ళీ కొంత కొంత కొంత డిస్క్ అనేది బయటికి రావడం జరుగుతుందండి. దీన్నే డిస్క్ ఇనీషియల్ స్టేజెస్లో, వెరీ బిగినింగ్ స్టేజెస్లో మనం డిస్క్ బల్జ్ అని అంటాము. అది ఇంకొంచెం ఎక్కువ అయితే దాన్ని ప్రొట్రూజన్ అని, అది మరీ ఎక్కువగా బయటకు వస్తే దాన్ని ఎక్స్ట్రూజన్ అని, కంప్లీట్గా అది విడిపోతే దాన్ని సీక్వెస్ట్రేషన్ అని. అంటే ఇది డిస్క్ బల్జ్లో స్టేజెస్ అనమాట, అంటే సివియరిటీకి సంబంధించిన స్టేజెస్. వీటి నుంచి కాపాడుకోవడం ఎలా అని అడిగిన క్వశ్చన్కి ఏంటంటే చాలా పెద్ద ఆన్సర్ ఉంటుందండి దీనికి. సో ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మన బరువు మేనేజ్ చేయడం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది.
1: మీరు దీని గురించి సమాధానం చెప్పే లోపు మన శ్రోత ఒకళ్ళు అందుబాటులో. నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్?
4: హలో
1: సార్, ఎక్కడి నుంచి అండి?
4: నేను ఆర్జీ కాలనీ బండ్లగూడ నుంచి మాట్లాడుతున్నాను సార్.
1: అమ్మా, డాక్టర్ గారిని, సూటి గారిని సమస్య ఏమిటో అడుగు, డాక్టర్ గారు అందుబాటులో ఉన్నారు.
4: నమస్కారం సార్.
0: నమస్తే అండి, చెప్పండి
4: సార్. నాకు 65 ఉంటే సార్ ఏజ్.
0: చెప్పండి. నమస్తే.
4: ఈ డయాబెటీస్ ఉంది, థైరాయిడ్ ఉంది.
0: ఓకే అండి.
4: అయితే ఈ నేను చూపించుకున్నాను, అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకున్నాను. కాళ్ళు, చేతు ఇక్కడ పైన గూడ దగ్గర నుంచి ఎడమ చేయి మొత్తము తిమ్మిరి వచ్చేది ఫస్ట్.
0: ఓకే.
4: ఎడం కాలు తిమ్మిరి వచ్చేది, ఇప్పుడు మొత్తం బాడీ మొత్తం తిమ్మిరి, నడుములు కూడా నొప్పులు వేస్తున్నాయి, నిలబడలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నాను. చాలా బాధగా ఉంది సార్. ఏళ్ళు ముడుచుకోవడానికి రావట్లేదు, చేతులతో ఏదైనా పట్టుకుంటే కూడా స్లిప్ అయిపోతుంది. చాలా సార్లు ఏళ్ళు కూడా కాలుతుంది చేస్తుంది సార్. 2 నెలల నుంచి అయితే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎన్ని హాస్పిటల్ తిరిగినా గానీ నాకేమో

0: బ్లడ్ తక్కువ ఉంది అది ఇది అంటారు.
1: మీరు
0: మొత్తం వాడి మొత్తం పెయిన్ సార్ నాకు.
1: అవునండి. అండ్ దాంతోపాటు చేతుల్లో కూడా తిమ్మిర్లు మొద్దుబారినట్టు అవ్వడం, ఏదైనా పట్టుకుంటే కూడా గ్రిప్ లేకపోవడం అనేది చెప్తున్నారు మీరు.
0: అవును సార్ చాలా బాధగా ఉంది నాకు.
1: మీరు స్కానింగ్ చేయించుకున్నారా అండి ఇలాంటప్పుడు?
0: స్కానింగ్ ఏం చేయట్లేదు సార్, అదే నరాలు ఎక్స్రే తీశారు, కాళ్ళు నిలబడ్డాను రావట్లేదని ఎక్స్రే తీసి ఏం లేదమ్మా అని చెప్పారు గాంధీ హాస్పిటల్లో. నేను ప్రైవేట్ లో చూపించుకున్న పరిస్థితి లేదు సార్ నాకు.
1: ఓకే, సో మీరు మళ్ళీ ఒకసారి వెళ్ళండి అమ్మా డాక్టర్ గారి దగ్గరికి. సో మీకు తిమ్మిర్లు పట్టు విడిపోవడం అనేది ఇది ఒక ప్రమాద హెచ్చరిక, రెడ్ ఫ్లాగ్ అండి. అంటే ఏదైనా పట్టుకున్నప్పుడు జారిపోవడం అనేది అంటే మన వీక్నెస్ వచ్చేసింది అనమాట, అంటే దాంట్లో కండరాల్లో. సో ఇది కొంచెం నరాలు అనేది సివియర్గా కంప్రెస్ అయినప్పుడు మాత్రమే ఇలాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మీరు మళ్ళీ ఒకసారి చూపించుకొని ప్రాపర్ టెస్ట్ చేయించుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీకు తగ్గిపోయే అవకాశం ఉందమ్మా.
0: ఎక్కడ వెళ్ళాలా సార్ నేను? గాంధీ హాస్పిటల్కి వెళ్తే ఈ మూల నుంచి ఆ మూలకి ఆ మూల నుంచి ఈ మూలకి తిప్పారే గానీ నాకు నరాలు ఎక్స్రే స్కానింగ్ అటువంటిది ఏమి చేయలేదు సార్ నాకు.
1: అదే అండి, మళ్ళీ మీరు వెళ్ళండి ఒకసారి స్కానింగ్ గురించి చేస్తారు.
2: డాక్టర్ గారు, మనం డిస్క్ బల్జీ వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, మీరు బరువు కూడా ఒక ప్రధాన సమస్య దీంట్లో అని చెప్తూ ఉన్నారు, కంటిన్యూ చేయండి.
1: ఎలా ఉంటుందంటే అండి, మన బాడీ బరువు అంతా కూడా మన వెన్నుపూసనే మోస్తుంటుంది. సో ఇలాంటప్పుడు వెన్నుపూస ఉండే సైజ్ అనేది కాన్స్టెంట్ అండి ఒకరికి ఎవరికైనా సరే. సో వాళ్ళు మనం అధిక బరువు కనుక ఉన్నట్టయితే 10 కేజెస్ కానీ 20 కేజెస్ కానీ 30 కేజెస్ కానీ ఈ బరువు అంతా కూడా వెన్నుపూస మీదనే పడుతూనే ఉంటుంది. మనం డే టైం అంతా మనం యాక్టివిటీ కూర్చున్నప్పుడు కూడా వెన్నుపూసకి యాక్చువల్గా రెస్ట్ ఉండదు, ఎందుకంటే పైభాగంలో ఉన్న బాడీ బరువు అంతా వెన్నుపూస మీదనే పడుతుంటుంది. సో ఇట్లా వెయిట్ మేనేజ్ చేయడం వల్ల మీరు డిస్క్ పైన పడే బరువును తగ్గించవచ్చు, అలా దానివల్ల డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గించుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. దాంతోపాటుగా ఈ మన బరువును ఓన్లీ వెన్నుపూస ఒకటే కాకుండా పక్కనున్న కండరాలు, స్పైనల్ మజిల్స్ అని అంటాము, అవి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి దాని బరువును మోయడంలో. సో అలాంటప్పుడు మనకు కొన్ని స్పైనల్ ఎక్సర్సైజెస్, బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇట్లాంటివి చేయడం వల్ల కూడా డిస్క్ ప్రాబ్లమ్స్ నుంచి మనం రిలీఫ్ పొందే అవకాశం ఉందండి.
2: నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్?
3: హలో,
2: నమస్కారం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు?
3: నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తిని గుప్తాను మాట్లాడుతున్నాను. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్తే అండి.
3: నేను వెన్నుపూస సమస్య బాధపడుతున్నానండి, యాంటీజెన్ స్పాండిలైటిస్ అనే సమస్య బాధపడుతున్నాను సార్ నేను.
1: ఓకే,
3: హలో
1: చెప్పండి, వింటున్నా అండి.
3: నా మాట బాగా వినిపిస్తుందా డాక్టర్ గారు?
1: వినిపిస్తుందండి, చాలా క్లియర్ గా వినిపిస్తుంది.
3: ఓకే సార్, యాంకరేజింగ్ స్పాండిలైటిస్ అనే సమస్య బాధపడుతున్నాను. శరీరంలో నరాలు కండరాలు కీళ్లు అన్ని పట్టేసి వెన్నుమకు ఒక కట్టెలాగా అయిపోయిందండి, నల్లలేనండి అసలు, కొద్దిసేపు కొద్దిపాటి కూడా వంగలేను. ఒక రోబో అలా ఇంట్లో ఇంట్లో గోడ పట్టుకుని నడుపుతానండి.
1: అవునండి,
3: నొప్పి మంటలు వచ్చేస్తున్నాయండి. గబాపిటిన్ టాబ్లెట్స్ అవి వాడుతున్నాను, అయినా పాదాలు విపరీతంగా మంటలు వచ్చేస్తున్నాయి డాక్టర్ గారు.
1: షుగర్ ఏమైనా ఉందా అండి?
3: షుగర్ ఉంది సార్, షుగర్ మందులు కూడా వాడుతున్నాయండి. క్రమం తప్పకుండా కంట్రోల్ లోనే ఉంది సార్, దేవుడు దయ వల్ల మీ దయ వల్ల షుగర్.
1: షుగర్ కంట్రోల్ లోనే ఉంది. ఓకే, సో ఈ యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అనేది రొటీన్ డిస్క్ ప్రాబ్లమ్స్ కి విరుద్ధంగా ఉండే ప్రాబ్లం అండి ఇది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ అని అంటారు. సో దీంట్లో ఏంటంటే మన బాడీలో ఉండే కొన్ని కణాల కొంచెం మార్పు వల్ల ఈ వెన్నుపూస అంతా మీరు చెప్పినట్టుగానే ఇట్లా టైట్గా స్టిఫ్గా అయిపోయి బ్యాంబూస్ పైన అని అంటాము, అలా అయిపోయి మీరు వంగడం కానీ మెడ తిప్పడం కానీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది. వీటి గురించి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి, లేటెస్ట్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. దీనికి ట్రీట్మెంట్ అంతా మెడిసిన్స్తోనే జరుగుతుంది. సో మీరు
3: డాక్టర్ గారికి వచ్చి చెప్పండి సార్ వివరాలు.
1: అదే అండి, మీరు ప్రాపర్ రుమటాలజిస్ట్ కానీ న్యూరో సర్జన్ దగ్గరికి కానీ న్యూరాలజిస్ట్ దగ్గర కానీ వెళ్ళినట్టయితే మీకు సజెస్ట్ చేస్తారు, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మంచి ట్రీట్మెంట్స్, మీరు వాటి నుంచి రిలీఫ్ తీసుకోవచ్చు దాని ద్వారా.
3: అదే సార్, చాలా సంతోషం సార్, ఎందుకంటే చాలా విపరీతంగా నొప్పి మంటలు వచ్చేస్తే స్టిఫ్నెస్ బాగా ఎక్కువగా ఉంది సార్.
1: ఉన్నాయండి, ఇబ్బంది ఏం లేదు, మీరు కన్సల్ట్ అవ్వండి.
2: నాకు మనం డిస్క్ సమస్యలకి ప్రధానంగా బరువు గురించి చెప్తున్నారు, అలానే బరువుని తగ్గించుకోవడం వల్ల కొంత సమస్యలు తగ్గుతాయి.
1: బరువు తగ్గడం వల్ల ఖచ్చితంగా డిస్క్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయండి. రెండవది యాక్టివిటీ మోడిఫికేషన్, వర్క్ ప్లేస్లో కానీ సపోజ్ మనము సిట్టింగ్ జాబ్ అనుకోండి, ప్రతి 30-45 మినిట్స్కి ఒకసారి లేచి కొంచెం దూరంలో నడవడం కానీ లేదా లేచి ఊరికే నించోవడం కానీ ఆర్ కొన్ని స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కూడా మన స్పైన్ పైన తీవ్రమైన ఒత్తిడి నుంచి

0: మన రిలీఫ్ తీసుకునే అవకాశం ఉందండి.
1: సరే, వెన్నెముక నొప్పి ఉన్నవాళ్ళు కొంతమంది ఖచ్చితంగా విశ్రాంతి తీసుకోవాలంటారు, కొంతమంది వ్యాయామం చేయొచ్చు, కొంతమంది చేయకూడదు అంటారు, వాటి గురించి చెప్పండి డాక్టర్.
0: మంచి ప్రశ్న అండి. సో దీంట్లో ఏంటంటే, మనకు సడెన్గా సివియర్ బ్యాక్ పెయిన్ కనుక వచ్చినప్పుడు దానికి రెస్ట్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ అండి. సడెన్గా సివియర్గా వచ్చినప్పుడు రెస్ట్ ఈజ్ బెస్ట్ మెడిసిన్, ఫస్ట్ టైం పెయిన్ వచ్చినప్పుడు. ఎందుకంటే మనకు పెయిన్ ఉన్నది అని అంటే స్పైన్ అనేది ఇబ్బంది పడుతుంది అని చెప్తుంది మన బాడీ మనకు చెప్తున్నట్టు. సో అట్లాంటప్పుడు బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల దానికి మజిల్స్కి రిలాక్సేషన్ ఇవ్వడం వల్ల నొప్పి తగ్గే అవకాశం ఉందండి. అదే క్రానిక్ పెయిన్ అనుకోండి, చాలా కాలం నుంచి బ్యాక్ పెయిన్ సన్నగా అట్లా పెయిన్ ఉంటూనే ఉంటుంది, అండ్ మా పనులు మేము చేసుకుంటున్నాం కాకపోతే పెయిన్ ఉంది అని అన్న వాళ్ళకి మాత్రం ఎక్సర్సైజెస్ కంపల్సరీ అండి. వాటి ద్వారా పారాస్పైనల్ మజిల్స్ ఇవన్నీ స్ట్రెంగ్తెన్ చేసుకోవడం వల్ల వాళ్ళు పెయిన్ తగ్గించుకోవచ్చు. రెండిట్లో డిఫరెన్స్ ఉంది. సివియర్ పెయిన్ సడన్గా వచ్చినప్పుడు మాత్రం రెస్ట్ తీసుకోవాలి. లాంగ్ స్టాండింగ్ పెయిన్కి మనం ఎక్సర్సైజెస్ అనేవి బాగా యూస్ఫుల్ అవుతాయండి.
1: నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు
2: సార్? నమస్కారం సార్.
1: నమస్తే అండి, ఎక్కడి నుంచి మీరు మాట్లాడుతున్నారు?
2: మెహదీపట్నం తాళ్ళగడ నుంచి మాట్లాడుతున్నాను సార్.
1: డాక్టర్ గారు అందుబాటులో ఉన్నారు, మాట్లాడండి సార్.
2: సార్ డాక్టర్ గారు నమస్కారం సార్.
0: నమస్తే అండి.
2: సార్ మా బ్రదర్ గారు సార్ 670 ప్లస్ సార్.
0: ఓకే అండి.
2: ఆ లంబర్ స్పైనలైసిస్ బంద్ చేసాను వచ్చింది సార్. అది
0: ఓకే.
2: ఈ ప్రేగాబాలిన్ టాబ్లెట్స్ రోజు వాడుతున్నాడు, ఆయన దాంతో రిలీఫ్ ఏమి వస్తలేదు సార్. ఎక్కువసేపు నిలబడడం వల్ల నడవలేకపోతున్నాడు.
0: ఓకే.
2: అయితే బల్జేసన్ రీజనరేషన్ అని వచ్చింది సార్. అది
0: డీజనరేషన్ అని వచ్చి ఉంటది.
2: డీజనరేషన్ అని వచ్చింది.
0: ఓకే.
2: దానికి ఏమైనా ఆపరేషన్ గిట్ట చేస్తే ఏమైనా సెట్ అవుతుందా, లేకుంటే మెడిసిన్స్ తో తగ్గుతా సార్? అది
0: అదే. సో 70 ప్లస్ అని అన్నారు. 70 ప్లస్ లో బల్జెస్ ఉండడం అనేది సహజమే అండి, దాంట్లో పెద్ద ప్రాబ్లమ్ గా భావించడానికి ఏం లేదు దాన్ని. సో దాంతో పాటుగా మీరు తను నడవలేకపోతున్నారు అని అన్నారు. ఈ నడవకపోవడానికి కారణం నడుము నొప్పా, లేదా కాలేమైనా లాగుతుందా, లేదా మోకాలు నొప్పులు కూడా ఉండే అవకాశం ఉంది, మోకాలు నొప్పులా, వీటి గురించి కొంచెం క్లియర్గా మనము డయాగ్నోస్ చేయాలండి. తన ప్రాబ్లం దేనికి సంబంధించిన విషయం అనేది పూర్తి జస్ట్ నరాల ప్రాబ్లమా, లేదా స్పైన్ ప్రాబ్లమా, లేదా మోకాలు ప్రాబ్లమా అనేది ప్రాపర్గా డయాగ్నోస్ చేసినప్పుడు మనం దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల తనకు రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, తనకు జస్ట్ డిస్క్ బల్జెస్కి ఎప్పుడు ఆపరేషన్ అలాంటివి ఏం ట్రీట్మెంట్ కూడా చేయాల్సిన అవసరం లేదండి. సో అది నిజంగా సిగ్నిఫికెంట్గా ఉండి నరం ఏదైనా ప్రెస్ అవుతుంది అట్లాంటి పరిస్థితి కనుక వచ్చి సర్జరీ కనుక చేయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం చేసుకుంటే ఖచ్చితంగా రిలీఫ్ ఉంటుంది. ఏజ్ ఈజ్ నాట్ ఎ క్రైటీరియా అండి. తను ఫిట్గా ఉన్నాడు అనస్థీషియాకి అని అంటే చేయడం వల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, ప్రొవైడెడ్ ఆయనకు సర్జరీ ఇష్యూ ఉంటే. ఓకే, థ్యాంక్ యూ అండి.
1: నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్?
3: హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్.
1: వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
3: రామాచారి హైదరాబాద్ మాట్లాడుతున్నాండి.
1: రామాచారి గారు, డాక్టర్ గారు అందుబాటులో ఉన్నారు, మీకు క్వశ్చన్.
3: సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి.
3: ఇప్పుడు మా అమ్మగారు 86 ఇయర్స్ అండి. అయితే ఏమైందంటే, ఒక 1 ఇయర్ బ్యాక్, 1 ఇయర్ బ్యాక్ గ్యాప్ ఉండేది నాకు. అయితే అప్పుడు మా అమ్మగారికి వెన్నెముక బాగా నొప్పి వచ్చిందని డాక్టర్ కార్డు వేయరండి.
0: ఓకే అండి.
3: డాక్టర్ ఏమంటే, మరి డాక్టర్ ఏమన్నా మనకు తెలియదు కానీ ఆయన ఏమైనా ఆపరేషన్ చేయాలి అన్నాడు.
0: ఓకే, అప్పుడు 84 ఇయర్స్ అన్నట్టు.
3: 84 అయితే ఆపరేషన్ చేయాలి అన్నారు. మా అమ్మగారు ఆలోచన చేసింది, చేసిన తర్వాత మళ్ళీ ఏం చేసింది, ఒక డాక్టర్ కన్సల్ట్ చేస్తే, ఒక డాక్టర్ కలిపి ఒక డాక్టర్ ఉంటారు, ఆయన ఏమన్నా అవసరం లేదండి, మీరు ఫిజియోథెరపీ చేయించుకోండి, ఒక నెల రోజులు రెస్ట్ తీసుకున్నారండి. మరి డాక్టర్ ఎందుకంటే ఒక డౌట్ వచ్చి మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాండి.
0: ఓకే,
3: డాక్టర్ మీరు ఏమన్నాడు అంటే, కొంతమంది మీరు ఏమనుకోకండి, కొంతమంది డబ్బుల కోసం ఆశపడి ఇట్లా చేస్తారా, లేకపోతే ఇప్పుడు ఆ డాక్టర్ ఆయన ఫేమస్, ఆయన యుఎస్ఏ నుంచి వచ్చిండు, ఫిజియోథెరపీ చేసకపోతాను చెప్పి అనుమానంతో మిమ్మల్ని అడుగుతున్నాను.
0: అదే. సో ఇది ఒక కామన్ ప్రాబ్లం అండి, ఎందుకంటే ఈ స్పైన్ అనేది మనందరికీ ఉంటుంది, ఆ డిస్క్లు అనేవి కూడా అందరికీ ఉంటాయి. సో డిస్క్ బల్జ్ అవ్వడం ఇదంతా కూడా ఒక సర్టెన్ ఏజ్లో చాలా వరకు అందరికీ చూసే విషయమే. సో దీంట్లో సర్జరీ కొందరు చెప్పడము, కొందరు సర్జరీ చెప్పకపోవడము అనేది చాలా కన్ఫ్యూజింగ్గా, ఎస్పెషల్లీ రిలేటివ్స్ కానీ వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే, స్పైన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకు అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయండి, మందుల దగ్గర నుంచి ఎక్సర్సైజెస్, రెస్ట్, ఇంజెక్షన్స్, సర్జరీ అండ్ రీహాబిలిటేషన్ సర్జరీ తర్వాత. సో దీంట్లో కొన్ని బార్డర్ లైన్ ప్రాబ్లమ్స్ అని ఉంటాయండి. ఈ బార్డర్ లైన్ ప్రాబ్లమ్స్లో ఎలా ఉంటుందంటే, సో కొంతపాటి సమస్య ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అది మందులతో తగ్గొచ్చు. సో అట్లాంటప్పుడు మనం మందులు అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడైనా మందులకు వితౌట్

0: సర్జరీ ద్వారా చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు ఏ డాక్టర్ అయినా కూడా. సో అలా మందులకు తగ్గని పరిస్థితి కనుక వచ్చి మళ్ళీ తను రిటర్న్ వచ్చి మళ్ళీ తగ్గలేదు ఇట్లా అన్నప్పుడు అప్పుడు ప్లాన్ చేంజ్ అవుతుందండి. అంటే సేమ్ ప్రాబ్లమే బట్ ప్లాన్ చేంజ్ అవుతుంటుంది. సో అట్లా అంతేగాని సర్జరీ, మెడిసిన్ అండ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కంప్లీట్గా పేషెంట్ని రికవర్ చేయడం గురించే కానీ దాంట్లో పేషెంట్కి ఏమి ఇబ్బంది అయ్యే అవకాశం ఉండదండి.
1: డాక్టర్ గారు, చాలామంది నొప్పి అనగానే సరే కొంచెమే కదా భరిస్తుంటాం, ముఖ్యంగా ఆడవాళ్ళు ఇంట్లో పని చేసుకునే వాళ్ళు, పిల్లలు అయితే వాళ్ళకి తెలియదు చెప్పలేరు, ఇలాంటి వారు వాళ్ళకి ఆ నొప్పిని ఇది భవిష్యత్తులో చాలా ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంది అని తెలుసుకునే సింటమ్స్ ఏమిటి, వాళ్ళు ఏ పరిస్థితుల్లో డాక్టర్ గారిని సంప్రదించాలి?
0: అవునండి, ఇది మంచి క్వశ్చన్. సో ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ రోజు వాళ్ళు వర్క్ చేసుకుంటున్నప్పుడు చేసి వర్క్ అంతా అయిపోయేసరికి మాకు సివియర్ పెయిన్ వస్తుంది ఇట్లా అనే కంప్లైంట్స్ రెగ్యులర్గా వింటుంటామండి. సో వాళ్ళకి మెయిన్గా ఏంటంటే వర్క్ చేస్తున్నప్పుడు నేను ఇదివరకు చెప్పినట్టుగా వర్క్ని డివైడ్ చేసుకోవాలండి. అన్ని పనులు ఒకేసారి చేయకుండా పనులను డివైడ్ చేసుకుంటూ చిన్న మధ్యలో గ్యాప్స్ తీసుకుంటూ ఈ గ్యాప్లో బెడ్ రెస్ట్ తీసుకుంటూ చేసినట్టయితే పెయిన్ అనేది ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. సో దీంట్లో రెడ్ ఫ్లాగ్స్, ప్రమాద హెచ్చరికలు ఏంటి అంటే సివియర్ పెయిన్ కంటిన్యూస్గా వస్తూ పడుకున్నప్పుడు కూడా పెయిన్ అలాగే ఉండడం అండ్ తిమ్మిర్లు మొద్దు బారడం, మెయిన్గా మొద్దు బారడం లాంటిది. దాన్ని ఏంటంటే నరం కంప్లీట్గా ప్రెస్ అయినప్పుడు మొద్దు బారుతుందండి. అండ్ వీక్నెస్ కనుక డెవలప్ అయినట్టయితే ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ ప్రొలాంగ్డ్ పెయిన్ మోర్ దెన్ 6 వీక్స్ ఇలాగే నొప్పి ఉంటుంది అన్నప్పుడు కూడా మనము డాక్టర్ని సంప్రదించి చేసుకోవడం, ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయండి.
1: డాక్టర్ శ్రీనివాస భట్ల గారు, రేపు ప్రపంచం అంతా జరుపుకుంటున్న ప్రపంచ వెన్నెముక దినోత్సవం సందర్భంగా ముందు రోజే మీరు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: థ్యాంక్స్ అండి.
2: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
4: మీరింతవరకు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. అనుసంధానకర్త డాక్టర్ కండ్రాతి సాంబశివరావు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిజామాబాద్ కేంద్రం సమయం 5 గంటలు. అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ముందుగా విందాం కొన్ని ప్రకటనలు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
3: అబ్బా, పంటి నొప్పి.
4: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ?
3: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
4: కల్లివాడి, నిజామాబాద్.
3: సెల్ 9912317190.
5: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
4: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్, ఎంఎస్, ఆప్తాల్ టాపికల్ ఫాకో సర్జన్.
5: తేజ హాస్పిటల్ దగ్గర ద్వారకా నగర్, నిజామాబాద్.
4: సెల్ 8639345694.
5: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
4: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
6: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
3: డాక్టర్ వినోద్ పవార్, కప్లా హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
6: సెల్ 9440044837.
4: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
4: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట,
3: 24 గంటలు అత్యవసర సేవలు.
4: ఎన్ఏబిహెచ్ గుర్తింపు,
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
7: ప్రకటనలు విన్నారు. అభిరుచి కార్యక్రమంలో మన మొదటి ఉత్తరం. వీరంతా నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం యావనంది నుంచి రాస్తున్నారు. శ్రీరామ్, వసంత, భారతి, లాసియా, శాన్విక, శ్రీరామ్, హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మరికొంతమంది ఆర్థిక్ చారి, శ్రీకాంత్ చారి, భాగ్యవీర్, శ్రీనివాస్ చారి, సన్నీ చారి. మా కోసం బాలమిత్రుల కథ చిత్ర నుంచి పాటను వినిపించండి, ఎస్ జానకి గారు పాడింది అని. మీ అందరి కోసం వస్తుంది ఈ పాట, విందాం మరి.

0: రేడియో వింటున్న శ్రోతలు, మీరు కూడా ఉత్తరాలు పంపాలంటే మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి నిజామాబాద్, 503001. ఈ చిరునామాకి మీ పేరు, మీ పూర్తి వివరాలతో ఉత్తరాలు పంపాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమంలో విందా.
1: ఏందక్కో మొబైల్లో గంతగనం వెతుకుతున్నావు?
2: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎతుకుతున్నా.
1: గట్లనా? ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగా ఇస్తారంట.
2: గట్లనా?
1: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
2: ఇన్నారు కదా, ఇక పండుగ చేసుకోండి.
3: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజైంది కదా?
0: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 MHz. వింటున్నారు అభిరుచి, మీరు కోరిన సినిమా పాటలు. వింటున్న శ్రోతలకి ఒక గమనిక, రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతబిందు, క్యాటరాక్ట్, రెటీనా సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ ఉకలగారు తగిన సలహాలు అందిస్తారు. ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు రేపు ఉదయం 7:30. గమనిక విన్నారు.

0: శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో. ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.
1: మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ.
2: మహిళావాణి కార్యక్రమంలో మీ అభిప్రాయాలను ఆలోచనలను కవితా రూపంలోనో ప్రసంగ రూపంలోనో కథానిక రూపంలోనో తెలియజేయాలనుకుంటున్నారా? ఈ అవకాశం మీకు కల్పిస్తోంది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. వెంటనే మీ పేరు ఊరు తెలియజేస్తూ 9490407880 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. వింటూ ఉండండి ప్రతి శుక్రవారం ఉదయం 8:30 మహిళావాణి కార్యక్రమం.
0: శ్రోతలకి మరో గమనిక. ఈ నెల 17వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు ఈ నెల 17వ తేదీ శనివారం ఉదయం 7:30 గమనిక విన్నారు.
3: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
4: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
3: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
3: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
4: 9848118027.
5: సుప్రసిద్ధ

0: బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
1: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
0: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
1: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
0: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
1: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
0: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
1: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
3: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
2: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
3: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
3: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258.
4: ద రేమోండ్ షాప్.
2: దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు
4: రెడీమేడ్ షూటింగ్స్, షర్టింగ్స్, ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టైలరింగ్ సర్వీసెస్
2: ఏకైక కంపెనీ షోరూమ్
4: ద రేమోండ్ షాప్,
2: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్. డాక్టర్ సీను నాయక్
4: ఎత్తు వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖైల్వాడి, నిజామాబాద్.
4: సెల్ 7799090505.
5: ప్రకటనలు విన్నారు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్, అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో శ్రోతల ఉత్తరాల ద్వారా కొన్న సినిమా పాటలు. కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం విరత నిజామాబాద్ జిల్లా జగరంపల్లి మండలం పడకల నుంచి రాస్తున్నారు గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, లత, అనన్య. మాకోసం ఉగాది చిత్రం నుంచి ఉన్నికృష్ణన్ బృందం పాడిన పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. మీకోసం మీ పాట వచ్చేస్తుంది, వినయండి మరి.

శ్రోతలకి మరో గమనిక. ఈ నెల 17వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పచ్చకామెర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాల సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి

0: ఈ కార్యక్రమం ఈ శనివారం ఉదయం 9:30 ప్రసారమవుతుంది.
1: మన ఆలయాలు కార్యక్రమంలో తప్పక వినండి, తరించండి.

శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కార్యక్రమాన్ని. మీరు వింటున్న కార్యక్రమం అభిరుచి. కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం వరంగల్ కరీమాబాద్ బొమ్మలగూడి దగ్గర నుంచి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ రాస్తున్నారు. మా కోసం ఆమె కథ చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ. తప్పకుండా అండి, మీకోసం మీరు అడిగిన పాట వస్తుంది, వినేయండి మరి.

0: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
1: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
0: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
2: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
3: అభిరుచి కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న ఈ పాట నాది ఆడచిన్మే. సినిమా కోసం ఘటసల పిసుసుల పాడింది. ఈ పాట కోసం ఉత్తరం రాశారు ఇబ్రహీంపట్నం జగిత్యాల నుంచి అరుణ, ముత్తమ్మ, విహారి, కృష్ణ, లక్వీర్, కృషిక ఇంకా వారి కుటుంబ సభ్యులు. వారందరి కోసం విందాం ఈ పాట.

0: శ్రోతలు ఇంతవరకు అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కొన్న సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:30 దాటి 20 సెకండ్లు. లలిత సంగీతం వింటారు. వినే ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: ప్రేక్షకులారా, జాగ్రత్త! మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరి చూసుకోండి.
3: ఆర్బీఐ అంటోంది, ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
4: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
5: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
4: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
5: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
4: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
5: 9848118027.
4: పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్, ఫైల్స్, ఫిస్టుల, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి
5: డాక్టర్ రమేష్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బైన్సా. సెల్ 7036706785.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
6: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
7: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
6: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
7: శ్రీ సరస్వతి పూజ, అక్షరాభ్యాసాలు జరపబడును.
6: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
7: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
6: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
7: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
0: లలిత సంగీతం కార్యక్రమంలో ఇప్పుడు విందాం లలిత గేయాలు. దేవీ నవరాత్రుల సందర్భంగా దేవీ లలిత గేయాలు విందాం.

80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

శ్రోతలు ఇంతవరకు లలిత సంగీతం కార్యక్రమంలో లలిత గేయాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:45.

0: సినీ రంజని కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి ఈ ప్రకటన.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
0: ప్రకటన విన్నారు.

0: సినీ రంజనీ కార్యక్రమంలో మొదటి పాటగా విన్నారు జైపోలో తెలంగాణ సినిమా కోసం శ్రీకృష్ణ ఆదర్శ్ని పాడింది. కార్యక్రమంలో విందాం కొన్ని ప్రకటనలు.
1: ఇప్పుడు ఆర్పిఎల్ఐతో గ్రామీణ వాసులకే కాదు పట్టణ వాసులకు కూడా బీమా పొందే అవకాశం.
2: మీకు పోస్ట్ ఆఫీస్ లేదా షెడ్యూల్ బ్యాంక్ లో సేవింగ్స్ ఖాతా ఉంటే చాలు,
3: నేడే మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ కు విచ్చేయండి.

0: ఏందక్కో మొబైల్లో గంతగనం వెతుకుతున్నావు?
1: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎతుకుతున్నా.
0: గట్లనా? ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగా ఇస్తారంట.
1: గట్లనా?
0: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నెంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
1: ఇన్నారు కదా, ఇక పండగ చేసుకోండి.
2: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజా అయింది కదా.
3: శ్రోతలు వింటున్నారు సినీ రంజిని. కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట శ్యామ్ సింగ్ రాయ్ సినిమా కోసం అనురాగ్ కులకర్ణి పాడింది.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
1: దుమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
2: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు, మై హూనా. నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
1: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
2: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి, మా ఫోన్ నెంబర్ 9490407880.
3: శ్రోతలకి మరో గమనిక. ఈ నెల 18వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. సినీ రంజిని సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 6:20 సంస్కృతంలో వార్తలు. ముందుగా విందాం హిందీలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం చిరులే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఎల్నినో పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో చర్చిస్తున్నారు. రైతుల అభ్యున్నతే లక్ష్యంగా విత్తన రంగంలో నూతన ఆవిష్కరణలు జరగాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట ప్రగతిలో భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రాష్టంలో రానున్న 7 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఎల్నినో పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో మంత్రులతో సమావేశమవుతున్నారు. ఈరోజు అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం పలు అంశాలపై చర్చిస్తున్నారు. రైతుల అభ్యున్నతే లక్ష్యంగా విత్తన రంగంలో నూతన ఆవిష్కరణలు జరగాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు రైతులే వెన్నెముక అని పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కండ్లకోయలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతికత, శాస్త్రీయ పరిశోధనలు నాణ్యమైన విత్తనాల అభివృద్దికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట ప్రగతిలో భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు తాను గార్డియన్ గా వ్యవహరిస్తానని, రాష్ట ఆర్థికాభివృద్దికి దోహదపడే పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. వరంగల్లో నిర్మాణం పూర్తయిన 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ సేవలు అక్టోబర్ 20న దసరా పండుగ సందర్భంగా ప్రారంభించనున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ప్రారంభ దశలో రోజుకు దాదాపు 3000 మంది అవుట్ పేషెంట్లు రావచ్చని, పూర్తి ప్రారంభం తర్వాత ఈ సంఖ్య 5000కు చేరుకోవచ్చని మంత్రి చెప్పారు.
1: అక్టోబర్ 20వ తారీఖు నాడు సాఫ్ట్ లాంచ్ ఓపీని దసరా సందర్భంగా చేయాలి అని ఆ కార్యక్రమాలు ఎంతవరకు వచ్చాయో ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అన్ని ఏర్పాట్లు తుది దశలో ఉన్నాయి. 20వ తారీఖు ఉదయం దసరా సందర్భంగా ఈ ఓపీ సాఫ్ట్ లాంచ్ కార్యక్రమాన్ని చేయబోతున్నాం.
0: చెన్నైలో జరిగిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 రోడ్ షోలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ, తమిళనాడు పోటీదారులు కాదని, ఒకదానికొకటి పూరకాలని అన్నారు. సిఐఐ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే సమ్మిట్లో పాల్గొనాలని తమిళనాడు పరిశ్రమలను ఆహ్వానించారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉచితంగా వైద్య పరికరాలు పంపిణీ చేశారు. పేదలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. ఈరోజు కవడిగూడ, ముషీరాబాద్, మెట్టుగూడ ఆరోగ్య కేంద్రాలను ఆయన సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలు, ఉచిత మందుల లభ్యతపై సిబ్బందితో మాట్లాడారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి ఇందిరమ్మ కాలనీలో నూతనంగా నిర్మించిన చిల్డ్రన్స్ పార్క్, బస్తీ దవాఖానాను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు బస్తీ దవాఖానా ద్వారా స్థానికులకు ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బాసర సరస్వతి ఆలయంలో రేపు జరగబోయే మూలా నక్షత్రం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ అధికారి అంజనీదేవి తెలిపారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె,
2: లైన్లో వేచి ఉండే భక్తులకి త్రాగునీరు, పాలు, బిస్కెట్లు, అవి పండ్లు అవన్నీ కూడా సరఫరా చేస్తున్నాము. కూడా తెల్లవారుజామున 3 గంటల కాడి నుంచి స్టార్ట్ చేస్తామండి.

0: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎన్హెచ్ఎం ఉద్యోగులు తమను రెగ్యులర్ చేయాలని చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు ఏఐటియుసి మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా ఏఐటియుసి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు మాట్లాడుతూ,
1: రాష్ట కేంద్ర ప్రభుత్వాలకు నేను తెలియడం ఏంటంటే, ఇలా వాళ్ళు నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తూ ప్రమాద బీమా సౌకర్యం కల్పించలేనటువంటి పరిస్థితులలో కనపడతా ఉంది. 25 లక్షల ఎస్పిరేషన్ కల్పించాలి ప్రమాద బీమా సౌకర్యం. అదే విధంగా వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వాళ్లకు సమాన వేతనం కూడా కల్పించాలి.
0: రాష్ట్రంలో రానున్న 7 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈరోజు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. కూకట్పల్లి నాలా విస్తరణకు హైడ్రా చర్యలు చేపట్టింది. ఫతేనగర్, బాలానగర్ పారిశ్రామిక ప్రాంతాల్లో వరద ముప్పును శాశ్వతంగా నివారించేందుకు పూడిక తీతతో పాటు ఆక్రమణల తొలగింపు, నాలా విస్తరణ కీలకమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ఈరోజు సంబంధిత శాఖల అధికారులు, పారిశ్రామిక వాడ ప్రతినిధులతో ఆయన సమీక్షించారు. ఫతేనగర్ వద్ద 40 మీటర్లు ఉండాల్సిన నాలా ఆక్రమణల వల్ల కొన్ని చోట్ల 9 మీటర్లకే తగ్గిందని అధికారులు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయవలసిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిరవధిక సమ్మె చేస్తున్న సిద్దిపేట జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులకు హరీష్ రావు సంఘీభావం ప్రకటించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ జిల్లాలోని బొద్దుగొండ, మదనాపురం గ్రామాల్లో పర్యటించి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం, భూముల రీసర్వే పనులను పరిశీలించారు. కరాటే సాధనతో ఆత్మరక్షణతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈరోజు నారాయణపేట జిల్లా మఖతల్ పట్టణంలో నిర్వహించిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయి అండర్-19 బాలబాలికల కరాటే పోటీలను ఆయన ప్రారంభించారు. ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ అన్నారు. ఈరోజు బద్దనపల్లిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో రాష్ట ప్రభుత్వం నిజామాబాద్ లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ మేరకు ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మేయర్ ఉమారాణితో కలిసి కోటగల్లి బాలికల పాఠశాల ప్రాంగణంలో స్థలాన్ని పరిశీలించారు. జర్మనీలో ఆకర్షణీయమైన వేతనాలతో ఉద్యోగాలు పొందేందుకు యువత ఉచిత జర్మన్ భాషా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఐటీఐలో ఉచిత జర్మన్ భాషా శిక్షణ తరగతులను ఆమె ప్రారంభించారు. నేటి జీవితంలో ప్రతి ఒక్కరికి మానసిక ప్రశాంతత ఎంతో అవసరమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో ది పోచంపల్లి స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన ధ్యాన మందిర పిరమిడ్ నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ ను అధికారిక నిరసన వేదికల జాబితా నుంచి తొలగించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి అన్నారు. అచ్చంపేట పట్టణంలో మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న ఎంపీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జంతర్ మంతర్ దశాబ్దాలుగా ప్రజాస్వామ్య నిరసనలకు ప్రధాన కేంద్రంగా ఉందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
2: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
1: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
3: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
4: ప్రకటనలు విన్నారు, సమాచార దర్శిని వింటారు. సైబర్ మోసాలకు సంబంధించి ఎటువంటి సందేహాలకైనా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ను లేదా http://cybercrime.gov.in వెబ్సైట్ను సంప్రదించవలసిందిగా పోలీస్ కార్యాలయం నుండి సిపిఆర్ఓ గారు కోరుతున్నారు. అలాగే దసరా పండుగ సందర్భంగా ఊరికి వెళ్లేవారు తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పోలీస్ కమిషనర్ వల్లర్ చేస్తున్నారు. దసరా పండుగ సెలవులకు వెళ్లేవారు ఈ దిగువ తెలియజేసిన నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి. అవేంటంటే, ఉదయం వేళ రద్దీ పేపర్లు, ఖాళీ సంచులు, పూల మొక్కలు, హరేక్ మాల్ వస్తువులను విక్రయించే వారిపై నిఘా పెట్టండి. రాత్రి అయితే అనుమానంగా సంచరించే వారిని ప్రశ్నించండి. శివారు ప్రాంత కాలనీలలో తాళం వేసిన ఇండ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం వేళ వెతకటం, రాత్రి వేళ చోరీలకు పాల్పడటం జరుగుతుంది. ఇరుగు పొరుగు వారిని ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పండి. వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకుని ఇంటికి వచ్చేలా ప్రణాళిక వేసుకోండి. పక్కింటి వారి ద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిది. ఇంట్లో కుటుంబ సభ్యులు వెళ్లగా ఉన్న మహిళలు, వృద్ధులు, అపరిచితులు సమాచారం పేరుతో వస్తే నమ్మకుండా ఉండాలని చెప్పండి. విలువైన వస్తువులను పక్కింటి వారికి ఇచ్చి నమ్మి వెళ్లకూడదు. ఊరు వెళ్లేటప్పుడు ఖరీదైన వస్తువులు ఇంటిలో ఉంచకపోవడమే మంచిది, లేదా బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం కూడా మంచిదే. కాలనీల వారీగా గస్తీ దళాలను ఏర్పాటు చేసుకోవాలి. తాళం వేసి ఊరు వెళ్లే ముందు మీ సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం అందించండి. పోలీసు శాఖ వారికి అనుమానితుల సమాచారం అందించి దొంగతనాల నివారణకు సహకరించండి. ప్రత్యేకంగా మీ చుట్టుపక్కల వారి ల్యాండ్ ఫోన్ నంబర్ లేదా సెల్ ఫోన్ నంబర్లు మీ దగ్గర ఉంచుకోగలరు. మీరు బయటకు వెళ్తున్న సంగతి వెంటనే సోషల్ మీడియాలో పోస్టు చేయవద్దు. ప్రయాణం పూర్తయ్యాక ఇంటికి వచ్చిన తర్వాత మాత్రమే ఫోటోలు, సమాచారం షేర్ చేసుకోండి. ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వదలుచుకునేవారు మీ సమీప పోలీస్ స్టేషన్లను సంప్రదించండి లేదా డయల్ 112 సద్వినియోగం చేసుకోండి. శ్రోతలకు మరొక సమాచారం. టాస్క్ నిజామాబాద్ రీజనల్ సెంటర్లో డెల్ ఉదాన్ శిక్షణ కార్యక్రమం. నిజామాబాద్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ నిజామాబాద్ రీజనల్ సెంటర్ ఆధ్వర్యంలో డెల్ ఉదాన్ శిక్షణ కార్యక్రమం రిజిస్ట్రేషన్లు ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఏఐ సాఫ్ట్వేర్ డెవలపర్ మరియు క్లౌడ్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సుల్లో పరిశ్రమకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలపై శిక్షణ అందించబడుతుంది. ఏఐ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సుకు సిఎస్ఈ, ఐటీ, ఈసీఈ, IEEE, ఏఐ మరియు ఎంఎల్, ఏఐ, డిఎస్ వంటి విభాగాలకు చెందిన అర్హులైన బీటెక్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. క్లౌడ్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సుకు బీఎస్సీ కంప్యూటర్స్, బీసీఏ వంటి అర్హతలు కలిగిన డిగ్రీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రోగ్రాం అర్హత ప్రమాణాల ప్రకారం 2025-26 పాస్అవుట్ విద్యార్థులు మరియు 2027 చదువుతున్న విద్యార్థులు అర్హులు. ప్రోగ్రాం నిబంధనలను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు

ధృవీకరణ పత్రం అందించబడుతుంది. కార్యక్రమ వివరాలు: రిజిస్ట్రేషన్ చివరి తేదీ 17 అక్టోబర్ 2026, శిక్షణ ప్రారంభ తేదీ 23 అక్టోబర్ 2026, రిజిస్ట్రేషన్ ఫీజు 599. వేదిక: టాస్క్ రీజనల్ సెంటర్, ఐటీ టవర్, నిజామాబాద్, తెలంగాణ 503001. మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7013675052. ఫోన్ నంబర్ మరోసారి 7013675052. ఆసక్తి మరియు అర్హత కలిగిన విద్యార్థులు గడువులోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని టాస్క్ నిజామాబాద్ రీజనల్ సెంటర్ సూచిస్తోంది. మరిన్ని వివరాలకు పై ఫోన్ నంబర్ని సంప్రదించండి. సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:36 దాటి 35 సెకండ్లు. సినీ రంజని సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం పెద్ది సినిమా నుంచి ఏఆర్ రెహమాన్ పాడిన ఈ పాటని.

0: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 MHz వింటున్నారు సినీ రంజిని. వింటున్న శ్రోతలకి మరో గమనిక, ఈ నెల 18వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి కేటరాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఏందక్కో మొబైల్లో గంతగనం వెతుకుతున్నావు?
2: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎతుకుతున్నా.
1: గట్లనా, ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగా ఇస్తారంట.
2: గట్లనా?
1: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నెంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
2: ఇన్నారు కదా, ఇక పండుగ చేసుకోండి.
3: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజ్ అయింది కదా?
0: సినీ రంజిని కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట ఎపిక్ సినిమా కోసం హేషం అబ్దుల్ వాహెబ్సి గోరెటి వెంకన్న పాడిన పాట వింటున్నారు.

0: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 MHz. వింటున్నారు సినీ రంజిని.
1: మగువా మగువా లోకానికి తెలుసాని విలువా.
2: మహిళావాణి కార్యక్రమంలో మీ అభిప్రాయాలను ఆలోచనలను కవితా రూపంలోనో ప్రసంగ రూపంలోనో కథానిక రూపంలోనో తెలియజేయాలనుకుంటున్నారా? ఈ అవకాశం మీకు కల్పిస్తోంది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. వెంటనే మీ పేరు ఊరు తెలియజేస్తూ 9490407880 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. వింటూ ఉండండి ప్రతి శుక్రవారం ఉదయం 8:30 మహిళావాణి కార్యక్రమం.
3: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
4: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు, మై హూనా. నీ వాయిస్ తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్ తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
3: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
4: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
0: సినీ రంజిని కార్యక్రమంలో చివరి పాటగా విందాం మా ఇంటి బంగారం సినిమాలోని ఈ పాట.

0: ఇప్పుడు ఆర్పిఎల్ఐ తో గ్రామీణ వాసులకే కాదు పట్టణ వాసులకు కూడా బీమా పొందే అవకాశం.
1: మీకు పోస్ట్ ఆఫీస్ లేదా షెడ్యూల్ బ్యాంక్ లో సేవింగ్స్ ఖాతా ఉంటే చాలు.
2: నేడే మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ కు విచ్చేయండి.

సినీ రంజని కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం స్టూడియోల సమయం 6:50 కావస్తుంది. మరికాసేపట్లో వ్యవసాయ సూచనలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: కార్యక్రమంలో వినండి, పశువులలో వచ్చే గాలికుంటు వ్యాధి నివారణ గురించి శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ గోపాల్ గారు అందించే వివరాలు.
1: నమస్కారము. ఈరోజు మనము పశువులలో వచ్చే గాలికుంటు వ్యాధి లక్షణాలు, నివారణ చర్యల గురించి మాట్లాడుకుందాం. ఈ గాలికుంటు వ్యాధి అనేది ఒక అంటువ్యాధి. ఇది మన రాష్ట్రంలో ఒక 2-3 రకాల పికోర్నా వైరస్ స్ట్రెయిన్ల వల్ల సోకుతుంది. ఈ వ్యాధి సోకడం వల్ల మరణాల శాతం తక్కువగా ఉన్నప్పటికీ పశువులు బలహీనంగా ఉండి వ్యాధి నిరోధక శక్తిని కోల్పోతాయి. అలాగే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న పశువుల్లో కూడా ఈ వ్యాధి సంక్రమణ ఎక్కువగా ఉంటుంది. దేశవాళీ పశువుల్లో కంటే సంకరజాతి పశువుల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ లక్షణాలు వచ్చేసరికి ఈ గాలికుంటు వ్యాధిలో శరీర ఉష్ణోగ్రత 103 నుంచి 105 డిగ్రీల ఫారెన్హీట్, ముందుగా జ్వరమును మనము గుర్తిస్తాము. దాని తర్వాత నోటిలో పుండ్లు, చిగుళ్ళు, నాలుక, ముట్టే లోపలి ప్రాంతాల్లో బొబ్బలు ఏర్పడి అవి 24 గంటల్లో చితికిపోవడం వల్ల పశువులు నొప్పి కలగడం వల్ల మేత తినవు. అలాగే నోటి నుంచి చొంగ కారుతూ ఉంటుంది. వీటితో పాటు గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడి ఆ తర్వాత అవి చితికిపోవడము, ఆ నొప్పి వల్ల పశువులు సరిగ్గా నడవలేకపోవడము అలాగే కుంటుతూ ఉంటాయి. పొదుగుపై బొబ్బలు ఏర్పడి ఒక్కోసారి పొదుగు వాపు వ్యాధి కూడా వస్తుంది. బ్యాక్టీరియా ఈ బొబ్బలను ఆశించడం వల్ల చీముతో కూడిన పుండ్లు తయారయ్యి చిరాకును కలిగిస్తాయి. వ్యాధి సోకిన పశువులు వాటి ప్రాలు తాగిన దూడలు మరణిస్తాయి. దుక్కిటి పశువులు పనులను ఉపయోగపడవు, ఎందుకంటే అవి సరిగ్గా నడవలేవు కాబట్టి. అలాగే పాడి పశువుల్లో పాల ఉత్పత్తి అకస్మాత్తుగా తగ్గిపోతుంది, ఎందుకంటే పొదుగువాపు వ్యాధి వచ్చి అవి పాలను పిండనివ్వవు. అలాగే చూలి పశువుల్లో గర్భస్రావాలు సంభవిస్తూ ఉంటాయి. వ్యాధిగ్రస్త పశువులు 2-3 రోజుల్లో మేత తినడం ప్రారంభించినా వ్యాధి వల్ల కలిగే దుష్ఫలితాల నుండి కోలుకోవడానికి సుమారు 4 నుంచి 6 మాసాల సమయం పడుతుంది. పశువులు రక్తహీనత కలిగి శ్వాస తీసుకోవడము కష్టంగా మారుతుంది. అవి శ్వాసను కష్టంగా పీల్చుతూ, రొప్పుతూ, ఎండవేడిమిని తట్టుకోలేక నీరసించిపోతాయి. దీన్ని ప్యాంటింగ్ అంటారు. ఈ ప్యాంటింగ్ లక్షణాలని ఎక్కువగా సంకరజాతి పశువుల్లో గమనిస్తూ ఉంటాము. ఇలా వ్యాధిగ్రస్తమైన పశువులను గుర్తించి వాటికి తగిన చికిత్స చేయించాలి. ఆ చికిత్స అనగా వ్యాధి సోకిన పశువులను వేరు చేసి సత్వర చికిత్స చేయించాలి. పొటాషియం పర్మాంగనేట్ నీళ్లతో పుండ్లను శుభ్రం చేసి నోటి పుండ్లను బ్లోరోగ్లిజరిన్, ఆ నోటి పుండ్లకు బోరోగ్లిజరిన్ ఆర్ కాలిపుండ్లకు జింక్ ఆక్సైడ్, లోరాక్సిన్, హిమాక్స్ వంటి ఆయింట్మెంట్లను పుయ్యాలి. అలాగే వీటి మీద, ఈ పుండ్ల మీద ఈగలు వాలకుండా వేప నూనె కూడా రుద్దొచ్చు. వాటితో పాటు నిమ్లెట్ అనే మందును కూడా వాడాలి. మైలతుత్తం 1% తారుల మిశ్రమాన్ని కాలిగిట్టల సందుల్లో నింపవచ్చు. వైరస్పై మందులు పనిచేయవు కాబట్టి వాటి తర్వాత కలిగే అనర్థాల ఆ నివారణను యాంటీబయాటిక్స్ వాడి 1-5 రోజులు వాడడం వల్ల ఈ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని రాకుండా మనము కాపాడవచ్చు. అలాగే ఏదైతే బొబ్బలు ఏర్పడ్డాయో ఈ బొబ్బల వల్ల మేత మేయని పశువులకు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. ఈ బొబ్బల వల్ల ఈ మేతలు మేయవు కాబట్టి తగు సంరక్షణ చర్యలు తీసుకోవాలి, లేని పక్షంలో అవి మరణిస్తాయి. అందువల్ల వాటికి సులభంగా జీర్ణమయ్యే పోషక పదార్థాలతో కూడిన ఆహారాన్ని అందించాలి. అనగా జావ, జొన్నగడక, అన్నము, కొంచెం చిటికెడు ఉప్పు కలిపి ఆ వాటితో పాటు బెల్లం కూడా కలిపి ఇస్తే అలా ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఇలా ఇవ్వడం వల్ల అవి బలహీనత నుంచి కొంచెం బయటపడతాయి. ఈ విధంగా మనము జాగ్రత్త వహించాల్సి వస్తుంది.

0: ఈ బలహీనత తీవ్రంగా ఉంటే గ్లూకోజ్ ఇంట్రావీనస్ ఆ సలైన్లో ఎక్కించాల్సి వస్తుంది. ఈ వ్యాధి రాకుండా మనం ఏ విధంగా నివారణ చర్యలు చేపట్టాలి అంటే, ఈ గాలికుంటు వ్యాధి చికిత్స వ్యయ ప్రసరణలతో కూడుకున్నందున నివారణ మార్గాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మన సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి ప్రతి సంవత్సరము 2 సార్లు ఈ టీకాలు, ఉచిత టీకాలు అందిస్తూ ఉన్నాయి. ఈ ఉచిత టీకాలు ఈ పశువులకి, అనగా మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలు అన్నిటికీ ఉచితంగా టీకాలు వేపిస్తున్నాయి. ఒక ఈ 0FMD అనే ప్రోగ్రామ్ని మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ఈ గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు మొదటిసారి 2 నెలల వయసులో, తర్వాత బూస్టర్ డోసు 1 మాసం తర్వాత వేయించాలి. ఆ తర్వాత ప్రతి సంవత్సరము ఒకసారి క్రమం తప్పకుండా, అలాగే 2 సార్లు కూడా వాడుతూ ఉన్నారు. సో ఈ టీకాలు వేసిన తర్వాత 1 నుంచి 3 వారాల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగి పశువు దాని ఇమ్యూనిటీ పెంపొందించుకుంటుంది. సంవత్సర కాలం వరకు వ్యాధి సోకకుండా ఉంటుంది. అలాగే నిండు చూడిగా ఉన్న పశువులు ఈనిన తర్వాత టీకాలు వేయిస్తే మంచిది. ఏమవుతుందంటే చూలి పశువుల్లో ఈ టీకాలు వేస్తే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్రతి పశువుపై టీకాల సుమారు 10 రూపాయలలోపు ఖర్చు పెడితే సంవత్సరమంతా వ్యాధి బారిన ఉన్నప్పటికీ రాష్ట్రంలో అన్ని కాలాల్లో వ్యాధి అక్కడక్కడ ప్రబులుతూనే ఉంటుంది. అందువల్ల ప్రతి సంవత్సరం అన్ని వైరస్ స్ట్రెయిన్లతో కూడిన టీకాలు వేయించాలి. అలాగే ఈ గొర్రెలు, మేకల్లో, అలాగే పందుల్లో ఈ వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ గ్రామంలోని ఇతర పశు సంతతికి ఈ వ్యాధిని వ్యాపిస్తుంది. అందువల్ల పశువులతో పాటు వీటికి కూడా నిరోధక టీకాలు వేయించడం అవసరం. వ్యాధిని కలగజేసే వైరస్ గాలి ద్వారా చాలా దూరం వరకు, అంటే 50 నుంచి 60 కిలోమీటర్ల పైగా తొందరగా ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుంది. కావున అనుమానం కలిగిన వెంటనే వ్యాధి సోకిన ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపట్టాల్సి వస్తుంది. అనగా ఈ టీకాలు వేయించడము, ఏదైతే పశువుకైతే ఇలాంటి లక్షణాలు ఉంటాయో వాటిని వేరే మంద నుంచి సపరేట్ చేయడము, అలాగే వ్యాధిగ్రస్తమైన పశువుల నోటి చొంగల్లో వైరస్ అధికంగా ఉంటుంది, పశువుల పుండ్లు, కలుషితమైన మేత, దాన, నీరు, మలమూత్రాలు మొదలగు వాటి వల్ల ఈ వైరస్ అనేది వ్యాపిస్తుంది. పశువుల శాలల్లో వైరస్ క్రిములు 1 సంవత్సరం వరకు దాగి ఉంటాయి, అనుకూల పరిస్థితుల్లో వ్యాధిని కలగజేస్తాయి. కావున ఈ దాన, మేత, నీరు, గాలి కలుషితం కాకుండా జాగ్రత్త వహించాల్సి వస్తుంది. పశువుల శాలలకు సాధారణ క్రిమిసంహారక మందులతో పాటు సోడియం హైడ్రాక్సైడ్, అలాగే 2% ఫార్మలిన్, అలాగే 4% సోడియం కార్బోనేట్లు వంటి మందులతో శుభ్రం చేయడం వల్ల ఈ వైరస్ నశిస్తుంది. వ్యాధి సోకినదనే అనుమానం ఉన్న పశువులను వేరు చేయాలి. కొత్తగా పశువులను సంతలోనికి తీసుకెళ్లడం కానీ కొనడం కానీ చేయరాదు. ఇతర పశువులకు వ్యాధి సోకకుండా వ్యాధిగ్రస్తమైన పశువులు సామూహికంగా బీళ్లల్లో, కుంటల్లో నీరు త్రాగి కలుషితం చేయకుండా చూడాలి. ఈ విధంగా మనం జాగ్రత్తలు పాటించి ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చును.
1: మీరింతవరకు పశువులలో వచ్చే గాలికుంటు వ్యాధి నివారణ గురించి శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ గోపాల్ గారు అందించిన వివరాలు విన్నారు.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు.
1: ఇప్పుడు ఆర్పిఎల్ఐతో గ్రామీణ వాసులకే కాదు పట్టణ వాసులకు కూడా బీమా పొందే అవకాశం.
0: మీకు పోస్ట్ ఆఫీస్ లేదా షెడ్యూల్ బ్యాంక్ లో సేవింగ్స్ ఖాతా ఉంటే చాలు.
2: నేడే మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ కు విచ్చేయండి.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ప్రకటనలు విన్నారు. ప్రసార విశేషాలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఈ రోజు మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 కిసాన్ వాణి ప్రాయచిత కార్యక్రమంలో యాసంగి పంటల్లో నీటి వనరుల సమగ్ర వినియోగానికి ఫెటిగేషన్ మెలకువల గురించి పీజేటీఏయు రాజేంద్రనగర్ మృతిక శాస్త్రం మరియు వ్యవసాయ రసాయన శాస్త్రం శాస్త్రవేత్త డాక్టర్ కస్తూరి రాజమణి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ఈ కార్యక్రమ అనుసంధానకర్త ఎంస్ కృష్ణసాయి గారు. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 040 అనే కోడ్ని జత చేసి 2324 0852 అలాగే 2324 0853 నంబర్లకు ఫోన్ చేసి రైతు సోదరులు మీ ప్రశ్నలకి సమాధానాలు పొందవచ్చు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు. 8:00 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహనం ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. జానపద సంగీతం వింటారు. 8:45 హిందీలో వార్తలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కార్యక్రమాలు వినవచ్చు. 10:00 నుంచి 11:00 వరకు మధురగీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇక రేపటి ఉదయం ప్రసారంలో 6:00 హిందీలో వార్తలు. 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 భక్తి రంజిని కార్యక్రమంలో దేవిస్తుతి ప్రసారమవుతుంది. 6:40 సూక్తి సుధా కార్యక్రమంలో ఎండి సాదిక్ మొహీద్దీన్ గారి హితోక్తులు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:00 వింటారు ప్రసార విశేషాలు. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో దేవీ నవరాత్రి వైభవం సందర్భంగా 6వ రోజు సరస్వతీదేవి ప్రాశస్త్యం గురించి జె చంద్రశేఖర్ శర్మ గారి ప్రసంగం వింటారు. అలాగే 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయచిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ ఉకల్ గారు శ్రోతలకు అందించే సలహాలు వినవచ్చు. 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 భక్తి గీత ప్రసారమవుతుంది. 8:35 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహిని అవతారం ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. పూలసింగిడి బతుకమ్మ సందడి. ఈ కార్యక్రమ రచన వ్యాఖ్యానం శ్రీమతి ఎస్ మాధురి గారు, పర్యవేక్షణ శ్రీమతి టి శాంతిశ్రీ గారు. ప్రత్యేక కార్యక్రమం వింటారు. 9:15 సినిమా పాటలు. 9:30 మహిళావాణి కార్యక్రమంలో బతుకమ్మ వైనాలు డాక్టర్ ఆరుట్ల శ్రీదేవి గారి కథానిక వింటారు. 10:00 నుంచి 11:00 వరకు హృదయరాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న సినిమా పాటలు వినవచ్చు. ఇవి ఈరోజు మరియు రేపటి ప్రభాత ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో గ్రామీణ మహిళల క్రియాశీలక భాగస్వామ్యం అత్యంత కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. లద్దాఖ్

0: ప్రాంతంలో దాదాపు 3,350 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ప్రారంభించారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే విషయంలో భారత్ తన విధానంలో స్పష్టమైన మార్పులు తెచ్చిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. దేశవ్యాప్తంగా రుతుపవనాలు, వాతావరణ మార్పుల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా ఉత్తరాది రాష్ట్రాల్లో తొలి హిమపాతం ప్రారంభమైంది. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో గ్రామీణ మహిళల క్రియాశీలక భాగస్వామ్యం అత్యంత కీలకమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. విజయవాడలోని పున్నమి ఘాట్లో నేషనల్ సరస్ లైవ్హుడ్స్ మేళా 2026ను రాష్టపతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు కేంద్ర రాష్ట మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్టపతి, స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటున్నారని, వారి కుటుంబాలతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ జాతీయ అభివృద్దికి విశేషంగా తోడ్పడుతున్నారని ప్రశంసించారు. వ్యవసాయం, పాడి పరిశ్రమలు, చిన్న పరిశ్రమల రంగాల్లో మహిళలకు ఎస్ఎస్జీలు అద్భుతమైన ఉపాధి అవకాశాలు సృష్టించాయని కొనియాడారు. గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలు తాము తయారు చేసిన ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు ప్రదర్శించుకోవడానికి, పట్టణ మార్కెట్లతో అనుసంధానం కావడానికి ఈ సరస్ మేళా ఒక వేదికగా నిలుస్తుందని ముర్ము తెలిపారు.
1: జబ్ ఏక్ దిన్ మహిళాయే పీచే రహ్ జాతే థే ఆర్థిక రూప్ సే కేవల్ పరివార్ కా దేఖ్భాల్ పరివార్ కా సహయోగ్ హీ కర్తే థే ఛోటే ఛోటే చీజో కే లియే దూసరో కే ఉపర్ నిర్భర్ కర్తే థే లేకిన్ ఆజ్ వో ఆత్మనిర్భర్ బన్ గే దూసరో కా భీ ఔర్ సహారా దేనే వాలే బన్ గే ఏ కేవల్ ఉన్కే ఇన్కమ్ నహీ హై పరివార్ కే ఇన్కమ్ నహీ హై ఏ దేశ్ కా సమృద్ధి దేశ్ కా ఆర్థిక సమృద్ధి దేశ్ కా మహిళాం కో వికాస్ భీ ఏ సమాహిత్ హై.
0: లదాఖ్ ప్రాంతంలో రవాణా అనుసంధానం, ఇంధన మౌలిక వసతులు, సాంస్కృతిక వారసత్వ సంరక్షణ, జల భద్రతను పెంపొందించే లక్ష్యంతో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన 5 ప్రధాన అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేశారు. ఈ నూతన ప్రాజెక్టుల్లో లేలోని కుషోక్ బకులు, రింపోచి విమానాశ్రయంలో నూతన ప్యాసింజర్ టెర్మినల్ భవనం, 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము పదుం దర్శ రోడ్డుతో పాటుగా పలు అభివృద్ది ప్రాజెక్టులున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ,
2: లద్దాఖ్ కి ప్రగతి ఆర్ వికాస్ మే ఏక్ ఔర్ అధ్యాయ జుడ్ రహా హై. ఆజ్ లద్దాఖ్ మే కై అహమ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కా లోకార్పణ హువా హై. ఇన్ పరియోజనాఓ సే కై లోగో కా సఫర్ ఆసాన్ హోగా, కహీ బిజ్లీ కి సువిధాయే బెహతర్ హోగి, కహీ పానీ కి ఉపలబ్ధతా బఢేగీ ఔర్ హమారీ ప్రాచీన్ విరాసత్ కే సంరక్షణ కో భీ నయీ తాకత్ మిలేగీ.
0: దేశాన్ని వికసిత్ భారత్ గా తీర్చిదిద్దడంలో యువత కీలక పాత్ర పోషించాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కోరారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, ఉత్పాదకత రంగంలో పెట్టుబడులు, సాంకేతికతను అందిపుచ్చుకోవడం, నైపుణ్యాభివృద్ది దేశ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ స్థానాన్ని మరింత దృఢతరం చేస్తాయని పేర్కొన్నారు. రాబోయే 20-25 సంవత్సరాల పాటు భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి మొదటి విడత తుదిరూపు సంతరించుకుందని, ప్రస్తుతం లీగల్ డ్రాఫ్టింగ్ దశలో ఉందని తెలియజేశారు. ఇతర దేశాల కంటే భారత్ పోటీతత్వ ప్రయోజనాన్ని పొందిన వెంటనే ఈ ఒప్పందాన్ని త్వరలో ఖరారు చేసి అమలు చేస్తామని చెప్పారు. రాజకీయ స్థిరత్వం, పటిష్టమైన సరఫరా గొలుసులు, పారదర్శక వ్యాపార విధానాలే ఒక దేశాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తున్నాయని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే విషయంలో భారత్ తన విధానంలో స్పష్టమైన మార్పులు తెచ్చిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన టైమ్స్ నౌ డిఫెన్స్ కాంక్లేవ్ 2026 సదస్సులో మాట్లాడుతూ ఆయన, కేవలం దౌత్యపరమైన చర్యలతో సరిపెట్టకుండా ఉగ్రవాద మూలాలను ఏరివేసే దిశగా

ఆపరేషన్ సింధూర్, బాలాకోట్ వైమానిక దాడులు, సర్జికల్ స్టైక్స్ రూపంలో భారత్ ముందస్తు చర్యలు చేపట్టిందని తెలిపారు. భవిష్యత్తులో పాకిస్తాన్ భూభాగం నుంచి ఎలాంటి ఉగ్రదాడి జరిగింది

0: రూపాయలకు పైగా పెరిగాయని వెల్లడించారు. దేశాన్ని రక్షించడంలో మన సాయుధ బలగాలు సర్వసన్నద్దంగా ఉన్నాయని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆయుర్వేద వైద్య విధానాన్ని శాస్త్రీయ పరిశోధనలు, ఆధారిత ధృవీకరణ, ఆధునిక ఆరోగ్య రక్షణతో మరింత పటిష్టం చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఏఐఐఏ ఆధ్వర్యంలో జరిగిన కౌమార భృత్య అంతర్జాతీయ సదస్సు 3వ సంచికను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన, భవిష్యత్తులో వైద్య రంగం విజయవంతం కావాలంటే పరస్పర సహకారం, రోగుల భద్రతే అత్యంత కీలకమన్నారు. జాతీయ ఆరోగ్య ప్రాధాన్యతల్లో పిల్లల ఆరోగ్యానికి ఎప్పుడూ మొదటి స్థానం ఉండాలని పేర్కొన్నారు. ఆయుర్వేదంలో బాలికల పిల్లల ఆరోగ్య రక్షణను తెలిపే కౌమార భృత్య శాఖ ద్వారా కేవలం కొత్త ఆలోచనలే కాకుండా సాంప్రదాయ వైద్య విధానాలను శాస్త్రీయంగా పునరుద్ధరించేలా పరిశోధనలు జరగాలని కోరారు.
1: Conference has a very relevant theme about shaping the future of child health, global perspectives, research innovations and clinical frontiers in Gaumara Pratya. The theme is a reflection of our shared responsibility to ensure that every child receives the opportunity to grow in a healthy and nurturing environment. India has renewed its focus on traditional systems of medicine, rooted in Bharat's ancient knowledge systems, civilizational wisdom, and centuries-old traditions. Ayurveda and other indigenous systems represent a valuable national legacy.
0: దేశవ్యాప్తంగా రుతుపవనాలు, వాతావరణ మార్పుల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా ఉత్తరాది రాష్ట్రాల్లో తొలి హిమపాతం ప్రారంభమైంది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఈ నెల 21వ తేదీ వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ వెల్లడించింది. అలాగే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో సోమవారం వరకు ఇదే వాతావరణ పరిస్థితి నెలకొని ఉంటుందని తెలిపింది. మరోవైపు జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో నేడు అకస్మాత్తుగా కురిసిన మంచు వల్ల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. జమ్మూకాశ్మీర్లోని దోడా జిల్లాలో ఎత్తైన ప్రాంతాల్లో ఈ సీజన్లోని తొలి హిమపాతం నమోదైంది. తూర్పు రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఛత్తీస్గఢ్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాక్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ మధ్యప్రదేశ్లలో రాబోయే 2-3 రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీరును బీజేపీ తీవ్రంగా విమర్శించింది. ఢిల్లీలో మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ఒక మహిళా పోలీసు అధికారితో దురుసుగా ప్రవర్తించారని, ఇది మహిళల గౌరవానికే మచ్చ అని ఆరోపించారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన నిర్వహించడం న్యాయ వ్యవస్థను భయపెట్టే ప్రయత్నమేనని, కోర్టు ఆవరణలో ఇటువంటి చేష్టలకు పాల్పడడంపై సుప్రీంకోర్టు ఇప్పటికే నోటీసులు జారీ చేసి వివరణ కోరిందని గుర్తు చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో గ్రామీణ మహిళల క్రియాశీలక భాగస్వామ్యం అత్యంత కీలకమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. లదాఖ్ ప్రాంతంలో దాదాపు 3,350 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే విషయంలో భారత్ తన విధానంలో స్పష్టమైన మార్పులు తెచ్చిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. దేశవ్యాప్తంగా రుతుపవనాలు, వాతావరణ మార్పుల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండగా ఉత్తరాది రాష్ట్రాల్లో తొలి హిమపాతం ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో యాసంగి పంటల్లో నీటి వనరుల సమగ్ర వినియోగానికి ఫెర్టిగేషన్ మెళకువలు గురించి సహజ వనరులు మరియు పర్యావరణ కేంద్రం పీజేటీఏయు రాజేంద్రనగర్ మృతికా శాస్త్రం మరియు వ్యవసాయ రసాయన శాస్త్రం శాస్త్రవేత్త డాక్టర్ కస్తూరి రాజమణి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విందాం ఇప్పుడు.

0: కార్యక్రమ అనుసంధానకర్త ఎం కృష్ణసాయి. శ్రోతలు మాకు ఫోన్ చేయవలసిన నంబర్లు ఎస్టిడి కోడ్ 040 జత చేసి 23240852, 23240853, 295509923. కార్యక్రమం వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే. చిక్కుకున్నాడు.
2: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: ఆకాశవాణి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో యాసంగి పంటల్లో నీటి వనరుల సమగ్ర వినియోగానికి ఫెర్టిగేషన్ మెలకువలు అనే అంశం గురించి రైతు సోదరుల సందేహాలకు తగు సలహాలు సూచనలు అందించడానికి మన స్టూడియోస్కు విచ్చేసి ఉన్నారు హైదరాబాద్ ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వాటర్ మేనేజ్మెంట్ యూనిట్ విభాగంలో పనిచేయుచున్న శాస్త్రవేత్త డాక్టర్ కస్తూరి రాజమణి గారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2324 0852, మరొక నంబర్ 2324 0853, ఇంకొక నంబర్ 2955 0923. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. డాక్టర్ రాజమణి గారు నమస్కారం అండి.
7: నమస్కారం అండి.
6: మేడం, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో యాసంగి పంటల సాగులో నీటి ప్రాధాన్యం ఎలా ఉంటుంది?
7: మన తెలంగాణలో యాసంగి పంటల సాగు ప్రధానంగా రిజర్వాయర్లు, చెరువులు, కాలువలు, బోరుబావులు మరియు భూగర్భ జలాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. 2026 నైరుతి ఋతుపవన కాలంలో రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదైనట్లు మన ప్రభుత్వ గణాంకాలు, వార్తా నివేదికలు సూచిస్తున్నాయి. అక్టోబర్ 4, 2026 నాటి నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఋతుపవనంలో వర్షపాతం లోటు 17% ఉండగా జలాశయాల్లో గత ఏడాదితో పోలిస్తే 36% వరకే నిల్వలు తక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో యాసంగి పంటల విస్తీర్ణాన్ని నిర్ణయించేప్పుడు నీటి లభ్యత, పంటకాలం, నేల యొక్క స్వభావం, భూగర్భ జలాల స్థాయి, పంటకు అవసరమైన నీటి వనరుల అంశాలను పరిగణలోకి తీసుకుని యాసంగి పంటలను నిర్ణయించుకోవాలి. అలాగే ఎల్నినో పరిస్థితుల్లో వర్షపాతంలో ఉండే మార్పులు తద్వారా అధిక ఉష్ణోగ్రతల తీవ్రతను పెంచుతాయి. కాబట్టి నీటి సరఫరాని నిర్ధారణ లేకుండా అధిక నీరు అవసరమయ్యే ఎక్కువ డ్యూరేషన్ గల పంటల విస్తీర్ణాన్ని పెంచుకోకూడదు. అలాగే అందుబాటులో ఉన్న నీటిని ప్రణాళికాబద్ధంగా సాగులో ఉన్న పంటలకు కీలక దశలలో అందించడానికి ఏర్పాటు చేసుకోవాలి.
6: ఓకే మేడం, అయితే ఈ ఫెర్టిగేషన్ అంటే ఏమిటి? తెలంగాణ యాసంగి పంటల్లో ఫెర్టిగేషన్కు అనుకూలమైన పంటలు ఏమేమి ఉంటాయో చెప్తారా?
7: నీటి పారుదల ద్వారా కరిగే ఎరువులను పంట వేర్ల మండలానికి అందించే విధానాన్ని మనం ఫర్టిగేషన్ అంటాము. డ్రిప్ సేద్యంతో నీటిని, పోషకాలను పంట అవసరానికి అనుగుణంగా తక్కువ మోతాదుల్లో వివిధ దశల్లో అందించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక తెలంగాణ ప్రాంతం

0: వివిధ నేలలు, ఆ నేలలోని వివిధ రకాలు, సాగునీటి సౌకర్యము బట్టి మనము ఇప్పుడు ప్రస్తుత కాలంలో మొక్కజొన్న, శనగ, కుసుమ, వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు, పెసర, మినుము, ఆవాలు, నువ్వులు, కూరగాయ పంటలు వంటివి మనం సాగు చేసుకోవచ్చు. వాటిల్లో మనము ఫర్టిగేషన్ని మనం ఫాలో అవ్వచ్చు. అయితే ఈ ఫర్టిగేషన్ని మనం ఫాలో అవ్వడం వల్ల మనకు కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఉంటాయి. అవి ఏంటనగా, నీరు ఎరువులను డైరెక్ట్గా మనము రక్షిత వేరు మండలానికి అందించుకోవచ్చు. అలాగే ఇలా అందించడం ద్వారా నీరు మరియు పోషకాల వినియోగ సామర్థ్యాన్ని చాలా బాగా మెరుగుపరుచుకోవచ్చు. ఇక నేలలో తేమను స్థిరంగా ఉంచి తేమ యొక్క ఒత్తిడి శాతాన్ని ఎస్పెషల్లీ ఈ ఎల్నినో పరిస్థితులలో మనం తగ్గించుకోవచ్చు. ఇక ఎరువులను విడతల వారీగా అందించడం ద్వారా పంట పెరుగుదల దశలకు అనుగుణంగా పోషకాలను మనం సరఫరా చేయవచ్చు. తద్వారా మనకు స్థిరమైన దిగుబడులను ఇటువంటి ఎల్నినో సమయంలో కూడా మనం పొందడానికి ఆస్కారం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ ఫర్టిగేషన్ ద్వారా కూలీలు, ఎరువుల కొరతను, దానికి వేయడానికి పట్టే సమయాన్ని కూడా తగ్గించుకోవచ్చును.
1: ఓకే, అయితే యాసంగి పంటల్లో నీటి షెడ్యూలింగ్ ఏ విధంగా చేసుకోవచ్చు అంటారు?
0: ఇందుకోసం మన పీజేటిఏయు యూనివర్సిటీ నుండి వాటర్ మేనేజ్మెంట్ వారి డిపార్ట్మెంట్ నుంచి మనకు ప్రతి పంటకు ఏ విధంగా డ్రిప్ యొక్క నీటి షెడ్యూలింగ్ చేసుకోవాలి అని చెప్పేసి కొన్ని అంశాలు రూపొందించారు. ఇందులో చూసుకున్నట్లయితే మనం మొక్కజొన్న, ప్రత్తి వంటి పంటలకి ఈ ప్యాన్ అనేది ఒకటిగా నిర్ణయించుకొని దానికి అనుగుణంగా మనం డ్రిప్లో ఫర్టిగేషన్ చేసుకుంటాము. అలాగే మనం ఆముదము, కందులు ఇటువంటి పంటలను తీసుకున్నట్లయితే వీటిలో 0.8 నుంచి 0.6 వరకు ఈ ప్యాన్ని నిర్ణయించుకునేసి దానికి అనుగుణంగా మనం ఫర్టిగేషన్ని చేసుకోవాల్సి ఉంటుంది.
1: మేడం, అసలు ఈ ప్యాన్ అంటే ఏమిటి?
0: వాతావరణంలోని ఉష్ణోగ్రత, గాలి, తేమ వంటి పరిస్థితుల ప్రభావంతో నీటితో నిండి ఉండే ఒక ప్యాన్ నుండి నిర్దిష్ట సమయంలో ఆవిరైపోయే నీటి పరిమాణాన్ని ఈ ప్యాన్ కింద సూచిస్తారు. దీని ఆధారంగానే మనము వివిధ పంటల్లో మనము ఫర్టిగేషన్ కానీ ఇరిగేషన్ కానీ డ్రిప్ ద్వారా చేసుకుంటాము. అయితే ఈ ప్యాన్ని మనం మిల్లీమీటర్ ఎంఎం పర్ డేలో కొలుస్తాము.
1: శ్రోతలకు మరొకసారి గుర్తు చేస్తున్నాము, యాసంగి పంటల్లో నీటి వనరుల సమగ్ర వినియోగానికి ఫర్టిగేషన్ మెలకువలు అనే అంశం గురించి రైతు సోదరుల సందేహాలకు తగు సలహాలు, సూచనలు అందించడానికి మన స్టూడియోస్కు విచ్చేసి ఉన్నారు హైదరాబాద్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వాటర్ మేనేజ్మెంట్ యూనిట్ విభాగంలో పనిచేయుచున్న శాస్త్రవేత్త డాక్టర్ కస్తూరి రాజమణి గారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 జత చేసి 2324085252, మరొక నంబర్ 2324085353, ఇంకొక నంబర్ 2955059023. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మేడం, ఫర్టిగేషన్ పోషకాల నిర్వహణ గురించి తెలియజేస్తారా? అంటే పంటల వారీగా కీలక దశల గురించి వివరించి ఫర్టిగేషన్ పోషకాల నిర్వహణ గురించి చెప్పండి.
0: మంచిదండి. అయితే మనము ఏ పంటలో అయినా చూసుకున్నప్పుడు మనకు విత్తే సమయం అనేది చాలా ముఖ్యమండి. ప్రతి పంటకు కూడా ఒక నిర్దిష్టమైన పంట కాలము విత్తుకోవడానికి ఉంటుంది. రైతులు తప్పకుండా ఆ నిర్దేశించిన ఆ పంటకాలంలో పంటను విత్తుకున్నట్లయితే కనుక మనకు దిగుబడులను కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పకుండా నిర్దిష్ట పంటకాలంలో మాత్రమే పంటలను విత్తుకోవాలి. ఆ తర్వాతకి మనం ఇట్లా విత్తుకున్న పంటలకి కీలక దశలను చూసుకున్నట్లయితే మనకి ఏ పంటకైనా అది పూత దశ పూత దశ అనేది చాలా ముఖ్యము. ఆ పూత దశలో ఎట్టి పరిస్థితులలో కూడా మనకు నీటికి కానీ ఎరువులకు కానీ ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలి. పూత దశ తర్వాతకి కాయ ఏర్పడే దశ, ఆ తర్వాతకి కాయ గట్టిపడే దశ.

0: అలాగే అది హార్వెస్టింగ్కి రీచ్ అయ్యే ఆ దశలు కూడా ఇంపార్టెంట్. ఈ దశలలో మనము పంటకు కావలసిన నీటిని, ఎరువులను సమర్థవంతంగా అందించుకోవాలి. అయితే అలాగే ఇటువంటి పంటలలో పోషకాల నిర్వహణ చేసేటప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఎప్పుడు కూడా ఏ పంటకి కూడా పంట కాలం మొత్తము పోషకాల అవసరము ఒకే మాదిరిగా ఉండదు. అందుకోసం ముందుగా మనము ఎప్పుడు కూడా ఒక పంటకి పోషకాలను అందించేటప్పుడు ఆ పంటకు ఆ పంట భూమిలో ముందుగా మనము సాయిల్ టెస్టింగ్ అనేది, భూసార పరీక్షలు అనేది చేసుకోవడం చాలా ఉత్తమము. అలాగే సాయిల్ టెస్టింగ్తో పాటు నీటి పరీక్షలను కూడా ఇప్పుడున్న రోజుల్లో చేసుకోవడము మరింత శ్రేయస్కరము. ఎందుకంటే ప్రస్తుతం రోజులలో మనకు నీటి కాలుష్యం కూడా చాలా పెరుగుతుంది కాబట్టి నీటి టెస్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక మనం నత్రజని ఎరువులను తీసుకున్నట్లయితే కనుక మనము ఎప్పుడు కూడా నత్రజని ఎరువులను ఒకే మోతాదులో మొత్తం ఒకటేసారి ఇవ్వకూడదు. మనం పంట కాలం అకార్డింగ్ మనము ప్రతి దశకు సంబంధించిన ఇదిని నత్రజని ఎరువులను ఆ పంట దశ, ఆ పంట రకము, నేల యొక్క సారము బట్టి విడతలుగా అందించుకోవాలి. అలాగే పంట అవసరానికి అధిక మోతాదులో ఈ నత్రజని ఎరువులను గనుక అందించినట్లయితే మనకు శాకీయ పెరుగుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. తద్వారా మనకు చీడపీడల సమస్యలు కూడా చాలా ఎక్కువగా పెరుగుతాయి. అలా పెరగడం వల్ల మనకు ఎరువుల వృధా జరుగుతుంది, అలాగే దిగుబడులు కూడా చాలా వరకు తగ్గిపోతాయి.
1: మేడం ఒక్క నిమిషం, కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు చెప్పండి.
2: నమస్కారం మేడం, నా పేరు శ్యామ్ సుందర్. నా పేరు
1: శ్యామ్ సుందర్ గారు. నమస్కారం అండి.
2: ఒంగూరు మండల్, ఒంగూరు విలేజ్ మేడం మాది.
1: అట్లాగే మేడం ఉన్నారు, మీ సందేహం ఏదో అడగండి.
2: ఓకే ఓకే,
1: చెప్పండి సార్.
2: హలో నమస్కారం మేడం.
0: నమస్కారం అండి శ్యామ్ గారు, ప్లీజ్ చెప్పండి.
2: అది ఒంగూరు మండల్, ఒంగూరు విలేజ్ మేడం. మేము పల్లి వేసినాము.
0: ఓకే అండి.
2: డ్రిప్ సిస్టమ్ ద్వారా వాటర్ పెడుతున్నాము. ఒకవేళ వాటర్ సరిపోకపోవడం వల్ల చేను అంతా ఎండిపోతే దానికి ఏమన్నా నష్టపరిహారం కాకుండా క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకునే అవకాశం ఉందా వ్యవసాయ పంటలో?
0: ఉందండి, మీరు క్రాప్ ఇన్సూరెన్స్ మీరు చేసుకోవచ్చు. అందుకోసం మీరు ఏం చేస్తారంటే, మీ మండలం, మీ గ్రామానికి సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్ లేదా ఏఈఓ ఉంటారు కదండి, మీరు వాళ్ళని ఒక్కసారి అప్రోచ్ అవ్వాలి. మీరు అప్రోచ్ అవుతే కనుక మీకు దానికి తగిన సూచనలు, సలహాలు మరింతగా వాళ్ళు అందజేస్తారు. అండ్ ముఖ్యంగా మీరు ఇప్పుడు వేరేషన్గా పంట వేసా అంటున్నారు కదా, మీరు ఆ పంటకి దాని ఇంపార్టెంట్ గ్రోత్ స్టేజెస్లలో, లైక్ మీకు మంచిగా కాయ పట్టే టైం ఉంటుంది కదండి, ఆ టైంలో ఒకసారి ఎటువంటి ఇరిగేషన్ కొంచెం తక్కువ కాకుండా కొంచెం ఆ టైంలో ప్రొవైడ్ చేయడానికి చూడండి. తప్పకుండా మీకు పంట అంత ఎక్కువగా లాసెస్ లేకుండానైతే మీరు చూసుకోవచ్చు. మామూలుగానైతే మీరు ఒక ముఖ్య దశలు, 3 నుంచి 4 ముఖ్య దశలు ఉంటాయండి ఈ పంటలు. మీరు కొంచెం పంట కాలం చూసుకునేసి ఆ దశలలో మీరు ఇరిగేషన్ మరియు ఫర్టిలైజర్స్ ప్రాపర్గా అందించగలిగితే కనుక మీరు పంటను మంచిగా సంరక్షించుకోవచ్చు అండి. ఇంకొకటి శ్యామ్ గారు, ఇంకొకటి మీరు ఫర్టిగేషన్ ఇస్తూ ఉంటారు. ఇఫ్ మీకు కనుక ఏమైనా పోషక లోపాలు ఏర్పడితే కనుక ఫోలియర్ అప్లికేషన్ ద్వారా మీరు ఈ ఫార్ములా 4 ఇటువంటివి ఉంటవి కదండి, అవి కూడా ఒకసారి ఫోలియర్ అప్లికేషన్ ఇచ్చినప్పుడు కూడా మీకు మంచిగా పంటను సంరక్షించుకోవడానికి వీలవుతుందండి.
2: నష్టపరిహారం కోసం క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకునే అవకాశం ఉందా?
0: ఉందండి, ఉంది.
2: చేయాల్సి వస్తుంది ఎకరకు ఎంత ఇన్సూరెన్స్ డబ్బులు పే చేయాల్సి వస్తుందని?
0: అయితే ఇది మీకు మీ ప్రాంతం వారీగా ఆధారపడి ఉంటుంది కాబట్టి, మండలము, మీరు ఏ ప్రాంతం అవన్నీ ఆధారపడి ఉంటుంది కాబట్టి, మీకు దీనికి సంబంధించిన వివరాలను మీకు సంబంధిత ఏఈఓ కానీ ఏఓ కానీ మీరు కరెక్ట్గా ఇవ్వగలుగుతారండి.
1: శ్యామ్ గారు ధన్యవాదాలండి ఫోన్ చేసినందుకు. మేడం సూచనలు పాటించి మీరు అధిక దిగుబడులు పొందుతారని ఆశిస్తున్నాం. మేడం, ఫర్టిగేషన్ పోషకాల నిర్వహణ గురించి చెప్తున్నారు, చీడపీడల సమస్యలు పెరుగుతాయని చెప్పారు.
0: అవునండి. సరే, మనము అధికంగా నత్రజని ఎరువులను వేసుకోవడం వల్ల మనకు ఎటువంటి ఉపయోగము పంట పైన ఉండదు. మోరోవర్ మనకు ఎరువులు వృధా అవుతాయి, ఖర్చులు పెరుగుతాయి, దిగుబడి తగ్గిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం నత్రజని

0: ఎరువులను మోతాదుకు మించి వేసుకోకూడదు. ఇక డ్రిప్పులో భాస్వరం ఎరువులను చూసుకున్నట్లయితే, ఎక్కువగా మనకు బయట దొరికే భాస్వరం ఎరువులన్నీ కూడా నీటిలో కరిగే భాస్వరం ఎరువులు ఉండవు. కాబట్టి మనము దానికి నీటిలో కరిగే భాస్వరం ఎరువులు ఏంటి అని చెప్పేసి ముందుగా తెలుసుకుని దాని అకార్డింగ్గా మనము ఆ భాస్వరం ఎరువులను అందించాలి. అలాగే పొటాషియం ఎరువులను చూసుకున్నట్లయితే కనుక, పొటాషియం ఎరువుల ఎంపికలో ద్రావణీయత అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మనకు నీటి నాణ్యత, పంటకు క్లోరైడ్ ఎంతవరకు ఇదవుతుంది అనే అటువంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకునేసి అప్పుడు పొటాషియం ఎరువులను వాడుకోవాలి. క్లోరైడ్ అనేది మనకు పొటాషియం ఎరువుల్లో మనకు సహజంగానే ఉంటుంది. అది కనుక పంటకు ఎక్కువ ఇది అయినప్పుడు మాత్రము పంట పైన మనకు పోషక లోపాలు ఏర్పడము, మాడిపోవడం లాంటి అటువంటి సమస్యలను మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి పొటాషియం ఎరువుల ఎంపికలోనైనా భాస్వరం ఎరువుల ఎంపికలోనైనా కూడా మనం తగు జాగ్రత్తలు తీసుకునేసి ప్రాపర్గా కరగడము, దాని ద్రావణీయత కరెక్ట్గా చూసుకునేసి తెలుసుకునేసి మనం అందించుకోవాలండి.
1: అయితే మేడం, యాసంగి పంటల్లో ఫర్టిగేషన్ అమలు చేసే విధానం గురించి వివరిస్తారు?
0: మనము ఈ పంటలకు ఫర్టిగేషన్ అమలు చేసే ముందుగా మన సాగు భూములలో, ఇంతకుముందు చెప్పిన మాదిరిగా మన సాగు భూముల్లో ముందుగా భూసార పరీక్షను, నీటి పరీక్షను చేసుకోవాలి. భూసార పరీక్ష చేసుకునేటప్పుడు pH, EC, ఆర్గానిక్ కార్బన్ కాంటెంటు, నత్రజని, భాస్వరం, పొటాషియం మరియు ఇతర సూక్ష్మ మూలకాలైన జింక్, కాపర్, ఐరన్, మాంగనీస్, బోరాన్, మాలిబ్డినం ఇటువంటి అన్ని పోషకాలను కూడా తరువుగా మీరు టెస్ట్ చేయించుకోవాలి. టెస్ట్ చేయించుకున్న తర్వాతకి ఒకవేళ మీరు మీ పంటకి బోరుబావి వాటర్ని ఇస్తున్నట్లయితే కనుక, ఆ బోరుబావిలో ఎంత ఉప్పు నీటి శాతం ఉంటుంది, అలాగే కార్బనేట్స్ ఎంత మేర ఉంటున్నవి, బైకార్బనేట్స్ ఎంత మేర ఉంటున్నవి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వీటన్నింటిని కూడా మీరు ప్రాపర్గా మీరు టెస్ట్ చేయించుకున్న ఫస్ట్ మొదటి దశలో మీరు ఇవి టెస్ట్ చేయించుకొని తర్వాత దశలో మీరు ముందుకెళ్ళాలి. ఆ తర్వాత మీరేం చేస్తారు, టెస్టింగ్ అయిపోయింది ఇదంతా అయిన తర్వాతకి మీకు ఉన్న ఒక డ్రిప్ సిస్టమ్ ఉంటుంది, ఒక డ్రిప్ వ్యవస్థ ఉంటుంది. ఆ డ్రిప్ వ్యవస్థలో మీకు ఫిల్టర్స్ ఉంటాయి, పైప్స్ ఉంటాయి, వాల్స్ ఉంటాయి, డ్రిప్పర్స్ ఉంటాయి, వాటన్నింటి పనితీరును మీరు ఒకసారి మంచిగా చూసుకోవాలి. లేదంటే కనుక మనకు ప్రస్తుతం ఉన్న ఎల్నినో తరుణంలో మనకు వాటర్ దొరకడం కష్టం ఉంటుంది. అటువంటి వాటరు ఒకవేళ ఈ ఫిల్టర్స్, వాల్స్ ఇవి ప్రాపర్గా పనిచేయకపోతే ఒకటే చోట ఎక్కువ వాటర్ మనం వృధా అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి మీరు తప్పనిసరిగా మీ డ్రిప్ వ్యవస్థను ముందుగా చెక్ చేసుకున్న తర్వాతకనే మీరు ఫర్టిగేషన్కి వెళ్ళాలండి. ఆ తర్వాతకి మీరు ఒకవేళ కనుక ఈ డ్రిప్ వ్యవస్థ సరిగ్గా లేదు, మీరు వాటర్ ఇస్తున్నారు, ఫర్టిగేషన్ ద్వారా ఫర్టిలైజర్స్ కూడా వస్తున్నవి, ఆ టైంలో మీకు ఫర్టిలైజర్స్ క్రాప్ మొత్తంకి సరిగ్గా సమంగా అందవు. సమంగా అందకపోవడం వల్ల మనకు వాటర్ వేస్ట్ అవుతుంది, పోషకాలు అందవు, ఇంకా తదనుగుణంగా మనకు దిగుబడులు కూడా తక్కువగా వస్తాయి. ఇంకా తర్వాతకి మనకి ఈ పంటకి టెస్ట్ చేయించుకున్నారు, డ్రిప్ వ్యవస్థ తనిఖీ చేసుకున్నారు, ఇప్పుడు ఏం ఎరువులు, ఇంతకుముందు మనం అనుకున్నాం ఏం ఎరువులు ఇవ్వాలి అని చెప్పేసి నత్రజనిని చూసుకున్నట్లయితే కనుక, నత్రజని కోసం మీరు యూరియా లేదా కాల్షియం నైట్రేట్ ఇటువంటి ఎరువుల్ని మీరు అందించవచ్చు. మనం అలాగే ఇంతకుముందు చెప్పుకున్నాము, భాస్వరం కానీ పొటాషియం కానీ ఎరువులను అందించేటప్పుడు అవి తొందరగా నీటిలో కరగవు, వాటి ద్రావణీయతను చెక్ చేసుకోవాలి. వాటిలో పొటాషియం ఎరువులకైతే కనుక వాటిలో ఉండే క్లోరిన్ కంటెంట్ని చెక్ చేసుకునేసి మనం ఇవ్వాలి. అందుకోసము మనము మోనో అమోనియం ఫాస్ఫేట్, మోనో పొటాషియం ఫాస్ఫేట్ ఇటువంటి రెండు ఎరువులను మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే కనుక మన పంట వ్యవస్థకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక డ్రిప్ ద్వారా పూర్తిగా కరిగి వేరు వ్యవస్థకి చాలా అనుకూలమైన ఎరువులను మనం ఎంచుకున్నట్లయితే కనుక పోషకాలు మంచిగా సమంగా మనకు అందుతాయి, మనకు మంచిగా దిగుబడులు కూడా పొందుకోవచ్చు. అలాగే మనకి ఫర్టిగేషన్ చేసేటప్పుడు మనం డైరెక్ట్గా ఎరువులతోని ఫర్టిగేషన్ డైరెక్ట్గా చేసుకోకూడదు. ఫస్ట్ మనము ఒక ఇరిగేషన్ ఇవ్వాలి డ్రిప్తోని. ఇరిగేషన్ ఇచ్చిన తర్వాతకి తగిన తేమ మనకి మన పంటకు అందుతుంది. అలా ఇచ్చుకున్న తర్వాతకి అప్పుడు ఫర్టిగేషన్ని మనం రన్ చేయాలి డ్రిప్ సిస్టమ్ త్రూ. తర్వాతకి మళ్ళీ డ్రిప్ సిస్టమ్ త్రూ ఫర్టిగేషన్ రన్ చేసిన తర్వాతకి మళ్ళీ ఇంకొక ఇరిగేషన్ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చుకోవాలి.

0: అప్పుడు ఏమవుతుందంటే, మనం ఫర్టిగేషన్ ద్వారా ఇచ్చుకున్న ఆ ఎరువులు ఏవైతే ఉంటావో అవి క్లాగ్ అవ్వకుండా మన డ్రిప్పర్లను క్లీన్ చేయడానికి పోస్ట్ ఇరిగేషన్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. అలా చేసుకున్నట్లయితే కనుక మన డ్రిప్ వ్యవస్థను మనం ఎక్కువ కాలం సురక్షితంగా ఉంచుకోవడానికి అవుతుంది, మన పంటకి కూడా ఎటువంటి హాని లేకుండా మనం ఇచ్చేసుకోవచ్చు అన్నమాట. అందుకోసము ఈ 3-4 పాయింట్స్, ముందు పంట సాయిల్ టెస్టింగ్ చేపించుకోవడం, వాటర్ టెస్టింగ్ చేపించుకోవడం, డ్రిప్ సిస్టమ్ని ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవడము, మంచిగా ఎరువుల్ని మంచిగా కరిగే వాటిని సెలెక్ట్ చేసుకోవడము, ప్రాపర్గా ఇరిగేట్ చేసుకోవడము, ఆఫ్టర్ దట్ ఓన్లీ ఫర్టిగేట్ చేసుకోవడం అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది.
1: ఓకే, శ్రోతలకు మరొకసారి గుర్తు చేస్తున్నాము, యాసంగి పంటల్లో నీటి వనరుల సమగ్ర వినియోగానికి ఫెర్టిగేషన్ మెలకువలు అనే అంశం గురించి రైతు సోదరుల సందేహాలకు తగు సలహాలు సూచనలు అందించడానికి మన స్టూడియోస్కి విచ్చేసి ఉన్నారు హైదరాబాద్ ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వాటర్ మేనేజ్మెంట్ యూనిట్ విభాగంలో పనిచేయుచున్న శాస్త్రవేత్త డాక్టర్ కస్తూరి రాజమణి గారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 233-240852, మరొక నంబర్ 233-240853, ఇంకొక నంబర్ 295509923. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మేడం, ఇందాక మోనోఫాస్ఫేట్ అని చెప్పారు కదా, అవి ఎంత మోతాదులో వేయాలి?
0: మనము ఏ పంటకైనా కూడా మన అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ప్రతి పంటకు కూడా ఒక నిర్ణీత మోతాదు ఉంటుందండి. ఆ మోతాదును అనుసరించి మనం ఇంతవరకు చెప్పుకుంటున్నాం కదా, మనకు పంట యొక్క కాలము, మన భూమి ఏ విధంగా ఉంది, ఎర్ర నేలల నల్ల నేలల, దాని అకార్డింగ్ మనకు యూనివర్సిటీ నుంచి నిర్ణీత పోషకాలు అనేటివి నిర్ధారించబడినవి. ఆ నిర్ధారించిన మోతాదులో మాత్రమే మన భూసార పరీక్షల అనుగుణంగా అది కూడా చూసి వేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మన పంటకు నిర్ణీత మోతాదుని నిర్ణయించుకునేటప్పుడు మనం సాయిల్ టెస్టింగ్ చేపించుకోమని చెప్పి చెప్పాం కదండి. అయితే మన సాయిల్ టెస్టింగ్లో మన భూమిలో పోషకం ఏదైతే, ఒక పోషకం నత్రజని ఎరువులు వేస్తున్నామో, అప్పుడు మన భూసార పరీక్షల్లో నత్రజని లోపం గమనిస్తే గనక మనకైతే ఏదైతే నిర్ణీత ఒక పోషకాల మోతాదు ఉంటుందో ఆ నిర్ణీత పోషకాల మోతాదుకి 30% ఎక్కువగా మనం ఎరువులను వాడుకోవాలి. నత్రజని ఎరువులను 30% ఎక్కువగా వాడుకోవాలి. ఒకవేళ మన దాంట్లో మన భూసార పరీక్ష పత్రంలో నత్రజని లోపం లేదు, చాలా లోపం ఉంది, చాలా తక్కువ ఉంది అన్నట్లయితే ఎక్కువ వాడుకుంటాము. అలాగే నత్రజని ఎక్కువ ఉంది అనుకున్నాం అనుకోండి, మనం 30% తగ్గించుకుని వాడుకుంటాం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక మరొక ముఖ్య విషయం ఏంటంటే, మన ఎంటైర్ తెలంగాణలో కానీ మన భారతదేశంలో కానీ మన నేలలన్నిటిలో కూడా సేంద్రియ కర్బన పదార్థం కానీ నత్రజని కానీ లోపం ఉన్నట్లు చాలా చాలా ప్రయోగాల ద్వారా, చాలా పరిశోధనల ద్వారా మనకు నిరూపితమైంది.
1: ఓకే మేడం, ఫర్టిగేషన్లో పాటించాల్సిన సాంకేతిక జాగ్రత్తల గురించి తెలియజేస్తారు.
0: ఓకే అండి, అయితే మనం ఎప్పుడైనా కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి, ఎరువులను వేసుకునేటప్పుడు వాటి ద్రావణీయత కరిగిపోవడము అవన్నీ చూసుకున్న మాదిరిగానే ఎరువుల అనుకూలతను కూడా చూసుకోవాలండి. ఉదాహరణకి కాల్షియం నైట్రేట్ అనే ఒక ఎరువు ఉంటుంది, ఆ ఎరువును ఫాస్ఫేట్ ఎరువులతో కానీ సల్ఫేట్ ఎరువులతో కానీ ఒకటి ట్యాంకులో కలుపుకొని వేసుకోకూడదు. అలా కలుపుకొని వేసుకుంటే మనకి అవక్షేపాలు ఏర్పడతాయి, ఆ అవక్షేపాలు ఏం చేస్తాయి మనకు డ్రిప్పర్స్లలో మొత్తం క్లాగ్ చేస్తాయి. డ్రిప్పర్లను మొత్తం క్లాగ్ చేయడం వల్ల మనకు పంటకి సరైన ఇదిలో మనం పోషకాలను కానీ నీటిని కానీ అందించలేము. అటువంటి పరిస్థితులలో మనం ఫర్టిగేషన్ ఫెయిల్యూర్ కింద చూసుకుంటూ ఉంటాం అన్నమాట. అందుకే రైతులు తప్పకుండా వాళ్ళ పొలాల్లో చేసేటప్పుడు ఆ ఎరువుల మధ్యలో అనుకూలత ఉన్న ఎరువులను మాత్రమే ఒకటే ట్యాంక్లో కలుపుకొని వేసుకోవాలి. అలాగే పూర్తిగా ఎరువులను మొత్తంగా కలిపి పెట్టకుండా, అది ద్రావణీయత కంప్లీట్గా ఇది కాకుండా చూసుకొని వేసుకున్నప్పుడు కూడా మనకి ఈ డ్రిప్ వ్యవస్థకు చాలా హానికరం అన్నమాట. అటువంటి పరిస్థితులలో కూడా మనకు డ్రిప్పర్స్ క్లాగ్ అయిపోయి పాడైపోయే సమస్య ఉంటుంది. అలాగే మనం పోషకాలను అందించేటప్పుడు కూడా ఎక్కువ డోసెస్ని ఒకటేసారి అందించకూడదు. మనకు మా వాటర్ మేనేజ్మెంట్ యూనిట్ నుండి మనకు ప్రతి పంటకు ఏ

0: విధంగా పోషకాలను ఎంత మోతాదులో అందించుకోవాలి అని చెప్పేసి ఒక పర్టికులర్స్ ఉన్నామన్నమాట. అవి మీరు దయచేసి మా యూనివర్సిటీ నుంచి తీసుకునేసి దానికి అనుగుణంగా ఒకటేసారి ఎక్కువ లేదా ఒకటేసారి తక్కువ కాకుండా పంట యొక్క కీలక దశలను అనుసరించుకుంటూ తగిన మోతాదులో కొంచెం వాడుకోవాలి. అలాగే సూక్ష్మ పోషకాలను వాడుకునేటప్పుడు మాత్రము ఎట్టి పరిస్థితులలో కూడా అధిక మోతాదులో వాడకూడదు. అధిక మోతాదులో వాడుకుంటే కనుక మనకు పంటలపైన తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తవి, దిగుబడులు కూడా తగ్గిపోతూ ఉంటుంది.
1: ఓకే మేడం, సమయం అయిపోతుంది. ఈ అంశానికి సంబంధించి చివరిగా రైతులకు మీరు అందించే సలహా.
0: ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఎల్నినో అని చెప్పేసి మన రైతులు మన వ్యవసాయ ఇది చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అని చెప్పి అనుకోవచ్చు. సో ఇటువంటి కండిషన్స్లలో రైతులు వరి మరియు ఎక్కువ దీర్ఘకాలం ఉండే పంటల వైపు మరలకుండా తక్కువ డ్యూరేషన్ ఉండే పంటలను సెలెక్ట్ చేసుకొని నీటి వినియోగాన్ని కీలక దశలలో మాత్రం ఇచ్చుకుంటూ రైతులు మంచి ఆదాయాన్ని పొందగలరని ఆశిస్తున్నాను.
1: డాక్టర్ కస్తూరి రాజమణి గారు, ఇంతవరకు మీరు యాసంగి పంటల్లో నీటి వనరుల సమగ్ర వినియోగానికి ఫర్టిగేషన్ మెలకువలు అనే అంశానికి సంబంధించిన విషయాలను సమగ్రంగా వివరించారు. మీరు వివరించిన విధంగా తగిన సూచనలు పాటిస్తూ రైతు సోదరులు యాసంగి పంటల్లో నీటి వనరుల సమగ్ర వినియోగానికి ఫర్టిగేషన్ను సక్రమంగా సాగిస్తూ అధిక దిగుబడులు పొందుతారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలండి డాక్టర్ కస్తూరి రాజమణి గారు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు యాసంగి పంటల్లో నీటి వనరుల సమగ్ర వినియోగానికి ఫెర్టిగేషన్ మెళకువలు గురించి సహజ వనరులు మరియు పర్యావరణ కేంద్రం పీజేటిఏయు రాజేంద్ర నగర్, మృతికా శాస్త్రం మరియు వ్యవసాయ రసాయన శాస్త్రం శాస్త్రవేత్త డాక్టర్ కస్తూరి రాజమణి గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం విన్నారు. కార్యక్రమ అనుసంధానకర్త ఎం కృష్ణసాయి.
3: रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी है? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी। अरे पहली वाली बात कहाँ,
4: परम तो सब ही डाले हैं।
3: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
4: सच है?
3: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
4: ठीक है भाई, मैं भी आज के जैविक खेती शुरू करूँगा।
5: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
2: ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
6: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం, బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు మీ నీడా.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వికసిత్ భారత్ కార్యక్రమంలో వినండి. పిఎం రాహత్ రాహ్వీర్ పథకాల గురించి తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీ కె మురళీమోహన్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతలకు నమస్కారం. రోడ్డుపై ప్రమాదం ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఒక ప్రమాదం బాధితుడి జీవితాన్నే కాదు కుటుంబం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. అలాంటి క్లిష్ట సమయంలో సకాలంలో వైద్యం అందడం, ప్రాణాలను కాపాడటం అత్యంత కీలకం. ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించడానికి, ఆ విధానాన్ని బలోపేతం చేయడానికి అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేసిన వారికి ప్రోత్సాహం కల్పించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పిఎం రాహత్ రాహ్వీర్ వంటి పథకాలను మన ముందుకు తీసుకొచ్చింది. మరి వీటిపై మరింత అవగాహన కల్పించేందుకు మనతో పాటు తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కె మురళీమోహన్ గారు ఉన్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం అండి.
1: సార్, ముందుగా ఈ పిఎం రాహత్ పథకం

0: ప్రధాన ఉద్దేశమేంటి, అలాగే రోడ్డు ప్రమాద బాధితులకు ఇది ఏ విధంగా తక్షణ సహాయాన్ని అందిస్తుంది?
1: పిఎం రాహత్ అంటే ప్రైమ్ మినిస్టర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్ ట్రీట్మెంట్. దీన్ని సరళంగా చెప్పాలంటే ఈ రహదారి ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి డబ్బు లేకపోవటం వలన కొంచెం అటువంటి పరిస్థితుల్లో అత్యవసర వైద్యం ఆలస్యం కాకూడదనే ఒక సదుద్దేశంతో ముఖ్యంగా గోల్డెన్ అవర్ లో వైద్య చికిత్స అందించాలి అనేది ఈ యొక్క పథకం ప్రధాన ఉద్దేశం. ప్రమాదం జరిగిన వెంటనే బాధితుని కూడా సమీప డిజిగ్నేటెడ్ హాస్పిటల్, అంటే ఈ పిఎం రావత్ కింద డిజిగ్నేటెడ్ హాస్పిటల్స్ కొన్ని ఉంటాయి, వాటిలో అత్యవసర చికిత్స అందించడానికి ఈ వ్యవస్థ రూపు పొందింది. అట్లాగే ప్రతి అర్హత కలిగిన బాధితులకు కూడా 150,000 రూపాయల వరకు, గరిష్టంగా 7 రోజుల వరకు ఈ నగదు రహిత చికిత్స ఉంటుంది. ఇది ఏదైనా ఒక ప్రత్యేక రహదారిలో మోటార్ వాహనం ఏదైనా కారణంగా జరిగిన యాక్సిడెంట్ కు ముఖ్యంగా వర్తిస్తుంది.
0: సరే, అయితే ఈ పథకం కింద ఇందాక మీరు చెప్పినట్టు ఎవరు అర్హులు, అలాగే ఈ రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రతి వ్యక్తికి ఈ పథకం వర్తిస్తుందా, దీనికి సంబంధించిన ముఖ్యమైన అర్హత నిబంధనలు ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
1: ఈ మోటార్ వాహనం వినియోగం వల్ల జరిగిన రహదారి ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరి చికిత్స అవసరమైన బాధితుడు ఈ పిఎం రాహత్ కింద తీసుకోవచ్చు. అయితే కొన్ని ముఖ్యమైన నిబంధనలు దీంట్లో ఏంటంటే, ఈ ప్రమాదం అనేది మోటార్ వాహనం కారణంగా జరిగి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్ గా. అట్లాగే ఈ గాయాలకు ఆసుపత్రిలో చికిత్స కంపల్సరీ అవసరమై ఉండాలి, అంటే ఆ రీజనబిలిటీ ఉండాలి ఆ చికిత్సకు. అట్లాగే మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రమాదం జరిగిన 24 గంటల లోపల మాత్రమే అడ్మిట్ చేసిన వెంటనే ఈ పథకం అమలవుతుంది. 24 గంటలు దాటిన తర్వాత ఈ పథకం అమలు కావడానికి చాలా ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉన్నాయి. అట్లాగే చికిత్స మాత్రం కొన్ని డిజిగ్నేటెడ్ హాస్పిటల్స్ లో మాత్రమే జరుగుతుంది. అందువల్ల ప్రమాదం జరిగింది కాబట్టి ప్రతి సందర్భంలో ఏ విధమైన చికిత్స అయినా ఎప్పుడైనా పిఎం రాహత్ కింద వస్తుందని భావించకూడదు. పథకంలో ఎలిజిబిలిటీ ట్రీట్మెంట్ ప్రాసెస్ ను గుర్తించాలి.
0: సార్, అయితే ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లే విషయంలో ప్రజలకు ఎలాంటి భరోసా ఉంది? అంటే ప్రజలకు మామూలుగా ఇలాంటి విషయాల్లో ఎలా అంటే తీసుకెళ్తే మనపైన ఏమైనా కేసు నమోదవుతుందా, ఇలాంటి భయాలున్నాయి. మరి దీంతో పాటు ఇప్పుడు చికిత్స ప్రారంభించడానికి ఇందాక మీరు మాట్లాడుతూ నగదు రహితంగా అందిస్తారన్నారు, మరి ఎటువంటి డబ్బు లేకుండా ముందస్తు చెల్లింపు లేకుండా చికిత్స ప్రారంభిస్తారా?
1: డిఫరెంట్ గా అండి, ఇది ప్రజల్లో చాలా విస్తృతంగా అవగాహన కల్పించవలసింది. గతంలో ఏంటంటే ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే ముందు డబ్బు తర్వాత చికిత్స అనే ఆలోచన ఉంది. అసలు ఆలోచన పక్కన పెడితే ముందు ప్రాణం తర్వాత విధి విధానాలు, అంటే గోల్డెన్ అవర్ లో చికిత్స ప్రాణ రక్షణకు తొలి అడుగు అనేదే ఈ పిఎం రాహత్ పథకం కాబట్టి, ఆ డిసిగ్నేటెడ్ హాస్పిటల్ తీసుకెళ్తే ఎవరు కూడా అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళ ఆర్థిక స్తోమతను మిగతా ఏవి ఆలోచించకుండా వాళ్ళకి ఉచితంగా నగదు రహిత చికిత్సను అందిస్తారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇది చాలా మంచి అంశం ఈ పిఎం రాహత్లో ఇది.
0: సరే, అయితే ఈ పథకం కింద నగదు రహిత చికిత్సను అందిస్తారని చెప్పారు ఆసుపత్రులు. అయితే ఈ ఆసుపత్రులను ఎలా గుర్తించాలి, మన జిల్లాలో ఎన్ని ఆసుపత్రులు ఈ విధానంలో మనకు అందుబాటులో ఉన్నాయి, మన శ్రోతలకు తెలియజేస్తారా?
1: తప్పకుండా అండి, ఈ పిఎం రాహత్లో డిసిగ్నేటెడ్ హాస్పిటల్స్ అనేది చాలా కీలకమైన భాగం. అంటే ఏబి పిఎంజే లో ఎం ప్యానల్ హాస్పిటల్ పథకానికి సంబంధించిన నిబంధనలు చేర్చారు. అంత దూరం కాకుండా మనకి డిసిగ్నేటెడ్ హాస్పిటల్స్ 112 కాల్ చేస్తే అది అనుసంధానమై ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ కింద 112 కాల్ చేస్తే విక్టిమ్ ను ఎక్కడ తీసుకెళ్లాలనేది ఇమ్మీడియట్ గా అందరికీ తెలుస్తుంది. అక్కడ నగదు రహిత చికిత్స అందించబడుతుంది. కాబట్టి తిరుపతి జిల్లాలో కూడా ఈ డేమండ్ హెచ్ఓకు అనుసంధానమైన హాస్పిటల్స్ అన్ని కూడా 112 ద్వారా మనకి ఇమ్మీడియట్ గా తెలిసే అవకాశం ఉంటుంది మనకి.
0: సార్, మరి ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి ఆసుపత్రికి బాధితుడిని తరలించే ప్రక్రియలో ఈ 108 కానీ పోలీసులు ఇంకా రవాణా శాఖ ఈ ఆసుపత్రుల మధ్య సమన్వయం ఎలా ఉంటుంది, ఈ వ్యవస్థను మరింత వేగవంతం చేయడానికి జిల్లా స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
1: చాలా మంచి ప్రశ్న అండి. ఇది ఉమ్మడి రెస్పాన్సిబిలిటీ, ఒక శాఖ బాధ్యత కాదు ఇది. ఇది ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ చైన్. ఈ ప్రమాదం జరిగినప్పుడు ముఖ్యంగా మనకి ఏంటంటే ప్రమాద స్థలము, ఎమర్జెన్సీ కాల్, తర్వాత అంబులెన్స్, నెక్స్ట్ పోలీస్ ఆథెంటికేషన్, డిసిగ్నేటెడ్ హాస్పిటల్, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్, అంటే ఈ సిస్టమ్ ద్వారా ఉన్నప్పుడు మనకి నగదు రహిత చికిత్స అందించడానికి చాలా చక్క విలువుద్ది. ఇవన్నీ కూడా అనుసంధానమై ఉన్నాయి, ఈడార్ అనే సిస్టమ్ లో అనుసంధానమైనాయి. జాతీయ స్థాయిలో ఈ 112 ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ కూడా పిఎం రాహత్తో అనుసంధానం చేస్తున్నారు ఆల్రెడీ. ఈ ప్రమాద స్థలంలో ఉన్న వ్యక్తి బాధితుడు 112 ఫోన్ చేసి వెంటనే సమీప హాస్పిటల్ గనక వివరాలు, అంబులెన్స్ అసిస్టెన్స్ ను వెంటనే ఇమ్మీడియట్ గా పొందేదానికి అవకాశం ఉంది. అట్లాగే 108 రాష్ట్ర అత్యవసర అంబులెన్స్ ఉంది కదా వ్యవస్థ, అది పోలీస్ శాఖ, ఆరోగ్య శాఖ, రవాణా శాఖ మరియు ఆసుపత్రులు సమన్వయంతో పనిచేయటం వలన ఈ గోల్డ్ అవర్ లో క్యాజువాలిటీ టైం కూడా తగ్గేదానికి అవకాశం ఉంది. ఇది వచ్చేసి ఉమ్మడి రెస్పాన్సిబిలిటీ, రోడ్ సేఫ్టీ కోఆర్డినేషన్, యాక్సిడెంట్ డేటా, ఈడార్, డిస్టిక్ట్ రోడ్ సేఫ్టీ మెకానిజం, ఇవన్నీ కూడా స్టేక్ హోల్డర్ కోఆర్డినేషన్ లో జరుగుతుంది. దీనికి డిస్టిక్ రోడ్ సేఫ్టీ కమిటీ ఉంటుంది, దాని ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా పనిచేస్తూనే ఉంటాయి.

0: సార్, మరి ఇప్పుడు చికిత్సకు సంబంధించిన ఈ వివరాలు గానీ, ప్రమాద బాధితుడి సమాచారం గానీ, ఆసుపత్రి వివరాలు వంటి అంశాలను డిజిటల్ విధానంలో అనుసంధానం చేయడంలో ఈ పిఎం రాహత్లో ఎలా జరుగుతుంది ఈ ప్రక్రియ?
1: ఈ పిఎం రాహత్లో గొప్ప మార్పు ఏంటంటే టెక్నాలజీ బేస్డ్ ఇంప్లిమెంటేషన్. ఇదంతా కూడా ఈడార్కు సంబంధించి ఉంటుంది. ఎలక్ట్రానిక్ డీటెయిల్డ్ యాక్సిడెంట్ రిపోర్ట్ వ్యవస్థ, అది నేషనల్ హెల్త్ అథారిటీకి చెందిన ఈ టీఎంఎస్ 2.0, అట్లాగే ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్ తో అనుసంధానం ఉంటుంది అన్నమాట. ఇది హాస్పిటల్లో ఫస్ట్ బాధితుడు జాయిన్ అయినప్పుడు ఈ టీఎంఎస్ 2.0 ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ ద్వారా ఫస్ట్ యాక్సిడెంట్ రిపోర్టింగ్, తర్వాత విక్టిమ్ డీటెయిల్స్ తీసుకున్నాక నెక్స్ట్ 24 అవర్స్ లో పోలీస్ ఆథెంటికేషన్ ఇవ్వాలి. దాని తర్వాత ఇప్పుడు హాస్పిటల్ అడ్మిషన్, ఇవన్నీ కూడా యాజ్ యూజువల్ గా జరుగుతాయి. ఆ ట్రీట్మెంట్, క్లెయిమ్ పేమెంట్ అంతా కూడా ఇంకా ఏం అవసరం లేకుండా, అది తర్వాత మిగతా కూడా అవి ఇక్కడ జిల్లా కలెక్టర్ లెవెల్లో అవి బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది అనమాట. సో మేజర్ గా ఈడార్ సిస్టమ్ లో చాలా బ్యూటిఫుల్ అనుసంధానం అనే వ్యవస్థ ఇది నడుస్తుంది. అంటే ముఖ్యంగా ఇది వచ్చేసి పోలీసు, అట్లాగే హాస్పిటల్, తర్వాత రెవెన్యూ, ఈ 3 సిస్టమ్స్ మీద వెళ్ళిపోతుంది.
0: కాబట్టి బాధితుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సుగమంగా అయిపోతుంది.
1: డెఫినెట్ గా ఆసుపత్రి చికిత్స రీయింబర్స్మెంట్ పై భరోసా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేకుండా ఇటువంటి విక్టిమ్స్ ను వెంటనే కూడా హాస్పిటల్ చేర్పించడానికి అవకాశం ఉంటుంది.
0: సరే, అయితే మన పిఎం రాహత్ అమలులో మన జిల్లా స్థాయిలో ఇప్పటి వరకు మీకు ఎదురైన ప్రధాన సవాళ్లు ఏంటి? అలాగే ఈ ఆసుపత్రులు, పోలీసులు, రవాణా శాఖల మధ్య సమన్వయంలో మీరు ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా?
1: డెఫినెట్ గా, అంటే ఒక రోడ్లో యాక్సిడెంట్ అయినప్పుడు అదర్ స్టేట్ వ్యక్తి కానీ ఎవరైనా వేరే దూర ప్రాంతాల వ్యక్తులు ఉన్నప్పుడు రికార్డ్ చేస్తాము, మీ డీటెయిల్స్ ఇవ్వండి అవి ఇవి అన్నప్పుడు కూడా వాళ్ళు లేదు, మాకు అవసరం లేదు, ఎందుకంటే ఎటు పోతుందో, ఎక్కడ పోతుందో, ఎక్కడ నమోదవుతాయి, ఇవన్నీ కూడా కొంతమందికి తెలియని భయము, ఆందోళన కూడా ఉంది. కొన్ని ప్రధానంగా రిపోర్ట్ కావటం లేదు, అట్లాగే పేషెంట్ ఐడెంటిఫికేషన్ కూడా ఉండడం లేదు, ఇట్లాగే పోలీస్ ఆథెంటికేషన్ కూడా నిర్ణీత సమయంలో ఆ 24 అవర్స్ లో జరగదు. ఎందుకంటే ఆ పోలీస్ ఆథెంటికేషన్ అంటే టెక్నికల్ గా అది 24 అవర్స్ లో వచ్చిన వెంటనే అప్రూవ్ చేయడం అనేది కూడా చేయాలి. అది కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పోలీసింగ్ సిస్టమ్ కూడా. దాన్ని ఇప్పుడిప్పుడే విస్తృతంగా ప్రచారం చేసి వాళ్ళలో కూడా అవగాహన కల్పిస్తున్నారు. సో ఈడార్ మరియు హాస్పిటల్ డిజిటల్ సిస్టమ్ లో ఈ డేటా అక్యూరసీ కూడా ఇవన్నీ మెయింటైన్ చేయడానికి, అంటే కొత్తగా పథకం అమలవుతుంది కాబట్టి ఆదిలో ఉన్న కష్టాలు ఇవన్నీ కూడా పబ్లిక్ అవేర్నెస్ మరియు శాఖల మధ్య రియల్ టైం కోఆర్డినేషన్ తో ఇవన్నీ కూడా సమన్వయపరచుకుని ముఖ్యంగా అంటే ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇదంతా కూడా.
0: సార్, మరి ఇప్పుడు పిఎం రాహత్ తో పాటు మనం ఈ రాహవీర్ పథకం గురించి కూడా వింటున్నాం. అసలు ఈ రాహవీర్ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటి?
1: అంటే మెయిన్ ముఖ్యంగా పిఎం రాహత్ పథకం పెట్టిండేదే ఒక విక్టిమ్ కి సహాయం చేయాలని చెప్పేసి. ఒక విక్టిమ్ కి సహాయం చేయాలన్నప్పుడు బాధితుడిని హాస్పిటల్ లో చేరిస్తే లేకపోతే పోలీస్ స్టేషన్ నుంచి మనకు ఏమైనా సమస్య వస్తుంది అనే భయం చాలా మందికి ఉంటుంది. జనరల్ గా పోలీస్ కేసు, కోర్టు భయము, ఆసుపత్రి ఖర్చు, ఇవన్నీ ఎక్కడ వాళ్ళ మీద ఉంటుందో అనే భయం అనేది ఉంటుంది. సో ఈ భయాలంతా తొలగించి ప్రమాద బాధితుడిని కాపాడటం ప్రతి పౌరుడి మానవ బాధ్యత కిందికి రహవీర్ అనే దాన్ని మనం గుర్తించి దాని ప్రధాన ఉద్దేశంగా పెట్టి, అంటే ఇమ్మీడియట్ గా యాక్సిడెంట్ అయిన వెంటనే ఆ వ్యక్తిని హాస్పిటల్లో చేర్పించిన వ్యక్తి మీద ఎటువంటి భయాందోళన అవసరం లేదనేది ఈ యొక్క రహవీర్ యొక్క ప్రధాన ఉద్దేశం. వాళ్ళకి 25,000 రూపాయల నగదు బహుమతి కూడా ఉంటుంది. అంటే వాళ్ళని ఐడెంటిఫై చేయాలా, అదొక సిస్టమ్ సెపరేట్ గా ఉంటుందండి.
0: సార్, మరి ఇప్పుడు ఈ ప్రమాదం జరిగినప్పుడు ఈ గోల్డెన్ అవర్ అని వింటుంటాం, ఈ గోల్డెన్ అవర్ అంటే ఏంటి? అలాగే ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఈ తొలి గంటలో బాధితుడికి వైద్య సహాయం అందించడం ఎంతవరకు కీలకం అంటారు?
1: ఈ గోల్డెన్ అవర్ అంటేనే తీవ్రమైన గాయం జరిగిన తర్వాత ఒక కేవలం ఒక మొదటి గంట అనమాట. అది తక్షణం అతన్ని హాస్పిటల్ చేర్చగలిగితే ఆ తీవ్రమైన రక్తస్రావం, తలగాయము, ఛాతి గాయం కానీ, వెన్నెముక గాయం కానీ, అవి ఏవైనా కానీ అవి ఆ పరిస్థితుల్లో చాలా కీలకమైన అంశాలు కాబట్టి వాటికి సత్వరమే మనం ట్రీట్మెంట్ ఇవ్వాలా. సో తక్షణ వైద్య సహాయం అందితే ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ గోల్డెన్ అవర్ లో ఇమ్మీడియట్ గా చేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఎప్పుడు కూడా ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి చేరే సమయాన్ని తగ్గిస్తేనే అది గోల్డెన్ అవర్ కిందకి వస్తుంది మనకి.
0: సార్, మరి ఇప్పుడు ఒక సాధారణ పౌరుడు ప్రమాద బాధితుడికి సహాయం చేయాలనుకుంటే చట్టపరంగా లేదా పోలీసుల పరంగా వారికి ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతాయని వాళ్ళు భయపడుతుంటారు. ఈ భయపడాల్సిన అవసరం ఇప్పుడు ఉందా? అలాగే ఈ గుడ్ సమారిటన్ కు ఉన్న రక్షణలు, హక్కుల గురించి వివరించగలుగుతారా?
1: డెఫినెట్ అండి, ఎటువంటి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనకి గుడ్ సమారిటన్ కి కొన్ని రక్షణలు కల్పించబడ్డాయి. మోటార్ వెహికల్ యాక్ట్ 134A కింద కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. ఎవరైనా సరే ఆ టైంలో ఆ బాధితుడికి సహాయం చేసిన వ్యక్తి ఎప్పుడు కూడా సివిల్ లేదా క్రిమినల్ లయబిలిటీకి ఎప్పుడు గురి కాకూడదు. ఫస్ట్ బేసికల్ గా అది చాలా ఇంపార్టెంట్. సెకండ్, ఆసుపత్రిలో అనవసరంగా అతన్ని నిలిపేయకూడదు. అతని వ్యక్తిగత వివరాలు బలవంతంగా అడగరాదు. అట్లాగే బాధితుడి చికిత్స కోసం డబ్బు చెల్లించమని అతన్ని బలవంతం చేయరాదు. పోలీసు విచారణ అవసరమైతే కూడా అతని సమ్మతితో సాధారణంగా విచారణ చేయొచ్చు. కోర్టుకు అతను వస్తానంటే తీసుకోవచ్చు, లేదు అంటే కనుక కేవలం ఆ యొక్క గుడ్ సమరిటన్ యొక్క సమ్మతితో మాత్రమే

0: ఏదైనా చేయగలగాలి కానీ ఆర్ అదర్వైజ్ ఏది చేయకూడదు. అందుకే ప్రజలు గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే, సహాయం చేస్తే కేసులో ఇరుక్కుంటాననే భయంతో ప్రాణాన్ని కోల్పోయేలాగా చేయకండి. మనకి ఈ గుడ్ సమరిటన్ అనేది ఈ చట్టం చాలా అన్ని విధాలుగా మనకు రక్షణ కల్పించింది కాబట్టి దయచేసి ఈ 134A నియమ నిబంధనలన్నీ కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి. ఈ సివిల్ లైబిలిటీ ఏ లైబిలిటీ ఉండదని చెప్పేసి మరొకసారి చెప్తున్నా.
1: కాబట్టి ఈ సహాయం చేయాలనుకునే వాళ్ళు ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా తక్షణం సహాయం అందించవచ్చు అంటారు.
0: అబ్సల్యూట్
1: సార్. మరి ఇప్పుడు రాహువీర్గా గుర్తింపు పొందడానికి ఏ ఏ ప్రమాణాలున్నాయి? అంటే ఇప్పుడు సహాయం చేసే వారికి ఏమైనా ప్రత్యేకంగా ఈ ప్రమాణాలుంటే వాళ్ళు రాహువీర్గా వాళ్ళని గుర్తించబడతారా? అలాగే ఈ ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి తరలించిన వ్యక్తి తన సహాయాన్ని ఎలా నమోదు చేసుకోవాలి? మరి చివరిగా ఇది ఎవరి ద్వారా ధృవీకరణ జరుగుతుంది?
0: చాలా మంచి ప్రశ్న అండి. ఈ రాహువీర్ అవార్డు కోసం ఇప్పటి వరకు ఐడెంటిఫై చేయాలంటేనే చాలా కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే ఈ రాహువీర్ అవార్డు కోసం మనం సాధారణంగా ఎవరు ఇటువంటి పనులు చేస్తున్నారు అని ఆలోచిస్తే వాళ్ళ యొక్క వివరాలు ఎక్కడ కూడా నమోదు కావటం లేదు. కానీ దానికి మన గోల్డెన్ అవర్లో ఆసుపత్రిలో చేర్పించినప్పుడు ఆ ట్రామా కేర్ కూడా ఇమీడియట్గా తరలిస్తారు కదా, అప్పుడు ఆ కీలక పాత్ర పోషించిన ఆ వ్యక్తి యొక్క వివరాలని అక్కడ మెడికల్ అథారిటీస్ కంపల్సరీగా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలా. ఆ సహాయం చేసిన వ్యక్తి వివరాలని అప్పుడు ధృవీకరించుకుని ఆ ప్రక్రియ ద్వారా అనంతరం జిల్లా స్థాయిలో అప్రైజల్ మెకానిజం అనేది ఉంటుంది. దాని ద్వారా ఆ పరిశీలన ద్వారా మనము నిర్ధారణ చేసి ఆ ఈడార్లో కూడా ఎంట్రీ ఉంటుంది ఆ వ్యక్తి యొక్క వివరాలు. సో అప్పుడు అతని గుడ్ సమరిటన్ గా మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది.
1: సార్ మరి చివరగా ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజల బాధ్యత కూడా చాలా కీలకం. మరి ప్రమాదం జరిగినప్పుడు బాధితుడి ప్రాణాన్ని కాపాడేందుకు ప్రతి పౌరుడు పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు మన శ్రోతలకు తెలియజేస్తారా?
0: రోడ్ సేఫ్టీ ఇస్ ద యునైటెడ్ రెస్పాన్సిబిలిటీ. అది అందరి సామాజిక బాధ్యత. దాన్ని అందరం గుర్తుపెట్టుకోవాలా. ఫస్ట్ బేసికల్ గా 112కి ప్రతి పౌరుడు కూడా కాల్ చేయాలా. అట్లాగే గోల్డెన్ అవర్ని ఎప్పుడు కూడా వృధా చేయకూడదు. భయపడకుండా సహాయం చేయాలి. శ్రోతలందరికీ నా హృదయపూర్వక విజ్ఞప్తి ఏంటంటే, రోడ్డు ప్రమాదాన్ని పూర్తిగా నివారించడం అనేది మన ప్రధాన లక్ష్యం. అయితే ప్రమాదం జరిగిన తర్వాత ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం మన ముందుకొస్తే దాన్ని జీవితంలో ఎప్పుడూ వదులుకోకూడదు. అంతకంటే మనకు అవకాశం ఇంకా వేరే రాదు కూడా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అట్లాగే బాధితుడికి డబ్బు అడ్డం కాకుండా చికిత్సే వ్యవస్థ కూడా ఉంది. దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలా. రాహువీర్ అనేది బాధితుడు సహాయం చేసి పౌరుని గౌరవించే వ్యవస్థను కూడా ప్రభుత్వం మనకిచ్చింది. గోల్డెన్ అవర్ యొక్క విలువను తెలుసుకోవాలి. కాబట్టి మనం అందరం కలిసి ఒక రహదారి భద్రతా సంస్కృతి నిర్మిద్దాం. ప్రమాదం జరగకుండా నివారిద్దాం. ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు. ప్రతి నిమిషము విలువైనదే. ప్రతి ప్రాణము అమూల్యమైనదే.
1: ధన్యవాదాలు సార్. మరి మీరు ఇందాక చెప్పినట్టు ఇది సామాజిక బాధ్యత అని మీరు తెలియజేశారు. తప్పకుండా మన కార్యక్రమం విన్న శ్రోతలందరూ కూడా ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా ఇటువంటి ప్రమాదాలు ఏవైనా జరిగితే తక్షణమే సహాయం అందించడానికి సంకోచించకుండా ఆ బాధితుడికి వెంటనే సహాయం అందించాలని కోరుకుంటూ నమస్కారం సార్.
0: నమస్కారం. ధన్యవాదాలు.
2: మీరింతవరకు పిఎం రాహత్ రాహువీర్ పథకాల గురించి తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీ కె మురళీమోహన్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఆకాశవాణి సమయం 8 గంటలు కావస్తుంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహనం సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి రిలే విందాం.

0: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రామానుజాచార్యులు, డాక్టర్ పిటిజి రంగరామానుజాచార్యులు. వినండి సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ సంభ్రమంలో ఈనాడు సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించి ఇప్పుడే దక్షిణ మాడవీధి చివర నుండి పశ్చిమ మాడవీధిలోకి చేరుకున్నారు అనంతాళ్ళు వారి తోట దగ్గరలో. మరి రాజాధిరాజ రాజాయ

0: అని అన్నట్లుగా రాజరాజు అయినటువంటి ఆ సర్వభూపాలకుడైన శ్రీనివాసుడు ఉభయ దేవేళ్లతో కూడి చక్కగా తిరుమాడ విధులలో విహరిస్తూ ఉంటే వరుణదేవుడు కూడా ఆనందించి చక్కని చినుకలను కురిపిస్తూ ఉన్నాడు. మనకు వేదం చెబుతుంది, తృప్తిరితి వృష్టౌ బలమితి విద్యుతి యశ ఇతి పశుషు అని అంటూ దేవతలకు తృప్తి కలిగితే గనక చక్కటి వర్షాన్ని కురిపిస్తారట. అంటే ఆ వర్షము కూడా ఏదో ప్రచండమైనటువంటి వర్షము కాదు, చన్నలైనటువంటి చల్లని చినుకులు కురిపిస్తాడు దేవతలు. అలాగా మరి దేవతలు ఈ సర్వభూపాల వాహనాన్ని చూచి తమ ఆనంద వృష్టిని ఈ తిరుమాడ విధులలో తిరుమలలో కురిపిస్తూ ఉంటే భక్తులందరి యొక్క గోవిందనామ స్మరణల మధ్య ఉభయ దేవేళ్లతో కూడి చక్కనైనటువంటి ఆ సర్వభూపాల వాహనంలో స్వామివారు పశ్చిమమాడ వీధిలో మునుముందుకు సాగుతూ ఉన్నారు. అసలు భూమిని పరిపాలించేటటువంటి వాడు ఎవరు అంటే మనం రాజు అని చెబుతూ ఉంటాం ఆయా ప్రాంతాలను పరిపాలించే వారిని. మరి వీళ్ళందరినీ పరిపాలించే వారిని చక్రవర్తి అని చెబుతూ ఉంటాం. అయితే అసలు నిజంగా భూమిని పరిపాలించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడే. ఎందుకంటే ఆయన యొక్క అన్ని అవతారాలలోనూ కూడా ఈ భూమి యొక్క భారాన్ని తగ్గించడం కోసం, భూభారాన్ని తగ్గించి భూమికి ఆనందాన్ని కలుగు చేయటం కోసమే స్వామివారు తన అవతారములన్నీ కూడా ధరించాడు. అటువంటి సర్వభూపాలకుడైనటువంటి స్వామివారు సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించారు. ఏమిటి ఇందులో ఉన్న ఆంతర్యము అంటే సమస్తమైనటువంటి రాజ్యములను పరిపాలించే భూపాలకులే. ఈనాడు మనందరికీ కూడా పాలకుడైనటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణుడు. ఎందుకంటే నా విష్ణు పృథివీపతి అని అంటున్నది కావున విశ్వంశ లేనటువంటి వాడు నాయకుడు కాలేడు, విశ్వంశ లేనటువంటి వాడు భూమిని పరిపాలించలేడు. కావున విష్ణువు యొక్క అనుగ్రహంతో మనకు ఈ భూమిని పరిపాలించేటటువంటి అవకాశం వచ్చినదని ఆయా ప్రాంతములను పరిపాలించేటటువంటి రాజులందరూ కూడా తమ పుణ్య వశము చేత తామే ఒక వాహనంగా మారి తమకు అధినాయకుడైనటువంటి వెంకట నాయకుణ్ణి సేవిస్తూ ఉన్నారు. ఈ విధంగా సమస్త సర్వభూపాలకులు కూడా స్వామివారికి వాహనమై తమను పరిపాలించేవాడు సర్వలోకపాలకుడు శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడే అనే విషయాన్ని తెలియజేస్తూ మరి ఈ సర్వభూపాల వాహనాన్ని వాహనంలో స్వామిని సేవిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆ సర్వభూపాల వాహనాన్ని పరికించినట్లయితే నడిచేటటువంటి దేవాలయములాగా గోచరిస్తూ ఉన్నది. అలాగే దేవాలయం ముందు ఉండే రాజగోపురం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ రాజగోపురములాగా చక్కని మందిరములాగా దేవాలయంలాగా ఆ సర్వభూపాల వాహనం సువర్ణ ఖచితంగా గోచరిస్తూ ఉంటే ఆ సర్వభూపాల వాహనంలో స్వామివారు చక్కటి గజమాలను ధరించి ఉభయ దేవేళ్లతో కూడినటువంటి వాడై మరి దర్శన భాగ్యాన్ని కలగజేస్తూ అందులో ఈనాడు వేణువును ధరించినటువంటి గోపాలకృష్ణుడిలాగా మనకు గోచరిస్తూ ఉన్నాడు స్వామివారి యొక్క అవతార విశేషం. ఎందుకు అంటే కృష్ణుడు అంటే పరిపూర్ణ అవతారంగా చెబుతారు. అంటే మిగతా అవతారాలన్నీ కూడా స్వామివారి అవతారాలైనప్పటికీ కూడా కృష్ణావతారాన్ని ఆ శ్రీమన్నారాయణుని యొక్క పరిపూర్ణమైనటువంటి అవతారంగా తెలియజేస్తారు. ఆయన లీలామానుష విగ్రహుడిగా తెలియజేస్తారు. అంటే మిగతా అవతారములలో ఆయా సందర్భానుగుణంగా స్వామివారు ఆ మాయను ప్రదర్శించినప్పటికీ కృష్ణావతారంలో మాత్రం తాను స్వయంగా పరమాత్మను అనే విషయాన్ని తానే ప్రకటించి తన లీలను పరిపూర్ణంగా ప్రదర్శింపజేసి ఈ భూభారాన్ని తగ్గించడానికి అవతరించాడు స్వామి. మరి భూపాలకుడైనటువంటి స్వామి సర్వభూపాలకుల యొక్క వాహనాన్ని అధిష్ఠించి పశ్చిమ మాడ వీధిలో మునుముందుకు సాగుతూ ఉంటే మరి ఆ అవతార విశేషములను రంగరామానుజ స్వామి వారి యొక్క వాణిలో మరింతగా తెలుసుకుందాం. అయ్యా అందుకోండి.
1: కృష్ణ రక్షతునో జగత్త్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామ రసత్రవో వినిహతః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్ఠతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. కలియుగ వైకుంఠం ప్రత్యక్షమైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క అర్చావతార దివ్య స్థలం తిరుమల క్షేత్రంలో ఈనాడు నవరాత్రి బ్రహ్మోత్సవం.

0: దేవాలయంలో నాలుగవ రోజు సాయంకాలం స్వామివారు సర్వభూపాల వాహనంలో రుక్మిణీదేవి సత్యభామలతో కలిసి సర్వభూపాల వాహనంలో సర్వభూపాలుడై చక్కగా తిరువీధులలో వేంచేస్తున్నాడు. మనందరికీ చక్కనైనటువంటి దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు స్వామి. శ్రీమన్నారాయణుడు తన యొక్క స్వరూప రూప గుణ విభూతులను లోకంలో అందరికీ తెలియజేయటం కోసం అనేక రకాలైనటువంటి అవతారాలు ఎత్తాడు. అందులో ప్రధానమైనటువంటిది అర్చావతారం. అర్చావతార సర్వేషాం బాంధవో విష్ణు బంధు అంటుంది మనకి శాస్త్రం. అర్చావతారంలో స్వామి మనందరినీ అనుగ్రహించడం కోసం ఈ తిరుమల సప్తగిరులలో అవతరించాడు. అలా అవతరించినటువంటి స్వామివారి యొక్క ఈ బ్రహ్మోత్సవాలలో స్వామి ఈనాడు శ్రీకృష్ణుడిగా గోపాలుడిగా మనకి దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆయన స్వామి ఆవులను కాపాడేటటువంటి వాడు, ఆవులను గోరక్షించేవాడు అని. గోశబ్దానికి సంస్కృతంలో ఆవు అనే మాత్రమే కాదు భూమి అనేటటువంటి అర్థం కూడా ఉన్నది. కాబట్టి భూపాలకుడు గోపాలకుడు అంతేకాదు గోపికా పాలకుడు కూడా ఆయనేట. ఆనాడు కృష్ణావతారంలో శ్రీకృష్ణుడు అవతరించే సమయానికి ఆ రేపల్లెలో 500,000 ఇళ్లున్నాయంట. ఆ 500,000 ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ శ్రీకృష్ణుడే పాలకుడుగా అవతరించాడు అంటారు మనకి పూర్వాచార్యులు. అటువంటి వైభవం కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈనాడు సర్వభూపాల వాహనం. మన ఇక్కడ ఈ సర్వభూపాల అనే శబ్దం ఎంతో విశిష్టమైనటువంటిది, మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఒకనొక భూపాలుడు, ఆయన కూడా రాజు. అంతేకాదు ఆయన చక్రవర్తిగా కీర్తింపబడ్డాడంటారు మనకి. ఆ మధురానగరాన్ని మధురానగరాన్ని ఆయన పట్టణంగా చేసుకుని రాజధానిగా చేసుకుని అద్భుతమైనటువంటి పరిపాలన చేసినటువంటి స్వామి ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఆ స్వామి యొక్క లీలలను మనం తెలుసుకోవాలంటే ముందుగా ఆ బాల్యం నుంచి ఆయన యొక్క లీలలను మనం స్మరించుకోవాలి. అంతేకాదు శ్రీకృష్ణావతారం పరిపూర్ణ అవతారం అంటారు. శ్రీరామావతారంలో కొన్ని రకాల పరిధులు స్వామికి ఉన్నప్పటికీ ఏ రకమైనటువంటి అవధులు, పరిధులు, నియమాలు లేనటువంటి దివ్యావతారమే ఈ శ్రీకృష్ణావతారం. అంటే ఆయన ఒకసారి తన యొక్క స్వామిత్వాన్ని చూపించాడు, మరొక చోట తన యొక్క నైచ్యాన్ని చూపించాడు, అంటే తన యొక్క తక్కువతనాన్ని. అనంతకోటి బ్రహ్మాండ నాయకత్వాన్ని చూపించాడు, ఏమీ తెలియని అమాయకత్వాన్ని చూపించాడు అదే చోట. అటువంటి వైలక్షణ్యం కలిగినటువంటి దివ్య అవతారం శ్రీకృష్ణావతారం. కృషి భూవాచక శబ్ద నశ్య నిర్వృతి వాచక అంటుంది మనకి శాస్త్రం. కృషి అనేటువంటి శబ్దానికి భూమి అని అర్థం. ఈ భూమి మీద అవతరించినటువంటి వాళ్ళ యొక్క సమస్త పాపములను నశింపజేసేటటువంటి ఆ నామమే కృష్ణ నామం అంటారు మనకి. అందుకనే హే కృష్ణ, హే యాదవ, హే సఖ, హే మాధవ, హే ముకుంద, హే మురారే అని కులశేఖర ఆళ్వార్లు కూడా శ్రీకృష్ణుని యొక్క పలు దివ్య చేష్టితములకు సంబంధించినటువంటి నామాలను తెలియజేశారు ముకుందమాల అనేటటువంటి దివ్య ప్రబంధంలో. ముకుందుడు శ్రీకృష్ణ పరమాత్మకు ముకుందుడు అని పేరు. ముంచ కుంచ దదాతి ఇతి ముకుంద అంటే అపరిమితమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాడు ముకుందుడుట. ఆ ముకుందుడు ఈనాడు మనకి తిరువీధులలో, తిరుమల తిరువీధులలో వేంచేయుచున్నాడు. పశ్చిమ దిక్కున ఉన్నటువంటి వీధిలో నుంచి స్వామి, అదేవిధంగా ఉత్తర దిక్కుకి స్వామి బయలుదేరేటటువంటి ఈ సమయంలో స్వామివారి యొక్క మరికొన్ని లీలలను చక్కగా తెలియజేయవలసిందిగా రామానుజాచార్యుల వారిని కోరుకుంటున్నా. అందుకోండి స్వామి.
1: ధన్యవాదాలు స్వామి. కృష్ణ ఏవ హి లోకానాం ఉత్పత్తిరపి చావ్యయః కృష్ణస్య హి కృతే భూతం ఇదం విశ్వం చరాచరం. ఇది మహాభారతంలో సభాపర్వంలో చెప్పినటువంటి విశేషం. చెప్పిన వారెవరో కాదు, సాక్షాత్తు భీష్మాచార్యుల వారే. ఎందుకంటే మరి ధర్మరాజు రాజసూయాగం చేస్తున్నటువంటి సందర్భంలో రాజసూయము అని అంటే ఏదో తమ రాజ్యంలో తాము చేసుకునేటువంటి యాగము కాదు, సమస్తమైనటువంటి రాజులు కూడా వచ్చి వీరి యొక్క రాజరికాన్ని, చక్రవర్తిత్వాన్ని అంగీకరించి వీరికి అనుయాయులుగా ఉంటాము అని చెప్పి వాళ్ళందరూ కూడా ఒప్పుకోవటం. అంటే తమ రాజరికాన్ని సమస్తమైనటువంటి రాజులు కూడా ఒప్పుకుని ఆ యజ్ఞంలో పాల్గొంటారు. అది రాజసూయ యాగం. మరి అటువంటి రాజసూయ

యాగంలో సమస్తమైనటువంటి రాజన్యుల యొక్క చక్రవర్తుల యొక్క సమక్షంలో మరి ఎవరికి అగ్రపూజ చెయ్యాలి అని అంటే, భీష్మాచార్యుల వారు అదేవిధంగా ధర్మరాజు వీళ్ళందరూ కూడా అనుకున్నది కృష్ణుడే అగ్రపూజకు అర్హుడు అని చెప్పి. అంటే ఎంతమంది రాజులు ఉన్నా ఎంతమంది చక్రవర్తులు ఉన్నా అందరికీ కూడా ఆధారం.

శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మే ఈ రాజసూయ యాగంలో అగ్ర పూజకు అర్హుడు అని చెప్పి ఘంటాభసంగా నిశ్చప్రజంగా బల్లగుద్ది చెప్పారు అందరూ కూడా భీష్మాచార్యుల వారు. వారు మరి శిశుపాలుడు మొదలైనటువంటి వాళ్ళు అధిక్షేపిస్తే తమ రాజరికాన్ని చూపించి ఆ శిశుపాలుని యొక్క 100 తప్పులు కాచిన తరువాత అతనిని కూడా వధించాడు, అతనికి మోక్షాన్ని అనుగ్రహించాడు. ఆ తర్వాత అందరి సభలో ధర్మరాజు చేత అగ్ర పూజలు అందుకుని రాజసూయాగాన్ని పరిపూర్ణంగా విజయవంతంగా చేసి ధర్మరాజుని చక్రవర్తిని చేసినటువంటి వాడు ఆ పరమాత్మ శ్రీకృష్ణుడు. మరి చక్రవర్తి గొప్పవాడైతే చక్రవర్తినే చేసినటువంటి వాడు అంతకు మించినటువంటి వాడు కదా. అందుకనే కదా పాండవులు ఎల్లప్పుడూ కూడా ఆ పరమాత్మనే కృష్ణ పరమాత్మనే నమ్ముకుని ఉన్నారు. మరి అంతేకాదు రామావతారంలో కూడా ఒకనొక సందర్భంలో జటాయు మోక్ష సందర్భంలో గచ్చలోకాన్ అనుత్తమాన్ అని చెప్పి రాముడు అంటాడు. అంటే నా చేత ఆజ్ఞాపించబడినటువంటి నా చేత అనుగ్రహించబడినటువంటి ఓ జటాయు నీవు ఉత్తమ లోకాలను పొందెదవుగాక, స్వర్గాది లోకములను మోక్షమును పొందెదవుగాక అని చెప్పి అంటారు. ఈ సందర్భంలో పెద్దలకు ఒకనొక ప్రశ్న వస్తుంది, ఏమండి రాముడు రాజుగా ఉన్నటువంటి వాడు, అందులోనూ కూడా మానవుడిగా ఉన్నటువంటి వాడు, మానవుడిగా ఉన్నటువంటి రాముడు జటాయువుకి మోక్షాన్ని ఏ విధంగా ఇస్తాడు, ఆ అధికారం ఎక్కడది, పైగా రాముడు ఉన్నది భూలోకంలో అయితే ఉత్తమ లోకాలు నీకిస్తున్నాను అని చెప్పి ఆ ఉత్తమ లోకాల మీద అధికారం ఉన్నవాడిలా ఎలా మాట్లాడగలుగుతాడు అని ప్రశ్నిస్తే దానికి సమాధానం, చక్కటి సమాధానం చెప్పారు నడివీధి భట్టారకుని. ఆ రాజుగారు అడిగినప్పుడు ఆ భట్టారకులు వారు చెప్పినటువంటి సమాధానం, రాముడు కేవలం భూమికి అంటే ఈ భూలోకానికే అయోధ్యానగరానికే కోసల రాజ్యానికి మాత్రమే రాజు కాదు, సమస్తమైనటువంటి లోకములకు కూడా రాజు అని అన్నారు. ఎలాగండి అని అంటే సత్యేన లోకాన్ జగతి దీనాన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయా వీర ధనుషా యుధిశాత్రవాన్. రాముడు తన సత్యవాక్ పరిపాలనతోటి సమస్త లోకములను కూడా గెలుచుకున్నాడు. ఎలాగండి అనంటే ఇంద్రాది దేవతలు కూడా ఆయా సందర్భానుగుణంగా కొన్ని సందర్భాల్లో నిజాన్ని మాట్లాడకుండా ఉండి ఉండవచ్చును, బ్రహ్మాది దేవతలు కూడా నిజాన్ని మాట్లాడకుండా ఉండి ఉండవచ్చును, కానీ రాముడు తన సత్యవాక్ పరిపాలనతోటి సత్యసంధతతోటి సమస్త లోకములలో ఉన్నటువంటి వారి కంటే కూడా తానే గొప్పవాడిగా సత్యవాక్ పరిపాలకుడిగా ఉంటూ సమస్త లోకములను కూడా తాను గెలుచుకున్నాడు. అందుకనే ఉత్తమ లోకాలు కూడా రాముడి యొక్క అధీనము కావునా, ఆ ఉత్తమ లోకములను జటాయువుకి అనుగ్రహిస్తూ జటాయు నీ ఉత్తమ లోకాలను పొందుతావు అని చెప్పి అన్నారు. మరి అటువంటి సకల లోక నాయకుడైనటువంటి స్వామివారు ఈనాడు సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించి తిరుమాడ వీధులలో విహరిస్తూ ఉంటే ఆ వాహన విశేషములను మనం ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుండి వింటూ భక్తి పారవశ్యంతో స్వామివారికి గోవిందనామస్మరణ చేస్తూ స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. ఈ సర్వభూపాల వాహనాన్ని వీక్షించడం ద్వారా మనకు ఏదైనా అధికారికమైనటువంటి ఇబ్బందులు కనుక మనకు ఉన్నట్లయితే ఆ అధికారికమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. పాలకుల యొక్క అనుగ్రహానికి పాలకుల యొక్క ఆదరానికి మనం పాత్రులమవుతాము అని చెప్పి అంటున్నారు. మరి ఆ విధంగా తమ చెవులనే కన్నులుగా చేసుకుని వింటున్నటువంటి ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా ఆ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేది కలుగుతుంది. అంతేకాదు మరి కృష్ణావతారంలో ముఖ్యంగా సర్వభూపాల వాహనంలో కృష్ణుణ్ణే ఉంచడంలో ఉన్నటువంటి కారణం ఏమిటి అంటే అక్కడ గోవర్ధనగిరిని ఎత్తిన తర్వాత అంటే శ్రీకృష్ణుని యొక్క ఆధిపత్యాన్ని లేకపోతే శ్రీకృష్ణుడు ఆ నందమ్మరిదిల్లో ఉన్నటువంటి వారందరి చేత గోవర్ధనగిరికి పూజ చేయించడాన్ని సహించలేనటువంటి ఇంద్రుడు భీభత్సమైనటువంటి ప్రకృతి వైపరీత్యంతో ఆ వర్షాన్ని కురిపిస్తే మరి పరమాత్మ గోవర్ధనగిరినే తన చిటికెన వేలుతో ఎత్తి అందరినీ కూడా సంరక్షించాడు. ఎంత ప్రభావం చూపించినప్పటికీ కూడా నా పాదపోన్మూలన శక్తిరమ శిలోచ్చయే మూర్ఛతి మారుతస్య అని చెప్పినట్లుగా ప్రచండమైనటువంటి వాయువు పెద్ద పెద్ద చెట్లను పెకలించవచ్చును గాక, కానీ కొండను కదల్చలేదు కదా,
మరి ఇంద్రుడు కూడా తన మేఘములతోటో లేకపోతే దిక్పాలకులతోటో సామాన్యమైనటువంటి వారిని

0: భయపెట్టవచ్చును, కాని శ్రీకృష్ణుడిని భయపెట్టలేడు కదా. కావున ఆ శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన తరువాత తానేమీ కూడా తాను చెయ్య శ్రీకృష్ణుని విషయంలో తానేమీ చెయ్యలేను, ఆయన పరమాత్మ, ఆయనకు అపచారం చేశాను అనే భావనతోటి ఇంద్రుడు చేతులు కట్టుకుని మరి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చి, పితా గురుస్త్వం జగతామధీశ దురత్యయ కాల ఉపాత్తదండ హితాయచేచ్ఛాతన్ అనుభూ. అంటే ఇక్కడ హితముతోటి, హితము అంటే లోకములను, లోకములకు హితములు చేకూర్చడం కోసమే నీవు అవతరించావు స్వామి, ఆ విషయాన్ని నేను గ్రహించలేక నిన్ను పరీక్షించినట్లుగా నీ మీద నా ప్రభావం చూపిద్దామనుకున్నాను, కానీ నాకు నా ఇంద్ర పదవిని ఇచ్చిందే నీవు, కాబట్టి నీ దగ్గర నా ప్రభావం ఎలా ఉంటుంది, నన్ను మన్నించవయ్యా, ఇక నుంచి నాకు కూడా ఇంద్రుడివి నీవే అని అంటూ సమస్తమైనటువంటి ఆ దేవతలు వచ్చారు. కామధేనువు వచ్చింది, ఆ కామధేనువు యొక్క క్షీరంతో అదే విధంగా ఐరావతం వచ్చింది, గంగాజలాన్ని తీసుకుని వచ్చింది. ఆ ఐరావతము కుంభములతోటి గంగాజలాన్ని ఎత్తి శ్రీకృష్ణుని యొక్క శిరస్సును ఉంచితే కామధేనువు యొక్క చక్కటి క్షీరముతోటి ఆ గంగాజలములతోటి ఇంద్రుడే స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మకు పట్టాభిషేకం చేశాడు. దానినే గోవింద పట్టాభిషేకము అని అంటారు. ఆ సందర్భంలో కామధేనువు పరమాత్మను కీర్తిస్తుంది. చూడండి, ఇక్కడ సమస్తమైనటువంటి కోరికలను తీర్చేది కామధేనువు అయితే కామధేనువు యొక్క కోరికను కూడా తీర్చినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకనే మరి ఆ సర్వభూపాల వాహనంలో కేవలం ఈ భూమిని పరిపాలించే వాడు కాదు, ఇక్కడ భువనము భూమి అనేదానికి సమస్త లోకములు 14 లోకములు కూడా అర్థం వస్తుంది. కావున 14 లోకములను పరిపాలించేటటువంటి వాడు ఆ పరమాత్మ శ్రీనివాసుడు శ్రీకృష్ణుడే అనే విషయాన్ని తెలియజేస్తూ సర్వభూపాల వాహనంలో స్వామివారు కొలువు తీరి చక్కటి మాలలను ధరించి తన ఉభయ దేవేళ్ళను కూడా, ఎందుకు అంటే మరి చక్కటి మందిరము లాంటి, దేవాలయము లాంటి, రథము వంటి ఆకారంతో ఉన్న సర్వభూపాలంలో తానొక్కడే విహరించడు, తన దేవేళ్ళు లేనటువంటి శ్రీదేవి భూదేవి, పైగా ఈనాడు పెద్దలు చెప్పినట్లుగా రుక్మిణి సత్యభామా సమేతుడై స్వామివారు గోచరిస్తూ ఉంటే ఛాయాయాం పారిజాతస్య హేమ సింహాసనోపరి ఆసీన అంబుదస్యాం ఆయతాక్షం అలంకృతం చంద్రానం చతుర్బాహం శ్రీవత్ సాంకిత వక్షసం రుక్మిణి సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే అని అంటూ భక్తులందరూ కూడా ఆ స్వామివారిని వేరొళ్ళ కీర్తిస్తూ ఆనంద కర్పూర నీరాజనములను అందిస్తూ తమ కన్నులలో స్వామివారి యొక్క ప్రతిబింబాన్ని మరింతగా చూసుకుంటూ ఆనందిస్తూ ఉన్నారు. ఆ ఆనంద పరవశాన్ని, భక్తుల యొక్క విశేషమైనటువంటి ఆ చర్యలను, స్వామివారి యొక్క వాహన విశేషములను రంగరామానుదుల యొక్క వాణి ద్వారా మరింతగా తెలుసుకుందాం. అయ్యా అందుకోండి.
1: ఈనాడు వాహనంలో స్వామివారు గోవులో గోవుతో సహా, ఆవో దూడతో సహా మనకి దర్శనమిస్తున్నారు స్వామి. ఇక్కడ ఒక రహస్యాన్ని మనం గ్రహించాలి. శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క అవతారం యొక్క అసలు ఉద్దేశ్యం ఆవులను మేపటమే అనేటువంటిది మనకి పూర్వాచార్యులు తెలియజేస్తున్నారు. ఆళ్వారాచార్యులందరూ కూడా తమ ప్రబంధాలలో ఆనాడు కృష్ణావతారంలో కృష్ణుడుగా అవతరించి శ్రీమన్నారాయణుడు గోవులను కాసి, అదేవిధంగా కంసుని చేత పంపబడినటువంటి రాక్షసులందరినీ కూడా తన యొక్క అఘటిత ఘటనా సామర్థ్యంతో సంహరించి వాళ్ళందరినీ కాపాడినటువంటి ఆ స్వామే ఈనాడు కలియుగంలో వెంకటాచలంలో శ్రీనివాసుడుగా అవతరించి మనందరికీ తిరువీధులలో అద్భుతమైనటువంటి ఆ దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు వాహనాలలో అని మనం తెలియజేసుకోవాలి. అంతేకాదు, ఆళ్వార్లందరూ కూడా గొంతెత్తి స్వామివారి యొక్క లీలలను కీర్తించారు. అందులో ప్రధానంగా స్వామి ఆవులను కాసేవాడట. ఆవులను కాయటం అంటే అందరూ ఆవులను కాశాడు అనుకుంటూ ఉంటారు, కాదు, శ్రీకృష్ణ పరమాత్మ దూడల దగ్గరే ఉండేవాడట. ఎంతసేపు దూడలతోనే ఉండేవాడట. మనకి ఆ వైభవాన్ని మనకి తెలియజేస్తారు అద్భుతంగా. వేంగడమే మేలరుణాల్ తింగుడల్ వాయువైతాన్ శిలంబు. ఆనాడు ఆవులను దూడలను కాచి వాటన్నిటినీ రక్షించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మే ఈనాడు వేంగడం, ఈ తిరువేంకటాచలంలో శ్రీనివాసుడుగా అవతరించాడు అని పేయాళ్వారనే మహానుభావుడు అనుగ్రహించారు. అంతేకాదుట, ఇంకా అద్భుతంగా వారు తెలియజేస్తూ పార్తడు కడువన్ వేంగడమే మేనాల్ విలంగనిక్కు కన్రు ఎరు

0: కన్నాన్ వెర్పు, కండ్రు అంటే దూడ. శ్రీకృష్ణుడు ఎంతసేపు దూడలతో తిరిగేవాట, ఆవులతో ఉండేవాడు కాదు. ఆవులకు ఎప్పుడు కూడా స్వాతంత్ర్యాన్ని చూపిస్తాయి. భగవంతుడు ముందు మనం స్వాతంత్ర్యాన్ని చూపిస్తే ఆయన క్షమించడు. ఆయన ఎందు మనం పారతంత్ర్యాన్ని అంటే నేను నీ దాసుణ్ణి అనే భావనతో ఆయన దగ్గరికి రావాలి. వచ్చిన వాడే భక్తుడవుతాడట. స్వామి నీవు తప్ప నాకు వేరే గతి లేదు అనే భావనే శేషత్వానికి లక్షణం. అదే సేవ అంటారు, అదే అసలైనటువంటి భక్తి. అటువంటి లక్షణం పారతంత్ర్యం అంటారు. అంటే ఏమీ తెలియని తనం, అటువంటి లక్షణం దూడలో ఉంది. ఆ దూడలకిట తల్లి దగ్గర పాలు త్రాగటం కూడా తెలియదుట, గడ్డి మేయటం కూడా తెలియదుట. శ్రీకృష్ణుడు ఆవు యొక్క పొదుగు దగ్గరకు వచ్చి పాలు త్రాగినట్టుగా చూపిస్తే దూడలో వచ్చి త్రాగేవిట. అంతేకాదు, తాను మోకాళ్ళ మీద వంగుని నుంచుని అలా తను గడ్డి కొరికినట్టుగా చూపించి ఆ దూడల చేత తెప్పించేవాడట. ఇక్కడ ఒక వైభవం ఉంది, తాను మనిషి కాబట్టి ఆ గడ్డిని కొరికి పక్కన పడేసేవాడు. కానీ దూడలు కూడా తినాల్సినవి గడ్డిని కొరికి అవి కూడా పక్కన పడేసేవిట. అంతటి అమాయకమైనటువంటి, అంతటి స్వాతంత్ర రహితమైనటువంటి విట దూడలు. అందుకనే మనకి ఆళ్వార్లు తెలియజేశారు, కండ్రు మేయి తపిరాన్, దూడలను మేపినటువంటి స్వామి శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణావతారంలో ఆయన చేసినవి రెండే రెండు పనులుట. మొట్టమొదటిది దూడలను మేపటం, రెండవది మహాభారత యుద్ధాన్ని నిర్వహించటం. దానికి పూర్వాచార్యులు చెప్తారు, స్వపక్ష పరపక్ష నిర్ధూమ ధామం, ఇటువాళ్ళు అటువాళ్ళు అని లేకుండా ఎవరిని కూడా మిగలకుండా చేసి కేవలం ఐదుగురు పాండవులను మాత్రమే మిగిలేలా చేసి ఆ మహాభారత యుద్ధాన్ని నడిపాడట. అందుకనే మనకి చెప్తారు పూర్వాచార్యులు, తూతుపోనవన్ ఏత్తం సల్లిగరదు, దూతగా వెళ్లిన ఆయన యొక్క వైభవాన్ని కీర్తించుకోండి అని చెప్తారు. మనకి కృష్ణావతారం యొక్క సారాంశం ఇదే. ఆయన యొక్క అఘటిత ఘటనా సామర్థ్యం, ఇది చెయ్యగలడు ఇది చెయ్యలేడు అనేటటువంటి హద్దు లేదు ఆయనకి. ఒకసారి అమాయకుడిగా మట్టి తిన్నాడు, మరొకసారి అనంతకోటి బ్రహ్మాండాలను నోటిలో చూపించాడట. ఇది అఘటిత ఘటనా సామర్థ్యం అంటారు. అంతేకాదు, కుండ్రమెడు తపిరాన్, గొడుగు ఎత్తాడట, ఆ కొండని గొడుగులా ఎత్తాడట. ఇది అసాధ్యమైనటువంటిది. ఆరేళ్ల పిల్లవాడు ఎంత ఉంటాడు, వాడి చేయి ఎంత ఉంటుంది, అందులో చిటికిన వేలు ఎంత ఉంటుంది, దాని మీద ఏమి మోయగలడు అతను. అటువంటి ఆ చిటికిన వేలు మీద 7 రోజుల పాటు ఆ అద్భుతమైనటువంటి ఒక భీకరాకారమైన కొండని 7 రోజుల పాటు మోసినటువంటి. అందుకని ఆ కృష్ణావతారంలో ఒక్కొక్క పని చేసి ఒక్కొక్క బిరుదును సంపాదించుకున్నాడు స్వామి అంటారు. అట్లాగే ఆయన పేరు దామోదరుడు. దామం అంటే గనక తాడు, ఉదరం అంటే గనక నడుముకి కట్టబడినటువంటి తాడు. దామోదరుడనే పేరు తెచ్చుకున్నాడు ఆయన. అందుకనే మనకి ఆళ్వార్లు చెప్తారు, మనకి కన్నెనెన్ సిరుత్తాంబినాల్ కట్టున్న పన్నియ పెరుమాయన్, గొప్ప ఆశ్చర్య చేష్టలు. మాయా అంటే మాయావి అని కాదు, ఎవరు ఊహించనటువంటి పని చేసేవాడు మాయావి అంటే. కాబట్టి ఆయన తన నడుముకి ముడులు వేసినటువంటి సన్నని ముడులతో ఉన్నటువంటి ఒక తాడును ధరించాడట. ఎవరి ద్వారా? యశోద చేత ఆ దారమును ధరించినటువంటి కన్నెనెన్ సిరుత్తాంబునాల్ కట్టున్న పన్నియ పెరుమాయన్. కాబట్టి కట్టబడినటువంటి మహావైభవం కలిగిన వాడు అని శ్రీకృష్ణ పరమాత్మని ఆళ్వార్లు వేణోళ్లుగా కీర్తిస్తున్నారు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈనాడు అనంతకోటి బ్రహ్మాండ సూచకత్వమైనటువంటి ఆ కిరీటాన్ని ధరించి అనంతకోటి బ్రహ్మాండాలలో ఉండేటటువంటి రాజులందరికీ తానే రాజాధిరాజు అని నిరూపించేటట్లుగా ఈనాడు తిరుమల తిరువీధులలో మనందరికీ సర్వభూపాల వాహనంలో దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఎంతటి వర్షం వచ్చినా కదా సరే, ఈ వర్షాన్ని ఆనందంగా హర్షంగా భావించే భక్తులందరూ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని సేవించటానికి వచ్చారు. మనందరం కూడా ఆ రకమైనటువంటి భక్తి భావనని మనందరం చెవుల ద్వారా శ్రవణం ద్వారా మనం చక్కగా తెలుసుకుంటున్నాం. అందులో ఉండేటటువంటి మాధుర్యాన్ని 2 మాటలలో అనుగ్రహించండి రామానుజాచార్యులు వారు.
1: ధన్యవాదాలు స్వామి. ఇక్కడ సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వసృడ్ విశ్వభుగ్ విభుః సత్కర్త సత్కృత సాధుః జన్నర్నారాయణో నరః. విశ్వాన్ని సృష్టించినటువంటి వాడు, విశ్వానికి ఆధారభూతుడు, విశ్వాన్ని పరిపాలించేవాడు కూడా ఆ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే విషయాన్ని మనం విష్ణు సహస్రనామంలో తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే మరి ఆ శ్రీనివాసుడు చెబుతున్నటువంటి ఒక రహస్యం ఏమిటి అంటే, తన పాదములను ఆశ్రయించినటువంటి వారికి తాను వరములను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఆ వరదహస్తాన్ని తన

0: ఎప్పుడూ కూడా మనకు చూపిస్తూ వరములను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే మనము భక్తిని చూపిస్తే చాలు, ఆయన వరములను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని. మరి అదే రాజు యొక్క లక్షణం. రాజు ప్రజల వద్ద నుండి కొద్దిపాటిగా పన్నులను వసూలు చేసి ఆ ప్రజలకు కావలసినటువంటి సమస్తమైనటువంటి సౌకర్యములను కూడా ఏర్పాటు చేస్తాడు. అదే రాజ లక్షణం. అలాగే సూర్యుడు కూడా అంతే, సహస్రగుణ ఉత్సృష్టం ఆదత్తేహి రసన్ రవిహి అనేట్లుగా భూమి నుండి కొద్దిపాటిగా నీటిని ఆవిరి రూపంలో గ్రహించినటువంటి సూర్యుడు అదే భూమి మీద దాన్ని 1000 రెట్లు చేసి వర్షంగా కురిపిస్తాడు. అదే పరమాత్మ యొక్క తత్వం కూడా. తనను ఆశ్రయించడానికి కొద్దిపాటి భక్తి చూపించినటువంటి ఆ భక్తులకు తాను మాత్రము వరముల యొక్క వర్షమును కురిపించి సర్వభూపాలకుడిగా ఆ సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించి స్వామివారు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి అటువంటి సర్వభూపాలకుడైనటువంటి స్వామివారి యొక్క అనుగ్రహం ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా కలగాలి అని చెప్పి ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ శ్రీయకాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రామానుజాచార్యులు, డాక్టర్ పిటిజి రంగరామానుజాచార్యులు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు కె రామాంజనేయులు, కె శ్రీనివాసులు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 8:35 మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి హైదరాబాద్.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:30.

0: జానపద సంగీత కార్యక్రమంలో జానపద గేయాలు వింటారు. వినే ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
3: పిత్తాశయంలో రాళ్ళు, అపెండిక్స్ ఫైల్స్, ఫిస్టుల, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి
2: డాక్టర్ రమేష్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, భైన్సా. సెల్ 7036706785.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పార్ట్?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
3: ప్రకటనలు విన్నారు, ఇప్పుడు వినండి జానపద గేయాలు.

0: శ్రోతలు వింటున్నారు జానపద గేయాలు కార్యక్రమంలో. ఇప్పుడు ఈ ప్రకటన విందాం.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.

శ్రోతలు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం స్టూడియోలో సమయం 8:45 కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలన్నీ ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కార్యక్రమాన్ని రిలే వింటారు. ముందుగా విందాం హిందీలో వార్తలు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మహిళా కిసాన్ దివస్ 2026పై రేడియో నివేదిక విందాం. నిర్వహణ డాక్టర్ వీరన్న భూకియా.
1: ఈరోజు హైదరాబాద్ రాజేంద్రనగర్ విశ్వవిద్యాలయ క్యాంపస్లో ఉన్న మేనేజ్లో మహిళా కిసాన్ దివస్ 2026 ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు, దేశవ్యాప్తంగా వ్యవసాయంలో ప్రగతి సాధిస్తున్న మహిళా రైతులు విచ్చేశారు. కార్యక్రమంలో డాక్టర్ వినితాకుమారి, డిప్యూటీ డైరెక్టర్ జెండర్ స్టడీస్ మేనేజ్ వారు మాట్లాడుతూ,
2: అందరికీ నమస్కారం, అందరికీ మహిళా కిసాన్ దివస్ శుభాకాంక్షలు. ఆర్ ఆజ్ మహిళా కిసాన్ దివస్ కే అవసర్ పర్ విభిన్న రాజ్యం సే ఆయి సభీ మహిళా కిసాన్ బహనో కో, మహిళా ఉద్యమియో కో, FPO సంగఠన్ సే జుడి హుయి మహిళాయే జో ఆజ్ 11 రాజ్య సే యహాన్ ఉపస్థిత హై, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మణిపూర్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, నాగాల్యాండ్, మేఘాలయ, ఒడిశా ఆర్ గోవా. కరీబ్ ఆల్మోస్ట్ 200 సే కరీబ్ జాదా మహిళాయే యహాన్ ఆజ్ ఉపస్థిత హై, ఆర్ యే ఆజ్ మేనేజ్ కిలే బహుత్ హి గర్వ్ ఆర్ ప్రసన్నతా కీ బాత్ హై కి అలగ్ అలగ్ రాజ్యో సే మహిళాఓ కో ఆజ్ హమ్ ఏక్ జగహ పర్ ఎకత్రిత్ కర్
3: పాయే. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు.

మీరు విన్న పాట ఏఎం రాజా పీలీలా పాడింది మిస్సమ్మ సినిమా కోసం. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 MHz వింటున్నారు మధుర గీతాలు. కార్యక్రమంలో మీరు వినబోతున్న పాట ఘంటసాల పిసుశీల గానం చేసింది గుండమ్మ కథా చిత్రం కోసం.

విన్న పాట తోటరాముడు చిత్ర నుంచి. వినబోతున్న పాట పండంటి కాపురం సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసింది.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు పంతులమ్మ చిత్ర నుంచి. వినబోతున్న పాట ఘంటసాల పిసిసిలా గానం చేసింది గులేబకావళి కథా చిత్రం నుంచి.

శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెడ్స్, అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు మధుర గీతాలు. ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఈరోజు రాత్రి 11 గంటల వరకు. కార్యక్రమంలో తరువాతి పాటగా విందా డాక్టర్ చక్రవర్తి సినిమా కోసం పి సుశీల గానం చేసిన ఈ పాటని.

బందిపోటు చిత్రం కోసం పీసు శీల ఘంటసాల పాడిన పాట విన్నారు. తర్వాతి పాట పూజ, సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిలీలా పాడింది.

మాయాబజార్ సినిమా నుంచి పాట విన్నాం. కార్యక్రమంలో తర్వాతి పాట పెద్దబాబు సినిమా నుంచి విందాం. శ్రోతలు వింటున్నారు మధుర గీతాలు.

0: ననగా ఒక రాజు, ననగనగా ఒక రాణి.
1: ఆత్మబంధు చిత్ర నుంచి పాట విన్నారు. వినబోతున్న పాట వెలుగు నీడలు సినిమా కోసం ఘంటసాల పిసిసిలగా నుంచేసింది.

కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై మా ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటూ నమస్కారం. జై హింద్.